ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 అశ్విన మాసం 20వ రోజు. క్రీస్తు శకం 2026వ సంవత్సరం నవంబర్ నెల 12వ తేదీ సోమవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శుభోదయం. మంగళధ్వని.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం ప్రతివనము ప్రతిదినము బృందగానం రచన డాక్టర్ పురిపండాపళ్ళ స్వామి సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్.

డాక్టర్ పురిపండ అప్పల స్వామి గారు రాసిన దేశభక్తి గీతం విన్నారు. సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో 6:30 శ్రీ దేవులపల్లి భాస్కర రామ శర్మ గారి వ్యాఖ్యానం చింతన కార్యక్రమంలో వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఈ శ్లోకంలో జగద్గురు శంకర భగవత్పాదులు అమ్మవారి పాదపద్మంలోని చిన్నదైన రేణు ఎంత శక్తిగలదో నిరూపిస్తున్నారు. తనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహభవం అని క్రిందటి శ్లోకంలో పేర్కొన్నారు. జగన్మాత పాదపద్మంలోని అత్యంత స్వల్పమైన పుప్పుడి రేణువు అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ, అజ్ఞానం కలిగిన వారి యొక్క లోనున్న అజ్ఞానమనే చీకటికి సూర్యుడుండే ద్వీపంలోని పట్టణం. జడానాం చైతన్యస్తమగమకరంద్రుతిఝరి, మందబుద్ధులకి చైతన్యమనే పూలగుత్తిలోని తేనివాగు యొక్క ఝరి అంటే పిల్లకాలువ. దరిద్రానాం చింతామణిగుణనికా, దరిద్రునికి చింతామణుల హారం. జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట మురరిపువరాహస్య భవతి, సంసార సాగరంలో మునిగిన వారికి మురాసురుణ్ణి చంపిన నారాయణుని అవతారమైన వరాహం యొక్క కోర అని అర్థం. అమ్మ పాదారవిందల్లోని చిన్న నలుసు అజ్ఞానుల అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది, జడులలో చైతన్యాన్ని ప్రవహింపజేస్తుంది, దరిద్రులకు సంపదనిస్తుంది, సంసార సాగరంలో మునిగిన వారిని సుఖంగా తరింపజేస్తుంది అని తాత్పర్యం. గాఢమైన అవిద్య గలవారు భక్తితో అమ్మ పాదారవిందాలు సేవిస్తే ఆ క్షణంలోనే వారి అజ్ఞానం సర్వము నాశనమవుతుంది. ఆమె సర్వజ్ఞ జ్ఞానస్వరూపిణి. దేవీ సప్తశతిలో విద్యలన్నీ అమ్మ స్వరూపాలే అని విద్యా సమస్తాహ తవ దేవి భేదాహ అని పేర్కొబడింది. అమ్మ పాదారవిందాల్ని అర్చిస్తే జడులలో చైతన్యం ఉప్పొంగుతుంది. ఆ తల్లి పరాశక్తి స్వరూపిణి కదా, దారిద్ర్యాన్ని నాశనం చేయడానికి చింతామణి ఒక్కటే సరిపోతుంది. ఆ జగన్మాతని భక్తితో అర్చించి ఆ తల్లి పాదారవిందల్లోని చిన్న రేణువును పొందగలిగితే అది వారికి చింతామణుల హారం అవుతుంది. పునరభిజననం పునర్విమరణం పునరభిజనని జఠరే శయనమని శంకరులు పేర్కొన్న రీతిని జనన మరణ రూపమైన సంసారంలో మునిగిన వారికి ఆ సర్వేశ్వరి పాదపద్మ మందలి రేణువు నారాయణుని అవతారమైన వరాహం యొక్క కోరయి భద్రంగా ఒడ్డును చేరుస్తుంది, అంటే జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది. ఆ విధంగా సమీక్షిస్తే భక్తుడికి ఆ పరదేవత పాదపద్మం జీవించి ఉన్నంతకాలం భోగాలను అనుగ్రహిస్తుంది, అనంతరం సంసార బంధ విముక్తిని ప్రసాదిస్తుంది అని విషదమవుతోంది. భోగాలు మోక్షం అనేవి విరుద్ధ ధర్మాలు, రెండూ ఒకచోట ఎక్కడా ఉండవు. కానీ అమ్మ పాదారవిందాలు సేవిస్తే భక్తుడికి ఆ రెండూ కూడా లభిస్తాయి. ఎత్ర ఆస్తి భోగో నహి తత్ర మోక్ష, ఎత్ర ఆస్తి మోక్షో నహి తత్ర భోగ, శ్రీ సుందరీ సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్తయేవా అని ప్రసిద్ధి. త్రిపుర సుందరిని సేవించేవారికి భోగమోక్షాలు రెండూ స్వాధీనములే అని భావం. కాబట్టి ఈ నవరాత్రోత్సవాలలో అమ్మ పాదారవిందాల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించడం అత్యంత శ్రేయోదాయకం.
1: మీరు సౌందర్య లహరి విన్నారు. ఇప్పుడు ఆంధ్ర శివక్షేత్ర గీతావళి వింటారు.

0: ఆంధ్ర శివక్షేత్ర గీతావళి విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన. వ్యాఖ్యాత శ్రీ దేవులపల్లి భాస్కర రామ శర్మ గారు.
1: తత్వజ్ఞానము మన జీవనగమనంలో సరైన ఆలోచనా విధానాన్ని మరియు దానికి సంబంధించిన వివిధ పద్ధతులు, వాదనలు, పరిమితులు వంటి వాటిని పరిశోధించడం తత్వజ్ఞాన పరిశోధనకు నాందిగా చెప్పుకోవచ్చును. మంచి, చెడు, ధర్మం మొదలైన వాటిని సరైన రీతిలో అంచనా వేయడం, వాటిని ఆచరించటానికి కావలసిన విధి విధానాలను రూపొందించుకోవటం ఆవశ్యకం. తర్కము, వివేచనలతో ప్రాపంచిక, దైనందిన, అస్తిత్వ, సత్య, న్యాయ, జ్ఞాన మొన్నగు వైవిధ్య విభాగాలలోని సమస్యలకు సమాధానాలను అన్వేషించడానికి తత్వజ్ఞానం మనకు ఉపకరిస్తుంది. తత్వజ్ఞానము వాస్తవికతకు

0: మన్నించినది. ప్రతి సమస్యకు గల మూలం, దాని నిర్మాణం, దాని స్వభావం, దేశకాల పరిస్థితులపై దాని ప్రభావం వంటివి అధ్యయనం చేస్తూ తార్కిక విధానాలను రూపొందించటం అవసరం. అప్పుడే మనం ఉత్తమ వ్యక్తులుగా జీవించగలుగుతాం. మనలోని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి మరియు క్రియాశక్తులను ఏకీకృతం చేసి సమాజంలోని విపరీత ధోరణులను తగ్గించి విశ్వజనీన భావనను పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి సమస్యపై స్వీయ అవగాహన వృద్ధి చేసుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలి. పరిమితమైన వ్యక్తిగత స్వయం భావనను వేరుచేసి మనలోని చైతన్యం లేదా మేధస్సును, విచక్షణ సామర్థ్యాన్ని అవగాహన చేసుకోవాలి. లౌకిక పరిమితులను అధిగమించి భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం గుర్తించాలి. వీలైనంత వరకు స్వార్థాన్ని విడనాడి వైదిక ఆచారాలను పాటిస్తూ శాంత స్వభావులై, ఏకాంత ప్రియులై, సత్యధర్మాచరణ చేస్తూ దయాళువులై జీవించడానికి ప్రయత్నించాలి. నిరంతరం జ్ఞాన సముపార్జన చేస్తూ లోక కళ్యాణానికి అహర్నిశలు కృషి చేయాలి. మన భారతదేశంలో అనేక మంది తత్వవేత్తలు తమ తమ బోధనా పద్ధతులపై అవిరళ కృషి చెలిపి లోకానికి మార్గదర్శనం చేశారు. ఆది శంకరాచార్యులు, స్వామి వివేకానంద, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వంటి వారు తత్వవేత్తలుగా లోకఖ్యాతిని గాంచారు. ఛాందస వాదాలను ఖండించి అపవిత్ర భావనలకు స్వస్తి పలికి స్వచ్ఛ భావనలను మేలుకొలిపి లోకానికి ఆదర్శ పురుషులుగా నిలిచారు. వారి తత్వ విచారణ అనునిత్యము మనకు ఆచరించదగినదే. వారు వివరించిన ప్రతి భావన సహేతుకంగా, ఆధారసహితంగా, ధర్మనిరతిగా ఉంటుంది. అందుకే వారు నాటికి నేటికి ఆదర్శ పురుషులైనారు. వారి తత్వ విచారణ సజీవంగా ఉంది. తత్వజ్ఞాన సముపార్జనలో గమ్యం చేరే వరకు విశ్రమించకూడదు. భయాన్ని విడనాడి ప్రేమభావనలు మనలో పెంపొందించుకోవాలి. ఆరంభంలోనే ఉత్తమ ఫలితాలు సమకూరవు, ఘనమైన ఫలితాలు క్రమక్రమంగా సమకూరుతాయి. తోటి మనుషుల మానసిక భావనలకు విలువనిస్తూ వారిని సంస్కరించడానికి వీలైనంత కృషి చేయాలి. మొత్తం సమాజాన్ని ఏ ఒక్కరూ బాగు చేయలేరు. ఎవరి వంతు కృషి వారు చేస్తే సమాజం మొత్తం బాగుపడుతుంది. ఉన్నత భావనలను ఏకీకృతం చేయాలి. తత్వజ్ఞానం అనేది సిద్ధాంతంలో ఉండదు, అది ఆచరణలో పరిణతి చెందడంలో మాత్రమే ఉంటుంది. బలహీనతలను దూరం చేసుకోకపోతే ఉన్నత స్థానం సిద్ధించదు. విశ్వమంతా బ్రహ్మము నిండి ఉండగా మనలను మనం తక్కువ వారమని లేదా గొప్పవారమని అనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. తోటి వారందరూ తనవారనుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. సృష్టిలో ప్రతి జీవి నుంచి మనకు ఏదో ఒక ఉన్నతమైన సందేశం లభిస్తుంది. సిద్ధాంతాలు, పిడివాదాలు మున్నగు వాటిని గురించి ఆలోచించగా మనిషి హృదయంలో దీపిస్తున్న ఆత్మవస్తువుతో సరిపోల్చితే అవి ఎందుకు కొరగావు. ఆ వస్తువే ఆధ్యాత్మిక శక్తి. మొదట ఈ శక్తిని సముపార్జించాలి. ఏ మతాన్ని, ధర్మాన్ని నిందించరాదు. తత్వజ్ఞానము శూన్యం నుండి ఉద్భవించి బ్రహ్మాండమంతా నిండిపోతుంది. నిర్ణయించబడిన ఏ సిద్ధాంతాన్ని గుడ్డిగా అనుసరించవలసిన అవసరం లేదు. వాటికి ప్రస్తుత సమాజ పరిస్థితులకు సరైన తర్కమును అనుసంధానించి మార్పులు చేసుకోవచ్చును. ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాకమునిపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో మార్చటమో చేయడం మన ప్రథమ కర్తవ్యం. అప్పుడే సమసమాజ స్థాపన సాధ్యమవుతుంది. స్వస్తి.
1: మీరు చింతన కార్యక్రమంలో శ్రీ దేవులపల్లి భాస్కర రామశర్మ గారి వ్యాఖ్యను విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు వింటారు.

0: రబీ పంటలకు సిఫార్సు చేస్తున్న రకాలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం వింటారు.
1: రబీ పంటలు మనం సాగు చేసేటప్పుడు ప్రధానంగా మనం ఆలోచించేటువంటి అంశం ఏంటంటే మనకి ఎంత నీరు ఉంది, ఆ నీరు ఎన్ని రోజుల పంటకి అందుతుంది, ఏ పంటకి సరిపోతుంది, ఇవంతా కూడా మనం ఆలోచించాలి. ప్రధానంగా మనం సాగు చేసేటువంటి పంటల్లో వీలైనంత వరకు స్వల్పకాలిక రకాలను మాత్రమే రబీకి వాడుకుంటాం. అలాగే వరి పంట సాధ్యమైనంత వరకు లేకుండా ఆరుతడి పంటలనే ఎక్కువగా సాగు చేసుకుంటే మంచిది, తక్కువ నీటితోటి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి సూచన. అయినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వరి వేయదలుచుకున్నట్లయితే కనుక స్వల్పకాలిక రకాలైనటువంటి MTU రకాలు, MTU 1164, 1161, 1121 ఈ రకాలను కానీ, అయితే NLR 3449 అనే రకాన్ని కానీ, లేదా RNR 1508 రకాలను కానీ సాగు చేసుకోమని శాస్త్రవేత్తలు మన ఉత్తర కోస్తా జిల్లా రైతు సోదరులకి సిఫార్సు చేస్తున్నారు. ఇవి వరి సంబంధించిన రకాలు సంబంధించి శాస్త్రవేత్తలు అందించేటువంటి సూచనలు. ఇక మొక్కజొన్న లాంటి పంటలు ఎక్కువగా మనం ప్రైవేట్ హైబ్రిడ్లు ఎక్కువగా వాడుతూ ఉన్నాం. మార్కెట్లో మీకు ఏదైతే మంచి ఫలితాన్ని ఇస్తుందో ఆ రకాలను ఎంచుకొని సాగు చేసుకోవచ్చు. ఇక రాగి సంబంధించి రైస్ సోదలకి శాస్త్రవేత్తలు సిఫార్సు చేసేటువంటి రకం ఏంటంటే వేగవతి, ఇంద్రావతి, అలాగే శ్రీ చైతన్య రకాలు. ఈ రకాలని ఏదో దాన్ని మనకు అందుబాటులో ఉన్న దాన్ని బట్టి ఎంచుకొని సాగు చేసుకోవచ్చు. ఇక పెసర సాగు చేస్తున్న రైస్ సోదలకి, మినుము సాగు చేస్తున్న రైస్ సోదలకు కూడా శాస్త్రవేత్తలు ఇచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రధానంగా పెసరలో మనకి LGG 630 కానీ, 607 కానీ, 574 కానీ ఈ LGG రకాల్లో ఎంచుకోవచ్చు. అలాగే TM 96-2 రకాన్ని కూడా ఎంచుకోవచ్చు, లేదా IPM 2-14 అనే రకాన్ని కూడా ఎంచుకోవచ్చు. కాబట్టి పెసరలో LGG 630, 607 లేదా 574 రకాలు కానీ, TM 96-2 కానీ, IPM-2-14 కానీ ఎంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అని రబీ సీజన్ రైస్ సోదరులకి శాస్త్రవేత్తలు పెసర రకాలుగా తెలియజేస్తున్నారు. ఇక మినుము సంబంధించి శాస్త్రవేత్తలు అందించేటువంటి సూచన ఏంటంటే LBG రకాల్లో ముఖ్యంగా LBG 904 కానీ, LBG 884 కానీ, LBG 752 రకాన్ని కానీ సాగు చేసుకోమని సిఫార్సు చేస్తున్నారు, లేదా TBG 129 కానీ, లేదా TBG 104 కానీ ఎంచుకోమని సిఫార్సు చేస్తున్నారు. అలాగే PU 31 మనకి ఎప్పటి నుంచో వాడే రకమే, దీన్నైనా సాగు చేసుకోవచ్చు, లేదా GBG 1 అనే రకాన్ని కూడా ఎంచుకోవచ్చని వాళ్ళు సిఫార్సు చేస్తున్నారు. కాబట్టి మినుము రైతులు LBG 904 కానీ, 884 కానీ, లేదా 752 రకాలు కానీ, లేదా మనకి ఈ PU 31 కానీ, లేదా GBG 1 కానీ, TBG 104 కానీ, లేదా TBG 129 కానీ ఎంచుకోమని సిఫార్సు చేస్తున్నారు. ఇక కొంతమంది రైతు సోదరులు ఉలవలు సాగు చేస్తూ ఉన్నారు. ఉలవల్లో ముఖ్యంగా సిఫార్సు చేసేటువంటి రకాలు ఏదంటే ATP 11 కానీ, లేకపోతే విజయనగరం 1 కానీ ఎంచుకోమని సిఫార్సు చేస్తున్నారు. ఇక అలసందలు సాగు చేసేటువంటి రైతు సోదరులకి అర్కా సమృద్ధి, అర్కా మంగళ, లేదా అర్కా అర్జున్, ఈ అర్కా రకాల్లో సమృద్ధి కానీ, మంగళ కానీ, అర్జున్ కానీ ఈ అలసందల్లో ఎంచుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయని సిఫార్సు చేస్తున్నారు. ఇక వేరుశనగ సాగు చేసే రైతు సోదరులు కొంతమంది ఉన్నారు. వీళ్ళకి TGCS 1694 రకం కానీ, K6 అంటే కదిరి 6 కానీ ఎంచుకోమని సిఫార్సు చేస్తున్నారు. రబీ సీజన్కి ఈ రకాల్ని శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. ఇక ప్రొద్దుతిరుగుడు లాంటి పంటలో హైబ్రిడ్లు, ముఖ్యంగా ప్రైవేట్ హైబ్రిడ్లు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇక జనుముకు మటుకు సిఫార్సు చేసేటువంటి రకాలు ఏంటంటే SH 4 కానీ, సువిన్ కానీ సిఫార్సు చేస్తున్నారు. ఇక నువ్వులు సంబంధించి మనకు తెలిసిందే, ఎలమంచిల్లో మంచి రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. బాగా ఈ మధ్యకాలంలో తెలియజేసినటువంటి రకం ఏంటంటే LMG 146 కానీ, LMG 66 కానీ, ఈ రెండు రకాల్లో మన అనువైన దాన్ని మనం ఎంచుకొని సాగు చేసుకోవచ్చు. ఏదేమైనా మనం సాగు చేసుకునేటువంటి రకాల్లో మామూలు రకాలైతే గనక, మన రైతాంగం దగ్గరే చాలా రకాలు, మరి కొంత ఉండుంటుంది విత్తనాలు, ఆ విత్తనాన్ని వాడుకోవచ్చు. లేదు మనకు రకాలు కావాలంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి పరిశోధనా కేంద్రాల్లో కానీ, కృషి.

0: విజ్ఞాన కేంద్రాల్లో కానీ, లేకపోతే ఈ పరిశోధనా కేంద్రాల్లో కూడా మనకి అందుబాటులో ఉన్నటువంటి రాగోల్లో కొన్ని విత్తనాలు దొరుకుతాయి. అలాగే వ్యవసాయ కళాశాల నైరాలో కూడా కొన్ని విత్తనాలు దొరుకుతాయి. ఎలమంచిలో మనకి నువ్వుల విత్తనాలు మీకు తెలిసిందే దొరుకుతాయి. అలాగే ఇతర పరిశోధనా కేంద్రాలు అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థలంలో కూడా చాలా రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే మనము ఈ ఏపీ సీడ్స్ నుంచి కూడా కొన్ని రకాలని మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు విత్తనాలు ఎంచుకునేటప్పుడు శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన రకాలని సరైన సమయంలో ఎంచుకొని, సరైన సమయంలో కనుక విత్తనం వేసుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు ఉంటాయి. ఏ విత్తనం ఎంచుకున్నా సరే రైతు సోదరులు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక్కడ ఉదాహరణకి వేరుశనగ తీసుకుందాం. వేరుశనగలో విత్తన శుద్ధి చేసుకోవాలంటే మనకి జీవ శిలీంద్ర నాశనం ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కనుక భూమి ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళు రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే పైన వచ్చేటువంటి ఆకుమచ్చ ఇటీటికి కూడా థైరాము క్యాప్టాను ఇలాంటి వాటితో విత్తన శుద్ధులు చేసుకోవచ్చు. అలాగే కొన్ని రకాలైనటువంటి రసం పీల్చే పురుగులు నియంత్రించడం కోసం మనము ఇమిడాకోపిడ్ మందుతో కూడా విత్తన శుద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా విత్తనం వేసే ముందు రోజు కానీ ఆ ముందు రోజు కానీ జీవన ఎరువులతోటి విత్తన శుద్ధి చేసుకోవటం మటుకు మర్చిపోకూడదు. ముఖ్యంగా మనం ఇక్కడ ఇందాక అనుకున్నట్టుగా రాగులు వీటికి కూడా విత్తన శుద్ధులు చేసుకుంటాం. అలాగే నువ్వులు, ప్రొద్దుతిరుగుడు వీటన్నిటికీ కూడా విత్తన శుద్ధులు చేసుకుంటాం. కాకపోతే ముఖ్యంగా మినుములు, పెసర సంబంధించి విత్తన శుద్ధులు చేసుకునేటప్పుడు, అలాగే వేరుశనగ విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు రైజోబియం కల్చర్ని ఆ పంటకు సంబంధించిన దాన్ని తెచ్చుకొని విత్తన శుద్ధి చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మరి గాల్లో ఉన్నటువంటి నత్రజని స్థిరీకరించి ఆ ఎరువులు, ముఖ్యంగా నత్రజని ఎరువులు తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
1: మీరు రబీ పంటలకు సిఫార్సు చేస్తున్న రకాలు ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సమాచారం విన్నారు. ఇప్పుడు వ్యవసాయదారులకు వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధనా కేంద్రం అధికారులు అందించిన వివరాల మేరకు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు జిల్లాల రైతులకు వాతావరణ శాఖ ప్రత్యేక సమాచారం. రాగల 24 గంటల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే సూచన ఉంది. భారీ వర్షపాత సూచన ఏమీ లేదు. తరువాతి 2 రోజుల్లో కూడా వాతావరణంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. రైతులకు వాతావరణ వివరాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అనంతరం సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి కొద్ది క్షణాల్లో వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటేలా విజయవాడ ఉత్సవ్ 2.0 ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి

0: మంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఉత్సవ్, సరస్మేళ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా సందర్భంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. విజయవాడ ఉత్సవ్ 2.0 పున్నమిఘాట్లో రేపటి నుంచి జరిగే జాతీయ సరస్మేళను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రాష్ట పర్యటన ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు. కాగా సమీక్షలో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ సరస్మేళపై పాత్రికేయులతో మాట్లాడుతూ
1: దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు అందరినీ కూడా ఒక ప్రాంతానికి తీసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో సక్సెస్ అయినటువంటి ఉత్పత్తులన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరినీ కూడా ఇన్స్పైర్ చేసే విధంగా సక్సెస్ స్టోరీస్, బెస్ట్ ప్రాక్టీసెస్, మార్కెటింగ్ టెక్నిక్స్ నేర్పించే విధంగా చేపోతా ఉన్నాం. సరస్మేళకు వచ్చి ఆ మహిళలు చేసే వాటి అన్నింటినీ మీరు ప్రోత్సహించి అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ని టేస్ట్ చేసి గ్రామీణ మహిళలకి మనం ఒక అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు అందరూ సహకరించి సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో సర్వేపల్లి కట్ట ప్రాంతంలో నివాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి దృశ్యమాధ్యమ విధానంలో నిన్న ప్రారంభించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు శాశ్వత భద్రత కల్పించామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ
2: నెల్లూరులో పేదలకు పట్టాభిషేకం కింద సర్వేపల్లి కట్టలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చాం. దగ్గర దగ్గర 939 మందికి 600 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి, 22 ఎకరాల 31 సెంట్లు పట్టాలు ఇవ్వడం నేను చాలా ఆనందపడుతున్నా. బెనిఫిట్ పొందుతున్నటువంటి 923 మందికి మనస్ఫూర్తిగా అభినందనలు. రాబోయే రోజుల్లో మా అందరి ఆలోచన ఒకటే, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ.
0: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేపట్టిన 3 రోజుల స్పెయిన్ పర్యటన ముగిసింది. స్పెయిన్లోని సెవిల్లే నగరంలో జరిగిన టూరిజం ఇన్నోవేషన్ సమిట్ 2026లో మంత్రి పాల్గొని రాష్ట పర్యాటక అవకాశాలను అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశాన్ని ఇప్పటికే సందర్శించామని భావించేవారు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కు వచ్చి చూడాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రముఖ ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ విద్య సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఈరోజు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. శ్రీశైల క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిన్న వైభవంగా ప్రారంభమయ్యాయి. భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ముద్దపప్పు బతుకమ్మను నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని మాకినేని బస ఉపనయ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యమిచ్చామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ
3: కళాకారులకు కూడా మనం ఒక వేదిక క్రియేట్ చేశాం. 9 రోజుల్లో లోకల్ టాలెంట్, రాష్ట్రంలో ఉన్న టాలెంట్, దేశంలో ఉన్నటువంటి అనేక మందికి ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళందరికీ కూడా పెర్ఫామ్ చేసే అవకాశం వస్తుంది. ఒక కంప్లీట్ ఫెస్టివల్ లాగా ఈ యొక్క విజయవాడ ఉత్సవం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయవాడ ఉత్సవ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రేట్ ప్రైడ్ లాగా ఉండాలి. విజయవాడ ఉత్సవ్ చూడడానికి రండని ప్రతి ఒక్కరు కూడా గర్వంగా రేపటి నుంచి మీరు చెప్పుకుంటారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
4: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్.

0: తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తోకతిప్ప వద్ద అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తున్న ఎనమదుర్రు కాలువ పైవంతెనలకు కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వంతెనల అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఈ రహదారుల నిర్మాణంతో ఎనమదుర్రు కాలువకు ఇరువైపులా రవాణా సదుపాయాలు మెరుగుపడనున్నాయని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా జుజ్జురాలరావుపేటలో సాగునీటి పథకం ట్యాంకు నిర్మాణానికి మంగళితండాలో పంచాయతీ భవనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో రాష్టంలో విద్యుత్ తాగునీటి సమస్యలు అధికమవుతున్నాయని, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు రెండో పంట సాగు చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సాగులో ఉన్న పంటల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ నిన్న పర్యటించారు. ఈ సందర్బంగా రేపల్లె మండలంలో మొత్తం 144 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రులు ఈ సందర్బంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాములపై దిగువ ట్రోపో ఆవరణలు ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర యానాములలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీశైలం ఎడవకాల్మ సొరంగ మార్గం పనులను 2028 జూన్ నాటికి పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని గ్రామాల్లో 74 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల విస్తరణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తేలకంటిగూడెం నుంచి తొరగల్ జంగమాయిగూడెం మీదుగా ముషంపల్లి వరకు, అలాగే చెట్ల చెన్నారం నుంచి చిన్న మాదారం, తంగెళ్లవారిగూడెం మీదుగా ముషంపల్లి వరకు రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రహదారుల అభివృద్దితో పరిశ్రమల స్థాపనకు అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా జాడిలా విజయవాడ ఉత్సవ్ 2.0 ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హ్యః చెన్నైనగరె భారతీయ ప్రౌద్యోగికీ సంస్థానస్య ప్రాంగణె ఆయోజితే భవ్య సమారోహే తమిళనాడు రాజ్యాయ 13,000 కోటి రూప్యతోప్యధికానాం వివిధానాం వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసం చ కృతవాన్. ఏతాసు పరియోజనాసు మార్గ రేల పరివహనం, పత్తన మూలభూత సంరచన, పెట్రోలియం క్షేత్రం అథ వైజ్ఞానికానుసంధాన ప్రకల్పాః సమ్మిళితాః సంతి. యస్మిన్ 7,30,000 కోటి రూప్యకాణాం రాష్ట్రీయ రాజమార్గ కార్యాణి చెన్నై పత్తన వికాస పరియోజనాః అమృత భారత్

0: స్థానక యోజనాయాః అంతర్గతం రేల స్థానకానాం నవీనీకరణం చ ముఖ్యమస్తి. సహ అవోచత్ యత్ ఏతైః పదక్రమైః సంపర్క వ్యవస్థా సుదృఢా భవిష్యతి. ఉద్యోగ వ్యాపారయోః విస్తారః సంపత్స్యతే. రాజ్యస్య యువభ్యశ్చ నూతనాః ఉద్యమావసరాః సృజ్యంతే. జనసేవాయాం స్వకీయ యాత్రా సంస్మరదా శ్రీమోదినా ఉక్తం యత్ సర్వకార ప్రముఖత్వేన సహ పంచవింశతి వర్షాణి సంపూరితవాన్. ప్రధానమంత్రిణా ఐఐటి మద్రాస పరిసరే సుధా గోపాలకృష్ణన్ మస్తిష్క కేంద్రం అపి రాష్ట్రాయ సమర్పితం. ఇతః పూర్వం ప్రధానమంత్రిణా చెన్నై మెట్రో రేల ప్రకల్పస్య ద్వితీయ చరణస్య పూనమల్లి వడపలని మార్గఖండ అపి లోకార్పితః. యస్య నిర్మాణం ప్రాయః 900 కోటి రూప్యకైః అస్తి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెన్నై నగరే అవోచత్ యత్ సంప్రతి సంపూర్ణ విశ్వం ఉదీయమానానాం నూతనాహ్వానానాం నివారణాయ సమాధానాని అన్వేషయతి. సహ దృఢవిశ్వాసం ప్రాకటయత్ యత్ ఏతేషాం సమాధానానాం ప్రదానాయ భారతస్య యువసు పర్యాప్తా ప్రతిభా సామర్థ్యం సంభావనాశ్చ సంతి. హ్యః సాయంకాలే చెన్నైనగరే జయగోపాల్ గారోదియా హిందూ విద్యాలయే ఆయోజితే స్వర్ణజయంతి మహోత్సవే భాషమాణః ప్రధానమంత్రీ ఏతదుక్తవాన్. సహ విశేషతయా అవదత్ యత్ వికసితభారతస్య సంకల్పం పూరయితుం దేశస్య యువశక్తిః మహత్వపూర్ణాం భూమికాం నిర్వక్ష్యతి.
1: ఆజ్ కంపోనెంట్ సే టెక్నాలజీ ఆర్ ఫినిష్ ప్రొడక్ట్స్ కా हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं और हमारे इंजीनियरिंग एक्सपोर्ट ने भी नया रिकॉर्ड बनाया है.
0: సర్వోచ్చ న్యాయాలయేన శాంతిపూర్ణరీత్యా ఏకత్రితానాం జనానాం అవైధ నిగటనం వారయితుం సామాన్యం అవగమనం సంచాలితుం చ అధికారిణః నిర్దిష్టాః. న్యాయాలయేన నిర్దిల్ల్యాం మార్గావరోధాయ వెరిగేటింగ్ వ్యవస్థాయాః సమీక్ష మెట్రో సేవాయాః సమయానుసారం సంచాలనం అంతర్జాల సేవా చ నిర్బాధరూపేణ ప్రవర్తయితుం ఆదిష్టం. న్యాయాలయేన ఉక్తం యత్ అధివక్తృణాం దాయిత్వానాం నిర్వహణే బాధా న కర్తవ్యా. సర్వోచ్చ న్యాయాలయస్య నిర్దేశానాం కథితోల్లంఘనాయ అవమానన కార్యాచరణ సంబద్ధ యాచికాయాం న్యాయాలయేనోక్తం యత్ అసౌ సమేషాం పక్షాణాం మంతవ్యం శ్రోష్యతి సునిశ్చితం చ కరిష్యతి యత్ కస్మై అపి అసౌవిధ్యం న భవేత్. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే.
2: आकाशवाणी वार्ता भी ही संयोज्यन्ताम् एक्सपटले @AIRNewsAlerts इत्यनुसरन्तु अथ सद्यो वृत्तान्ताय च news.AIR.gov.in इति जालपुटम् अवलोकन्ताम्.
0: క్రికెట్ క్రీడాయాం గత రాత్రౌ ఇందోరనగరస్య హోల్కర్ క్రీడాంగణే భారతీయ దళేన వెస్టిండీజ్ దళం 14 ధావనాంకైః పరాజితం ఇతి వార్తాః.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ఉదయ సమీరాలు. నేటి మాటలో ఈరోజు వరల్డ్ మైగ్రేటరీ బర్డ్స్ డే, అలాగే సోషలిస్ట్ నాయకుడు రామ్ మనోహర్ లోహియా వర్ధంతి అంశాల గురించి తెలుసుకుంటారు. తర్వాత శ్రీ కె రఘునందన గారి ఆప్తులు కథానికి వింటారు. సమాచారవాణి పుష్పాంజలి భక్తిగీతాలు తదితర అంశాలు కూడా వింటారు. 8:30 విజయవాడ కేంద్రం నుంచి కృష్ణాజిల్లా సమాచార లేఖ శ్రీ సామ సునీల్ గారి చెవింటారు. 8:35 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ అంబటి వెంకటేశ్వరరావు బృందం చిన్నాదస్వరం వింటారు. పాటల పల్లకి 8:59 10:00 విజయవాడ కేంద్రం నుంచి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక కార్యక్రమం.

క్రమంగా ప్రజాసేవలో దేశసేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 10:30 దార్శనిక భారత్. జాతి నిర్మాణంలో పన్నులు ఒక అనివార్య శక్తి పరిచయ కార్యక్రమం వింటారు. అతిథి శ్రీ కె బాలకృష్ణ, నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో ఉంటుంది. 10:45 పాటల పల్లకి, 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. మధుమంజరి తెలుగు సినిమా పాటలు 12:10. 12:40 కార్మికుల కార్యక్రమం ఈరోజు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 1:10 సినిమా పాటలు, 1:33 మహిళావాణి మహిళల కార్యక్రమం. మీరు ఏ ప్రాంతం శరణ్ నవరాత్రి ఉత్సవాలు చూడాలని అనుకుంటున్నారు? ఈ అంశంపై 2727244 లేదు అంటే 2727288 నెంబర్కి డైల్ చేసి మీ అభిప్రాయాలను పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. 2:30 వాతావరణం, 2:31 జానపద రంజని. ఈరోజు కార్యక్రమంలో చెంచులక్ష్మి శ్రీకృష్ణుల సంవాదం, శ్రీ జి నాగభూషణం బృందం చెంచు భాగవతం వింటారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ జి వాసుదేవరావు, వైశేషగిరిరావు, జే గోవిందరావు, లక్ష్మణరావు, దాలయ్య, రాంబాబు, సూర్యనారాయణ. సాయంకాలం ప్రసారంలో 5:00 యువవాణి ఉజాల కార్యక్రమం, 5:30 సంధ్యారాగం, 5:55 జి పద్మ అందించే ఉద్యోగ సమాచారం, 6:00 సమాచారవాణి, 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి, 6:30 సాయం సమీరం వ్యాఖ్యానాధారిత కార్యక్రమంలో ఫిట్నెస్ అలాగే వికాసం కోసం ప్రధానమంత్రి వికసిత భారత రోజుగారి యోజన గురించి ప్రమీల గారి చెవింటారు. ప్రేరణ, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలు ఉంటాయి. 7:00 ప్రసార విశేషాలు, 7:15 వ్యవసాయ పాఠశాల వింటారు. ఈరోజు వర్షాభావ పరిస్థితుల్లో జొన్న సాగు ప్రాముఖ్యత అలాగే సూచనలు నంద్యాల ప్రాంతీయ శాస్త్రవేత్త డాక్టర్ ఇషా పర్వన్ గారి సూచనలు వింటారు. తర్వాత జానపద గీతం ప్రసారమవుతుంది. వికసిత భారత్ 7:45. 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెదశేష వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. 8:30 జాతీయ వార్తలు తెలుగులో, 9:30 ఆంగ్ల ప్రసంగం. ఈరోజు మెడిసినల్ అండ్ అరోమేటిక్ ప్లాంట్స్ కన్జర్వేషన్ ఆఫ్ హెల్త్ హెరిటేజ్ అండ్ లైవ్లీ హెడ్ డాక్టర్ జే ప్రకాశ్రావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. రాత్రి 10:00 కర్ణాటక సంగీతం. ఈరోజు శ్రీమతి మండపాక శ్రీదేవి వీణ వింటారు, శ్రీ మండపాక రవి మృదంగం. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు తెలుగులో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా ఉక్రెయిన్లు ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారం

రాలు చూపగలిగే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చెన్నైలో నిన్న జరిగిన జై గోపాల్ రగోడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ మాట్లాడుతూ వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తారు.

0: ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని ఆయన పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని చెప్పారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగినట్టు తెలియజేశారు.
1: వికసిత్ భారత్ కే లియే జో నయే ఐడియాస్ చాహియే, జో నయే సొల్యూషన్స్ చాహియే, ఉన్సే భారత్ హీ నహీ విశ్వ కా భవిష్య భీ తయ హోగా. టుడే ద వరల్డ్ ఇస్ లుకింగ్ ఫర్ సొల్యూషన్స్ అండ్ యూ హ్యావ్ ద పొటెన్షియల్ టు ప్రొవైడ్ దోస్ సొల్యూషన్స్.
0: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఎంటీ వాల్తేరా ట్యాంకర్ హార్మోజ్ జలసంధిలో గుర్తు తెలియని క్షిపణి దాడికి గురైందని, దానిలో 11 మంది భారతీయ నావికులు ఉన్నారని పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఈ దాడి వల్ల నౌకలో మంటలు చెలరేగాయని అన్నారు. అయితే 11 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నట్టు సోషల్ మీడియా పోస్టులో సోనోవాల్ పేర్కొన్నారు. అలాగే సోహార్ యాంకరేజ్ వద్ద 11 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న ఎంటీ పెట్రో డాల్ఫిన్ ట్యాంకర్ డ్రోన్ దాడికి గురైనట్టు ఆయన తెలిపారు. ఇందులో 9 మంది భారతీయ సిబ్బందిని రక్షించామని, ఇద్దరు మాత్రం గల్లంతయ్యారని వెల్లడించారు. స్థానిక కోస్ట్గార్డ్ ఆధ్వర్యంలో గాలింపు, రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత, రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై మళ్లీ మళ్లీ జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్నటువంటి పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులను తక్షణమే నిలిపివేయాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ, సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రష్యా, ఉక్రెయిన్లు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ పేర్కొంటూ ఈ ఒప్పందాన్ని గౌరవించాలని ఇరు దేశాలను కోరారు. మరోవైపు ఈ కాల్పుల విరమణ ప్రకటనపై రష్యాగాని, ఉక్రెయిన్ గాని వెంటనే ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. రష్యాలోని డీజిల్ సౌకర్యాలపై జరిగిన దాడులకు ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీయే కారణమని, ఈ దాడుల వల్లనే ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరత ఏర్పడిందని ట్రంప్ ఆరోపించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడ్డం గమనార్హం. అంతకుముందు రష్యాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ఉక్రెయిన్ అధ్యకులు విఫలమయ్యారని ఆరోపిస్తూ ఉక్రెయిన్ నాయకత్వంలో మార్పు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అలాగే అమెరికాలో డీజిల్ ధరలు పెరగడానికి కూడా ఆయనే కారణమని విమర్శించారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో

0: 223 పరుగులకు ఆలౌట్ అయింది. అభిషేక్ శర్మ 69 పరుగులు చేశారు. అర్షదీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. లక్నోలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాంచీలో జరిగిన 2వ మ్యాచ్ లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్ ను ఓడించి సిరీస్ ను సమన్ చేసింది. నిన్నటి గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్ లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్ లోని 4వ మ్యాచ్ ఎల్లుండి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల నుండి, ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు మరింతగా వెనక్కు వెళ్లేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నట్టు ఐఎండి తెలిపింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, కేరళ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరానికి సమీపంలో 305 మంది వలసదారులతో వెళుతున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 139 మంది మృతి చెందారని అంతర్జాతీయ వలస సంస్థ ఐఓఎం తెలిపింది. గురువారం రోజు రాత్రి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ నౌక తీరానికి అతి సమీపంలో మునిగిపోయినట్టు ఐఓఎం తెలిపింది. 84 మంది గల్లంతయ్యారు. గాలింపు, రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో గాయపడిన ఒక భారతీయ పౌరుడు మృతి చెందినట్టు రియాద్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎంబసీ మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించడంతో పాటు అవసరమైన సహాయాన్ని అందించడానికి సిద్దంగా ఉన్నట్టు పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ, సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా, ఉక్రెయిన్లు ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఉదయ సమీరాల్లో నేటి మాటలో నేను మీకు రెండు విషయాల గురించి చెప్తాను. ఫస్ట్ చెప్పేది ఏంటి అంటే ప్రపంచ వలస పక్షులకు సంబంధించిన ఒక సమాచారం. వేల కిలోమీటర్లు ప్రయాణించి వలస వచ్చే పక్షుల ప్రాముఖ్యతను మనం గుర్తించాలి. వాటి ఆవాసాలను పరి

రక్షించడం, అవి ఎదుర్కొంటున్న ముప్పు, ఇలాంటి విషయాల మీద ప్రతి ఒక్కరిలోనూ మనం అవగాహన పెంచాలి. అసలు వలసలు ఎందుకు జరుగుతూ ఉంటాయి? ఆహారం వెతుకులాట, సంతానోత్పత్తి, అనుకూల వాతావరణం కోసం ఇవి వేల మైళ్ళు ప్రయాణం చేసి చాలా దేశాలకు వలస వెళుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. మానవ తప్పిదాలు అంటే కాలుష్యం, అడవుల నరికివేత, నివాస ప్రాంతాలు కోల్పోతూ ఉండడం, ఇలాంటి వాటి వలన ఈ వలస పక్షులు అంతరించిపోయే ప్రమాదంలో పడిపోతున్నాయి. పక్షుల ఆవాసాలను రక్షించడం, చెట్లను నరకకుండా కాపాడడం, ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో పక్షుల పాత్ర కీలకం అని ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే గుర్తిస్తామో, పక్షులు మన ప్రకృతి అందం, పర్యావరణ పరిరక్షణకు మూలం అని గుర్తించగలిగితే పక్షుల కువకువలు ఎప్పటికీ ఆహ్లాదంతో పాటు వాతావరణంలో ఉండే ఈ కాలుష్యం బారి నుండి అవి సేఫ్గా ఉంటాయి, మనల్ని కూడా సేఫ్గా ఉండేలా ఒక ఇండికేషన్ ఇస్తాయి. ఇప్పుడు సితార సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన పాట వినిపిస్తాను, వినండి.

ఉదయ సమీరాల్లో నేటి మాటలో ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏమిటి అంటే, రామ్ మనోహర్ లోహియా, ప్రఖ్యాత సోషలిస్ట్ సిద్ధాంతకర్త, భారత రాజకీయాల్లో కీలక నాయకుడు, ప్రముఖ భారత స్వాతంత్ర సమరయోధుడు. ఈయన క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని అజ్ఞాతంలో ఉంటూ కాంగ్రెస్ పేరుతో రేడియో నడిపిన వ్యక్తి అయిన, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువతను కూడగట్టారు, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సమాజంలో అసమానతలను తొలగించడానికి సప్తక్రాంతి 7 విప్లవాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఆయన. గాంధేయ వాద సోషలిజం వైపు మొగ్గు చూపి అధికారం వికేంద్రీకరణ జరగాలని బలంగా నమ్మిన వ్యక్తి ఆయన. నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడుతూ నిర్భయంగా తన గళాన్ని వినిపించిన నిజమైన ప్రజానాయకునిగా చరిత్రలో నిలిచిపోయారు ఆయన. సమాజంలో అసమానతలు తొలగిపోయి ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు లభించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది అని నమ్మిన స్వాతంత్ర్య సమర యోధులు రామ్ మనోహర్ లోహియా. వీరు 1910 జన్మించి 1967 ఇదే రోజున కాలం చేశారు. ఇప్పుడు మేజర్ చంద్రకాంత్ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు, సాహిత్యం జాలాది.

ఇలా చేస్తూ నరు కోశావా, నీరు పెట్టావా, కోట కోశావా, కుప్ప నూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్య వెతుకులు తిని బతికే నీకు శిస్తుడు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి

0: ఉదయ సమీరాల్లో ఇప్పుడు ఆప్తులు కథానిక శ్రీ కెకె రఘునందన గారిచే వింటారు.
1: ఈ వారంలో 2-3 సార్లు అదే పనిగా ఫోన్ చేశాడు కృతికి బాలశౌరి. వీలైనంత వేగంగా ఇల్లు చూడమంటూ కృతి భర్త రత్నాకర్ గ్రూప్ హౌస్ కొన్నప్పుడే 2 ప్లాట్లు తీసుకున్నాడు. పక్కనున్న ప్లాట్ కమలాకరం మాస్టర్కి ఇచ్చాడు. వాళ్ళు కొంచెం పెద్ద కుటుంబం, ముసలాళ్ళు ఇద్దరున్నారు. వాళ్ళొచ్చిన దగ్గర నుంచి ఏదో విషయంలో కృతి నిబంధనలు విధిస్తూనే ఉంది. ప్రతిదానికి యాగి చేయడం, అడ్డుకట్ట వేయడం చేసినా సరే కమలాకరం వారు మాట్లాడేవాడు కాదు. చుట్టాలు రాకపోకలు ఎక్కువైతే ఒప్పుకునేది కాదు కృతి. అది చూసిన రత్నాకర్ వాళ్ళనంతలా వేధించడం మంచిది కాదు, మనకి అద్దె ఖచ్చితంగా మొట్ట చెబుతున్నప్పుడు కోరి ఎందుకు తగులాడడం అనేవాడు. కృతి మాత్రం తగ్గేది కాదు, మీకు వాళ్ళు చేసే పాడు పనులు తెలియవు, మాస్టర్ నాన్న ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి పోస్తున్నాడు, దరిద్రం కాదు అనేది. కమలాకరం తండ్రికి దగ్గు కఫం ఉన్నమాట నిజం. వచ్చిన కఫాన్ని ఒక ఇసుక తొట్టిలో ఉమ్మి దూరంగా పారపోస్తుంటారు. ఒకసారి పని మనిషి ఆ ఇసుకను వరండాలో పంపేసింది. అది చూసిన కృతి కయ్యమాడింది. తప్పైపోయిందని కమలాకరం భార్య సరిత పని మనిషి తరపున బతిమలాడింది. అయినా ఎప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేయించాలని చూసింది. అందుకే ఏదో మిషపెట్టి అవమానంగా మాట్లాడేది. అన్నింటినీ భరిస్తున్నా సరే ఏనాడు ఖాళీ చేయకుండా అక్కడే నెట్టుకొస్తున్నారు. కమలాకరం

మాస్టర్ కొడుకు రోషన్ క్రికెట్ ఆడుతుంటే ఆ బంతి వెళ్లి అద్దాల అలమరాకు తగిలి పగిలింది. అది చూసి సర్రును వెళ్లి తగువాడింది కృతి. చిన్నపిల్లాడేదో తెలియక చేశాడన్న. మాస్టర్ తండ్రి చెప్పినా వినకుండా దాని ఖరీదు 1వ తేదీనిచ్చే అద్దెతో పాటుగా చెల్లించాలని హెచ్చరించింది. లేదా ఖాళీ చేయవలసింది అన్నది. తప్పు తమదైనప్పుడు మాట కట్టుబడి జీతాలు రావడమేంటి? అద్దెతోనే ఆ సొమ్ము కూడా ఇచ్చేశాడు కమలాకరం. అదే సమయంలో మేనమామకి అద్దె ఇల్లు వెతుకుతున్న కృతి బుర్రలో పాదరసంలో ఒక ఆలోచన ప్రవహించింది. తమ మేనమామకి ఎక్కడో ఇల్లు చూడమెందుకు? తమ పక్కనే అయిన వాళ్ళుంటే అన్నిటికీ చేదోడువాదుడుగా ఉంటారు కదా అనిపించింది. అప్పటినుంచి ఒకటే ఆలోచన కుమ్మరి పురుగులా తొలుస్తూ, కమలాకరం మాస్టర్ని ఎలాగైనా తమ పక్క నుంచి ఖాళీ చేయించాల్సిందే అని. ఆ విషయమే భర్తతో అంటే, కృతి నువ్వేదో అపోహపడుతున్నావు కానీ ఎప్పుడైనా ఎంత బంధువులైనా సరే దూరంగా ఉంటేనే అనుబంధంగా మెసలుతారు. అదే మరింత దగ్గరగా ఉంటే ఏదో ఒక విషయంలో స్పర్ధలు రాకపోవు. అప్పుడు మనం నోరు మెదపలేని పరిస్థితి కూడా ఎదురవుతుంది. వేరేగా ఇల్లు వెతికి మనం అక్కడికి రాకపోకలు సాగించవచ్చును అన్నాడు రత్నాకర్ ముందు చూపుగా. కృతికి ఆ సలహా సుతరాము నచ్చలేదు. కృతికి మేనమా బాలసౌరంటే చిన్నప్పటి నుంచి ఎనలేని ప్రేమ. అందుకే అతనికి ఎలాగైనా ఇల్లు సంపాదించాలని ఊరంతా తిరిగి తిరిగి ఇళ్లవేడతో విసిగిపోయిన కృతి ఇంటికి వస్తేనే భర్త రత్నాకర్తో, ఏమండి ఇక తప్పదండి, అయిన వాళ్ళకంటే వీళ్ళేమీ తక్కువ కాదు, మనకు ఏదో విధంగా ఖాళీ చేయించాల్సిందే అన్నది పట్టుదలగా. బాగోదు కృతి, అసలే కమలాకర మాస్టర్ నాన్నకు రాత్రి కొంచెం సీరియస్ చేసిందట, డాక్టర్ చూపించారట, ఊపిరితిత్తులు ఏదో ఇన్ఫెక్షన్ ఉందిట, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు, వారిస్తూ బాధగా అన్నాడు. ఆహా, ఇంతకాలానికి అమృతం కురిసిన వార్త చెప్పారు. ఆ ముసలాయన జబ్బును అడ్డుగా పెట్టుకుని వీళ్ళని ఇక్కడిని తోలేయవచ్చు, సౌరమామయ్యను ఇక్కడికి రప్పించవచ్చు. ఎలాగుంది మన ప్లాన్? నవ్వుతూ చెప్పింది కృతి. నీ పాడుబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, నీ వాళ్ల కోసం కష్టాలున్నా వీళ్ళెందుకు అర్ధాంతరంగా ఖాళీ చేయించడం అని నిలదీశాడు మందరిస్తూ. కష్టాలు కన్నీళ్లు ఎవరికి రావు చెప్పండి, మన అవసరాల కన్నా కాదుగా. ఈ ముసలాడుగాని ఏ అర్ధరాత్రో హరిమంటి శని చుట్టుకుంటుంది కూడా, అందుకొని ఈరోజే చెప్పేస్తా అంటూ భర్త చెప్పినా వినకుండా కమలాకరాన్ని పిలిచి, నాయనా మీ నాన్నగారికి అస్వస్థను విన్నాను, ఆయనకు ఏ క్షణం ఎలాగుంటుందో చెప్పను, ఇక్కడేమైనా జరగదని జరిగితే మా కొంప గరిష్టం, దయచేసి మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వేరే చోటుకు వెళ్ళిపోండి అనేసింది కరుగ్గానే. కమలాకర్ ముఖం వివర్ణమైంది. ఉన్న పడంగా ఈ పరిస్థితిలో ఎక్కడికి పోవడం బాధపడలేదు. తమ పల్లెటూరు తరలిపోయినా తండ్రి అనారోగ్యం ఏ విపరీతాలకు దారితీస్తుందో తెలియదు, ఒక్క నెలాళ్ళు ఆగండి వెళ్ళిపోతాం అని ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ ఒకటే పట్టుబట్టింది కృతి. మీకేం పోయిందయ్యా, ఇక్కడ మీ ముసలాయన గుట్టుకుమంటే పక్కనున్న మా పరిస్థితి? అసలు ముసలాళ్ళు ఉన్నారని తెలిసినప్పుడే ఇవ్వకపోవాల్సింది. వద్దు, ఎంత మాత్రం వల్ల కాదు, ఒక 3 రోజులే గడువిస్తున్నా, ఖాళీ చేయాల్సిందే, తప్పదు, కరాఖండిగా చెప్పేసింది. కమలాకరం ఏమనుకున్నాడో ఏమో ఆందోళనగా లోపలికి వెళ్ళిపోయాడు. పక్కవాళ్లు కూడా అది గమనించాలని తెలిసి, రత్నాకర్ ముఖం ముందే ముసలాళ్ళ గురించి అలా మాట్లాడటం సబూగా లేదు, అది వాళ్ళకి బాధగా ఉండదా, చెప్పేదేదో సున్నితంగా చెప్పచ్చు కదా అన్నాడు సలహా ఇస్తూ. ఏం పర్వాలేదు, ఒక డోసు ఇస్తే కానీ ఇక్కడి నుంచి కదలరు, లేకపోతే పీటలు పట్టు కూర్చుంటారు, ఖాతలు లేనట్టుగా అనేసింది కృతి. ఆమె నైజం నచ్చలేదు రత్నాకర్కి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోకపోగా అవమానించేలా మాట్లాడి వెళ్లగొట్టడమేనా, అది మానవత్వం అనిపించుకుంటుందా? ఇలా ఎన్నో ఆలోచనలు అతన్ని చుట్టుముట్టాయి. 3 రోజులు ఇట్టే గడిచిపోయాయి. తెల్లవారుతూనే బయట ఒక వ్యాన్ ఆగింది. కమలాకరం తన సామాన్లను అందులోకి తరలించడం కనిపించింది రత్నాకర్కి. మాట మీద నిలబడ్డ కమలాకరం పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపించింది. నిజానికి బాలసౌరు తలుచుకుంటే తన పలుకుబడితో ఈ పట్టణంలో ఎక్కడైనా ఇల్లు తీసుకుని ఉండగాళ్ళు. తనకు ఏమాత్రం శ్రమ లేకుండా మేనకోళ్లపై ఆ బరువు రుద్దాడు. చేతికి మట్టి అంటకుండా పనిచేయించుకునే అతని ప్రవృత్తి రత్నాకర్కి తెలియంది కాదు. ఆ ప్రభావమే కృతి నిరంకుశ వైఖరికి దారితీసింది. కమలాకరం ఇలా ఖాళీ చేశాడో లేదో అలా మరుసటి దినమే బాలసౌరి తన మేడంతో దిగిపోయాడు. మేనమామను చూడడంతోనే చింకిచాటైంది కృతిమోహం. బాలసౌరి భార్య భరణి, ఇద్దరు పిల్లలు రితేష్ హిమేష్, బాలసౌరి తల్లి కన్నమ్మ, తండ్రి దేవయ్య, ఇది వాళ్ల కుటుంబం. వచ్చిన రోజు అన్నీ ఇంకా సర్దుకోవడం అవలేదని అందరికీ తమ ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చింది కృతి. తర్వాత సాయంత్రం తనే వెళ్లి అన్నిటికీ సహాయపడింది. ఇల్లంతా సందడితో నిండిపోయింది. ఒక 10 రోజుల దాకా బాగానే ఉన్న వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. వేసవి సెలవులు కావడంతో రితేష్ హిమేష్ ఇంట్లోనే టీవీ ముందర తిష్టవేసుకుని కూర్చుని పెద్ద సౌండ్ పెట్టుకున్నారు. అంతేకాక తిండికి ఏదో ఒకటి ఇమ్మనేవారు. ఒక గంట గడియో అయితే పర్వాలేదు. 24 గంటలు కృతి ఇంట్లోనే తచ్చాడేవారు.

ఏ కాక, బాలసౌరి భార్య భరణి మాటిమాటికొచ్చి ఉప్పు చింతపండో కావాలంటూ అడిగి పట్టుకుపోయేది. బాలసౌరి తండ్రి దేవయ్య దినపత్రిక పట్టుకుని అక్కడే చదువుతూ ఉండి కాఫీ గాని టీ గాని అడిగి మరీ పెట్టించుకుని తాగేవాడు. ఇదంతా తన కళ్ల ముందే జరిగినా సరే ఏమీ పట్టనట్లుగా ప్రవర్తించేవాడు రత్నాకర్. మేనమామపై అభిమానంతో అన్నీ తన్నెత్తిన వేసుకుని పనిచేసేది కృతి. మొదట్లో అంతా కొత్త కాబట్టి బాగానే ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ కూడా అయిన దానికి కాని దానికి కూడా కృతిని వాడుకోవడం మొదలెట్టారు. బయట కనలేక అన్నీ చేసి పెట్టేదామె. ఇదంతా రత్నాకర్ గమనిస్తున్నా సరే మౌనం వహించేవాడు. ఇక బాలసౌరి తల్లి కన్నమ్మకి ఒక రకమైన మానసిక వ్యాధి ఉండేది. మాటిమాటికి పిచ్చేర్పులు అరుస్తూ ఉండేది. ఆ శబ్దం మార్మోగిపోతూ ఉండేది భరించలేనంతగా. దాంతో పిల్లల నిద్రకి అది అంతరాయమంటూ వాళ్ళని తీసుకొచ్చి రత్నాకర్ ఇంట్లో పడుకోమని పంపేవారు. కాదనిలేక ఒప్పుకున్నారు. కానీ ఆ పిల్లలు నిద్రపోక 1 గంట దాకా స్పోర్ట్స్ ఛానల్ పెట్టుకుని చూసేవారు. వారించినా వినేవారు కాదు. ఆ కారణంగా కృతికి నిద్రలేమి మొదలైంది. ఉదయాన్నే లేచి మళ్ళా పనుల్లో పడడానికి శక్తి చాలేది కాదు. రత్నాకర్ మాత్రం ఏ విషయంలో కలుగు చేసి ఉన్నవాడు కాదు. ఎప్పుడైనా మనుషుల తత్వాలు ఎవరికి వారే గ్రహించాలన్నది అతని అభిమతం. బాలసౌరికి ప్రభుత్వ నౌకరీవే. ఉదయం వెళ్లి రాత్రి 8 కాని గడప చేరేవాడు కాదు. ఈలోగా తన ఇంట్లో ఏది కావాలన్నా సరే భరణి పరిగెత్తుకొచ్చి కృతిని ఆశ్రయించేది. ఎంత హడావుడిగా ఉన్నా చేయి తప్పేది కాదు. తన ఇంటి బాధ్యతే కాక అన్నింటినీ భరించడం రానురాను ఇబ్బందికరంగానే మారింది కృతికి. ఒకరోజున సాయంత్రం కెవ్వును కాక అది బాత్రూంలోంచి అప్పుడే వచ్చిన రత్నాకర్ పరుగున వెళ్లాడు. లోపల గోడకు చేయాంచినా నిలబడలేక నానాయాతన పడుతోంది కృతి. గబుక్కొని వెళ్లి భుజం పట్టుకుని మీదకు లేపాడు. నిలబడ్డాక నడవలేకపోతే ఎత్తుకొని సోఫా మీద చేర్చాడు. ఇదంతా చూస్తున్న హితేషు హిమేషు పక్కపక్క నవ్వుతూ ఆంటీకి వెలే పెళ్ళయింది అని కనీసం ఇంట్లో చెబుదామని కూడా లేకుండా స్పోర్ట్స్ ఛానల్ చూస్తుండిపోయారు. కృతి దాహమని సైగ చేస్తే నీళ్లు పట్టాడు రత్నాకర్. రితేష్తో ఒకసారి మీ అమ్మను పిలువమ్మా, ఆంటీ పడిపోయిందని చెప్పు అనగానే వెళ్లి వెంటనే తిరిగొచ్చి కూర తరుగుతోందిట వస్తానంది అని జవాబిచ్చాడు. కృతి నొప్పితో వెలువెల్లాడిపోతుంటే ఇక చూడలేక ఆసుపత్రికి తీసుకెళ్లే తప్పదని వెంటనే ఆటోవాడికి ఫోన్ చేసి రమ్మన్నాడు రత్నాకర్. మెల్లగా ఎత్తుకుని వెళ్తుంటే అప్పుడు కూడా భరణి కనీసం తొంగి చూడలేదు. సెల్లాల్లోకి వెళ్ళాక ఎందుకైనా మంచిదని బాలసౌరికి ఫోన్ చేసి చెప్పాడు రత్నాకర్. తనకు ఆఫీసులో ముమ్మరమైన పని ఉందని తను రావడానికి టైం పడుతుందని చెప్పేశాడు. అంతలోనే ఆటో వచ్చి ఆగింది. కృతిని మెల్లగా లోపల కూర్చోబెట్టాడు. ఆమె ఇంకా కళ్ళు తెరవలేదు. రత్నాకర్కి చాలా బాధగా అనిపించింది. ఈ పరిస్థితి ఎదురవుతుందని కల్లో కూడా అనుకోలేదు. తన వాళ్ల కోసం బాగా హైరాణ పడిపోతుంది. చెప్పినా వినకుండా ఆసుపత్రి చేరేదాకా అదే ఆలోచనలో మునిగిపోయాడు. ఆటోవాడి సాయంతో కిందకు దించి వాడి డబ్బులిచ్చి పంపేశాడు. లోపల ఎవరైనా సాయం చేస్తారేమని చూస్తుండగానే సార్ అన్న పిలుపుతో వెనక్కి తిరిగాడు రత్నాకర్. మరెవరో కాదు, కమలాకరం. మేడంకి ఏమైంది సార్ అని పరకరిస్తూ అడిగాడు. బాత్రూంలో కారు జారి పడిపోయింది, ఇంతకీ మీరిక్కడా అని ప్రశ్నించడంతోనే మా నాయనకి ఊపిరితిత్తులో కఫం ఎక్కువగా ఉందంటే ఇక్కడ జాయిన్ చేశా. ఇంకా అలా చూస్తారేంటి సార్, పదండి అమ్మగారు లోపలికి తీసుకుపోదాం అని తను కూడా చేవేసి సాయం పెట్టాడు. అక్కడున్న నర్సు వచ్చి బెడ్ మీద పడుకోబెట్టింది. డాక్టర్ వచ్చి కేస్ షీట్లో ఏవో రాసి పరీక్షలు చేయించమన్నాడు. స్ట్రెచర్ పైన తీసుకెళ్లారు. గది బయట ఉన్నప్పుడు అన్నాడు కమలాకరం, ఈ మధ్యనే అందరికీ ఇదే సమస్య సార్, బాత్రూంలో ప్రమాదాలు ఎక్కువయ్యాయి, దేవుడి దయవల్ల అమ్మగారికి ఏం కాకూడదు అని పైకి చూస్తూ దండం పెట్టాడు. ఎప్పుడే జరగాలో అలాగే జరుగుతుంది తప్ప మనం అనుకున్నట్లు జరగదు. మిమ్మల్ని అనవసరంగా అక్కడి నుంచి అని ఇంకా ఏదో అనుభూతుంది రత్నాకర్తో. అదేమిటంటే ఆ మాటలు ఇప్పుడు అసలొద్దు, నేనేమి మనసులో పెట్టుకోలేదు. మా నాన్నగారికి ఏదో కొద్దిగా బాగుంది అనుకుంటే ఇప్పుడు ఈ అమ్మగారికి ఆపదొచ్చి పడ్డది అన్నప్పుడు బాధ కమలాకర ముఖంలో జ్యోతకమైంది. వాళ్ళు అలా మాటల్లో ఉండగానే నర్సు బయటకు వచ్చి రత్నాకర్ని రమ్మని సైగి చేసింది. పరుగులను నడకతో లోనికి వెళ్ళాడు. ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయింది, 10 రోజులు ఆసుపత్రిలో ఉంచాలి. విశ్రాంతి బాగా అవసరం. ఇప్పుడు రక్తం అత్యవసరంగా ఎక్కించాలి. మీలో ఎవరైనా ఇస్తే బాగుంటుంది. ఓ పాజిటివ్ ఆమెది అని రత్నాకర్ వైపు చూసింది. తనది ఆ గ్రూపు కాదని రత్నాకర్కి తెలుసు. తర్జన భర్జన పడుతుంటే కమలాకరం విషయం అడిగి, ఓహ్ దానికి ఎందుకు అంతగా దిగులు పడతారు, మా ఆవిడది కూడా ఓ పాజిటివ్, మే ఇస్తానులేండి అని అంగీకారం తెలపగానే నర్సు అతని అర్ధాంగి సరితను లోనికి తీసుకెళ్ళింది. 1 గంట తర్వాత కమలాకరం బయటకు వచ్చి అక్కడే కుర్చీలో కూర్చున్నాడు. రత్నాకర్ కృతజ్ఞతగా చూశాడు. ఆసుపత్రికి వచ్చింది మొదలు ఇప్పటిదాకా బాలసౌరి నుంచి 1 ఫోన్ కూడా లేకపోవడం ఆశ్చర్యకరంగా అనిపించింది. మేనమామంటూ అతనికి అభిమానం అనే పెద్దపీట వేసిన కృతికి ప్రమాదం జరిగినట్లు తెలిసినా చీమ కుట్టినట్లయినా వాళ్ళకి లేకపోవడం విడ్డూరంగా తోచింది రత్నాకర్కి. కృతికి తెలివచ్చింది.
అయినా రత్నాకర్ కమలాకరం సంగతులు ప్రస్తావించలేదు ఆమెతో. తను ఎదురుపడితే

0: ఆమె ఏమనుకుంటుందోనని అతను కూడా బెడ్ దగ్గర రాలేదు. అయితే తన తండ్రి దగ్గరున్న చెల్లెలు నిఖితను కృతి దగ్గర ఉంచాలనుకున్నాడు కమలాకరం. ఆ విషయం మాత్రం గోప్యంగా ఉంచమని చెప్పాడు రత్నాకర్కి. సాయంత్రం ఒకసారి ఇంటి పరిస్థితి చూడ్డానికి బయలుదేరాడు రత్నాకర్. ఇంకేమిటి, ఎక్కడొక్కడ హడావుళ్ళు విడిచిపెట్టి రావడం వల్ల పిల్లలు ఇల్లు పీకి పందిరేసే చందంగా ఆడుతున్నారు. బాలసౌర్ అప్పుడే వీధిలోంచి వచ్చి రత్నాకర్ని చూస్తూ, ఇంతకీ ఏం విరిగిందట, కాలా చెయ్యా అని అంతా కంగారే మేనకోళ్ళకి అన్నాడు నవ్వుతూ. జరిగిన విషయాలు చెప్పడం ధర్మం కాబట్టి చెప్పాడు. అక్కడికి వచ్చిన భరణి, అబ్బో 10 రోజులు ఆసుపత్రిలో ఉండాలా, ఇంతకీ ఎవరుండగలరు అంతకాలం, దయతో కాకుండా దెప్పుతున్నట్లుగా మాట్లాడింది. కనీసం చూడ్డానికి వస్తామని గాని సాయం చేయడానికి ముందుంటామని కానీ అనలేదు. ఆసుపత్రిలోకి కావాల్సిన వాటన్నింటినీ పెద్ద బ్యాగులో సర్దుకొని ఇంట్లో అన్నింటినీ ఒకసారి సర్ది ఇంటికి తాళం వేసేసి బయలుదేరాడు రత్నాకర్. వాళ్ళెవరూ ఇంటి లోపల నుంచి బయటకు రానేలేదు. ఒక 15 రోజుల పాటు మెడికల్ లీవ్ పెట్టాడు రత్నాకర్. ఇంచుమించు ఆసుపత్రిలోనే ఉండిపోయాడు. తన బెడ్డ వద్ద నిఖిత ఎవరంటూ కృతి పదే పదే అడిగితే తన ఆఫీసులో పనిచేసే అతని అమ్మాయిని సాయంగా పిలిచాని చెప్పాడు. ఏమైనా సహాయం అంటే ఎక్కువగా చేసింది కమలాకరం కుటుంబమే. 10 రోజులు పూర్తయ్యాక కొంత స్వాధీనంలోకి వచ్చాక మరొక 2 రోజులు ఉంటే మంచిదని చెప్పాడు డాక్టర్. అలాగే ఉన్నాడు. ఒకరోజు సాయంత్రం కృతిని వరండాలు నడిపిస్తుంటే కమలాకరం భార్య శరత్తో అటువైపు వస్తూ కనిపించాడు. ఏమండి వీళ్ళిక్కడ అని నోరెళ్లబెట్టి చూస్తూ అడిగింది కృతి. అవును, మన ఇంట్లోంచి వెళ్లిపోయాక వేరే ఇల్లు వెతుక్కున్నారట. ముసలానికి సృష్టి బాగా ఎక్కువైందని ఇక్కడ చేర్చారట. అదే సమయంలో నిన్ను ఇక్కడ జాయిన్ చేశాను అని చెబుతుండగానే, అబ్బా పక్క నుంచి పోయారనుకుంటే ఇక్కడ కూడా దాపురించాయా ఈ గ్రహాలు, వీళ్ళసేనే నా కొట్టేసి ఈ స్థితికి తీసుకొచ్చింది అని ఒకటే విసుక్కోసాగింది కృతి. ఇక్కడ కూడా నువ్వు వాళ్ళను నిందించడమే పనిగా పెట్టుకున్నావా? రత్నాకర్ ఇక ఊరుకోలేకపోయాడు. మా వాళ్ల కోసం వీళ్ళని ఖాళీ చేయించాలని కక్షతో నాకు శాపనార్థాలు పెట్టి ఉంటారు, అందుకే ఈ ప్రారంభం. నా మొహం ముందు నుంచి పోయారనుకుంటే మళ్ళీ ఇక్కడ దెయ్యాల తయారయ్యారు అని ఇంకా ఏదో అనబోతుంటే, నిజానికి ఈ పరిస్థితుల్లో నేను నోరు ఇప్పకూడదని అనుకున్నాను కానీ తప్పడం లేదు. నువ్వు అనుకున్నట్లుగా వాళ్ళు దెయ్యాలు కాదు, నీ పాలిటి దేవతలు. నువ్వెంతో అభిమానించి అందాలకించిన నీ మేనమావ గారి కుటుంబం కనీసం ఇటువైపన్నా తొంగి చూడకపోతే ఒంటరిగా ఎలా నెట్టుకురాగలరు భగవాన్ అని వేడుకుంటున్న సమయంలో నిజంగా దేవుడే నా మరో విన్నాడు అన్నట్లుగా కమలాకరం రూపంలో ఇక్కడ ప్రత్యక్షం. ఆసుపత్రిలో చేర్చింది మొదలు నేడుదాకా కనిపెట్టుకుని ఉండడానికి వాడు చెల్లె నిఖితను నీ దగ్గరుంచాడు. నీ సాయంగా ఉన్నది తన వాళ్ళని తెలిస్తే నువ్వెక్కడ వ్యతిరేకిస్తావని గోప్యంగా ఉంచమన్నాడు. ఇక ఇప్పుడు నీకు చెప్పక తప్పలేదు అని ఆగాడు రత్నాకర్. ఏమండి మీరంటున్నది అని దిగ్భ్రమగా చూసింది కృతి. అక్షరాలా నిజం, మీ వాళ్ల కోసం నువ్వు వీళ్ళని అవమానించి మరీ వెళ్ళగొట్టావు. అయిన వాళ్ళు ఎంతగానో అభిమానించి నిద్రని పెట్టుకుంటానని అనుకుని నీకు అది ఉత్తి అపోహం తెలియడానికి ఈ సంఘటన సాక్ష్యంగా నిలిచింది. అలాగే నువ్వు అవమానించి ఇల్లు ఖాళీ చేయించినప్పటికీ కమలాకరం వాళ్లే నిన్ను ఈరోజు ఆదుకొని ఆప్తురుగా మిగిలారు. వాస్తవం ఈ క్షణమైనా గుర్తిస్తే అది చాలు. రత్నాకర స్వరంలో స్వచ్ఛత కొట్టొచ్చినట్లుగా బహిర్గతమైంది. కృతి ముఖం ఎత్తకుండానే నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఈ క్షణం కూడా నీ ఎదుటికి రావడానికి అతనికి భయంగా ఉంది తెలుసా? తనమే పట్టించుకొని మనస్తత్వం కలవాడు కాబట్టి అంతా మరిచిపోయి నీకిక్కడ సాయం అందించాడు. ఇంతవరకు గుడ్డిగా నీ వాళ్ళు నమ్మినందుకు బాగా చేశారు. డబ్బు సాయం మనకు అక్కర్లేదు, కనీసం ఇక్కడికి వచ్చి ఆప్యాయంగా ఒక పలకరింపు అదైనా చేశారా? ఊహం. కృతి దోషిట్లో ముఖం దాచుకుని వ్యాకుల పడుతోంది. ఆ రోజు ఆదివారమైనా సరే కూడా బాలసౌరు అయిపోలేడు, కనీసం తన భార్యను కూడా పంపలేదు. అక్కడికి 2 రోజులు ఇట్టే గడిచిపోయాయి. డాక్టర్ డిశ్చార్జ్ చేశాడు. కమలాకరం ఆటో మాట్లాడి తీసుకొచ్చాడు. ఆసుపత్రి బయటకు తీసుకొచ్చేసరికి ఓ కొబ్బరికాయ నాలుమీద పగలగొట్టాడు కమలాకరం. ఆటోలోకి ఎక్కిస్తున్నప్పుడు కృతి పడిపోబోతే గబాన్ వచ్చి పట్టుకొని నడిపించాడు. అప్పుడు చూసింది కమలాకరాన్ని. అతని చేతి స్పర్శ ఒక అన్నదమ్ముడి ఆత్మీయమైన స్పర్శలాగా అనిపించింది. ఆటో కదులుతుంటే, అమ్మగారు ఆరోగ్యం జాగ్రత్త, ఏ సహాయం కావాలన్నా పిలవండి, మొహమాట పడకండి అని గట్టిగా చెబుతుంటే ఆటో చప్పుల్లో కూడా కృతి చెవిని తాకుతూనే ఉన్నాయి ఆ మాటలు. కళ్ళంట ఒకటే ధారగా కన్నీళ్లు. అసలు ఆప్తుంటే ఎవరో ఆమె హృదయానికి తెలిసి వస్తోంది.
1: వీరింతవరకు ఆప్తులు శ్రీ కెకె రఘునందన గారి కథానికి విన్నారు. ఉదయ సమీరాల్లో ఇప్పుడు పుష్పాంజలి భక్తిగీతాలు. దేవుళ్ళు ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: పుష్పాంజలి భక్తిగీతలు విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ ప్రసారంలో 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ అంబటి వెంకటేశ్వరరావు బృందం నాదస్వరం ప్రసారమవుతుంది. 8:59 నుంచి పాటల పల్లకి, 10:00 ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో సమాచార ప్రభాత్, హిందీలో వార్తలు వింటారు. ఆ తర్వాత మార్నింగ్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. కృష్ణా జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి కొద్ది క్షణాలు.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కి సాథ్ మే ఫర్హత్ నాజ్. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, भारत के युवा अपनी प्राचीन सांस्कृतिक जड़ों से जुड़े रहते हुए वैश्विक चुनौतियों का समाधान करने में सक्षम. दिल्ली सरकार दुर्गा योजना के अंतर्गत महिलाओं और ट्रांसजेंडर समुदाय को 1300 ई ऑटो वितरित करेगी. सऊदी अरब के रियाद हवाई अड्डे पर 2 दिन में दूसरे हुती हमले में 1 व्यक्ति की मौत और 11 लोग घायल. अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा, रूस और यूक्रेन तत्काल प्रभाव से ऊर्जा प्रतिष्ठानों पर हमले रोकने को सहमत. जिबूती तट के पास एक नाव पलटने से 147 लोगों की मौत. और भारत ने तीसरे T20 अंतर्राष्ट्रीय क्रिकेट मैच में वेस्टइंडीज को 14 रनों से हराकर 5 मैचों की श्रृंखला में 2-1 की बढ़त बनाई. अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि भारत के युवाओं में दुनिया की उभरती चुनौतियों का नए और बेहतर समाधान देने की क्षमता है. चेन्नई में जयगोपाल गरोड़िया हिंदू विद्यालय के स्वर्ण जयंती समारोह को संबोधित करते हुए प्रधानमंत्री ने कहा कि दुनिया आज नई चुनौतियों के समाधान खोज रही है और उन्हें पूरा विश्वास है कि भारत के युवा इसमें अहम भूमिका निभा सकते हैं.
2: विकसित भारत के लिए जो नए आइडियाज चाहिए, जो नए सॉल्यूशंस चाहिए, उनसे भारत ही नहीं विश्व का भविष्य भी तय होगा. टुडे द वर्ल्ड इज लुकिंग फॉर सॉल्यूशंस एंड यू हैव द पोटेंशियल टू प्रोवाइड दिस दोज सॉल्यूशंस.
1: प्रधानमंत्री ने युवाओं से अपनी क्षमताओं का उपयोग करने और राष्ट्र के विकास में योगदान देने की अपील की. श्री मोदी
2: आज भारत में जो

0: 011-2331-0481, 011-2371-7117 from 9:30 PM onwards tonight. And now, for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Abhishek. Prime Minister Narendra Modi's visit to Tamil Nadu, his first since the summer's assembly elections, is covered prominently by most of the dailies. Modi calls on youth to drive India's growth, writes Hindustan Times. The Pioneer, quoting the Prime Minister, says, "Present era belongs to youth." Modi invokes Tamil pride, vows helping hand to see Joseph Vijay, informs the Asian Age. Sporadic protests break uneasy calm in the national capital, states the Hindu. On the Riyadh airport attack, the Indian Express says one Indian killed, 10 others injured. Government says unacceptable. Islamabad suspends Khyber government amid PTI protest march, reports the Statesman. And finally, on the newly appointed Indian women's cricket captain, the Pioneer reports Smriti Mandhana named celebrity advocate by UNICEF India. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi highlights potential of India's youth in solving global challenges while remaining anchored in the ancient cultural roots. Delhi government to distribute 1,300 e-autos to women and transgenders under Durga scheme. One person killed and 11 injured in second Houthi strike on Riyadh airport in 2 days. US President Donald Trump announces an energy ceasefire between Russia and Ukraine with immediate effect. 139 people killed after overcrowded boat capsized off Djibouti coast. And in cricket, India beat West Indies by 14 runs in the third T20 international to take 2-1 lead in the 5-match series. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి కృష్ణా జిల్లా సమాచార లేఖ వింటారు. రచనాశ్రీ సామా సునీల్.
3: ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా అభివృద్ది, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, ప్రభుత్వ నిధులతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ది పనులు, మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. గిలకలదిండి షిప్పింగ్ హార్బర్ పనుల నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి మంత్రి కుల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కాంట్రాక్టు ప్రతినిధులు మరియు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం హార్బర్ నిర్మాణానికి 447 కోట్ల రూపాయలను కేటాయించిందని, 4 నెలల సమయంలో కాంట్రాక్టు సంస్థ పనులను 100% పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎటువంటి పొరపాట్లు తావులేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో మొదటి దశగా బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ తదితర కీలక బాధ్యతలకు నోడల్ అధికారులను నియమించి వారి బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించామని తెలిపారు. ఎన్నికల పోలింగ్ సామగ్రి సకాలంలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో జరుగుతున్న రీసర్వే, 22A భూముల సమస్యలపై ప్రత్యేకమైన దృష్టి సారించి సమస్యలు పరిష్కరించడానికి రాష్ట భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయ జాయింట్ సెక్రటరీ వి వీరబ్రహ్మయ్య మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల విధులు, రీసర్వే, 22A భూములు తదితర అంశాలను ఏకకాలంలో అధికారులు నిర్వహించాల్సి ఉన్నందున ప్రాధాన్యతలను స్పష్టంగా నిర్దేశించుకుని పనిచేయాలని అధికారులకు తెలిపారు. భారత రాష్టపతి ద్రౌపది ముర్ము జిల్లాలో ఈ నెల 14-15 తేదీలలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా ఎస్పీవి విద్యాసాగర్ నాయుడుతో కలిసి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నందు అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్టపతి పర్యటన సందర్భంగా విమానాశ్రయం, పరిసర ప్రాంతాలు, రాకపోకల మార్గాలు, పార్కింగ్ బందోబస్తు ఏర్పాట్లను ట్రాఫిక్ పోలీసులు, ఇతర విభాగాల సిబ్బందితో కలిసి సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టే విధంగా సూచనలు చేశామని తెలిపారు. రాష్టపతి వెంట వచ్చే ఉన్నతాధికారులు సిబ్బంది కోసం అంతర్జాతీయ విమానాశ్రయం నందు గ్రీన్ రూముల ఏర్పాటు, త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, విధులలో ఎటువంటి ఆటంకం లేకుండా రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకునే విధంగా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట గనుల శాఖ మంత్రి

0: కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట ప్రభుత్వం వయోవృద్దుల రక్షణకు ప్రత్యేకమైన చట్టాలు రూపొందించిందని, వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు వయోవృద్దుల రక్షణ కోసం ప్రత్యేకమైన కమిటీలు ఏర్పాటు చేశామని, రాష్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి నెల 1వ తేదీన వృద్దులకు 4,000 రూపాయల పింఛను జిల్లాలో అందిస్తున్నామని మంత్రి తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా అధికారులతో కలిసి రాష్ట వ్యాప్తంగా 20,067 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ హెల్త్ క్లినిక్లను వర్చువల్ విధానంలో లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా వారి గ్రామంలోని ప్రాథమిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసిందని తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి నియోజకవర్గ అభివృద్ది కోసం రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాలకు నిధులను కేటాయిస్తున్నారని, ఒక్కొక్క గ్రామానికి 1,00,000 రూపాయల నిధులు అందించడం ద్వారా రహదారి నిర్మాణం, ప్రజలకు అవసరమైన త్రాగునీరు అందించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 11,359 కోట్ల రూపాయల అభివృద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గానికి 51 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది పనులను రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర లాంఛనంగా ప్రారంభించారు. త్రాగునీరు, డ్రైనేజీ రహదారులు, మౌలిక వసతులతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ది చేసేందుకు ఈ నిధులు ఉపయోగించుకుని సమగ్ర ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో నవంబర్ నెల సమాచార లేఖ విందాం. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం. ఈరోజు శ్రీ అంబటి వెంకటేశ్వరరావు బృందం నాదస్వరం వింటారు. ముందుగా ఓడోడి వందన కన్నా, ధర్మవతి రాగం ఆదితాళం, అంబుజకృష్ణన్ రచనా.

ఇప్పుడు దేవదేవ కలయామి మాయామాళవ గౌళరాగం రూపకతాళం శ్రీ స్వాతి తిరునాళ్ కృతి.

0: మీరింతవరకు శ్రీ అంబటి వెంకటేశ్వరరావు బృందం నాదస్వరం విన్నారు. కర్ణాటక సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతలు 2727244 లేదు అంటే 2727288 ఈ రెండు నెంబర్లు ఏదైనా నెంబర్కి డైల్ చేసి వారికి ఇష్టమైన సినిమా నుంచి వారు కావాలనుకునే పాటను కోరి వినవచ్చు. విశాఖేతర ప్రాంతీయులైనట్లయితే 0891 అని యాడ్ చేసి 2727244 0891 2727288 ఈ రెండు నెంబర్లో ఏదైనా నెంబర్కి డైల్ చేసి కోరిన పాట వినొచ్చు. ఏ శ్రోత ఎక్కడి నుంచి ఫోన్ చేసి ఏ సినిమాలో నుంచి ఏ పాట వినాలి అని అనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. కాలర్ కాల్ కట్ అయినట్టుంది. మనం ఇప్పుడు వినబోయే పాట ఏ సినిమాలోది అనంటే 2 టౌన్ రోడీ.

మొక్కదన్న పుట్టు అది విచ్చుకుంటే గుచ్చుకుంటే గెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెలగెల

చెన్నక చెన్నక వేరు చెన్నక ఉప్పు వేసి కారం వేసి డన్స్ డన్స్ డన్స్ డన్స్ డన్స్ డన్స్.

0: హలో పాటలపల్లికి.
1: హలో నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
1: నా పేరు కాకి అప్పారావు, చెంగల్రావుపేట తుమ్మలపల్లి వారి.
0: చెప్పండి సార్, ఏ సినిమాలో నుంచి పాట వింటారు?
1: మాకు సత్యహరిశ్చంద్ర చిత్రం ఏదైనా పాట వినిపించండి.
0: మీరు అడిగిన అదే సినిమాలో నుంచి ఒక పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో పాటల పల్లకి.
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: మేము మాది మధ్య గ్రామం పద్మనాభ మండలం విశాఖ జిల్లా. నా పేరు కొంటపోతు రామనాయుడు.
0: రామనాయుడు గారు ఏ సినిమాలోని చేపాటు వింటారు?
1: దేవదాసు మళ్ళీ పుట్టాడు లోని అనురాగమే ఒక ఆలయం.
0: మీరు అడిగిన అదే సినిమాలో నుంచి అదే పాటను వినిపిస్తున్నాం వినండి.

0: హలో పాటల పల్లకి. హలో, హలో పాటల పల్లకి.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: హలో,
2: నమస్తే సార్జీ.
1: నమస్తే అండి. ఏ సినిమాలో పాట విందాం అనుకుంటున్నారు?
2: దేవుళ్ళు మూవీలో మహాకనకదుర్గ.
1: ఆ సినిమాలో పాట పుష్పాంజలిలో వేశాను, వేరే సినిమా ఏదైనా అడుగుతారమ్మా?
2: అయితే లారీ డ్రైవర్ లోని దసరా వచ్చింది అయ్యా వేసేయండి.
1: లారీ డ్రైవర్?
2: లారీ డ్రైవర్ బాలకృష్ణ గారు.
1: మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: బీసీ రోడ్ గాజువాక.
1: బీసీ రోడ్
2: నవరాత్రులు శుభాకాంక్షలు అండి.
1: మీకు కూడానండి.
2: థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ. మీరు అడిగిన పాట వినిపిస్తున్నా, వినండి.
2: థ్యాంక్ యూ సార్జీ.
1: నమస్తే.
2: నమస్తే. జై శ్రీరామ్.

0: హలో పాటల పల్లకి.
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: నా పేరు పుల్లన్న సార్. సనప గ్రామము అనంతపూర్ జిల్లా సార్. బాగున్నారు సార్?
0: చాలా బాగున్నాను. మీలాగే చెప్పండి, ఏ సినిమాలో నుంచి ఏ పాట వింటారు?
1: శివమెచ్చిన సత్యం సార్, గీతా ఓ గీతా మనసాయ అనే పాట సార్.
0: తప్పకుండా మీరు అడిగిన అదే సినిమాలో నుంచి ఆ పాట వినిపిస్తాను, వినండి. నమస్తే.

0: హలో పాటల పల్లకి.
1: నమస్తే సార్, బాగున్నారానే?
0: బాగున్నానండి, మీలాగే చెప్పండి. ఏ సినిమా నుంచి చేపట్టి వింటారు?
1: అదే ఊరికి మనగాడు, ఇదిగో తెలుస్తారు ఆ పాట.
0: మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రాయవరమండలం పసలపూడి, ఊరు సత్యారెడ్డి.
0: మీ పేరు సార్?
1: సత్యారెడ్డి. సత్యారెడ్డి.
0: మీ పేరు సత్యారెడ్డి గారు. సరే సత్యారెడ్డి గారు, మీరు అడిగిన అదే సినిమాలో నుంచి అదే పాటను వినిపిస్తున్నాం, వినండి.

0: హలో పాటల పల్లకి,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి.
1: ముందుగా ఆకాశవాణి స్టాఫ్ అందరికి శరణ్ నవరాత్రులు శుభాకాంక్షలు సార్.
0: మీకు కూడా చెప్పండి సార్, ఏ సినిమాలో ఏ పాట వింటారు?
1: మాకు పట్నం వచ్చిన ప్రతివర్తలు సినిమాలో నీకున్నదే కాస్త బుర్ర ఆ పాట వినిపించండి సార్.
0: ఈ పాట కోరుతున్నది ఎవరు అండి?
1: మేము కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. నా పేరు బాలరాజుని మాట్లాడుతున్నాను.
0: బాలరాజు గారు, మీరు అడిగిన అదే సినిమాలో నుంచి అదే పాటను వినిపిస్తున్నాం, వినండి.

0: హలో పాటల పల్లకి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నా పేరు నూగల్ కొండబాబు అండి. గొల్లపాలెం టైలరింగ్ వర్క్ చేస్తుంటాను సార్.
0: కొండబాబు గారు ఏ సినిమాలో నుంచి చెప్పండి.
1: మూవీలో అండి, మనలో పాపం లేనటువంటి వాడు ఎవరో చెప్పండి అన్న పాట ఉంటారు కదా సార్, ఆ పాట వేయాలి సార్.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం వినండి.

0: హలో పాటల పల్లకి. హలో,
1: హలో సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్, చెప్పండి.
1: సార్, తారక రాముడు మూవీ నుంచి ఇవాళ ఇవాళైన సాంగ్ కావాలి సార్.
0: మీరెవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సాయి చంద్ర సార్ నా పేరు, మా నెల్లూరు డిస్టిక్.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తున్నా, వినండి. నమస్తే.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: హలో.

0: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
0: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్, అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
0: అరే,
1: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: అమ్మగారు, అమ్మగారు, ఒట్టి చెప్పండి అమ్మగారు.
7: ఏంటది,
6: అందరిలా చూడరుగా నన్ను మీరు?
7: అంటే
6: ఏదో నా చూసింది మంచు చెడ్డ చేసేస్తూ ఉంటా కదా.
7: అయితే
6: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
7: రాదులే.
6: అంటే?
7: అంటే
6: నేనంటే?
7: నువ్వంటే?
6: మీకెంతో
7: నాకెంతో
6: ఇష్టం అన్నమాట.

0: హలో పాటల పల్లకి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: నా పేరు ఏఎస్ జేముళ్ళు, నర్సీపట్నం దగ్గర పెదబొడ్డేపల్లి అండి.
0: చెప్పండి
1: సార. పార్వతీ పరమేశ్వరులు సినిమాలో నాగలయుడు శివుడు ఆది మధ్యాంతలయుడు పాట కావాలి సార్.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తున్నా, వినండి. నమస్తే.
1: థ్యాంక్ యూ వెరీ మచ్.

0: పాటల పల్లకి. హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం
1: సార్,
0: చెప్పండి సార్.
1: అనంతపూర్ నుంచి మధుసూదన్ రెడ్డి సార్.
0: చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు.
1: అల్లూరు సీతారామరాజు మూవీ నుంచి వస్తారు నారాజ్ అనే సాంగ్ ప్లే చేయండి సార్.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తున్నా, వినండి.

0: పాటల పల్లకి తెలుగు సినిమా పాటలు ఫోన్లు కార్యక్రమం విన్నారు. తిరిగి ఇదే ప్రసారంలో 10:45 తిరిగి వినొచ్చు. అంతవరకు ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కొద్ది క్షణాల్లో వింటారు.
1: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: వస్తుసేవల పన్ను జీఎస్టీ దేశంలో జూలై 1, 2017 నుండి అమల్లోకి వచ్చింది. దేశ ఆర్థిక ప్రయాణంలో జీఎస్టీ ఒక చారిత్రక మలుపు వంటిది. జీఎస్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే బహుళ పరోక్ష పన్నులను సరళీకృతం చేసింది, పారదర్శకతను పెంచింది. ఈ పునాదిపై భారత ప్రభుత్వం తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు ఆమోదించింది. ఇది పన్ను వ్యవస్థను మరింత సజావుగా, సమర్థంగా, సాంకేతికతతో నడిచేలా చేయడానికి రూపొందించబడింది. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు సామాన్యులు, రైతులు, ఎంఎస్ఎంఈలు, మహిళలు, యువత, మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తాయని, భారతదేశ దీర్ఘకాలిక వృద్ధిని బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సెప్టెంబర్ 22వ తేదీ నుండి అమల్లోకి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనాలు అందిస్తూనే వ్యాపారులను శక్తివంతం చేయడంలోనూ, సంక్లిష్టతలను తగ్గించడంలోనూ, వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ఇతోధికంగా దోహదపడుతున్నాయి. జీఎస్టీ సంస్కరణల వల్ల అనునిత్యం ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువులు చౌకగా మారాయి. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా జీఎస్టీ సంస్కరణలు రూపొందించబడ్డాయి. జీఎస్టీ కింద గతంలో 12% పన్ను విధించిన 99% వస్తువులను ఇప్పుడు 5% తగ్గించారు. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా ఇప్పటి వరకు ఉన్న 4 స్లాబులను 2 స్లాబులకు తగ్గించారు. ఇకపై 5%, 18% పన్ను స్లాబులు మాత్రమే కొనసాగుతాయి. పెన్సిల్స్, క్రేయాన్స్, ఎక్సర్సైజ్ పుస్తకాలు, మ్యాప్లు, అట్లాస్లు మొదలైన విద్యా సంబంధిత వస్తువులపై జీఎస్టీని మినహాయించడం వల్ల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. నిత్యం ఉపయోగించే టూత్ పేస్ట్, సబ్బులు, టూత్ బ్రష్లు, హెయిర్ ఆయిల్ మొదలైన వాటిపై పన్నును 18% నుంచి 5% తగ్గించారు. వెన్న, నెయ్యి, డైరీ పదార్థాలపైన, నమ్కిన్స్, భుజియా, మిక్చర్పై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. వైద్యులు, ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు అందించే ఆరోగ్య సంరక్షణ సేవలు జీఎస్టీ నుంచి మినహాయించబడ్డాయి. ఆరోగ్యానికి అనుకూలమైన పన్ను విధానాన్ని ప్రోత్సహించడం, మందులు, ముఖ్యమైన వైద్య పరికరాల ఖర్చును తగ్గించడం, బీమా కవరేజ్ను పెంచడం జీఎస్టీ హేతుబద్ధీకరణ లక్ష్యం. మందులపై జీఎస్టీని 12 నుండి 5% తగ్గించారు. కొన్నిటిపై జీఎస్టీని పూర్తిగా మినహాయించడం వల్ల ముఖ్యమైన మందుల ఖర్చులు తగ్గాయి. తద్వారా రోగులపై ఆర్థిక భారం తగ్గుతుంది. అనస్థీషియా, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, బ్యాండేజీలు, డయాగ్నోస్ట్ కిట్లు, సర్జికల్ గ్లోవ్స్, గ్లూకోమీటర్లు, థర్మామీటర్లు, ఇతర వైద్య ఉపకరణాలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించడం వల్ల ఆరోగ్య సంరక్షణ సేవలు చౌకగా లభిస్తున్నాయి. కంటి అద్దాలు, కంటి అద్దాల లెన్స్లు, కాంటాక్ట్ లెన్స్, గోగుల్స్పై జీఎస్టీని 12% నుండి 5% తగ్గించడం వల్ల సామాన్య ప్రజలకు దృష్టి దిద్దుబాటు సేవలు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల విద్యార్థులు, వృద్ధులు, తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందినవారు ప్రయోజనం పొందుతారు. బయోమెడికల్ వ్యర్థాల శుద్ది సేవలు 12 నుండి 5% తగ్గించబడ్డాయి. ఔషధ వస్తువుల తయారీ

0: సంబంధించిన పనులపై జీఎస్టీ 12% నుండి 5% తగ్గింది. వ్యక్తిగత ఆరోగ్య బీమాపై జీఎస్టీ లేదు. మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య బీమా ప్రీమియం ఇక నుండి చౌకగా ఉంటుంది. ఇది ఆరోగ్య బీమా అధికారిక వైద్య సంరక్షణను వ్యాప్తి చేయడంలో సహాయపడుతుంది. అమోనియా, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం మొదలైన ఎరువులపై జీఎస్టీని 18% నుండి 5% తగ్గించడం వల్ల ఎరువుల ఖర్చు ఆదా అవుతుంది. ఈ తగ్గింపు ఎరువుల సంస్థలకు ఇన్పుట్ ఖర్చును తగ్గించి ధరల పెరుగుదలను నివారిస్తుంది, రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. 12 రకాల బయో పెస్టిసైడ్లు అంటే జీవ పురుగు మందులు, అనేక సూక్ష్మ పోషకాలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. ఈ నిర్ణయం పర్యావరణ అనుకూలమైన స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. ఈ తగ్గింపు చర్య రైతులు రసాయన పురుగు మందుల నుండి జీవ పురుగు మందుల వైపు మళ్లడానికి ప్రోత్సహించి నేల ఆరోగ్యాన్ని, పంట నాణ్యతను మెరుగుపరుస్తుంది. బయో పెస్టిసైడ్లు, సూక్ష్మ పోషకాలపై జీఎస్టీని తగ్గించడం వల్ల సేంద్రియ విధానంలో పంటలు సాగు చేసే చిన్న రైతులకు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. సహజ వ్యవసాయ మిషన్కు అనుగుణంగా ఉంటుంది. వ్యవసాయ యంత్రాలు, నీటిపారుదల పరికరాలపై జీఎస్టీని 12% నుండి 5% తగ్గించడం వల్ల వ్యవసాయ ఖర్చులు తగ్గుతాయి. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు రైతు సంక్షేమాన్ని మెరుగుపరుస్తాయి, స్థిరమైన వ్యవసాయానికి మద్దతు ఇస్తాయి. పరిశ్రమల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచడానికి నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు దోహదపడతాయి. అందరికీ ఆరోగ్యం అనే ప్రభుత్వ దార్శనికతను జీఎస్టీ సంస్కరణలు బలోపేతం చేస్తాయి. సామాన్య మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను, రైతులు, ఎంఎస్ఎంఈల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అన్ని వర్గాలకు ఇతోధికంగా మేలు చేస్తాయి. ప్రజల జీవన సౌలభ్యాన్ని లక్ష్యంగా చేసుకుని తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు రూపొందించినట్టు ప్రధాన
1: దేశ్ మే జీఎస్టీ ఏక్దమ్ కమ్ హో జాయేగీ. దేశ్ మే ఆప్కీ రోజ్మర్రా కీ జరూరత్ కీ జ్యాదాతర్ చీజో పర్ జీఎస్టీ మే బడీ కమీ కీ గయీ హై. జీఎస్టీ కమ్ హోనే సే మాతాఓ బహనో కా రసోయి కా ఖర్చ్ బహుత్ కమ్ హోనే వాలా హై. మంజన్, సాబున్, శాంపూ సే లేకర్ ఘీ ఆర్ ఖానే కీ కయీ చీజే సస్తీ హో జాయేగీ. బచ్చో కీ పఢాయీ మే కామ్ ఆనే వాలీ స్టేషనరీ కీ కీమత్ ఘట్ జాయేగీ.
0: పునరుత్పాదక ఇంధన సాంకేతికతలు, వ్యర్థాల నిర్వహణ సేవలు, బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించారు. సౌర, పవన విద్యుత్ పరికరాలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. జీఎస్టీ తగ్గింపు వల్ల సౌర ఫలకాలు, ఫోటో వోల్టాయిక్ సెల్స్, విండ్ టర్బైన్లు, సంబంధిత పరికరాల ఖర్చులు నేరుగా తగ్గుతాయి. ఈ తగ్గింపు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకంగా ఉంటుంది. ఇళ్లలోనూ, పారిశ్రామిక అవసరాలకు పునరుత్పాదక ఇంధన వినియోగ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, సీఈటీపీలు, మురుగునీటి శుద్ది ప్లాంట్లు అందించే సేవలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. ఈ తగ్గింపు చర్య పరిశ్రమలు కేంద్రీకృత వ్యర్థాల శుద్ది పద్ధతులను ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తుంది. ఫలితంగా కాలుష్య రహిత వాతావరణం ఏర్పడుతుంది, పారిశ్రామిక ప్రాంతాల్లో స్థిరమైన అభివృద్దికి తోడ్పడుతుంది. బయోడిగ్రేడబుల్ సంచులపై జీఎస్టీని 18% నుండి 5% తగ్గించారు. ఇవి ఇక నుండి తక్కువ ధరకు లభ్యమవుతాయి. వినియోగదారులు, దుకాణదారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు దూరంగా ఉండేలా ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. బయోడిగ్రేడబుల్ బ్యాగ్ ఉత్పత్తిదారులు చిన్న, మధ్యతరహా సంస్థలు లేదా స్టార్టప్లు కాబట్టి తక్కువ జీఎస్టీ వారి మార్కెట్ ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది. మినీ బస్సులపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించారు. అలాగే వాణిజ్య వస్తువులను రవాణా చేసే ట్రక్కులు, డెలివరీ వ్యాన్లపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించారు. జీఎస్టీ రేటు తగ్గింపు వాహనాల విస్తరణ, ఆధునికీకరణను ప్రోత్సహిస్తుంది. పాత వాహనాలను దశలవారీగా తొలగించడం వల్ల కాలుష్యం, ఉద్గారాలు తగ్గుతాయి. జీఎస్టీ సంస్కరణలు దేశంలో హరిత పరివర్తనకు శక్తినిస్తాయి. వాణిజ్య వస్తువులను రవాణా చేసే వాహనాలపై జీఎస్టీని తగ్గించడం వల్ల సరుకు రవాణా రేట్లు తగ్గి వస్తువులు చౌకగా లభించడానికి తదుపరి తరం జీఎస్టీ మార్గం సుగమం చేసింది. ఇది వ్యవసాయ వస్తువులు, సిమెంటు, ఉక్కు మొదలైన అనేక ఉత్పత్తులను చౌకగా తరలించడానికి వీలు కల్పిస్తుంది. రహదారి రవాణా రంగంలో పెద్ద వాటాను కలిగి ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ట్రక్ యజమానులను ప్రోత్సహించే విధంగా ప్రధానమంత్రి గతిశక్తి, జాతీయ లాజిస్టిక్స్ విధానం లక్ష్యాలకు అనుగుణంగా సహాయపడుతుంది. సామాన్య ప్రజల ప్రయోజనాలు

దృష్టిలో ఉంచుకుని జీఎస్టీలో 2 స్లాబ్లు మాత్రమే కొనసాగించాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. చాలా ఆహార పదార్థాలపై 0% జీఎస్టీ ఉంటుందని, పేదలు సామాన్యులు అధికంగా వాడే వస్తువులపై 5% మాత్రమే జీఎస్టీ విధించినట్టు నిర్మలా సీతారామన్ వివరించారు.

0: 99% ఐటమ్స్ 5% వెళ్ళిపోయాయి. ఈ 28% లో ఉన్నటువంటి ఐటమ్స్ మీరు చూస్తే 90% ఐటమ్స్ 18 వచ్చేసాయి. దాంట్లో కూడా 10% మీకు తగ్గింపు.
1: జిఎస్టీలో తగ్గింపు ఫలితంగా ఎలక్ట్రానిక్ వస్తువులు చౌక ధరల్లో లభిస్తున్నాయి. జిఎస్టీ సంస్కరణలతో డిజిటల్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాల సాధన కూడా వేగం పుంజుకుంటుంది. ఎయిర్ కండిషనర్లు, డిష్ వాషర్లు, ఎల్సీడీ, ఎల్ఈడి టీవీలపై జిఎస్టీని 28% నుంచి 18% తగ్గించడం వల్ల చౌక ధరకు లభించే ఈ వస్తువులు మరిన్ని కుటుంబాలకు అందుబాటులోకి వస్తాయి. ఈ సంస్కరణలు స్థానిక తయారీని ప్రోత్సహిస్తాయి, దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. టీవీతో సంబంధం లేని మానిటర్లు, ప్రొజెక్టర్లపై జిఎస్టీని 28% నుంచి 18% తగ్గించారు. ఈ తగ్గింపు వల్ల విద్యా సంస్థలు, కార్యాలయాలతో పాటు డిజిటల్ శిక్షణ కేంద్రాలకు ఖర్చులు తగ్గుతాయి. ఇదేవిధంగా పవర్ బ్యాంకులు సహా లిథియం అయానేతర ఎలక్ట్రిక్ ఎక్యూమినేటర్లపై జిఎస్టీని 28% నుంచి 18% పరిమితం చేయడంతో ఇంధన నిల్వ సేవలు మరింత చౌక ధరల్లో అందుబాటులోకి వచ్చాయి. రెండు వైపులా ప్రసారాలకు వాకీటాకీలపై జిఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. ఈ తగ్గింపు వల్ల పోలీసు, పారామిలిటరీ, రక్షణ దళాలకు కొనుగోలు ఖర్చులు తగ్గుతాయి. కంపోస్టింగ్ యంత్రాలపై ఇక నుండి 12% బదులు 5% జిఎస్టీ వర్తిస్తుంది. ఇది వ్యర్థ పదార్థాల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియతో పాటు కంపోస్టింగ్ సాంకేతికతలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ సంస్కరణలతో ఎలక్ట్రానిక్స్, సాంకేతిక విజ్ఞాన అనుబంధ రంగాల్లో గణనీయమైన అభివృద్ది నమోదవుతుందని భావిస్తున్నారు. గిరాకీ పెరగడంతో పాటు ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి ఎంఎస్ఎంఈలకు, దేశీయ తయారీదారు సంస్థలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లపై జిఎస్టీని 28% నుంచి 18% తగ్గించడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. సిమెంట్పై జిఎస్టీని 28 నుంచి 18% తగ్గించగా మార్బుల్, గ్రానైట్ బ్లాక్స్పై పన్నును 12 నుంచి 5% తగ్గించారు. హస్తకళా ఉత్పత్తులు, పెయింటింగ్లు, వివిధ రకాల బొమ్మలపై జిఎస్టీని 12 నుంచి 5% తగ్గించడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుంది. తదుపరి తరం జిఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన పెంపొందించడానికి భారత ప్రభుత్వం బ్లాగ్ రచన పోటీ, ఇన్ఫోగ్రాఫిక్స్ డిజైనింగ్ పోటీలు నిర్వహిస్తోంది. ఆసక్తిగల దేశ ప్రజలు, ముఖ్యంగా యువత, విద్యావేత్తలు, డిజైన్ నిపుణులు నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ బ్లాగ్ రచన, ఇన్ఫోగ్రాఫింగ్ డిజైనింగ్ పోటీల్లో పాల్గొని ఆకర్షణీయమైన నగదు బహుమతులు పొందవచ్చు. సెప్టెంబర్ 15 ప్రారంభమైన పోటీలు అక్టోబర్ 15 సాయంత్రం 5:30 ముగుస్తాయి. మరిన్ని వివరాలకు myGOV.in ను సందర్శించవచ్చు. ఈ విధంగా ప్రజలకు అవసరమైన అన్ని రంగాలకు జిఎస్టీ సంస్కరణలు ఉపయోగపడుతున్నాయి. తదుపరి తరం జిఎస్టీ సంస్కరణలు ప్రజలకు జీవన సౌలభ్యం, సంస్థలకు వ్యాపార సౌలభ్యాన్ని నిర్ధారిస్తూ సరళమైన వృద్ధి ఆధారిత జిఎస్టీ వ్యవస్థను రూపొందించాలనే కేంద్ర ప్రభుత్వ నిబద్దతను ప్రతిబింబిస్తున్నాయి. సరళీకృత జిఎస్టీ వ్యవస్థ భారతదేశ పన్ను ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తదుపరి తరం జిఎస్టీ సంస్కరణలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
2: వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
3: వామపక్ష తీవ్రవాదం ఒకప్పుడు దేశంలోని మారుమూల అటవీ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి, శాంతి భద్రతలకు సవాలుగా నిలిచిన సమస్య. హింస, భయాందోళనల కారణంగా అనేక ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వ సేవలు, మౌలిక వసతులు, విద్య, వైద్యం, ఉపాధి వంటి అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరడం కష్టంగా మారింది. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు భద్రతా చర్యలతో పాటు అభివృద్ది, ప్రజా సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సుపరిపాలనకు సమాన ప్రాధాన్యమిస్తూ సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఒకవైపు భద్రతా బలగాల కార్యకలాపాలను విస్తరిస్తూనే, మరోవైపు మారుమూల గ్రామాలకు రహదారులు, వంతెనలు, విద్యుత్, మొబైల్ నెట్వర్క్, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, బ్యాంకింగ్, ఉపాధి అవకాశాలను చేరువ చేస్తున్నారు. భద్రతతో కూడిన అభివృద్ది, అభివృద్దితో పెరిగే ప్రజల విశ్వాసం, ప్రజల భాగస్వామ్యంతో బలోపేతమయ్యే సుపరిపాలన, ఈ సమన్వయ విధానం వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో క్రమంగా మార్పుకు దారితీస్తోంది. హింసకు బదులుగా అభివృద్ది, భయానికి బదులుగా భద్రత, వెనుకబాటుతనానికి బదులుగా అవకాశాలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఈ ప్రాంతాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. దేశ అభివృద్ధికి, అంతర్గత భద్రతకు, సామాజిక స్థిరత్వానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం భద్రత, అభివృద్ది, హక్కుల పరిరక్షణ, స్థానిక పరిపాలన పెంపుదల అనే బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది.

0: తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పునరుద్దరించడానికి, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి కృషి చేస్తున్నాయి. సురక్షితమైన రక్షణ వలయంతో పాటు మౌలిక వసతుల కల్పన, ఉపాధి, విద్య, వైద్యాన్ని విస్తరించడం ద్వారా ఈ ప్రాంతాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తున్నారు. అటవీ కొండ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలను సమీప పట్టణాలతో అనుసంధానించేందుకు వేల కిలోమీటర్ల మేర పక్కా రోడ్లు, వంతెనలను నిర్మిస్తున్నారు. రక్షణ దళాల సమాచార వ్యవస్థతో పాటు స్థానిక ప్రజలకు డిజిటల్ సేవలు అందించేందుకు వేలాది 4G 5G మొబైల్ టవర్లను ఏర్పాటు చేశారు. వేలాది పోస్టాఫీసులు, బ్యాంకింగ్ కరెస్పాండెంట్లను నియమించి ప్రభుత్వ పథకాల నిధులను నేరుగా లబ్దిదారులకు జమ చేస్తున్నారు. రహదారులు, తాగునీరు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తదితర మౌలిక సదుపాయాలు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రతి ప్రభావిత జిల్లాల్లో పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు, నైపుణ్యాభివృద్ది కేంద్రాలను నెలకొల్పి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ నివాస పాఠశాలలు స్థాపించడం, పోస్టాఫీసులు, బ్యాంకింగ్ వ్యవస్థల ద్వారా ఆర్థిక సేవలను ఇంటింటికి చేరవేయడం జరుగుతోంది. గిరిజనులకు, స్థానిక ప్రజలకు అటవీ భూములపై హక్కుపత్రాలు అందించి వారి భూములపై యాజమాన్య హక్కులను కల్పిస్తున్నారు. హింసను విడి జనజీవన స్రవంతిలోకి వచ్చే తీవ్రవాదులకు ఆర్థిక సహాయం, నివాసం, స్వయం ఉపాధి, శిక్షణ అందిస్తున్నారు. ఒకప్పుడు 100 కంటే ఎక్కువ జిల్లాల్లో విస్తరించిన నక్సల్ ప్రభావం అభివృద్ది, భద్రతా చర్యల వల్ల గణనీయంగా తగ్గింది. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో రోడ్లు, నెట్వర్క్, ఉపాధి పనులు అందడంతో స్థానికులు అభివృద్ది వైపు అడుగులు వేస్తున్నారు. మారుమూల గ్రామాల్లో పోలీస్ స్టేషన్లు, సీఆర్పీఎఫ్ క్యాంపులతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విస్తృత భద్రతా చర్యలు, మౌలిక వసతుల అభివృద్ది వ్యూహాల వల్ల అనేక నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో హింస తగ్గి సాధారణ స్థితి నెలకొంటోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: साल 2013 में 180 से अधिक जिले 180 से ज्यादा डिस्ट्रिक्ट माओवादी आतंक से प्रभावित थे. आज माओवादी आतंक से प्रभावित जिलों की संख्या सिंगल डिजिट में पहुंच चुकी है.
0: छत्तीसगढ़ लोनी बस्तर डिवीजन लो వామపక్ష తీవ్రవాదాన్ని సంపూర్ణంగా నిర్మూలించడానికి భారత భద్రతా బలగాలు, రాష్ట పోలీసులు ఉమ్మడిగా అతిపెద్ద కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ కాగర్ ప్రారంభించాయి. మావోయిజం, నక్సల్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడం, ఇప్పటివరకు మావోయిస్టులకు సురక్షిత స్థావరాలుగా ఉన్న దండకారణ్యం, అబూజ్ మాడ్, బీజాపూర్, సుక్మా సరిహద్దు అటవీ ప్రాంతాల్లోకి నేరుగా వెళ్లి శోధించడం, దట్టమైన అడవుల్లో కొత్తగా భద్రతా బలగాలు క్యాంపులను ఏర్పాటు చేసి మావోయిస్టుల సంచారాన్ని అడ్డుకోవడం ఈ ఆపరేషన్ లక్ష్యాలు. దీనిలో అనేక రక్షణ, ప్రత్యేక దళాలు కలిసి పనిచేసి విజయం సాధించాయి. ఈ ఆపరేషన్ కింద జరిగిన ఎన్కౌంటర్లలో అనేక మంది కీలక మావోయిస్టు కమాండర్లు మరణించారు. ఆయుధాలు, భారీగా పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ,
1: బస్తర్ వాళ్ళే ఇస్లియే చుట్ గయే థే కి వహా లాల్ ఆతంక్ కా పర్ఛాయా థా ఇస్లియే వహా వికాస్ నహీ పహుంచా. లాల్ ఆతంక్ కా పర్ఛాయా వికాస్ నహీ హై ఇస్లియే నహీ గయా థా. లాల్ ఆతంక్ కా పర్ఛాయీ వహా పడా థా ఇస్లియే వికాస్ నహీ పహుంచా థా. ఆజ్ పర్ఛాయీ హట్ గయీ హై ఔర్ బస్తర్ వికసిత్ హో రహా హై మాన్యవర్. బస్తర్ మే వికాస్.
0: రాష్టంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద ప్రభావం కారణంగా అభివృద్ది కార్యక్రమాలకు పలు సవాళ్లు ఎదురయ్యాయి. అయితే భద్రతా చర్యలతో పాటు ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలను విస్తరించడంతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. కొండలు, అటవీ ప్రాంతాల్లోని గ్రామాలను సమీప పట్టణాలు, మండల కేంద్రాలతో అనుసంధానించేందుకు రహదారులు, వంతెనల నిర్మాణం చేపడుతున్నారు. విద్యుత్, తాగునీరు, మొబైల్ నెట్వర్క్, పాఠశాలలు, ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో గిరిజన ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారులకు నేరుగా అందించడం ద్వారా మారుమూల ప్రాంతాల్లో సుపరిపాలనను బలోపేతం చేసే చర్యలు కొనసాగుతున్నాయి. గిరిజన యువతకు విద్య, నైపుణ్యాభివృద్ది, ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా వారిని అభివృద్ది ప్రక్రియలో భాగస్వాములను చేస్తున్నారు. గిరిజనుల జీవనోపాధికి కీలకమైన అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు కల్పించడం, అటవీ హక్కుల గుర్తింపు ద్వారా అర్హులైన వారికి హక్కులను కల్పించడం వంటి చర్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భద్రత, అభివృద్ది, ప్రజా సంక్షేమం సమన్వయంతో ముందుకు సాగితే మారుమూల గిరిజన ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడే అవకాశముంది. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ది కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా మరింత వేగంగా ప్రగతి పదంలో

0: ముందుకు సాగేలా చర్యలు చేపడుతున్నారు. దీనిపై ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిత్య వర్మ మాట్లాడుతూ,
1: We have been able to successfully target and cut down the left-wing extremism. First of all, from the police side, there is a Eagle team that is particularly dedicated for the ganja cultivation areas. There, this team is continuously dedicated to identifying those families and refurbishing those families back into the normal cultivation. For doing that, we are trying to serve them on the employment front as well and making them back into the agricultural areas by giving them some alternate crops as well.
0: ఒకప్పుడు మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న ప్రాంతాల్లో 30కి పైగా కొత్త సెక్యూరిటీ క్యాంపులు ఏర్పాటయ్యాయి. దీనివల్ల రోడ్లు, నెట్వర్క్ విస్తరణ సులభమయ్యింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిక ప్రకారం దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే క్రమంలో ఆపరేషన్ కాగర్ అత్యంత నిర్ణయాత్మకమైనదిగా చెప్పవచ్చు. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాకుండా అడవుల్లో ప్రభుత్వ అభివృద్ధి పథకాలు వేగంగా అమలు కావడానికి మార్గం సుగమం చేస్తోంది. 2010లో అత్యధికంగా 1936 హింసాత్మక ఘటనలు నమోదు కాగా, ప్రభుత్వ వ్యూహాత్మక చర్యల వల్ల ఈ సంఖ్య 85% పైగా తగ్గి చారిత్రాత్మక కనిష్టానికి చేరుకుంది. 2014 నాటికి దేశవ్యాప్తంగా 126 జిల్లాలు నక్సల్ ప్రభావితంగా ఉండగా, ఈ సంఖ్య కేవలం 2 జిల్లాలకు పరిమితమైంది. ఒకప్పుడు 35 జిల్లాలు అత్యంత ప్రభావిత జాబితాలో ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 0కి పడిపోయింది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ద్వారా మావోయిస్టులకు ఆర్థిక సహాయం అందించే వ్యవస్థలను, విలువైన ఆస్తులను జప్తు చేశారు. ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చేవారికి పునరావాసం, ఆర్థిక సహాయం అందించడం ద్వారా మావోయిస్టు సభ్యులు చేజారేలా చేశారు. అటవీ ప్రాంతాల్లో వేలాది కిలోమీటర్ల మేర రహదారులు, వంతెనల నిర్మాణం చేపట్టడంతో భద్రతా బలగాల పటాలాలు సులువుగా పహారా కాయడానికి, గిరిజనులకు మార్కెట్ అనుసంధానం వీలయ్యింది. మారుమూల గ్రామాలకు ఆరోగ్య సేవలు అందించేందుకు కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సంచార వైద్య వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నక్సల్ ప్రభావం పూర్తిగా తగ్గిపోగా, ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనూ ప్రభావం తగ్గింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర విధానం వల్ల నక్సలిజం ప్రజల మద్దతును కోల్పోయి అంతిమ దశకు చేరుకుందనే చెప్పాలి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పటిష్టం చేయడంతో పాటు గిరిజనుల్లో నమ్మకాన్ని పెంచడానికి అటవీ హక్కుల గుర్తింపు చట్టం, పునరావాస విధానాలు అత్యంత కీలకమైన సాధనాలుగా పనిచేస్తున్నాయి. నక్సలైట్లు ప్రధానంగా గిరిజనుల భూమి, హక్కుల అసంతృప్తిని ఆసరాగా చేసుకుని ప్రాబల్యం పెంచుకున్నారు. దీనికి పరిష్కారంగా అటవీ హక్కుల చట్టాన్ని వేగవంతం చేశారు. అడవుల్లో తరతరాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాదారు పాసపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. దీనివల్ల వారికి భూమిపై చట్టబద్దమైన యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. అటవీ హక్కుల గుర్తింపు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పొందిన రైతులకు నేరుగా పీఎం కిసాన్, ఉపాధి హామీ పథకం, బోరుబావులు, బిందు సేద్యం వంటి సదుపాయాలను అందిస్తున్నారు. ఇప్పపూలు, తేనె, తమలపాకులు, చింతపండు వంటి అటవీ ఉత్పత్తులకు గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ది సమాఖ్య ట్రైఫెడ్ ద్వారా మద్దతు ధర ఇచ్చి దళారుల అక్రమాలను అరికట్టారు. హింసను వీడి సాధారణ జీవితంలోకి రావాలనుకునే మావోయిస్టుల కోసం కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను అమలు చేస్తోంది. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ ఉపశమనం కింద 250,000 రూపాయల నుండి 500,000 రూపాయల వరకు సహాయం అందిస్తోంది. స్వయం ఉపాధి లేదా నైపుణ్యాభివృద్ది శిక్షణ పొందే కాలంలో నెలకు 6,000 రూపాయల వరకు ఉపకార వేతనం చెల్లిస్తారు. ఆయుధాలతో లొంగిపోతే ఆ ఆయుధాల స్థాయిని బట్టి అదనంగా ప్రత్యేక నగదు బహుమతి అందిస్తున్నారు. తీవ్రమైన నేరాలు లేని వారిపై ఉన్న పాత కేసులను ఉపసంహరించుకోవడం లేదా వేగవంతమైన విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం జరుగుతోంది. లొంగిపోయిన వారి కుటుంబాలకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు. దీనిపై మాజీ మావోయిస్టు సభ్యులు మాట్లాడుతూ,
2: నా పేరు వంతాల బాలకృష్ణం నాయుడు. మా గ్రామం ఎకరాపల్లి గ్రామం, బొయితెల పంచాయతీ, జీమాడుగుల మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. నేను మావోయిస్టు పార్టీలో 2016 చివరి ఏడాదిలోని జాయిన్ అయ్యడం జరిగింది. అంతకుముందు హైదరాబాద్ లోని బీటెక్ డిస్కంటి గ్రాడ్యుయేట్ చదివి ఉన్నాను. నేను ఉన్న 2 సంవత్సరాల పాటు పనిచేయడం జరిగింది. అదే క్రమంలోని మావోయిస్టు పార్టీ తరఫున అనేక పోరాటాలు ప్రజల తరఫున చేయడం జరిగింది. ఆ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు నేను జనజీవన స్రావంతిలోని స్వచ్ఛందంగా కలవడం జరిగింది. అప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా అయినటువంటి పోలీసు వారు, ప్రభుత్వం నాకు నన్ను సాధారణంగా ఆహ్వానించి నన్ను చక్కగా చూసుకోవడం జరిగింది. నాకు ప్రభుత్వం నుండి రావాల్సిన రివార్డు మొత్తం

0: వెంటనే ఇవ్వడం జరిగింది. నేను కుటుంబంతో బతుకుతున్నాను, మారుమూల గ్రామంలోని పోడు వ్యవసాయం చేసుకుంటూ నేను బ్రతుకుతున్నాను. అలాగే ప్రభుత్వం వారు నా నుండి ఎటువంటి సహకారం కావాలన్నా ప్రభుత్వానికి స్వచ్ఛందంగా సహకరిస్తానని నేను తెలియజేస్తున్నాను.
1: స్థానిక ఎన్నికలు సజావుగా సాగడంతో గిరిజన గ్రామాలు నిధుల కేటాయింపుల్లో స్వయం నిర్ణయాధికారం సాధిస్తున్నాయి. హింస తగ్గుముఖం పట్టడం, సుపరిపాలన చేకూరడం వల్ల ఈ ప్రాంతాలు తీవ్రవాదం నీడ నుంచి బయటపడి వేగంగా అభివృద్ది పదంలో పయనిస్తున్నాయి. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద ప్రభావంతో వెనుకబడిన ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ది, విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం పెరుగుతోంది. అభివృద్ది ఫలాలు చివరి వ్యక్తికి చేరినప్పుడే సమగ్ర అభివృద్ది సాధ్యమవుతుందనే కేంద్ర ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యాలు చేరడం, విద్యాసంస్థలు అందుబాటులోకి రావడం, ఆరోగ్య సేవలు విస్తరించడం, యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ది అవకాశాలు లభించడం వంటి పరిణామాలు సామాజిక మార్పుకు దోహదపడుతున్నాయి. ప్రజలకు భద్రతతో పాటు అభివృద్ది అవకాశాలు అందుబాటులోకి వచ్చినప్పుడు ప్రాంతాల ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లోనూ మార్పు వస్తుంది. ముఖ్యంగా యువతను అభివృద్ది ప్రక్రియలో భాగస్వామ్యులను చేయడం, వారికి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడం భవిష్యత్తు ప్రగతికి కీలకంగా మారుతుంది. ఇక శాంతి నెలకొన్న చోట అభివృద్దికి అవకాశాలు విస్తరిస్తాయి. అభివృద్ది వేగం పుంజుకున్న చోట ప్రజలకు మెరుగైన జీవన భద్రత అవకాశాలు అందుతాయి. ఈ రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లడం ద్వారా వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సుస్థిరమైన సమగ్ర అభివృద్దికి పునాదులు వేయవచ్చు.
2: ఆకాశవాణి ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్దిపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా ప్రేమ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపండ పాట, గీత రచన ఆత్రేయ

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక సినిమా పాట. యమగోళ సినిమాలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు.

దార్శనిక్ భారత్. జాతి నిర్మాణంలో పన్నులు ఒక అనివార్య శక్తి. అతిథి శ్రీ కె బాలకృష్ణ, నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. కొద్ది క్షణాల్లో ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి మరికొద్ది క్షణాల్లో వెలువడుతుంది దార్శనిక భారత్.

0: ఆకాశవాణి దార్శనిక భారత్. జాతి నిర్మాణంలో పన్నులు ఒక అనివార్య శక్తి. ఈ అంశం గురించి చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ కె బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రంలో శ్రీ కె బాలకృష్ణ గారు ఉన్నారు. వీరు పలు రాష్ట్రాల్లో చార్టర్డ్ అకౌంటెంట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. దార్శనిక భారత్ పరంపరలో భాగంగా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశానిగా చూడాలనే దార్శనిక భావంతో మన ప్రియతమ ప్రధాని దార్శనికతతో ఈ ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రజలకు సుపరిపాలన అందించే క్రమంలో ప్రవేశపెట్టింది. దానిలో భాగంగా పన్నులకు సంబంధించి చట్టాలలో ఎన్నో సంస్కరణలను తెచ్చారు. మరి వాటి గురించి శ్రీ కొవ్వూరు బాలకృష్ణ గారితో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీ కొవ్వూరు బాలకృష్ణ గారు.
2: నమస్కారం సార్. ఆకాశవాణి ద్వారా శ్రోతలందరితో ఈ ముఖ్యమైన విషయం మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
1: ఇక చాలా సంతోషం అండి ఈరోజు ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి మీరు రావడము. ఈ సందర్భంలో ఈరోజు మనము పన్నుల గురించి మాట్లాడుకుంటున్నామండి. అంటే ప్రపంచవ్యాప్తంగా పన్నుల గురించి చాలా వరకు మాట్లాడుకుంటున్నారు. అయితే మన దేశంలో దీన్ని లక్ష్యంగా పెట్టుకుని దార్శనిక భారత్ 2047తో ఎలా జోడిస్తారో తెలియజేస్తారండి.
2: చాలా బాగా అడిగారు సార్. 2047లో మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆ సందర్భంగా భారత్ను పూర్తి స్థాయి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నదే దార్శనిక్ భారత్ 2047 లక్ష్యం. ఈ లక్ష్యానికి పన్నుల వ్యవస్థ ఒక వెన్నముక్కలా పనిచేస్తుంది. ఉదాహరణకు 2017లో వచ్చిన GST అంటే వస్తుసేవల పన్ను. 17 రకాల కేంద్ర రాష్ట్ర పన్నులను 13 సెస్సులను ఒకే పన్నుగా మార్చింది. దీనివల్ల దేశం ఒకే మార్కెట్గా మారింది. 2017లో 66.5 లక్షలుగా ఉన్న రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్లు 2026 మే నాటికి 65 లక్షలుగా పెరిగారు. అలాగే GST వసూళ్లు 2017-18లో 7.4 లక్షల కోట్ల నుండి 2025-26లో 22 లక్షల కోట్లుగా పెరిగాయి. ఇలా పన్నుల వ్యవస్థ బలపడితేనే ప్రభుత్వానికి రోడ్లు, ఆసుపత్రులు, పథకాల కోసం నిధులు అందుతాయి. అదే దేశాభివృద్ధికి పునాదిగా మారుతుంది.
1: చాలా చక్కగా చెప్పారండి. అంటే మనకు నిత్యావసరమైన కొన్ని అవసరాలుంటాయి. అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ మన సిటీస్లో కానీ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేకపోవడము, తర్వాత నీటి వ్యవస్థ సరిగ్గా లేకపోవడము, ఇవన్నీ కూడా మన ట్యాక్స్ రూపంలో మన ప్రభుత్వం కలెక్ట్ చేసి ఆ తర్వాత మనకే మన సౌకర్యార్థమే దాన్ని ఉపయోగిస్తున్నారని వచ్చిన సారాంశంగా మీరు చెప్తాను.
2: అవునవును సార్, ఎగ్జాక్ట్గా.
1: అయితే అండి ఇక పన్ను అంటే ఏంటో మా శ్రోతలకు కాస్త వివరిస్తారా అండి?
2: ఖచ్చితంగా అండి. సులభంగా చెప్పాలంటే పన్ను అనేది ప్రజలు, వ్యాపారులు తమ ఆదాయం లేదా వారు కొనుగోలు చేసే వస్తువులు సేవలపై ప్రభుత్వానికి తప్పనిసరిగా చెల్లించే మొత్తం. ఇది ఏదో ఒక ప్రత్యేక సేవకు నేరుగా ప్రతిఫలం కాదు. దీనికి బదులుగా ఈ డబ్బును ప్రభుత్వం రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, రక్షణ వ్యవస్థ వంటి ప్రజా అవసరాల కోసం ఖర్చు చేస్తుంది. అంటే పన్ను అనేది ఒక దేశం, సమాజం కలిసి నడవడానికి ప్రజలందరూ కలిసి పోగు చేసే ఒక సామాజిక వనరు అని అర్థం చేసుకోవచ్చు.
1: చాలా చక్కగా వివరించారండి. అంటే చాలా వరకు పన్ను కడతా ఉన్నాము, మనకు ఎందుకు కడుతున్నామో కూడా తెలియదు. అయితే మీరు ఇందాక తెలియజేశారు ఈ పన్ను ద్వారానే మన ప్రభుత్వం రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, తర్వాత రక్షణ వ్యవస్థ, ఇంకా ప్రజా అవసరాల కోసము ఎన్నో లబ్ధి చెందే కార్యక్రమాలు ఈ పన్నుల ద్వారానే వారు అందిస్తున్నారని తెలియజేశారండి.

0: చాలా మంచిదండి. ఇక మరొక ప్రశ్న అండి బాలకృష్ణ గారు, పన్ను కట్టడం వల్ల సాధారణ పౌరుడికి దేశానికి కలిగే ప్రయోజనాలు గురించి తెలియజేస్తారండి.
1: మనం చెప్పుకోవాలంటే పన్నుల వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి. మొదటిది, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రభుత్వం రోడ్లు, వంతెనలు, రైల్వేలు వంటి మౌలిక సదుపాయాలు నిర్మించగలుగుతుంది పన్నుల వల్లే. రెండవది, విద్య, ఆరోగ్యం వంటి ప్రజా సంక్షేమ పథకాలు నడపడానికి ఇదే ప్రధాన ఆధారం. ఉదాహరణకు ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు తీసుకున్నామంటే ఇందులో కోట్లాది కుటుంబాలకు ఆరోగ్య బీమా అందుతుంది. మూడోది, రక్షణ, పోలీసు వ్యవస్థ వంటి భద్రతా వ్యవస్థలను నిర్వహించడానికి కూడా పన్నులే ఆధారం. ఇక నాలుగవది, పన్నుల ద్వారానే ప్రభుత్వం ఆదాయ అసమానతలను కొంతమేర తగ్గించే ప్రయత్నం చేయగలుగుతుంది. ఎక్కువ సంపాదించేవారు ఎక్కువ పన్ను కట్టడం ద్వారా ఆ డబ్బు పేద మధ్యతరగతి వర్గాలకు సంక్షేమానికి ఉపయోగపడేలా చేయగలుగుతుంది. కాబట్టి పన్ను కట్టడం అంటే పరోక్షంగా మనలో ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగమవ్వడమే అన్నమాట.
0: చాలా సంతోషం అండి. ఇక మరొక ప్రశ్న అండి, పన్నులు ప్రధానంగా ఎన్ని రకాలు ఉంటాయో తెలియజేస్తారా అండి?
1: ఈ పన్నులను మనం ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రత్యక్ష పన్ను, రెండవది ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పరోక్ష పన్ను. ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటే, డైరెక్ట్ ట్యాక్స్ ని ఒక వ్యక్తి లేదా సంస్థ నేరుగా తన ఆదాయంపై ప్రభుత్వానికి చెల్లిస్తారు, దీన్ని ఇంకొకరికి బదిలీ చేయలేరు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే వస్తువులు లేదా సేవల కొనుగోలు చేసేటప్పుడు మనం చెల్లించే పన్ను. ఇది వినియోగదారుడి నుండి వసూలు చేసి వ్యాపారి ప్రభుత్వానికి చెల్లిస్తారు.
0: అంటే మనం మార్కెట్ లో కొనుక్కుంటున్న సబ్బులు, కిరాణా వస్తువులు వీటి మీద కూడా ఇప్పుడు పన్నులు వేస్తా ఉన్నారు కదండి?
1: అవునండి,
0: ఇది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కింద వస్తుంది.
1: అంతే అండి, నిత్యావసర వస్తువుల మీద వ్యాపారి వినియోగదారు దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి దాన్ని గవర్నమెంట్ కి పే చేస్తారు.
0: తర్వాత కార్లు,
1: ఈ లగ్జరీ ఐటమ్స్ మీద ట్యాక్స్ రేట్ ఎక్కువ ఉంటుంది, నిత్యావసర వస్తువుల మీద ట్యాక్స్ రేట్ తక్కువ ఉంటుంది లేదా అసలు ఉండదు కొన్ని వస్తువుల మీద.
0: చాలా చక్కగా చెప్పారండి. ఇక పోతే అండి, డైరెక్ట్ ట్యాక్స్ గురించి కొంత వివరంగా చెప్పండి, ఉదాహరణలు కూడా ఇస్తే బాగుంటుందండి. ఎందుకంటే మా శ్రోతలందరూ గ్రామీణ ప్రాంత శ్రోతలు, తర్వాత వారికి బాగా మనం అర్థమయ్యేటట్టు చెప్తే ఇంకా బాగుంటుందని ఆశిస్తూ మరి మీ ద్వారా వారికి వివరంగా తెలియజేయాలనుకుంటున్నాను.
1: ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనము డైరెక్ట్ ట్యాక్స్ లో అతి ముఖ్యమైనది ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయపు పన్ను. ఇది ఒక వ్యక్తి సంపాదించే జీతం, వ్యాపార లాభం, పెట్టుబడుల మీద వచ్చే ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. దీనితో పాటు కార్పొరేట్ ట్యాక్స్ అంటే కంపెనీలు తమ లాభాలపై చెల్లించే పన్ను, దీన్ని కూడా డైరెక్ట్ ట్యాక్స్ కిందకే వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఇటీవల చాలా సంస్కరణలు వచ్చాయి. ఉదాహరణకు ఫేస్లెస్ అసెస్మెంట్ విధానం వచ్చాక పన్ను చెల్లింపుదారు ఏ అధికారిని కలవాల్సిన అవసరం లేకుండా ర్యాండమ్ గా కేసులు కేటాయించి రిస్క్ అనాలిటిక్స్ ఆధారంగా పరిశీలిస్తారు. 2023-24 నుండి డిఫాల్ట్ గా వచ్చిన కొత్త పన్ను విధానం అంటే న్యూ ట్యాక్స్ రెజీమ్ లో 2025 బడ్జెట్ ప్రకారం జీతం ద్వారా 12,75,000 వరకు ఆదాయం ఉన్నవారు ఏ పన్ను కట్టాల్సిన అవసరం లేదు, అంటే సున్నా పన్ను. అంతేకాకుండా 2026 ఏప్రిల్ 1 నుండి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 2025 అమల్లోకి వచ్చింది. అది పాత చట్టంలో ఉన్న 819 సెక్షన్లను 536కి, 512 రూల్స్ను 333కి కుదించింది. చట్టాన్ని చాలా సరళంగా మార్చింది. ఫలితంగా 2014-15

0: ఇందులో ప్రస్తుతం అతి ముఖ్యమైనది జిఎస్టి, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మనం ఒక వస్తువు కొన్నా, ఒక సేవ తీసుకున్నా, దాని ధరలో జిఎస్టి కలిసి ఉంటుంది. అంతకుముందు ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ లాంటి అనేక పన్నులు వేరువేరుగా ఉండేవి. రాష్ట్రాల మధ్య సరుకు రవాణా చేసేటప్పుడు అనేక సార్లు తనిఖీలు, పన్నులు కట్టాల్సి వచ్చేది. 2017లో జిఎస్టి వచ్చాక ఇవన్నీ ఒకే పన్నుగా మారి దేశం మొత్తం ఒకే మార్కెట్గా మారింది.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక ఇలాంటి పన్నుల సంస్కరణలు సాధారణ పౌరుడి జీవితంపై, దేశ ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావం చూపిస్తుందండి. అది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మా శ్రోతలకు కాస్త వివరిస్తారండి.
0: ఇప్పుడు మనం చూసామంటే ఇలాంటి సంస్కరణల ప్రధాన ఉద్దేశం పన్ను చెల్లించడం సులభతరం చేయడం, పన్ను వ్యవస్థపై నమ్మకం పెంచడం. పన్నులు సరళంగా, పారదర్శకంగా ఉంటే ఎక్కువ మంది స్వచ్ఛందంగా పన్ను వ్యవస్థలోకి వస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి ఎక్కువ వనరులు అందుతాయి. ఆ వనరులతో మరిన్ని అభివృద్ధి పథకాలు చేపట్టగలుగుతుంది. ఇది ఒక సైకిల్ లాంటిది. సులభమైన పన్ను విధానం ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది, ఎక్కువ వసూళ్లు జరుగుతాయి, ఆ డబ్బు దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇదే ప్రక్రియ మెల్లగా మనల్ని దార్శనిక భారత్ 2047 లక్ష్యానికి దగ్గరగా తీసుకువెళ్తుంది.
1: ఇకండి, ఒక సాధారణ పౌరుడిగా పన్ను సక్రమంగా చెల్లించడం ఎందుకు ముఖ్యం అని మీరు చెప్తారు?
0: చాలా మంది పన్ను చెల్లించడం అనేది ఒక భారంగా భావిస్తారు, కానీ నిజానికి ఇది ఒక బాధ్యత, అలాగే ఒక అవకాశం కూడా. మనం ఉపయోగించే రోడ్డు, మనం చదివే ప్రభుత్వ పాఠశాల, మనం వెళ్లే ప్రభుత్వ ఆసుపత్రి, ఇవన్నీ పన్నుల ద్వారానే సాధ్యమవుతాయి. సక్రమంగా సకాలంలో పన్ను చెల్లించడం వల్ల మనం చట్టపరమైన సమస్యల నుండి దూరంగా ఉండటమే కాకుండా రుణాలు తీసుకోవడం, వీసా ప్రాసెస్ లాంటి విషయాల్లో కూడా మన ఆదాయపు పన్ను రిటర్న్లు ఉపయోగపడతాయి. అందుకే ఒక సీఏగా నేను అందరికీ చెప్పేది ఏమిటంటే, పన్ను తప్పించడం కాకుండా పన్ను ప్లానింగ్ సరిగ్గా చేసుకుని చట్టపరంగా ఉన్న అన్ని మినహాయింపులు ఉపయోగించుకొని సక్రమంగా పన్ను చెల్లించడమే ఉత్తమమైన మార్గం.
1: చాలా చక్కగా చెప్పారండి. జిఎస్టి, ఇన్కమ్ ట్యాక్స్ సంస్కరణలు, పన్ను వ్యవస్థ గురించి మా శ్రోతలకు ఎన్నో విషయాలు వివరించారు. దార్శనిక భారత్ 2047లో భాగంగా పన్నుల గురించి మా శ్రోతలకు ఎంతో వివరంగా వివరించారండి. ముఖ్యంగా డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అవి ఎలా ఉపయోగపడతాయి, తర్వాత వీసా లాంటి ప్రక్రియల్లో ఎలా ఉపయోగపడతాయి, ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పారండి. ఇక ఈరోజు మా స్టూడియోకి వచ్చి దార్శనిక భారత్ గురించి చాలా చక్కగా చెప్పినందుకు మీకు, కర్నూలు ఆకాశవాణి శ్రోతలందరి తరఫున, తర్వాత వింటున్న ఉభయ రాష్ట్ర శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
0: నమస్కారం. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు జాతి నిర్మాణంలో పన్నులు ఒక అనివార్య శక్తి ఈ అంశం గురించి చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ కె బాలకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి, ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతల
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు 2727244 లేదా 2727288 రెండు నెంబర్లో ఏదైనా నెంబర్కి డైల్ చేసి వారికి ఇష్టమైన సినిమా నుంచి వారు మెచ్చే పాటను కోరి వినొచ్చు. ఈలోగా ఒక పాట విందాం. సినిమా పేరు మంచు పల్లకి. సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమణ పాడింది.

0: హలో,
1: నమస్తే మేడం గారండి.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ఏ కొత్తపల్లి అండి.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: జానకిరాముల్లో ఏ సాంగ్ అయినా ఏదో వినిపించండి మేడం గారు.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినే.
1: థ్యాంక్ యూ మేడం గారు.

0: హలో,
1: హలో, నర్సీపట్నం చేస్తున్నాం అండి. మేము నా
0: మీ
1: పేరు
0: పేరేండి?
1: స్వాతి అండి. స్వాతి అండి,
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నర్సీపట్నం నుంచి అండి.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: సప్తపది సినిమాలోని అఖిలాండేశ్వరి పాట వినాలనుకుంటున్నాం అండి.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
1: అలాగే.

తగ్గథిమి తగ్గచ్చను తగ్గథిమి తగ్గచ్చను తాం తద్ధీం తద్ధీం తగ్గథిమి తగ్గచ్చను తగ్గథిమి తగ్గచ్చను తాం ధీం తోం నం తరగడదు తరగడదు.

జనుతాం.

మీరు ఇంతవరకు పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాలను విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలుగు సినిమా పాటలతో ఎన్నో మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసే కార్యక్రమం మధురిమ. కొన్ని పాటలు వినగానే ఒక్కోసారి మన బాల్యం గుర్తొస్తుంది, మరికొన్ని పాటలు మనసుకు దగ్గరైన మనుషుల్ని గుర్తు చేస్తాయి, ఇంకొన్ని పాటలైతే మనసులోని భావాలను మాటల్లో చెప్పలేనప్పుడు మన తరపున మాట్లాడతాయి. అలా ఆనాటి సంగీతంలోని మాధుర్యం, సంగీతంలోని మాధుర్యం, సాహిత్యంలోని అందం, గాయకుల స్వరంలోని మధురిమ, మరి ఇవన్నీ కలిసిన పాటలను మీ మనసుకు హాయిని పంచుతూ ఈరోజు మధురిమలో మొదటి పాటగా ఒక అందమైన ప్రేమగీతాన్ని వింటారు. మీకు ఎప్పుడైనా ఒక పాట వింటుంటే ఎవరైనా గుర్తొచ్చారా? లేదా ఆ పాటలోని మాటలు మీ మనసులోని భావాలుగా చెప్పినట్టుగా అనిపించిందా? పాటల్లో ఉండే గొప్పతనం అదే కదా. ఈ పాటలో కూడా ప్రేమను చాలా అందంగా వివరించారు. ఒక విషయం చెప్పండి, మనకు ఇష్టమైన వాళ్ళు పక్కన ఉంటే చాలు, చుట్టూ ఉన్న ప్రపంచమంతా అందంగా అనిపిస్తుంది కదా. మనసుకు ఎంత హాయిగా ఉంటుందో, గాలి వీచిన, వెన్నెలను చూసిన ఆనందంగా ఉంటుంది. ఈ పాటలో కూడా తనకు నచ్చిన వ్యక్తిని పూలతో, వెన్నెలతో, గాలిలోని పరిమళంతో పోలుస్తూ తన ప్రేమను చెబుతారు. వేటూరి సుందరరామూర్తి గారి చక్కని సాహిత్యం అందించగా ఇళయరాజా గారు సంగీతం సమకూర్చారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన ఈ పాట అన్వేషణ చిత్రంలోనిది.

వసంతకాలం వచ్చిందంటే చాలు. చెట్లు చిగురిస్తాయి, పూలు పూస్తాయి, ప్రకృతి అంతా కొత్తగా ఆహ్లాదంగా కనిపిస్తుంది. అలాంటి వేళ మనసు కూడా హాయిగా పాట పాడాలనిపిస్తుంది. అదే ఈ పాటలో కూడా ఉంది. మనసులో ఏవైనా బాధలు ఉన్నా చుట్టూ ఆ ప్రకృతి అందాన్ని అనుభూతి చెందమని చెప్పినట్టు ఉంటుంది. రాలిపోయే పూలలోనూ అందం ఉంటుంది, అలాగే గడిచిపోయిన రోజుల్లో కొన్ని బాధలు ఉన్నా ముందున్న రోజుల్లో కొత్త ఆనందాలు ఉండొచ్చు కదా. అందుకే కాసేపు అన్నీ మర్చిపోయి మనసారా నవ్వుతూ హాయిగా ఉండాలి. వేటూరి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. చిత్రం గీతాంజలి.

ప్రేమలో పడినప్పుడు కదా మనకు నచ్చిన మనుషుల ప్రపంచమంతా కనిపిస్తుంది. వాళ్లతో మాట్లాడుతుంటే టైమే తెలీదు, వాళ్లతో కలిసుంటే ప్రతి క్షణం సంతోషంగా ఉంటాం. ఒక్కోసారి వాళ్ళు పక్కన లేకపోయినా వాళ్ళ గురించే ఆలోచిస్తాం. ఒక చిన్న మాట, ఒక చిన్న పలకరింపు మన రోజంతా సంతోషంగా గడిచిపోయేలా చేస్తాయి. అందుకే ప్రేమకు సంబంధించిన పాటలు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. మల్లెపూల పరిమళం, వెన్నెల చల్లదనం, వానజల్లుల సవ్వడి, ఇవన్నీ ఒక చోట చేరితే ఎలా ఉంటుందో ఈ పాట వింటున్నప్పుడు కూడా అలాంటి అందమైన అనుభూతే కలుగుతుంది. మనసుకు నచ్చిన మనిషిని మల్లెపువ్వుతో పోల్చడం, ఆ మనిషి రాకతో జీవితమే ఒక అందమైన వసంతంలో మారిపోయిందని చెప్పడం, ముఖ్యంగా ఇద్దరి మనసులు ఒక్కటైనప్పుడు, ఒకరి మాట మరొకరికి పాటలా వినిపించినప్పుడు జీవితంలో అంతకంటే అందమైన అనుభూతి ఇంకేముంటుంది చెప్పండి. ఇప్పుడు వినబోతున్నది వేటూరి సుందరరామూర్తి సాహిత్యం, రాజన్ నాగేంద్ర సంగీతంలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి గానం, చిత్రం పంతులమ్మ.

ప్రేమలో ఉన్నవాళ్లకు ఒక విషయం బాగా తెలిసే ఉంటుంది. మనకు నచ్చిన వాళ్ళు ఎదురుగా ఉంటే ఏదో మాట్లాడాలనిపిస్తుంది, కానీ వాళ్ళను చూడగానే మాటలు రావు. అప్పుడు ఆ చూపులు చాలు, ఎన్నో విషయాలు చెప్పేస్తాయి. నిజంగా ప్రేమలో ఆ చిన్న చిన్న సంగతులు చాలా బాగుంటాయి కదా. వాళ్ళు మనల్ని చూసి నవ్వితే చాలు, మనం కూడా తెలియకుండానే మురిసిపోతాం. వాళ్ళతో మాట్లాడిన కొద్దిసేపు రోజంతా గుర్తుండిపోతుంది. అలాంటి అందమైన భావాలను గుర్తు చేసే ఈ పాటలోని సంగీతం, ఆ పదాలు, ముఖ్యంగా శశివదనే అంటూ సాగే ఆ పలుకు వినడానికి చాలా మధురంగా ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఉన్ని కృష్ణన్, జయశ్రీ ఆలపించిన పాట వింటారు.

అందమే ఆనందం అంటారు కదండి, ఈ పాట వింటుంటే ఆ మాట నిజమే అనిపిస్తుంది. అసలు అందం అంటే ఏంటి? మనసుకు నచ్చిన దృశ్యమా? మనల్ని సంతోషపెట్టే క్షణమా? లేక మనకిష్టమైన వారు

వాళ్ళతో గడిపిన సమయమా? ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తుంది కదా. ఈ పాటలో జీవితాన్ని చాలా సహజంగా చూపించారు. సాయంత్రం ఆకాశం అందంగా కనిపించడం దగ్గర నుంచి సముద్రపు అలలు ఎగసిపడటం వరకు మనం రోజూ చూసే దృశ్యాల్నే తీసుకొని జీవితంతో ముడిపెట్టారు. నిజమే కదా, సముద్రంలో అలలు ఎప్పుడు ఒకేలా ఉండవు. మన జీవితంలోనూ సంతోషాలు, కష్టాలు రెండూ ఉంటాయి. ఒక్కోసారి పరిస్థితులు మనల్ని ఎటో తీసుకెళ్తున్నా, ఆ ప్రయాణంలోనే జీవితాన్ని అనుభూతి చెందడం నేర్చుకోవాలి. అందం అనేది మన కళ్ళకు కనిపించేది కాదు, మనసుకు ఆనందాన్ని ఇచ్చేది కూడా అన్నమాట. ఈ విషయాన్ని చాలా అందంగా గుర్తు చేసే పాట ఇది. బ్రతుకు తెరువు చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట వింటారు.

మనసుకి ఎప్పుడైతే ఏదైనా అంతులేని ఆనందం కలుగుతుందో ఆ ఫీలింగ్ని మాటల్లో చెప్పడం కష్టమే కదా. అసలు ఆ అనుభూతికి ఒక రూపం ఇస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి అద్భుతమైన భావాల కలయికే ఈ పాట. కొన్నిసార్లు మన జీవితంలోకి కొన్ని పాటలు రావడంతోనే మనస్సులోని ప్రతి మూలాన ఒక కొత్త వెలుగును నింపుతాయి. అలా పెదవులపై చిరునవ్వు పూయించే ఒక అందమైన పాట ఇది. అసలు ప్రేమలో ఉన్నప్పుడు కాలం ఎలా మారుతుందో తెలుసా? ఎక్కడో గుండెల్లో వేణువు ఊపిరి పోసుకున్నట్లుగా మాటలు చాలని ఆ హాయిని అనుభవిస్తూ అలా ఆ అరుదైన క్షణం ఎంత మధురంగా ఉంటుందో కదా.

ఇప్పుడు శుభాకాంక్షలు చిత్రం నుండి షణ్ముఖ శర్మ సాహిత్యానికి సాలూరి రాజేశ్వరరావు సంగీతం అందించగా కెఎస్ చిత్ర ఆలపించిన పాట వింటారు.

ప్రేమలో ఉన్నప్పుడు మనసులోని మాటను నేరుగా చెప్పటం కంటే కొన్నిసార్లు చిన్న చిన్న అలికలతో, చిలిపి ప్రశ్నలతో ఎదుటివారిని ఆట పట్టించడంలోనే అసలైన ఆనందం ఉంటుంది కదా. ఈ పాటలో కూడా ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే సరదా సంభాషణ మనకు ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నా ఆ ప్రేమను బయటపెట్టే విధానంలోని ఆ చిలిపితనం కనిపిస్తుంది. ప్రేమ కోసం ఎలాంటి అడ్డంకులనైనా దాటుకొని రావాలనే ఆరాటం ఒకవైపు, ప్రకృతిలోని అందమైన దృశ్యాలతో తమ ప్రేమను పోల్చుకునే మధురమైన భావాలు మరోవైపు, ఇవన్నీ కలిసి ఈ పాటను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. వేటూరి సాహిత్యం చక్రవర్తి సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గాత్రాలు కలిసి అందించిన ఈ గీతం తోటరాముడు చిత్రంలోనిది.

కొన్ని అనుబంధాలు ఉంటాయి. ఎప్పటి నుంచి మొదలయ్యా కూడా మనకు తెలీదు. కానీ ఆ బంధంలో ఎంతకాలం ఉన్నా ఆ ప్రేమ ఇంకా కావాలనిపిస్తుంది. ఎంత దగ్గరగా ఉన్నా మనసు నిండినట్టే అనిపించదు. ప్రేమలో ఉండే ఆ మధురమైన భావాన్ని చాలా అందంగా చెప్పే పాట ఇది. ప్రేమించిన వ్యక్తితో ఉన్న మధురమైన క్షణాలు ఉంటాయే, ఆ అనుభూతి ఇంకా కొత్తగా ఉంటుంది కదా. ఎన్ని వసంతాలు గడిచినా ప్రేమలోని తీయదనం మాత్రం తగ్గదు. పైగా ఆ బంధం మరింత దగ్గరవుతున్న కొద్దీ మనసుల ఆప్యాయత ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అలాంటి ప్రేమలోని తీయని అనుభూతిని మనసుకు హత్తుకునేలా పలికించే పాట ఇది. గూడుపుటాని చిత్రం నుండి కోదండపాని సంగీతం సమకూర్చగా దాశరథి సాహిత్యం అందించారు.

ప్రేమలో ఉన్నప్పుడు మనసులో ఎన్నో మాటలుంటాయి కదా, ఎదుటివారికి చెప్పాలని ఉంటుంది కానీ ఏదో చిన్న సిగ్గు, మాటలు బయటకు రావు. అలాంటప్పుడు మన చూపులే మనసులోని భావాలను చెప్పేస్తాయి. ఒక్కోసారి మనసులో దాచుకున్న ప్రేమనంతా ఒక చిన్న లేఖలో రాసి పంపాలనిపిస్తుంది. అచ్చంగా అలాంటి అందమైన ప్రేమ భావాలతో సాగిపోయే పాట ఇది. ప్రేమలోని సిగ్గు, ఒకరిపై కలిగే ఇష్టం, మనసులో దాచుకున్న మధురమైన కలలు, ఇవన్నీ ఈ పాటలో ఎంతో అందంగా వివరించారు. లేత మనసులు చిత్రంలోని ఈ పాటకు ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం సమకూర్చగా దాశరథి సాహిత్యం అందించారు. పిబి శ్రీనివాస్, పి సుశీల తమ మధురమైన గాత్రాలతో ఆలపించారు.

ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళు నవ్వితే పువ్వులు పూసినట్లుగా, వాళ్ళు నడుస్తుంటే ఏదో సంగీతం వినిపిస్తున్నట్టుగా ఉంటుంది. అలా ఈ పాటలో తన ప్రేయసి నవ్వును పున్నాగ పువ్వుతో పోలుస్తూ ఆమె పలుకుల్లోని మాధుర్యాన్ని ప్రేమగా వర్ణించారు. అలా ఇద్దరి మనసులు కలిసినప్పుడు ప్రేమలో పుట్టే మధురమైన కళలు కూడా పాటలో భాగమవుతాయి. ప్రకృతి అందాలు, గోదావరి అలలు, పల్లెటూరి వాతావరణం, ఇవన్నీ ఈ పాటకు మరింత అందాన్ని అద్దాయి. ఇప్పుడు సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలోని ఈ పాటకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, వేటూరి సాహిత్యాన్ని అందించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. కెఎస్ చిత్ర ఆలపించిన పాట వింటారు.

చిన్నప్పుడు స్నేహంగా మొదలైన పరిచయం తెలియకుండానే మనసులో ప్రేమగా మారితే ఆ అనుభూతి ఎంతో ప్రత్యేకంగా ఉంది కదా. ఇప్పుడు సీతారామ కళ్యాణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట వింటారు.

మీరు ఇంతవరకు మధురిమ తెలుగు సినిమా పాటలను విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

ఏ మాయ చేశావే చిత్రం నుండి బెన్నీ దయాల్, కళ్యాణి మెనన్ ఆల్పించిన పాట వింటారు. సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరు ఇంతవరకు మధుమంజరి శీర్షికన తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి అదొక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సి

0: పి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సులో మాట్లాడుతూ పంచుకున్న ఆసక్తులను గుర్తించి గౌరవించి వాటిని సామూహిక చర్యగా మార్చడంలోనే ప్రపంచ సహకారం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి ప్రపంచ సమస్యలకు సమిష్టి స్పందనలు చాలా అవసరమన్నారు. వసుదైక కుటుంబం అనేది భారతదేశానికి కేవలం ఒక నినాదం మాత్రమే కాదని రాధాకృష్ణన్ చెప్పారు. ఏ దేశంలోనైనా ఏదైనా విపత్తు, విషాదం సంభవించినప్పుడు సహాయం అందించడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చెన్నైలో జరిగిన జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ మోదీ, తయారీ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని పేర్కొన్నారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగినట్టు తెలిపారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని, వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తుతోనే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయని అన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
1: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट्स का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं.
0: హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత, రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై పదే పదే జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్న పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు తక్షణమే నిలిచిపోవాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ, సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ 33వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ ఆయన, ప్రతి పౌరుడికి గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయంతో పాటు రాజ్యాంగం విస్తృతమైన వాగ్దానాలు చేసిందని పేర్కొన్నారు. మానవ హక్కుల కమిషన్లు ఫిర్యాదులు విచారించాలని, వ్యవస్థాపరమైన లోపాలు గుర్తించాలని, లేదంటే వెలుగులోకి రాకుండా పోయే ఆందోళనలకు సంస్థాగత గుర్తింపు లభించేలా చూడాలని చెప్పారు.
2: సుప్రీం కోర్టు కే ద్వారస్థ కే లియే ఖులే హై కోయి భీ పిటిషన్ కిసీ భీ కోయి భీ చాహే వో ఆమ్ నాగరిక్ హై యా కోయి మాననీయ సదస్య హై కిసీ ఎలెక్టెడ్ బోడీ కా కోయి భీ హై భారత్ కా హర్ నాగరిక్ కా ఉస్కా అధికార్ హై వో హమారే పాస్ ఆయే హమ్ కానూన్ కీ వ్యవస్థా కా ఔర్ కానూన్ కే అనురూప్ జో ఉన్కీ సమస్యా హై ఉస్కా హమ్ అప్నీ తరఫ్ సే ఉస్కీ సునవాయి కరేంగే ఔర్ జో జిస్కో బన్తా హై ఉస్కో జరూర్ ఉస్కా అధికార్ వో దేంగే.
0: మానవ హక్కులు మానవ గౌరవంతో ముడిపడి ఉన్నాయని, వాటిలో ఆరోగ్య సంరక్షణ, ఆహారం, ఆశ్రయం, జీవనోపాధి, స్వచ్ఛమైన వాతావరణం పొందడం వంటివి ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ బలోపేతం చేయడంలో, న్యాయం, గౌరవం, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడంలో కమిషన్ తన సేవలు కొనసాగిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఆర్సీ ఇండియా మొబైల్ అప్లికేషన్ ప్రారంభం కావడం వల్ల కమిషన్ మరింత సులభంగా అందుబాటులోకి వస్తుందని, పౌరులు తమ ఫిర్యాదులను దాఖలు చేయడానికి, వాటి పురోగతిని ట్రాక్ చేయడానికి, సమాచారాన్ని సులభంగా పొందడానికి వీలవుతుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన

0: 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలోని ప్రతి సాధారణ పౌరుడికి, ఎన్నికైన ప్రతినిధికి సుప్రీంకోర్టు తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరి నుండి వచ్చే పిటిషన్లనైనా స్వాగతిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ప్రతి భారతీయ పౌరుడికి కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని, వారి ఆందోళనలను విచారించి చట్ట ప్రకారం తగిన న్యాయం అందిస్తామని స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై నిన్న మరొక దాడి జరిగింది. ఈ దాడిలో జరిగిన నష్టం, గాయపడిన వారి వివరాలపై అంచనా వేస్తున్నట్టు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలియజేసింది. అంతకుముందు కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక క్రూయిజ్ క్షిపణిని గాలిలో అటకాయించి ధ్వంసం చేసినట్టు సౌదీ నేతృత్వంలోని కూటమి తెలిపింది. నవరాత్రుల రెండవ రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల రెండవ రోజు తపస్సు, త్యాగం, సంకల్పానికి చిహ్నమైన అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ధైర్యం, ఆత్మనిగ్రహం లభించాలని ప్రధాని ఆకాంక్షించారు. రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సేవ పట్ల ఆమె చేసిన త్యాగం, అంకిత భావం ప్రతి ఒక్కరికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. అభివృద్ది చెందిన భారత్ను నిర్మించాలనే సంకల్పానికి ఆమె ఆదర్శాలు, ఆలోచనలు కొత్త శక్తినిస్తాయని మోదీ అన్నారు. సామాజిక తత్వవేత్త, స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వర్ధంతిని పురస్కరించుకుని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాజకీయ సమగ్రత, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సాగించిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలను నిర్మూలించడానికి, జాతీయ ఐక్యతను పటిష్టం చేయడానికి రామ్ మనోహర్ లోహియా నిరంతరం శ్రమించారని కొనియాడారు. న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం భారీ వర్షం కురిసింది. రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహేల్లో కూడా ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈ అంశం గురించి శ్రీ ఇవ్వల యేసురాజు గారి ప్రసంగం వింటారు.
1: ఉత్పత్తి కారకాలన్నింటినీ సమన్వయపరిచి ఉత్పత్తిని నిర్విఘ్నంగా కొనసాగించేది సంస్థ. ఇటువంటి సంస్థ ఏ వస్తువును ఏ స్థలములో ఏ విధానములో ఏ పరిమాణములో ఉత్పత్తి చేయవలెనో అటువంటి క్రమశిక్షణ కలిగి ఉన్న కార్మికులను నియమించడానికి యాజమాన్యం తమ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటుంది. ఈ సంస్థల అభివృద్ధిలో యాజమాన్యం మరియు కార్మికుల పాత్రలను గురించి తెలుసుకుందాం. ముందుగా యాజమాన్యం వారు సంస్థ అభివృద్ధిలో నిర్వహించవలసిన పాత్ర గురించి తెలుసుకుందాం. సంస్థ యొక్క సమర్థత, అభివృద్ధి, లాభదాయకతలను నిర్ణయించే ముఖ్య అంశాలలో సముచిత పరిమాణం అంటే ఆప్టిమం సైజ్ ఒకటి. దీనినే సంస్థ అభిలషణీయమైన పరిమాణం అని కూడా అంటారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమర్థవంతముగాను పొదుపుగాను వినియోగించుకోదలిచినప్పుడు యాజమాన్యం వారు తీసుకోవలసిన నిర్ణయాలలో సంస్థ సముచిత పరిమాణమునకు సంబంధించినది అతి ముఖ్యమైనది. మార్కెట్కు నాణ్యమైన వస్తువులను అందించి వీలైనంత ఎక్కువగా విక్రయం చేసి లాభాలను అధికం చేసుకొనవలెనని ప్రయత్నించడం సంస్థ అభివృద్ధిలో ఒక భాగం. అయితే సంస్థలు తమకు తాము లాభం సంపాదించడమే కాక కార్మికులకు, వినియోగదారులకు, సమాజానికి కూడా క్షేమదాయకంగా ఉంటాయి. లాభాలను వీలైనంతగా పెంచవలెనన్నా యాజమాన్యం వారు కొన్ని మార్గాలను అన్వేషించవలెను. మార్కెట్ ధర కంటే ఉత్పత్తి వ్యయము, దీనినే ప్రొడక్ట్ కాస్టు అని అంటారు, ఇది తక్కువగా ఉన్నప్పుడే ఈ లాభ సంపాదనకు అవకాశం ఉంటుంది. సంస్థ యొక్క ఉత్పత్తి వ్యయము రెండు విధాలుగా ఉంటుంది. అవి ఏమిటంటే ఒకటి చర వ్యయము, దీనినే వేరియబుల్ కాస్ట్ అని అంటారు. రెండవది స్థిర వ్యయము, దీనిని ఫిక్స్డ్ కాస్ట్ అని అంటారు. మొదటిగా చర వ్యయము అనగా ఉత్పత్తి పరిమాణాన్ని బట్టి వ్యయాలు పెరుగుతూ తరుగుతూ ఉంటాయి. ఇందులో ముడి పదార్థాల కొనుగోలు వ్యయము, ఇంధన ఖర్చులు, కార్మికుల వేతనాలు ఇమిడి ఉంటాయి. రెండవది స్థిర వ్యయం, ఉత్పత్తి పరిమాణముతో సంబంధం లేకుండా కొన్ని వ్యవస్థపరమైన ఖర్చులను అనగా వేరియబుల్ కాస్టులను స్థిర వ్యయాలు అని అంటారు. ఇందులో కర్మాగారాన్ని నిర్మించిన స్థలానికి చెల్లించే బాటకము, దీనినే రెంట్ అంటారు. యంత్ర సామాగ్రి కొనుగోలు వ్యయము, తరుగుదల మొదలగునవి ఉంటాయి. ఉత్పత్తి జరిగినప్పుడు చరవ్యయాలు మరియు స్థిర వ్యయాల మొత్తము ఉత్పాదిత వస్తువుల మొత్తం వ్యయముగా టోటల్ కాస్ట్గా పేర్కొనబడుతుంది. తయారైన వస్తువుల సంఖ్య చేత మొత్తం వ్యయాన్ని భాగిస్తే సగటు మొత్తం వ్యయం వస్తుంది, దీనినే యావరేజ్ టోటల్ కాస్ట్ అని అంటారు. ఇది రేఖాచిత్ర పటములో యుఆకారములో ఉంటుంది. యాజమాన్యం వారు ఇది గమనించి సగటు వ్యయాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తారు. సంస్థ దీర్ఘకాలిక వ్యవధిలో ఈ తగ్గుదలను ఆశిస్తుంది మరియు సాధిస్తుంది. ఉత్పత్తి క్రమక్రమముగా పెరుగుతూ ఉంటే సగటు ఉత్పత్తి వ్యయము తగ్గుతూ ఉంటుంది. కొంత పరిమాణము వరకు సంస్థ పెరిగిన తరువాత ఆదాయాలు రావడం పోయి పెరుగుదల వల్ల నష్టదాయకాలు రావడం ప్రారంభమవుతుంది. అందువల్ల సంస్థ ఒక స్థాయి కంటే పెరుగుదల పొందడం అనర్థదాయకమవుతుంది. ఆ స్థితిలో సగటు ఉత్పత్తి వ్యయం కనిష్ట స్థాయికి వస్తుంది. కనుక దీనినే లేదా ఈ స్థితిని సముచిత పరిమాణము లేదా అభిలషణీయమైన పరిమాణము అని అంటారు. ఈ పరిమాణములో ఉన్న సంస్థలను అభివృద్ధి చెందిన సంస్థలుగా పిలుస్తారు. ఈఏజి రాబిన్సన్ 1931లో రాసిన ద స్ట్రక్చర్ ఆఫ్ కాంపిటీషన్ ఇండస్ట్రీ అనే పుస్తకంలో ఇచ్చిన నిర్వచనము ప్రకారము అభిలషణీయ సంస్థ అనగా దీర్ఘకాల వ్యవధిలో భరించవలసిన ఖర్చులన్నింటినీ లెక్కించుకున్న తరువాత వర్తమాన సాంకేతిక నిర్వాహక విధానాలతో సగటు ఉత్పత్తి వ్యయము, ద లోయెస్ట్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, కనిష్ట స్థాయిలో ఉండే తరహాలో కొనసాగుతూ ఉండే సంస్థను సముచిత సంస్థ లేదా ఆప్టిమం ఫర్మ్ అని నిర్వచించారు. సంస్థ అభివృద్ధిలో రెండవ అంశముగా సాంకేతిక శక్తులు, సాంకేతిక సముచిత్యము అని చెప్పవచ్చు. దీనినే టెక్నికల్ ఫోర్స్ అని కూడా అంటారు. సాంకేతిక శక్తులు వాటి ప్రభావాన్ని ఉత్పత్తి ప్రక్రియల మీద చూపెడతాయి. సాధారణంగా ఈ శక్తులు సమస్త ఉత్పత్తి తరహాలను, సమస్త పరిమాణమును పెంచుటకు దోహ

దోహదం చేస్తాయి. సాంకేతిక సమోచ్చాన్ని నిర్ణయించే అంశాలు ముఖ్యంగా రెండు రకాలు. అవి ఏమిటంటే, ఒకటి శ్రమ విభజన, దీనినే డివిజన్ ఆఫ్ లేబర్ అని అంటారు. రెండవది ఉత్పాదక ప్రక్రియల విలీనీకరణ, దీనినే ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రాసెస్ అని అంటారు. ముందుగా శ్రమ విభజన గురించి తెలుసుకుందాం. సంస్థలోని ఒక పనిని రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రక్రియల కింద విడగొట్టడం శ్రమ విభజన అని అంటారు. శ్రమ విభజన వల్ల కలిగే ప్రయోజనాలకు ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ యాడమ్ స్మిత్ 1776 సంవత్సరంలో వ్రాసిన ద వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకంలో వివరించిన గుండుసూదుల ఉదాహరణ చరిత్ర ప్రసిద్ధి కలిగినది. యాడమ్ స్మిత్ శ్రమ విభజన పద్ధతిలో తెలియజేసిన విధముగా యాజమాన్యము మరియు కార్మికులు ఉన్నట్లయితే ఆ సంస్థ అభివృద్ధిలో విజయం సాధించినట్లు అవుతుంది. ఒక వ్యక్తి తన మట్టుకు తాను కూర్చొని పనిచేస్తే రోజుకు ఒక్క గుండు సూదుని మాత్రమే తయారు చేయగలడు. కానీ యాడమ్ స్మిత్ తెలియచేసిన శ్రమ విభజన పద్ధతి ద్వారా అయితే అదే వ్యక్తి రోజుకు 4800 గుండు సూదులను తయారు చేయగలడు అని తెలియచేసినాడు. గుండు సూదెను తయారు చేయడానికి యాడమ్ స్మిత్ 18 రకాలైన విభిన్న కార్యక్రమాలను తెలియజేశారు. ఈ కార్యక్రమాలన్నింటినీ 10 మంది కార్మికుల చేత శ్రమ విభజన పద్ధతి ద్వారా యాజమాన్యం వారు చేయవలసిన పనులను పంపిణీ చేసి ఒక్కరోజులో 48,000 గుండు సూదులను ఉత్పత్తి చేయగలరు అని అంచనా వేయబడినది. ఈ పద్ధతి ఎలాగున అనగా, యాడమ్ స్మిత్ మాటలలో ఒక వ్యక్తి సన్నని తీగ తయారు చేయడం, రెండవ వ్యక్తి ఆ తీగను తిన్నగా నున్నగా తయారు చేయడం, మూడవ వ్యక్తి ఆ తీగను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించడం, నాలుగవ వ్యక్తి ఒక్కొక్క ముక్కకు తలను అమర్చడానికి అనువుగా అరగదీయడం, ఐదవ వ్యక్తి గుండె సూదే తలను తయారు చేయడం, 6వ 7వ వ్యక్తులు ఆ తలలను గుండు సూదులకు అతుకు పెట్టడం, 8వ వ్యక్తి గుండు సూదులను మెరిసే విధముగా తయారు చేయడం, 9వ వ్యక్తి గుండు సూదులను లెక్కపెట్టి కాగితంలో చుట్టడం, చివరిగా 10వ వ్యక్తి ఆ గుండు సూదులను అమ్మకానికి సిద్ధం చేయడం. ఇక శ్రమ విభజన వల్ల సంస్థకు కలుగు ప్రయోజనాలు గూర్చి యాడమ్ స్మిత్ ఇలా తెలియజేశారు. 1. కార్మికులలో నైపుణ్యము పెరుగుట, ఇంక్రీజ్ ఆఫ్ డిక్స్టిరిటీ. 2. ఉత్పాదక కాల వ్యవధి తగ్గటం, సేవింగ్ ఆఫ్ టైం. 3. కొత్త యంత్రాలను కనిపెట్టుట, ఇన్నోవేషన్ ఆఫ్ న్యూ మిషన్స్. వీటిని వివరంగా తెలుసుకుందాం. ముందుగా 1, కార్మికులలో నైపుణ్యము పెరగటం. ఒక పనిని ఒక వ్యక్తి అదే పనిగా చేస్తూ ఉంటే అతను ఆ పనిని చేయటంలో ఒక సులువును కనిపెట్టగలుగుతాడు. అప్పుడు ఆ పనిని అవలీలగా చేయటం అతనికి అలవాటవుతుంది. అనుకోకుండానే ఒకదాని తరువాత మరొకటి జరిగిపోతూ ఉంటుంది. కొంచెం తెలివి గలవాడైతే కొద్ది కాలంలోనే ఆ పని చేయటంలో మంచి నైపుణ్యం సాధిస్తాడు. అప్పుడు ప్రత్యేకీకరణకు వీలు కలుగుతుంది. అంతేకాదు, శ్రమ విభజన ద్వారా కలిగే ప్రత్యేకీకరణ వల్ల ఎవరికి తగిన పనిని వారికి అప్పగించడానికి అవకాశం ఉంటుంది. శక్తిమంతునికి కఠినమైన పని, బుద్ధిమంతునికి సున్నితమైన పని, కొన్ని లోపాలు కలిగి ఉన్నవారికి అంతకు తగిన పని అప్పగించవచ్చును. ఈ విధముగా సంస్థ అభివృద్ధిలో కార్మికులను కూడా బాధ్యులుగా చేయవచ్చు. ఇక 2, ఉత్పాదక కాల వ్యవధి తగ్గటం. ఒకే రకం పనిని ఒకే వ్యక్తి వరుసపెట్టి చేస్తూ ఉంటే ఒక క్షణం కూడా వృధా అవదు, పని జరుగుతూనే ఉంటుంది. కార్మికుడు తన పని మీద దృష్టిని కేంద్రీకరించి పనిచేస్తాడు. దీనివల్ల యాజమాన్యం వారికి మరియు సంస్థకు ఎంతో ప్రయోజనం సమకూరుతుంది, ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది. శ్రమ విభజన వల్ల ఉత్పత్తి కాల వ్యవధి తగ్గటమే కాకుండా ఉత్పత్తి కూడా అవిచ్ఛిన్నముగా క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక పని మీదే దృష్టి కేంద్రీకరించినప్పుడు, ఒక యంత్రాన్ని ఒక పనికే ఉపయోగించినప్పుడు శ్రమ విభజన ఫలితాలను పొందవచ్చు. ప్రముఖ అర్థశాస్త్రవేత్త రాబిన్సన్ కూడా ఈ రకమైన కేంద్రీకరణ సంస్థ అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలియజేశారు. ఇక 3, కొత్త యంత్రాలను కనిపెట్టుట. కార్మికుడు ఒకే పనిని అదే పనిగా రోజూ చేస్తుంటే
కొన్నాళ్ళ

0: కు ఒక యాంత్రిక సౌలభ్యం కోసం వెదకటం ప్రారంభిస్తాడు. చిన్న చిన్న సులువులను ప్రవేశపెట్టగలుగుతాడు. కార్మికుడు బుద్ధికుశలత కలవాడు, నిర్మాణాత్మక దృష్టి కలవాడు. అయితే ఒక నవకల్పనను చేయగలుగుతాడు. ఒక కొత్త యంత్రం తప్పక అవతరిస్తుంది. ఈ సులువులు యంత్రాలు సమస్త అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తాయి మరియు ఉత్పత్తిని అధికం చేస్తాయి. ఈ విధముగా సాంకేతిక శక్తులు సమస్త అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఇక చివరిగా కార్మికులు సమస్త అభివృద్ధిలో నిర్వహించవలసిన పాత్ర గురించి తెలుసుకుందాం. కార్మికులు తమలో గల క్రమశిక్షణ రాహిత్యమును తొలగించుకొని ఉద్యోగము పట్ల బాధ్యతతోనూ మనోధైర్యముతోనూ నీతిబద్ధతతోనూ మరియు అంకితభావముతోనూ సమస్త అభివృద్ధికి తోడ్పడాలి. యాజమాన్యం వారికి మరియు కార్మికులకు మధ్య పారిశ్రామిక సత్సంబంధాలు మెరుగుపరచబడి శాంతిని నెలకొల్పబడితే సమ్మెలు లాకౌట్లు ఉండవు. ఇది సమస్త అభివృద్ధికి ఎంతో అవసరం. యాజమాన్యం వారు సమస్త దీర్ఘకాలిక ప్రాతిపదికపై నిర్వహణ చేపట్టి స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండి వస్తువుల డిమాండును, సాంకేతిక పరిజ్ఞానాన్ని, భవిష్యత్తులో వచ్చే మార్పులను లెక్కలోకి తీసుకుని ప్రాజెక్టుల అమలును తయారు చేసి సకాలంలో పూర్తి అయ్యేటట్లు చేసి ఉత్పాదక శక్తిని పూర్తిగా వినియోగించుకునేటట్లు చూడాలి. అనగా మార్కెట్ను విస్తృతపరచడం, ముడి సరుకులు నిరంతరం లభ్యం అయ్యేటట్లు చూడటం మరియు విద్యుచ్ఛక్తి కొరతను అరికట్టడం మొదలగు చర్యలను యాజమాన్యం వారు చేపట్టినట్లయితే సమస్త అభివృద్ధి నిరంతరము కొనసాగుతూ ఉంటుంది.
1: సంస్థ అభివృద్ధిలో యాజమాన్యం ఇంకా కార్మికుల పాత్ర గురించి శ్రీ ఇవ్వల యేసురాజు గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కర్షక గీతం వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు అన్వేషణ కథానిక సమర్పణ శ్రీ పోతునూరి రవిప్రసాద్. వినండి అన్వేషణ కథానిక.
1: మీ అన్వేష్ స్కూల్కి రాలేదు ఎందుకని? స్కూల్ నుండి వచ్చిన ఆ మెసేజ్ చూసిన ఆనంద్ వెంటనే భార్య శిల్పను కాల్ చేశాడు. ఉలిక్కిపడింది ఆమె. అదేమిటి, వెళ్ళాడు కదా అంది. ఆనంద్ ఫ్యాక్టరీకి సెలవు పెట్టి వచ్చాడు. శిల్పను కూడా పర్మిషన్ పెట్టి ఇంటికి వచ్చింది. తాళం తీసి లోపలకు వచ్చిన వాళ్లకు ఎదురుగా క్యాలెండర్కి పించేసి ఉన్న కాగితం కనిపించింది. వైట్ పేపర్ మీద రెడ్ ఇంకుతో రాసిన లెటర్ లాంటిది ఉంది. అది అన్వేష్ చేతి వ్రాతే. ఇద్దరు ఒకరినొకరు అర్థం కానట్లు అయోమయంగా చూసుకున్నారు. శిల్ప కళ్ళు అప్పటికే నీటితో నిండి విక్కీల రూపంలో బయటికి వస్తున్నాయి. ఆనంద్ ఆ కాగితాన్ని తీసుకుని నిలబడలేనట్లు సోఫాలో కూలబడ్డాడు. అతని ప్రక్కనే కూర్చొని శిల్ప కూడా ఆత్రంగా అక్షరాల వెంట దృష్టి సారించింది. డియర్ డాడీ, నేను అన్వేషణి రాస్తున్నాను. మీరు నా కోసం వెతుకుతారని తెలుసు డాడీ, అందుకే కంగారు పడకుండా ఇది రాస్తున్నాను. నేనిప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను కదా, ఇంకా నాకు చదవాలని లేదు డాడీ. నాకు అసలు మన ఇంట్లోనే ఉండాలని పెంచటం లేదు. బోర్ డాడీ, బోర్గా ఉంది. నేను స్కూల్ నుండి వచ్చేసరికి మీరిద్దరూ ఇంట్లో ఉండరు. తాళం తీసి డ్రెస్ మార్చుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టిన స్నాక్స్ తిని ఫ్లాస్కోలో పాలు తాగాలి. వెంటనే మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాలి. నాకేమో వెళ్లాలని ఉండదు. మమ్మీ వెళ్లాల్సిందే అంటుంది. నీవేమో మాట్లాడవు, పైగా నీవు చెస్ నేర్చుకోవచ్చు కదరా అంటావు. నైట్ నిద్ర కూడా మానేసి నేర్చుకోనా డాడీ? రోజు ఉదయమే మీరు ఆఫీసులకు, నేను స్కూల్కి వెళ్తాం. నేను తిరిగి వచ్చేసరికి మీరు ఉండరు. నేను మ్యూజిక్ క్లాస్ నుండి రాగానే తొందరగా స్నానం చేయి, హోంవర్క్ చేయి అంటారు. భోజనం చేసేప్పుడు మీరిద్దరూ మాట్లాడుకోవటమే సరిపోతుంది. భోజనం అవగానే వెళ్ళి పడుకోనన్నా, అలారం అవగానే లేవటం లేదేమిటి, ఎక్సర్సైజ్ చేయమని రోజు చెప్పాలా అంటారు. నాకసలు చదువుకోవాలని లేదు, మ్యూజిక్ మీద లేదు, ఎక్సర్సైజ్ చేయాలని లేదు, నీతో మమ్మీతో మాట్లాడని కూడా లేదు డాడీ. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు నాన్నమ్మ చనిపోకముందు మన విలేజ్కి వెళ్ళాం కదా, గుర్తుందా? అక్కడ ఎంత బాగుంది. అక్కడ మన ఇంటి ముందు బుల్లి బుల్లి రంగుల కోడిపిల్లలు, మన ఆవుకు పుట్టిన బుజ్జాయి, అది గంతులేస్తూ నాకసలు అందేది కాదు డాడీ. ఇంకా తాతయ్యతో పాటు ఓ రోజు నేను కూడా మన పొలానికి వెళ్ళాను. నీకు తెలుసా డాడీ, కొంతమంది అసలు కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్నారు. తాతయ్యను అడిగితే చూసుకొని నడిస్తే ఏం కాదురా, అరికాలు గట్టిపడతాయి, రక్తం చక్కగా ప్రసరిస్తుంది అన్నారు. మరి మన ఇంట్లో టైల్స్ పరిచిన ఫ్లోర్ మీద కూడా మీరు నన్ను స్లిప్పర్స్ వేసుకో స్లిప్పర్స్ వేసుకో అంటారెందుకు? మన చేలో వేసిన వేరుశనగ మొక్కలు పీకి ఒక పక్కకు తెచ్చి ఎండు తాటాకులతో మంట పెట్టారు తాతయ్య. ఆ మంట చల్లారాక తాతయ్య, పొలంలో పనిచేయటానికి వచ్చిన అంకుల్స్, పక్కనున్న మామిడి తోట తాతయ్య చుట్టూ కూర్చుని తింటూ ఉన్నారు. నన్ను తినమన్నారు. చేతికి నల్లగా అంటుతుంది తాతయ్య అన్నాను. మనం నేల తల్లి బిడ్డలంరా, మసి అంటకుండా మట్టి అంటకుండా ఎట్టా బతుకుతాం అంటూ తాతయ్య వలిచిపెట్టారు. భలే టేస్టీగా ఉన్నాయి అవి తిన్నాక వాటర్ అన్నాను. మాతో పాటు కూర్చొని కాయలు తింటున్న మామిడి తోట తాతయ్య పక్కనున్న అంకులతో, రే ఇంకా మా తోటలోకెళ్లి 4 కొబ్బరి బొండాలు తెంపుకురారా, బుడ్డోడికి దావతగా ఉందట అన్నాడు. ఆ కోకోనట్ వాటర్ తాగేసరికి స్టమక్ ఫుల్. డాడీ, నానమ్మ చనిపోయాక తాతయ్యను మన ఇంటికి తీసుకువచ్చావు కదా, అప్పుడు తాతయ్య నాకు ఎన్ని స్టోరీస్ చెప్పారో తెలుసా. మళ్ళీ

0: తాతయ్య చిన్నప్పటివి, నీ చిన్నప్పటివి బోలుడు చెప్పారు. నీవు చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే బుక్స్ బ్యాగ్ అక్కడే పడేసి ఆడుకోవటానికి వెళ్లేవాడివట కదా. ఆడి ఆడి చీకటి పడ్డాక వచ్చేవాడివట. స్నానం చేసి కాసేపు చదువుకుని అన్నం తిని తాతయ్య దగ్గర పడుకునేవాడివట. అప్పుడు తాతయ్య నీకు సుమతి శతకం పద్యాలు నేర్పేవారట. నానమ్మ దగ్గర పడుకుంటూ కథలు చెప్తుంటే వింటూ నిద్రపోయేవాడివట. డాడీ, నాకు అలా మీ దగ్గరే పడుకోవాలని ఉంటది, మీరెందుకు నన్ను ఒక్కడిని వేరే బెడ్రూమ్ లో పడుకోబెడతారు? మీరు తాతయ్యను మన ఇంటికి తీసుకొచ్చాక నాకు చాలా బాగుంది డాడీ, కానీ తాతయ్య కొద్ది రోజులున్నాక మీరు మమ్మీ మాట్లాడుకోవటం నేను విన్నాను డాడీ. ఇద్దరం ఆఫీస్కి వెళతాం, బాబేమో స్కూల్కి వెళ్తాడు, ఇంట్లో ఆయన ఒక్కరూ ఏముంటారు అనుకుంటున్నారు. మీరు తాతయ్యతో చెప్పటం కూడా విన్నాను డాడీ. నాన్న, మీరు ఒక్కరు ఇంట్లో ఉండలేరు, గాని హోంలో అయితే మీలాంటి వాళ్ళుంటారు, మీకు బాగా కాలక్షేపంగా ఉంటుంది, సరిగా చూడని భయపడద్దు, ఉచితంగా ఉండేది కాదులే, నేను డబ్బులు కడతాను, అన్నీ అమర్చి పెడతారు అన్నారు మీరు. తాతయ్య ఏం మాట్లాడలేదు, నీ వైపు నా వైపు చూసి నీ ఇష్టం రా అన్నారు. పాపం అప్పుడు తాతయ్యను చూస్తే పిటి అనిపించింది. ఇంట్లో ఇంకా తాతయ్య కంపెనీ ఉండదని తెలిసి ఏడుపొచ్చింది. పంపవద్దని నేనెంత ఏడ్చాను, ఆయన ఉంటే నీ చదువు సంగీతం సాగినట్టే అంది మమ్మీ. నువ్వేమో నీకు మంచి పప్పిని కొనుక్కొస్తాను, దానితో చక్కగా ఆడుకుందువు గాని అన్నావు నన్ను దగ్గర పడుకోబెట్టుకుని. మంచి కథలు కబుర్లు చెప్పే తాతయ్యను పంపేసి కుక్క పిల్లని తెస్తానన్న నీ మీదే నాకు చాలా కోపం వచ్చేసింది డాడీ. నేను వెళ్తున్నానుగా, ఫోన్లో అయితే మాట్లాడిన సేపేరా, ఉత్తరాలైతే మళ్లీ మళ్లీ చదువుకుంటాను, నువ్వు నాకు ఉత్తరాలు రాయనాన్న అని తాతయ్య నాకు రాయటం నేర్పించారు. అప్పుడప్పుడు రాస్తూనే ఉన్నాను, ఇంట్లో ఉన్న నా కిడ్నీ బ్యాంకులో దాచుకున్న మనీ తీసుకున్నాను. నేను తాతయ్య దగ్గరకు వెళ్తున్నా, అడ్రస్ తెలుసు, మీతో పాటు వెళ్లేవాడిని కదా, తాతయ్యని తీసుకుని మన విలేజ్ కి వెళ్లిపోతాం. నీకు తెలుసా డాడీ, తాతయ్యకు వంట చేయటం కూడా వచ్చు, నేను నేర్చుకుంటాను, తాతయ్యకి హోమ్ కి కట్టే అమౌంట్ మాకు పంపు డాడీ. నేను మన పొలంలో పేడి ఇంకా వెజిటేబుల్స్ పండించడం నేర్చుకుంటాను, తాతయ్యకు హెల్ప్ చేస్తాను, ప్లీజ్ ఓకే అనండి డాడీ, తాతయ్యను నాతో పంపేయమని హోమ్ వాళ్ళకి మీరు కాల్ చేయండి, నన్ను వెనక్కి తీసుకురావద్దు. మనం తలుపులు కిటికీలు మూసేసి ఏసీ వేసుకుని పడుకున్నప్పుడు కరెంటు పోయి రాకపోతే ఎలా ఉంటుంది? మన ఇంట్లో నాకు అసలా అలా ఉంటుంది డాడీ, నిజంగా అందుకే నాకు వెనక్కి రావాలి లేదు డాడీ, బాయ్ డాడీ. చదవటం పూర్తి చేసిన ఆనంద్ అలా స్తబ్దుగా ఉండిపోయాడు. వెంటనే ఏదో గుర్తు వచ్చినట్లు జేబులో సెల్ ఫోన్ తీసి తండ్రి ఉండ హోమ్ కి కాల్ చేశాడు. తండ్రిని అడిగాడు, నాన్న అక్కడికి అన్వేష్ వచ్చాడా అని. ఇప్పుడే వచ్చాడు నాన్న, ఏంటి ఒక్కడే వచ్చాడు అడుగుతున్నా రాయన. ఏం లేదులే, మిమ్మల్ని చూడటానికి కాల్ కట్ చేశాడు ఆనంద్. వాడికి ఏం తక్కువ చేశామానండి ఇలా చేశాడు, ఏడుస్తూ అంది శిల్పన. ఆలోచిస్తూ ఉండిపోయిన ఆనంద్ స్వగతంలా అన్నాడు, ఆనందించే వాటిని అందకుండా చేశాం, అక్కర్లేదన్న వాటిని ఎక్కువ చేశాం, భరించలేని ఒంటరితనాన్ని వాడికి తోడు చేశాం అన్నాడు బాధపడు. కొంతసేపు ఆగి మెల్లగా అన్నాడు, నాన్న పరిస్థితి కూడా ఇంతే అయి ఉంటుంది శిల్ప, మందబుద్ధులం, వీడేమో చెప్పగలిగాడు ఆయనేమో చెప్పలేకపోయారు. ఆగిపోయాడు ఆనంద్. అతని నేత్రాలు నీటితో తొణుకుతుంటే గొంతు గాధికంగా వణికింది. పరిస్థితిని భర్త మాటలను వేరుచి వేసుకుంటుంది శిల్పన. చటుక్కున లేచాడు ఆనంద్. లేచి బయలుదేరు, వెళ్లి బాబుని నాన్నను ఇంటికి తీసుకువద్దాం అన్నాడు ఆనంద్. అలాగేనండి అంటూ లేచింది శిల్ప.
1: మీరు ఇంతవరకు అన్వేషణ కథానిక విన్నారు. సమర్పణ శ్రీ పోతునూరి రవిప్రసాద్. కార్యక్రమంలో చివరిగా కార్మిక గీతం వింటారు.

కార్మిక గీతం విన్నారు. ఇంతటితో కార్మికుల కార్యక్రమం సమాప్తం. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా హ్యాపీ డేస్ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట వింటారు.

ఇంతవరకు మీరు తెలుగు సినిమా పాటలను విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ పరిధిలో 3,222 కోట్ల రూపాయల అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. పరిశ్రమలు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్ట వ్యాప్తంగా 151 రైతు బజార్లలో కిలో బీపీటీ సన్నరకం బియ్యాన్ని 49 రూపాయలకు అందిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంకుర పరిశ్రమల స్థాపనలో యువత ముందుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ కోరారు. తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ తుడా పరిధిలో 3,222 కోట్ల రూపాయల అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. తిరుమల కొండపై భక్తుల రద్దీని తగ్గించడంతో పాటు తిరుపతిలోనే భక్తులకు మెరుగైన వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ది కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా టీటీడీ ఉద్యోగులకు నివాస స్థలాల అభివృద్దితో పాటు భక్తుల సౌకర్యార్థం డిజిటల్ సమాచార కేంద్రాలు, అత్యవసర వైద్య సహాయ కేంద్రాలు, ఆధునిక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే తిరుపతి నగరంలో 242 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 9 మాస్టర్ ప్లాన్ రహదారులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. కాకినాడలోని జేఎన్టీలో భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రాంతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేసి స్థానిక పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ వ్యాపార అవకాశాలు, ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాల వివరాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సదస్సులో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడుతూ పెట్టుబడిదారులకు రాష్ట ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పిస్తుందని చెప్పారు. పరిశ్రమలు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచిస్తూ
1: Every great enterprise must pass 3 tests. Did the people gain? Did the industry gain? Did the planet gain? If the answer is all 3 is yes, you have built something that lasts. The government can build boards and policies, and we'll do it faster every year. But a government cannot create a culture of invention and innovation by passing a simple resolution.
0: గృహ, వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.

0: ప్రకాశం జిల్లా ఏల్చూరులో 35 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ ఉప కేంద్రానికి అద్దంకిలో ఇండోర్ స్టేడియం, షటిల్ కోర్టుల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించడంతో పాటు పట్టణ పరిధిలో 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ ప్రజలకు విద్యుత్ సరఫరా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామని గొట్టిపట్టి రవికుమార్ తెలిపారు. ప్రజలకు తక్కువ ధరకే నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తీసుకొచ్చామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ భవానీపురం రైతు బజార్లో తక్కువ ధరకే బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 151 రైతు బజార్లలో కిలో బీపీటీ సన్నరకం బియ్యాన్ని 49 రూపాయలకు అందిస్తున్నట్లు తెలిపారు. పండుగల సమయంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేస్తూ,
1: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇన్ఫ్లేషన్ ట్రెండ్ ఉండొచ్చు, నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్నాయనే నేపథ్యంలో దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్లు బియ్యం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 151 రైతు బజార్లో కూడా బీపీటీ సన్నరకం బియ్యం 49 రూపాయల కిలోకి 26 కేజీల బ్యాగ్ లో ప్రతి ఒక్కరికి అందించే విధంగా సిద్దమయ్యాం. ఇంకా ఎక్కువగా ప్రజలు కోరుకునే వెరైటీ నెల్లూరు వెరైటీ, అది మార్కెట్ లో 85 రూపాయలు పలుకుతున్న బియ్యాన్ని కేవలం 50 రూపాయలకే తీసుకొచ్చాం ప్రజల కోసం. ఇది ఒక అద్భుతమైన ప్రైస్ ఇంటర్వెన్షన్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కందిపప్పు కూడా సరఫరా చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశ పాఠశాల విద్యలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ 1968 నుంచి అమల్లో ఉన్న 10+2 విద్యా విధానానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం 2020లో కొత్త జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానంలో కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలో బోధనకు ప్రాధాన్యమిచ్చారు. విద్యార్థులు తమ ఆసక్తులు, సామర్థ్యాలకు అనుగుణంగా వివిధ కోర్సులను ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన నిపుణ్ భారత్ విద్యా ప్రవేశ్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో నైపుణ్యాల అభివృద్దికి దోహదపడుతున్నాయి. పాఠశాల విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులకు దిశానిర్దేశం చేసిన విధానంగా జాతీయ విద్యా విధానం 2020 నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
2: వికసిత్ భారత్ కే సంకల్ప్ కో సిద్ధ కర్నే కి దిశా మే రాష్ట్రీయ శిక్షా నీతి కా బహుత్ బడా యోగదాన్ హై. ఇస్మే पारंपरिक ज्ञान से लेकर भविष्य की टेक्नोलॉजी तक को समान रूप से महत्व दिया गया है. प्राथमिक शिक्षा के क्षेत्र में नया पाठ्यक्रम भी तैयार किया गया है.
0: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో సిరిమాను, ఇరుసుమాను చెట్లకు స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మితో కలిసి ఈరోజు సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, సిరిమానోత్సవం కోసం ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ విస్తరణ తర్వాత జరుగుతున్న తొలి పండుగ కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. అంకుర పరిశ్రమల స్థాపనలో యువత ముందుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. విజయవాడ కొత్తపేటలోని స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పట్టపత్రుల దినోత్సవంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, యువత తమ ఆలోచనలను ఆచరణలో పెట్టి ఉద్యోగాలు పొందేవారిగా కాకుండా ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని మంత్రి సూచించారు. భారత్లో అంకుర పరిశ్రమల పర్యావరణ వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందని మంత్రి తెలియజేస్తూ,
3: 12 సంవత్సరాల క్రితం మన దేశంలో దేర్ యూస్ టు బి ఓన్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ స్టార్ట్అప్స్. నౌ దేర్ ఆర్ 2,50,000 స్టార్ట్అప్స్ ఇన్ ఇండియా. దాంట్లో ఒక 125 స్టార్ట్అప్స్ యూనికాన్స్ గా పిలుస్తారు. ఈ యూనికాన్ సిస్టమ్ 23 లక్షల ఉద్యోగాలు ఈ దేశంలో జనరేషన్. ఇవన్నీ యూనికార్న్స్ తయారు చేసిన వాళ్ళు ఎవరు తెలుసా? 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వయసు ఉన్న యువత ఇవాళ దేశంలో ఇంత పెద్ద సంపదను సృష్టించి ప్రపంచ దేశాలకు ఇవాళ భారతదేశంలో ఉంటున్న

0: యువత తెలివితేటలు మేధో సంపత్తిని చాటి ఇవాళ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ను తయారు చేసే దిశగా ఇవాళ భారతదేశం తయారైంది.
1: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం బంగారు తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామిని బంగారు తిరుచిపై మాడవీధుల్లో ఊరేగించారు. ఈ రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరగనుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం భరత్ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా శరన్నవరాత్రుల సందర్బంగా అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. రేపటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. 07249 నంబరు కలిగిన రైలు ఉదయం 9:30 విజయవాడలో బయలుదేరి అదే రోజు రాత్రి తిరుపతి చేరుకుంటుందని, తిరుగు ప్రయాణంలో 07250 నంబరు కలిగిన రైలు రాత్రి 9:10 తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం విజయవాడ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ పరిధిలో 3,222 కోట్ల రూపాయల అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. పరిశ్రమలు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి,
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈ ప్రసారంలో 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో మీరు ఏ ప్రాంతం శరన్నవరాత్రి ఉత్సవాలను చూడాలని అనుకుంటున్నారు? ఈ అంశంపై శ్రీమతి డి శ్రీదేవి గారితో ఫోన్ లై ఉంటుంది. అందుకు మహిళలు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0891-2727-244. మరో నంబర్ 0891-2727-288. ఇక 2:31 జానపద రంజని కార్యక్రమంలో శ్రీ జి నాగభూషణం బృందం నిర్వహణలో చెంచు భాగవతం నుండి చెంచు లక్ష్మి శ్రీకృష్ణుల సంవాదం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కొన్ని కార్యక్రమాల వివరాలు.

0: మహిళావాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మహిళలు ఎలా ఉన్నారు మీరంతా? మరి మీరెంతో ఆతృతగా ఎదురు చేస్తున్న సోమవారం ఫోన్ ఇన్ లైవ్ రానే వచ్చేసింది. మరి అంశం ఏంటంటేనండి, మీరు ఏ ప్రాంతం శరన్నవరాత్రి ఉత్సవాలను చూడాలని అనుకుంటున్నారు? మరి శరన్నవరాత్రులు అయితే ప్రారంభం అయిపోయాయి కదా, మరి ఈ అంశంపై మీరెవరైనా మీ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయాల్సి ఉంటుంది. మరి అలాగే విశాఖేతరులైనా సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా ఇప్పుడు చెప్పిన రెండు నంబర్లకి ముందు 0891 అనే కోడ్ను జత చేసి డయల్ చేయాల్సి ఉంటుంది. మరి మన తొలి శ్రోతని పలకరించేద్దాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం శ్రీదేవి గారు.
0: హలో, నమస్తే అండి. శుభ మధ్యాహ్నం. చెప్పండి. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: పేరు ఆదిలక్ష్మి, జ్యోతి నగర్ మరిపాలెం నుంచి ఫోన్ చేస్తున్నాను.
0: ఆదిలక్ష్మి గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నానండి. మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నానండి. మరి విన్నారా ఈనాటి అంశం?
1: మీకు ముందుగా శరన్నవరాత్రి శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలండి. మీకు కూడా, అలాగే మన శ్రోతలు అందరూ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ.
0: చెప్పండి మేడం, మరి మీరు ఏ ప్రాంతం శరన్నవరాత్రి ఉత్సవాలను చూడాలనుకుంటున్నారు?
1: ఇంద్రకీలాద్రిపై చూడాలనుకుంటున్నాను మేడం.
0: ఎక్కడండి?
1: ఇంద్రకీలాద్రి, విజయవాడ.
0: మరి ఎప్పుడు చూడలేదా ఇప్పటి వరకు?
1: ఇప్పటి వరకు చూడలేదండి. ఎప్పుడు అయిపోయిన తర్వాత వెళ్ళడమే, ఎందుకంటే ఎక్కువ రష్ ఉంటది కదా, ఆ రష్ లో వెళ్ళలేము అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో వెళ్ళాము ఉత్సవాలు అయిపోయిన తర్వాత. ఇంకా ఈ ఇయర్ కూడా అలాగే వెళ్ళాలనుకుంటున్నాం.
0: కాకపోతే మరి శరన్నవరాత్రిలో మీకు వెళ్ళాలని చూడాలని ఉంటుంది, కానీ రద్దీ దృష్ట్యా వెళ్ళలేకపోతున్నారు.
1: అంతేనండి, అందరూ మాక్సిమం అప్పుడే చూడాలనుకుంటారు, కానీ రెస్ట్ తట్టుకోలేము కదా.
0: అవును అవును,
1: అందుకని డ్రాప్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ వెళ్తాం అనమాట అయిపోయిన తర్వాత.
0: తప్పకుండానండి, మీరు అనుకుంటున్నట్టు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా మీకు అవకాశం కలిగి మీరు చూడాలని నేనైతే కోరుకుంటున్నాను. తప్పకుండానండి. ఓకే ఆదిలక్ష్మి గారు, ధన్యవాదాలండి. మరో శ్రోతకు కూడా అవకాశం ఏందో. నమస్తే అండి. మరో శ్రోత ఏం చెప్తారు విందాం. హలో హలో హలో, నమస్తే అండి.
1: సూర్యకుమారి ఫ్రమ్ గాజు. బాగున్నారండి?
0: చాలా బాగున్నాను సూర్యకుమారి గారు, మీరెలా ఉన్నారు?
1: శుభాకాంక్షలండి. ఇందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి.
0: చెప్పండి, మరి విన్నారా ఈనాటి అంశం?
1: విన్నానండి.
0: చెప్పండి.
1: ఎక్కడ ఏ ప్రాంతంలో చూసినా అమ్మవారు ఇప్పుడు బాగుంటారండి. అనకూడదు కానీ అంటే అలంకరణ చేస్తారు కనుక ప్రత్యేకించి చేస్తారు కనుక బాగుంటుంది అమ్మవారు. అంటే ఎప్పుడు బాగుంటారు కానీ ఏందో, దేవి నవరాత్రులు అనగానే మాత్రం
0: వేరేగా ఉంటుంది.
1: వేరేగా ఉంటుంది మనం చూసే దాన్ని బట్టి కూడా.
0: మరి మీరు ఏ ప్రాంతంలో చూడాలనుకుంటున్నారు? మన విశాల భారతదేశంలో ఎన్నో చోట్ల జరుగుతూ ఉంటుంది.
1: భారతదేశం అంటే ఇప్పుడు మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి, అనకాపల్లి నూకాలమ్మ, మా అమ్మవారు ఉన్నారండి, అంబాభవాని మా అమ్మవారు. ఆ అమ్మవారు చేస్తారండి, అందరూ వచ్చి చేయించుకుంటారు కుంకుమ పూజలు, అవి బాగుంటుందండి అక్కడ కూడా.
0: అయితే మీరు కూడా ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి ఉత్సవాలు చూడాలనుకుంటున్నారు?
1: ఇంకాను ఇంకా బాగుంటారు ఈ అమ్మవారు అందరికన్నా, ఇంకా అంటే బాగా చాలా బాగా డెకరేషన్ చేస్తారు. వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ జనాలు ఉంటారు కనుక ఇంకా బాగుంటారు ఆ అమ్మవారు మాత్రం.
0: ఓకే సూర్యకుమారి గారు, ధన్యవాదాలండి. మరి ఇలాగే మహిళావాణిలో పాల్గొంటూ ఉండండి. నమస్తే. మరో శ్రోత ఏమంటున్నారు విందాం. హలో.
2: మీరు మాట్లాడే వ్యక్తి?
0: హలో.
1: శుభ మధ్యాహ్నం శ్రీదేవి గారు.
0: శుభ మధ్యాహ్నం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: సుమలత అండి, కాకర్లో నుంచి.
0: సుమలత గారు ఎలా ఉన్నారు?

0: సూపర్ గా ఉన్నానండి.
1: మరి సూపర్ సూపర్ గా ఈరోజు అంశం కూడా చెప్పేసండి. మరి మీ కోరిక ఏంటి, ఎక్కడ నవరాత్రులు చూడాలనుకుంటున్నారు?
0: ముందుగా మీకు నవరాత్రుల శుభాకాంక్షలు అండి.
1: ధన్యవాదాలండి. మీకు మన శ్రోతలందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు చెప్పండి.
0: అయితే ఎవ్రీ ఇయర్ నేను ఎప్పుడూ ఇక్కడ సింధియా దుర్గా బీచ్ ఉందండి, అక్కడ దుర్గమ్మ చాలా బాగుంటది. మాలానా చిత్రం సరస్వతి పూజ చేస్తారు, ఆ రోజు కంపల్సరిగా వెళ్తానండి. అక్కడ ఇప్పుడు ఏంటంటే నవరాత్రిలో నుంచి లాంచి చేశారు, మంచి కొత్తరేడు పిల్లలు, కొత్తరేడు నుంచి తెచ్చిన వాళ్ళకి 50 రూపాయలు టికెట్ అండి. 7 గంటల నుంచి 5 గంటల వరకు బాగానే పెడతారు.
1: మరైతే మీరు మన విశాఖలో ఉన్నదే చూడాలనుకుంటున్నారు, ఇతర ప్రాంతాలు ఏవి చూడడం చూడాలని అనుకోవట్లేదా?
0: చాలా మంది జనం వచ్చారు ఈసారి అయితే, నేను ఆదివారం కావడంతో
1: అవును.
0: చాలా మంది జనం వచ్చారండి. పిల్లలు వేసుకున్నారు మాల, నిన్న వెళ్ళి ఇలా చెప్పారనమాట. మాత్రం ఎవ్రీ ఇయర్ దుర్గా బీచ్ ఉంది కదండి, అక్కడికి వెళ్తాను.
1: సాగర్ దుర్గా,
0: సిపిఆర్ కాలనీలో ఉంది కదండి,
1: అవునవును.
0: సిపిఆర్ కూడాను విజయదశమి ముందు రోజేమో, అందులో బోల్డ్ విజయ అదే దుర్గమ్మ పూజలు బాగా చేస్తారండి.
1: నవమి రోజు
0: అది కంపల్సరిగా వెళ్తా ఉంది, అది ఇది మిస్ కాదు.
1: ఓకే సుమలత గారు, ధన్యవాదాలండి. ఇలాగే కాల్ చేస్తే మహిళావాణిలో పాల్గొంటూ ఉండండి. నమస్తే అండి. హలో, హలో, మహిళావాణి కార్యక్రమానికి మహిళా శ్రోతలు మాత్రమే కాల్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయవలసి ఉంటుంది. మరి శ్రోతలు ఈ విషయం గమనించగలరు. మరి ఈనాటి మన కార్యక్రమం అంశం అయితే మీరు ఏ ప్రాంతం శరన్నవరాత్రి ఉత్సవాలని చూడాలని అనుకుంటున్నారు? మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, పలకరిద్దాం. హలో,
2: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: సత్య అనకాపల్లి నుంచి అండి.
1: సత్య గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాము. దసరా నవరాత్రి శుభాకాంక్షలు.
1: ధన్యవాదాలండి మీకు కూడాను.
2: అన్ని చోట్ల దేవీలు చాలా బాగుంటాయి, కానీ మాకు చిన్నప్పటి నుంచి బెంగాల్లో అలవాటు, మా ఇంటి దగ్గరే మందిరం, డెకరేషన్స్ కూడా చాలా బాగుంటది. మళ్ళీ వీలు దొరికితే అక్కడికి వెళ్ళి చూడాలనిపిస్తారు.
1: నిజమే, చిన్నప్పుడు జ్ఞాపకాలు ఎప్పుడూ మర్చిపోలేము. ఎంత వయసు వచ్చినా కూడా ఆ మధుర స్మృతులు అనాలే ఉంటుంది. అయితే మీకు వెస్ట్ బెంగాల్ వెళ్ళాలని ఉందన్నమాట.
2: అన్ని చోట్ల దేవీలు ఒక్కొక్క రకంగా పూజిస్తారు అన్ని స్టేట్లలో.
1: అవును,
2: ఇప్పుడు మనకు ఇక్కడ స్టే దగ్గరలో పెట్టారు దేవి, చాలా బాగుంది, కానీ మనకు అది ఉండిపోతుంది అలా చిన్నప్పటి నుంచి చూసినవి చూడాలనిపిస్తారు.
1: తప్పకుండా మీ కోరిక నెరవేరాలని, మీరు మళ్ళీ వెస్ట్ బెంగాల్ నవరాత్రులు చూడాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకేనండి సత్య గారు, నమస్తేనండి. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, కాల్ కట్ అయినట్టుంది. మరి ఈనాటి మన కార్యక్రమం అంశం ఏంటంటే ఏ ప్రాంతం సరైన నవరాత్రి ఉత్సవాలని చూడాలనుకుంటున్నారు? మరి శ్రోతలు ఎవరైనా కాల్ చేయాలనుకుంటే 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయాల్సి ఉంటుంది. మరి శ్రోత లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో,
3: హలో మేడం గారు, నమస్తే అండి.
1: హలో, ఇది మహిళావాణి కార్యక్రమం. శ్రోతలు గమనించగలరు, మహిళావాణి కార్యక్రమం మహిళల కోసమేనండి. మరి శ్రోతలు సహకరించగలరు, మహిళా శ్రోతలు మాత్రమే కాల్ చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. మరి మహిళా శ్రోతలు కాల్ చేసి తెలియజేయడానికి మన నంబర్ ఏంటంటే 2727244, మరో నంబర్ 2727888. మరి విశాఖ ఇతరులు అయితే 0891 అనే కోడ్ను జత చేయాల్సి ఉంటుంది. హలో, కాల్ కట్ అయినట్టుంది. మరి మన దేశంలో ఎన్ని ప్రాంతాల్లో ఎన్నో రకాలుగా పూజలు జరుగుతూ ఉంటాయి కదా, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రత్యేకత. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, హలో,
4: హలో,
1: హలో, హలో,
4: హలో,
1: హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, కాల్ కట్ అయినట్టుంది. హలో,

0: హలో
1: హలో,
0: హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు మంగమ్మ అండి. కార్తీక పల్లి నుంచి ఫోన్ చేస్తున్నాను.
0: మంగమ్మ గారు, విన్నారా ఈ నాటి అంశం?
1: విన్నానమ్మా.
0: చెప్పండి మరి.
1: ఇక్కడ మాకు పరదేశం మాదిగానే ఉన్నది. కార్తీక పల్లి అనే ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఆ అమ్మవారిని దుర్గమ్మ ప్రతి నవరాత్రికి పడతారు. చాలా బాగా అలంకరించడం ఈ సంవత్సరం ఇంకా బాగా చేస్తున్నారు. నన్ను వెళ్ళా తల్లి దర్శనం చేసుకుని వచ్చాను. విజయవాడ అంటే నన్ను మనకు అవకాశం ఉంటే వెళ్ళచ్చు, లేదంటే లేదు. అక్కడ ఇంకా తల్లి ఇంకా మరీ ఈయనగా ఉంటుంది. ఆయన ఇక్కడ కార్తీకలు పాలన ఇక్కడ పనిచేసిన ఊళ్ళని చాలా బాగా చేశారమ్మా. పెడతారు
0: అయితే మీరు మీ ఇంటి దగ్గర ఉన్న అమ్మవారిని దర్శించుకుంటూ అక్కడ పూజల్లోనే పాల్గొంటుంటారనమాట.
1: వెళ్ళానమ్మా, ప్రతి సంవత్సరం వెళ్తాను. నన్ను కూడా వెళ్ళి తల్లి దర్శనం చేసుకుని ఈ సంవత్సరం ఇంకా బాగా
0: ఓకే మంగమ్మ గారు, ధన్యవాదాలు. ఇలాగే మరి మహిళావాణికి పాల్గొంటూ ఉండండి. నమస్కారం అండి.
1: ఇప్పుడు నాకు అయిన తర్వాత
0: అవునా, సంతోషం. చూసారా, నవరాత్రుల్లో దొరికింది ఎంత అదృష్టవంతులం. తల్లి దయ ఎప్పుడు అందరిపై ఇలానే ఉంటుంది. మరి కాల్ చేస్తూ ఉండండి. నమస్తే అండి. నమస్తే. మరుశ్రుతి ఏమంటున్నారు విందాం. హలో
2: హలో,
3: ఏమండి, మీ కార్యక్రమాలు గంటకోసారి ఆగిపోతున్నాయి.
0: హలో, ఇది మహిళా వాణి కార్యక్రమం అండి. మహిళా శ్రోతలు మాత్రమే కాల్ చేసి ఈ అంశంపై మాట్లాడాల్సి ఉంటుంది. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో.
2: హలో మేడం.
0: హలో,
2: బాగున్నారండి?
0: చాలా బాగున్నారండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నా పేరు రాధిక అండి. నేను కాకర నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మీరికి అంశం బాగుందండి. నేనైతే ఎక్కడ చూసిన అమ్మవారే, కానీ విజయవాడలో చూద్దాం అనిపించింది, చూద్దాం అనిపిస్తుందండి. నిజంగాను ఎక్కడైనా అమ్మవారు ఒకటే, కానీ అక్కడ చూసిన అనుభూతి
0: అది వేరు.
2: ఎక్కడైనా ఉంటుందని అనుకుంటున్నానండి. అక్కడ చూస్తే చాలండి,
0: నిజమే కదా.
2: ఒరిజినల్ అమ్మవారు అక్కడే.
0: అమ్మవారి కొలువై ఉన్న
2: ఏంటంటే పుట్టుక, అమ్మవారి పుట్టుక అక్కడండి, పుట్టుక అక్కడే. కాబట్టి
0: అక్కడ చూడాలని
2: ఉంది మీకు. అయితే అక్కడ అక్కడ చూసాక ఎక్కడైనా అన్ని చోట్లకి వెళ్ళాలి, తప్ప కాదు. అది పుట్టుక అమ్మవారు, పుట్టుక బెజ్జివాడ కనకదుర్గ అమ్మవారు.
0: మరి అక్కడ చేసే పూజలు, ఆ నవరాత్రి ఉత్సవాలు కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది, ఆ అలంకరణ కదా.
2: నేను అలాగే అనుకుంటున్నానండి. చూస్తే మన జన్మ ధన్యమైపోతుందండి. నిజంగాను
0: తప్పకుండా. అయితే మీరు త్వరగా అక్కడ
2: చూడాలని. ఏం పర్వాలేదు.
0: ధన్యవాదాలు రాధిక గారు. మరి ఇలాగే మన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండండి. నమస్తే అండి. మరి ఈనాటి మన ఫోన్ ఇన్ లైఫ్ కార్యక్రమం అంశం ఏంటంటే, మీరు ఏ ప్రాంతం శరన్నవరాత్రి ఉత్సవాలని చూడాలని అనుకుంటున్నారు? మన దేశంలో వివిధ ప్రాంతాల్లో ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆనందంగా శరన్నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటారు కదా. ఇటు మనం గుజరాత్ రాష్ట్రంలో చూసుకుంటే ఈ నవరాత్రుల్లో గర్బా అని, డాండియా అని ఎన్నో రకాలుగా అక్కడ జానపద నృత్యాన్ని ప్రదర్శిస్తూ సందడి సందడిగా పాల్గొంటారు. మరో శ్రోత ఉన్నారు. హలో,
2: కాకినాడ మాట్లాడు.
0: హలో రాధిక గారు.
2: కాకినాడ మాట్లాడానమాట.
0: ఓకే అండి. నమస్తే. లేదండి, మీరు చెప్పారండి. ఓకే, నమస్తే. అయితే మనకి వివిధ ప్రాంతాల్లో మనం చేసుకునే దసరా నవరాత్రులు ఉంటాయి. మరి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. మరి మీరు ఏ ప్రాంతం దసరా పండుగల్ని, నవరాత్రిని చూడాలనుకుంటున్నారో, మరి ఈనాటి మన కార్యక్రమం అంశమైతే మీరు ఏ ప్రాంతం శరన్నవరాత్రి ఉత్సవాలని చూడాలని అనుకుంటున్నారు? మరి మన శ్రోతలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి ఇంకెవరైనా శ్రోతలు కాల్ చేసి తమ అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే 2727244 లేదా మరో నెంబర్ 2727288 అనే నెంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి విశాఖేతరులైనా, చరవాణి ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేయాల్సి ఉంటుంది. మరో శ్రోత ఏమంటున్నారో విందాం. హలో
2: మేడం గారు.
0: నమస్తే అండి. మీ పేరు?
2: నా పేరు కొండపోతి రావణమ్మ. మధ్యాహ్నం
0: రావణమ్మ గారు,
2: చెప్పండి.
0: చెప్పండి, మరి విన్నారా ఈ నాటి అంశం?
2: విన్నానండి.
0: మరి మీకు ఎక్కడ నవరాత్రులు చూడాలని అనిపిస్తుంది?
2: విజయవాడలో చూడాలనిపిస్తుంది.
0: అవునా, మీరుండేది ఎక్కడ?
2: మేము 14 మండలము.

0: మధ్య గ్రామం అనమాట, పద్మనాభ మండలంలో ఉంటున్నారు. మరి ఇది వరకు ఎప్పుడైనా చూసారా విజయవాడ?
1: చూశానండి,
0: నవరాత్రులకి
1: నవరాత్రులు చూడలేదు కానీ మామూలుగా అయితే అమ్మవారిని చూసేవాడిని.
0: మరి అయితే నవరాత్రులు చూడాలని అనుకుంటున్నారు, మరి ఈసారి వెళ్ళరా?
1: వెళ్ళలేము సార్ మేడం కూడా.
0: రద్దీ గురించి భయం అనమాట కదా.
1: రద్దీ కాదు, బీపీ షుగరు 54 సంవత్సరాలు వచ్చాయి, వెళ్తాం మేము.
0: 54 సంవత్సరాలు కూడా సంవత్సరాలేనా? ఛాయిగా వెళ్ళి రావచ్చండి.
1: వెళ్ళిన ఉన్నాళ్ళు వెళ్ళామమ్మ, ఇంకెక్కడికి వెళ్ళలేము.
0: అవునా?
1: ఓపిక లేదు ఇంకా.
0: మేము ఆ తల్లి మీకు ఓపిక ఆరోగ్యాన్ని ఇస్తే మీరే వెళ్ళి చూసిస్తారు కదా.
1: ఫోన్లు వెలువటి వాడాలే, వెళ్ళి వచ్చాక మీకు కాల్ చేస్తా వచ్చే.
0: తప్పకుండా చక్కగా మీరు చెంగు చెంగున లేడి పిల్లలాగా గెంతుకుంటూ ఆ దుర్గ కొండ ఎక్కి అమ్మవారి దర్శించుకోవాలి కదా.
1: ఇక్కడ పెట్టారులేండి అమ్మవారిని చూస్తాను.
0: ఎక్కడున్నా అమ్మ అమ్మేనండి, ఎక్కడైనా దర్శించుకోవచ్చు కదా.
1: అంతే కదా మేడం.
0: అలాగే రౌణమ్మ గారు, మరి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఇలాగే కాల్ చేస్తుండండి మహిళావాణికి. నమస్తే అండి. నమస్తే.
1: అలాగేనమ్మా.
0: మరి మన శ్రోతలు ఎంతో ఉత్సాహంగా కాల్ చేసి తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇంకెవరైనా కాల్ చేయాలనుకుంటే 2727244 అనే నంబర్కి డయల్ చేయాల్సి ఉంటుంది. మరో నంబర్ 2727288. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో, కాల్ కట్ అయింది. మరి నవరాత్రి ఉత్సవాలని చెప్పుకుంటేనండి, మనం దసరా నవరాత్రి వేడుకలు, మైసూర్ నగరం కూడా ఎంతో అందంగా అలంకరించబడి, మైసూర్ ప్యాలెస్ ముఖ్యంగా, అక్కడ అలాగే చాముండి అమ్మవారిని కూడా ఊరేగింపుగా ఊరేగిస్తారు. అన్ని రకాల ఆభరణాలు వజ్ర వైడూర్యాలతో అలంకరించి అమ్మవారిని ఉత్సవంగా ఊరేగింపు చేస్తారు. అది చూడడానికి రెండు కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదేమో. మరి మరి ఇలాగే మన దేశంలో వివిధ ప్రాంతాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. మరి వెస్ట్ బెంగాల్ గురించి చెప్పుకుంటేనండి, మనకి బెంగాల్లో కూడా ఎంతో ఘనంగా జరుగుతుంది నవరాత్రి వేడుకలు. మరి సృష్టి నుంచి విజయదశమి వరకు ఈ 5 రోజులు ఎంతో బాగా జరుపుకుంటారు. మరి మీరు ఏ ప్రాంతం నవరాత్రి ఉత్సవాలని చూడాలని అనుకుంటున్నారో తెలియజేయాలనుకుంటే 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి అలాగే విశాఖేతరులైనా సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను డయల్ చేయాల్సి ఉంటుంది. హలో,
2: నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు?
2: రాజమండ్రి నుంచి అండి.
0: చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మీ పేరేంటి? ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు?
2: రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాం అండి. ఈశ్వరమ్మ అండి.
0: ఈశ్వరమ్మ గారు విన్నారా? మరి చెప్పండి.
2: మా రాజమండ్రిలో కూడా పవలం ఉంటదండి. ఆయమ్మ కూడా బాగా ఈ దేవి నవరాత్రిలో బాగా చేస్తారండి ఆవిడకి. దుర్గమ్మ గుడికి వెళ్ళాలనుకుంటున్నామమ్మా, మరి ఆయమ్మ తీసుకెళ్తుందో తీసుకుందో తెలియదు ఇంకా.
0: అవునా? మరి మనకి గట్టి కోరిక ఉంటే అమ్మ తప్పకుండా కరుణిస్తుంది కదా. అయితే మీరు ఇంద్రకీలాద్రి మన విజయవాడలో కొలువైన అమ్మవారిని దర్శించాలని,
2: అమ్మవారిని చూడాలనుకుంటుందమ్మా. అమ్మ ఎప్పుడు తీసుకెళ్తుంది మరి? ఎలా అంటే అమ్మ వెళ్ళేగా ఉంటుంది.
0: మరి అంతే, కొంచెం సాహసం చేయాల్సి ఉంటుంది. మరి చూడాలనుకుంటే అటువంటి అలంకరణ అమ్మవారిని ఈ నవరాత్రిలోని
2: చాలా బాగుంటుందమ్మా.
0: మరి బాగుంటుందని ఈ నవరాత్రి విశేషం కనుకే వెళ్ళాలని అందరూ ఉబ్బళ్ళు ఊరుతూ ఉంటారు కదా, అమ్మవారి దర్శనం కలగాలని. నిజమే. అలాగే ఈశ్వరమ్మ గారు, మరి వింటూ ఉంటారా మన కార్యక్రమాలని?
2: ఇదే పెట్టుకుంటానమ్మా, సాయంకాలం దాకా ఇదే పెట్టుకుంటానా. మా షాప్ దగ్గరికి వచ్చి ఇయ్యే అంటానమ్మా.
0: మరి ఇలాగే మహిళావాణి కార్యక్రమాలకు కాల్ చేస్తూ ఉండండి, మీ అభిప్రాయం తెలియజేస్తూ ఉండండి అమ్మా. ధన్యవాదాలు, నమస్తే. మరి ఈనాటి మన కార్యక్రమం అంశమైతే మీరు ఏ ప్రాంతం శరన్ నవరాత్రి ఉత్సవాలను చూడాలని అనుకుంటున్నారు? మరి మనం వెస్ట్ బెంగాల్ గురించి చెప్పుకుంటుంటేనండి, మరోసారి సిద్ధంగా ఉన్నారు. హలో హలో
3: హలో
0: హలో, ఇది మహిళావాణి కార్యక్రమం అండి. హలో,

0: కాల్ కట్ అయింది. మరి నవరాత్రి ఉత్సవాల గురించి చెప్పుకుంటుండేనండి, మనకి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అయితే ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ధూప్ డ్యాన్స్ ఉంటుంది అక్కడ, ఆ ఢోలు అవి వాయిస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో అసలు. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మా పేరు వరలక్ష్మి అండి.
0: వరలక్ష్మి గారు, విన్నారా ఈనాటి అంశం?
1: విన్నామండి.
0: చెప్పండి, మరి ఏ ప్రాంతం చూడాలనుకుంటున్నారు?
1: వెస్ట్ బెంగాల్ కోల్కతా వెళ్దాం అనుకుంటున్నామండి.
0: అవునా, కోల్కతా వెళ్దాం అనుకుంటున్నారా? కోల్కతావే ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు?
1: చాలా ఫేమస్ గా జరుగుతాయంట కదండి నవరాత్రి ఉత్సవాలన్నీ.
0: అవును అవును,
1: కాళీమాత
0: వెస్ట్ బెంగాల్ అంతా కూడా చాలా బాగా జరుగుతూ ఉంటాయి.
1: అవన్నీ చూడాలని చిన్న కోరిక ఉంది, అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకం ఉంది.
0: మరి మీరు ఎప్పుడైనా వెళ్ళారా వెస్ట్ బెంగాల్?
1: లేదండి, వెళ్ళలేదు కాబట్టి కోరుకుంది.
0: అవునా, మరి వచ్చేయడైనా ప్రయత్నించండి. మీరు అన్నట్టు చాలా వినూత్నంగా చాలా బాగా చేస్తారు అక్కడ పూజలు. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ముందు అక్కడ విషయాలన్నీ తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, చక్కగా చూడొచ్చు కూడా. అదే మీ కోరిక త్వరగా
1: మాట్లాడాలనుకుంటుందండి.
0: అవునా, చెప్పండి.
1: నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు?
1: ఎలా ఉన్నారు?
0: చాలా బాగున్నాను. మీ పేరు మేడం?
1: మా పేరు మహాలక్ష్మి అండి.
0: మహాలక్ష్మి గారు, మరి చెప్పండి, మీరు ఏ ప్రాంతం ఉత్సవాలు చూడాలనుకుంటున్నారు?
1: వెస్ట్ బెంగాల్. నేను మా సిస్టర్
0: ఇద్దరు కలిసి వెళితే కొంచెం ఆనందంగా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అంటారు అక్కడ పూజల్ని. చెప్పండి మహాలక్ష్మి గారు. హలో హలో హలో, కాల్ కట్ అయినట్టుంది. మరి మన శ్రోతలు ఎంతో ఉత్సాహంగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి ఇంకెవరైనా కాల్ చేయాలనుకుంటే ఈనాటి మన ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం అంశం ఏంటంటే, మీరు ఏ ప్రాంతం శరన్నవరాత్రి ఉత్సవాలను చూడాలని అనుకుంటున్నారు? మనం మైసూర్ దసరా గురించి చెప్పుకుంటే మనకి ఏనుగు అంబారిపై అక్కడ మహారాజు కూడా వీధుల్లో ఊరేగుతారు. జనాలందరూ ఈ ఉత్సవాలని ఎంతో వేడుకగా తిలకిస్తారు. ఇక మనం అంతా నవరాత్రి గురించి చెప్పుకుంటుంటేనండి, మనకి విజయదశమితో దసరా వేడుకలు సమాప్తమైపోతుంది కదా. కానీ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కుల్లు నగరంలో మాత్రం విజయదశమి తర్వాతే దసరా మొదలవుతుంది. మరి మన కార్యక్రమం అంశం ఏంటంటే, మీరు ఏ ప్రాంతం శరన్నవరాత్రి ఉత్సవాలను చూడాలని అనుకుంటున్నారు? మరి మన శ్రోతలు ఎవరైనా తమ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయాల్సి ఉంటుంది. మరి విశాఖేతరులైనా సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 9089091 అనే కోడ్ను జత చేసి నేను ఇప్పుడు చెప్పిన రెండు నంబర్లు డయల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా దసరా నవరాత్రులు ఎంతో ఘనంగా చేసుకుంటారండి. వాళ్ళు బతుకమ్మ పండుగను చేసుకుంటారు. రంగురంగుల పువ్వులతో బతుకమ్మను అలంకరించి ఆడపిల్లలు తమ పుట్టింటికి వచ్చి ఈ బతుకమ్మల చుట్టూ వాళ్ళు వాళ్ళ సాంప్రదాయ నృత్యం చేస్తూ ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. మరి పండగ అంటేనే కదా అందరూ కలిసి చేసుకునేది, సరదాలు సంతోషాలు పంచుకునేది. ఇలాగ పండుగల రూపంలో అయినా కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అందరూ కలిసేది కూడా. మరి ఈనాటి మన కార్యక్రమం అంశం ఏంటంటే, మీరు ఏ ప్రాంతం శరన్నవరాత్రి ఉత్సవాలను చూడాలని అనుకుంటున్నారు? మరి మన కులు దసరా గురించి చెప్పుకున్నాం కదండి, అక్కడ దసరా అయిన మరునాడు దసరా ఉత్సవాలు జరుగుతాయన్నమాట. అక్కడ రఘునాథ్జీ ఉత్సవాలు చేసుకుంటారు. అలాగే కేరళలోని పంజాబ్లో కూడా 7 రోజులు కఠినమైన ఉపవాస దీక్షలు జరుపుకుంటారు. అలాగే అష్టమి నవమి రోజు కన్య పూజ కూడా చేస్తారు. అంటే కుమారీ పూజ, చిన్నపిల్లలకు అమ్మవారిగా భావించి వాళ్ళకు పూజలు కూడా చేస్తారు. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో హలో హలో, కాల్ కట్ అయింది. మరి మన భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో ఎంతో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు. అలాగే ఒడిశాలో కూడా ఎంతో బాగా జరుపుకుంటారు. ఇక కటక్లో జరిగే దుర్గా పూజ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.

మరి ప్రతి చోట అందమైన పండాలు అలంకరించి అమ్మవారిని పెట్టి పూజ చేసి ఎంతో ఆనందాన్ని ఉత్సవాలని జరుపుకుంటారు. మరి అలాగే మన కార్యక్రమం ద్వారా మనం కూడా ఎన్నో విషయాలు మనం గుర్తు చేసుకున్నాం నవరాత్రి గురించి. మరి మన కార్యక్రమం విన్న శ్రోతలందరికీ, అలాగే కార్యక్రమానికి కాల్ చేసిన శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటుంది మీ శ్రీదేవి. అలాగే వచ్చే వారం మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్కారాలతో సెలవు.

0: केंद्र सरकार के फैसले के विरोध में कल वहां प्रदर्शन हुए। भारतीय शेयर बाजार में सितंबर माह के अंत तक म्यूचुअल फंड द्वारा 38,306 करोड़ रुपए का निवेश किया गया, जो पिछले माह की तुलना में 31% अधिक है। गोल्ड एक्सचेंज फंड में पिछले महीने की तुलना में 71.4% जबरदस्त तेजी देखी गई, जो 4,451 तक पहुंच गया। घरेलू शेयर बाजार दोपहर में गिरावट के साथ कारोबार कर रहा था। शेयर 617 अंक गिरकर 71,855 पर आ गया, जबकि निफ्टी 158 अंक गिरकर 22,363 पर था। मौसम विभाग ने दिल्ली, हरियाणा, चंडीगढ़, पंजाब और छत्तीसगढ़ में कल तक बिजली चमकने के साथ आंधी तूफान की संभावना व्यक्त की है। अगले दो दिन में तमिलनाडु, पुदुचेरी, कारेकाल, आंध्र प्रदेश, केरलम और माहे में भी ऐसी स्थिति रहने की उम्मीद है। आज शारदीय नवरात्र का दूसरा दिन है। इस दिन तपस्या, त्याग और संकल्प की प्रतीक मां ब्रह्मचारिणी की पूजा अर्चना की जाती है। प्रधानमंत्री नरेंद्र मोदी ने इस अवसर पर देशवासियों को शुभकामनाएं दी हैं। प्रधानमंत्री ने कामना की कि मां ब्रह्मचारिणी सभी को साहस और आत्मसंयम का आशीर्वाद दें। आकाशवाणी का समाचार सेवा प्रभाग अपने फोन इन कार्यक्रम पब्लिक स्पीक में आज रात 9:30 बजे वस्तु और सेवा कर जीएसटी भारत के कर सुधारों में परिवर्तनकारी भूमिका विषय पर परिचर्चा प्रसारित करेगा। परिचर्चा में केंद्रीय अप्रत्यक्ष कर और सीमा शुल्क बोर्ड के जीएसटी नीति प्रकोष्ठ के आयुक्त गौरव सिंह शामिल होंगे। अंत में मुख्य समाचार एक बार फिर। भारतीय नौसेना ने तटीय उथले समुद्री क्षेत्रों में खतरों से निपटने के लिए पनडुब्बी रोधी युद्धपोत आईएनएस मांगरोल को अपने बेड़े में शामिल किया। भारत के मुख्य न्यायाधीश न्यायमूर्ति सूर्यकांत ने इंडिया ब्लॉक के साथ बैठक के अनुरोध पर प्रतिक्रिया देते हुए कहा, सर्वोच्च न्यायालय के द्वार हर भारतीय नागरिक के लिए खुले। सर्वोच्च न्यायालय तक विपक्षी दलों के विरोध मार्च के मद्देनजर दिल्ली पुलिस ने दिल्ली में सुरक्षा बढ़ाई। दिल्ली मेट्रो के 6 स्टेशनों के प्रवेश और निकास द्वार शाम 4 बजे तक बंद। दिल्ली पुलिस ने विरोध प्रदर्शनों के लिए 3 नए स्थल निर्धारित किए। जंतर मंतर को विरोध प्रदर्शन स्थल की सूची से हटाया। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం వారు అందజేసిన వాతావరణ వివరాల ప్రకారం వాల్టైల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.4 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 0.1 మిల్లీమీటర్లుగా నమోదైంది. పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. సముద్రంలో చేపలు పట్టే వారికి వాతావరణ సూచన. ఆంధ్ర అలాగే ఆంధ్ర ఇతర తీరమైన బంగాళాఖాతంలో చేపలు పట్టేవారికి ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం జానపద రంజని కార్యక్రమంలో శ్రీ జి నాగభూషణం బృందం నిర్వహణలో చెంచు భాగవతం నుండి చెంచు లక్ష్మి శ్రీకృష్ణుల సంవాదం వింటారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు జి వాసుదేవరావు, వై శేషగిరిరావు, జె గోవిందరావు, ఎస్ లక్ష్మణరావు, ఎస్ దాలయ్య, ఎస్ రాంబాబు, పి సూర్యనారాయణ.

మీరు ఇంతవరకు జానపద రంజని కార్యక్రమంలో శ్రీ జి నాగభూషణం బృందం నిర్వహణలో చెంచు భాగవతం నుండి చెంచు లక్ష్మి శ్రీకృష్ణుల సంవాదం విన్నారు. పాల్గొన్నవారు శ్రీయుతులు జి వాసుదేవరావు, వై శేషగిరిరావు, జె గోవిందరావు, ఎస్ లక్ష్మణరావు, ఎస్ దాలయ్య, ఎస్ రాంబాబు, పి సూర్యనారాయణ. ఇంతటితో నేటి జానపద రంజని కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3:01 దాటి 12 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ఎఫ్ఎం 102 MHz పై ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. మీడియం వేవ్ పై ప్రసారాలు తిరిగి సాయంత్రం 4:58 3:23.6 మీటర్లు అనగా 927 KHz పై రెండవ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 12 సెకండ్లు అయింది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువవాణి యోజనల కార్యక్రమం

ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు యువవాణి యువజన కార్యక్రమం ప్రసారమవుతున్న విషయం శ్రోతలందరికీ తెలిసిందే. అయితే ప్రతిరోజు కూడా 5 గంటలకు యువవాణి కార్యక్రమంలో ఒక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది. ఈరోజు అంశం పుస్తకం ఒక మంచి నేస్తం. ఈ అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. పుస్తకం ఒక మంచి నేస్తం అంటే పుస్తకాలు మనిషికి నిజమైన స్నేహితుల్లా ఎప్పుడూ తోడుగా మార్గదర్శకంగా నిలుస్తాయని అర్థం. మిత్రులు మనకు ఎలాగైతే మంచి మంచి విషయాలు నేర్పిస్తారో పుస్తకాలు కూడా ఎంతో మంచి విజ్ఞానాన్ని మనకు అందిస్తాయి. అలాగే ఒంటరితనాన్ని దూరం చేస్తాయి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మంచి పుస్తకం మనకు మంచి తోడుగా ఉండి మనసుని ప్రశాంతపరుస్తుంది. ముఖ్యంగా మంచి పుస్తకాలు చదవడం వల్ల మన ఆలోచన శక్తి పెరుగుతుంది. పుస్తకాలు చదవడం అనే అలవాటు వలన సృజనాత్మకత పెరుగుతుంది. అలాగే కొత్త కొత్త విషయాల గురించి ఆలోచించే గుణం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఒత్తిడి అలసట తగ్గించడానికి మంచి పుస్తకం చదవడం అనే అలవాటు చాలా చాలా ఉత్తమమైనది. దీనివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది, ఉల్లాసంగా కూడా ఉంటాం. మరీ ముఖ్యంగా పుస్తకాలు మన వెంటంటే ఉంటాయి, అంటే నిరంతరం మనతో ఉండే స్నేహితుడిగా మనం చెప్పవచ్చు. ఒక్కొక్కసారి మానవ సంబంధాల్లో ఎప్పుడైనా అభిప్రాయ భేదాలు లేదా చిన్న చిన్న స్పర్ధలు రావచ్చు. దీనివల్ల స్నేహితులు మనకు దూరం అవ్వచ్చు. కానీ పుస్తకం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. మనం ఎప్పుడు చదవాలనుకుంటే అప్పుడు మనకు జ్ఞానాన్ని పంచడానికి సిద్ధంగా ఉంటుంది. అది మన నుండి ఏమీ ఆశించకుండా కేవలం జ్ఞానాన్ని మాత్రమే అందిస్తుంది. మంచి పుస్తకాలు మనిషి ప్రవర్తనను, ఆలోచన విధానాన్ని కూడా మారుస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం పుస్తకం ఒక మంచి నేస్తం అంశం మీద. ముందుగా ఒక చక్కని పాట విందాం.

మంచి పుస్తకాలు నిరంతరం మనతో ఉండే నిజమైన స్నేహితుడిగా మనం చెప్పుకుంటున్నాం కదా. అయితే పుస్తకాలు చదవడం వల్ల మనిషి ప్రవర్తనను ఆలోచన విధానాన్ని మారుస్తాయి. అయితే ఎలాంటి పుస్తకాలు చదవాలంటే మహానుభావుల జీవిత చరిత్రను చదవడం వల్ల వారి పోరాటాలు, వారి యొక్క విజయాలు మనకు ప్రేరణగా నిలుస్తాయి. నైతిక విలువలతో కూడిన కథలు, అలాగే కథల పుస్తకాలు చదవడం వల్ల చిన్నప్పటి నుండి పిల్లల్లో నైతిక విలువలు, మంచి ప్రవర్తనను పెంపొందిస్తాయి. అలాగే సమాజంలో ఎలా నడుచుకోవాలో, కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతాయి. మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు ఆ పయనంలో ఎదురయ్యేటువంటి అనేక ఒడిదుడుకులను తట్టుకోవడం ఎలా అన్నది మన ముందు తరం వారు అందించే

చెప్పినటువంటి పుస్తకాలను చదవడం వల్ల మనకు తెలుస్తుంది, ఎలా ఎదుర్కోవాలో అన్న విషయం మనకు స్పష్టంగా తెలుస్తాయి. ముఖ్యంగా పుస్తకాలు అనేవి అనుభవాల భాండాగారం. ఒక రచయిత తన జీవితకాల అనుభవాన్ని, పరిశోధనను లేదా ఒక సరికొత్త ఊహా ప్రపంచాన్ని ఒక పుస్తక రూపంలో మనకు అందిస్తారు. మనం ఒక చోట కూర్చొని ప్రపంచంలోని ఎన్నో వింతలు, విశేషాలు, చరిత్ర మరియు సంస్కృతుల గురించి కేవలం పుస్తకాలు చదవడం ద్వారా తెలుస్తుంది. పుస్తకాలు చదవడం ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెరుగుతుంది, మెదడుకు మంచి వ్యాయామం కలుగుతుంది, తద్వారా జ్ఞాపక శక్తి మరింత మెరుగవుతుంది. పుస్తకం ఒక మంచి నేస్తం, పుస్తకాలు చదవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. అభినందన చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: పుస్తకం ఒక మంచి నేస్తం అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే పుస్తకాలు చదవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనే విషయం కూడా మాట్లాడుకుంటున్నాం. ఒక సరికొత్త ఊహా ప్రపంచాన్ని ఒక పుస్తక రూపంలో మనకు అందిస్తాయి పుస్తకాలు. మనం ఒక చోట కూర్చొని ప్రపంచంలోని ఎన్నో వింతలు జరుగుతున్నటువంటి అంశాల గురించి, చరిత్ర, సంస్కృతుల గురించి, ప్రజల యొక్క భాగోగుల గురించి కూడా మనం పుస్తకాల ద్వారా, పత్రికల ద్వారా తెలుసుకోవచ్చు. మరీ ముఖ్యంగా పుస్తకాలు చదవడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మెదడుకు మంచి వ్యాయామం అవుతుంది, తద్వారా జ్ఞాపక శక్తి మరింత మెరుగవుతుంది. వీటన్నింటికంటే ముఖ్యంగా భాషా నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. కొత్త పదాలు నేర్చుకోవడం వల్ల మాట్లాడే విధానం, రాసే నైపుణ్యం కూడా పెరుగుతాయి. ఇప్పుడు మహనీయుని మాటల్లో పుస్తకాల గురించి మనం వారు ఏమన్నారో తెలుసుకుందాం. తెలుగు జాతి వైతాళికుడు కందుకూరి వీరేశలింగం గారు, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు. అలాగే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గ్రంథాలయాలను జ్ఞానదేవాలయాలుగా పిలిచేవారు. మన మాజీ రాష్ట్రపతి గారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మంచి పుస్తకం 100 మంది మంచి స్నేహితులతో సమానం అని చెప్పారు. వారు చెప్పినటువంటి మంచి విషయాలను మనం తప్పకుండా పాటించాలి. మంచి మంచి పుస్తకాలను చదవాలి, విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. పుస్తకాలు చదివే అలవాటు అంటే రీడింగ్ హ్యాబిట్ మనిషి యొక్క ఆలోచన విధానాన్ని, ఆలోచన పరిధిని మరింత విస్తృతం చేస్తుంది, జ్ఞానాన్ని పెంచుతుంది. మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవడానికి ముఖ్యంగా పిల్లల్లో ఈ అలవాటును పెంచడానికి పెద్దవారు ముందుగా మంచి పుస్తకాలు చదవడం చూస్తే పిల్లలు తద్వారా నేర్చుకుంటారు. మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా ఒక సినిమా పాట విందాం. ఘర్షణ చిత్రం నుండి శ్రీనివాస్ దొరైస్వామి పాడిన పాట వింటారు.

మంచి పుస్తకం చదవడం అలవాటు చేసుకోవడానికి మనందరికీ కూడా, ముఖ్యంగా పిల్లల్లోని యువతకు ఈ అలవాటును పెంచడానికి కొన్ని పద్ధతులున్నాయి. వాటిని గురించి తెలుసుకుందాం. ముందుగా చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. మొదట్లో రోజు కనీసం 5 నుంచి 10 నిమిషాలు లేదా రోజుకు 1 పేజీ చదవడం అలవాటు చేసుకోవాలి. క్రమంగా ఈ సమయాన్ని పెంచుకోవాలి. నచ్చిన పుస్తకంతో మొదలుపెట్టాలి. మీకు ఆసక్తి ఉన్న అంశాలు, ఉదాహరణకు కథలు, చరిత్ర, వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన పుస్తకాలను సెలెక్ట్ చేసుకోవాలి. ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలి. అంటే ప్రతిరోజు ఒక పర్టికులర్ టైం ఫిక్స్ చేసుకోవాలి. ఆ టైంలో ఖచ్చితంగా పుస్తకం చదవాలి. తల్లిదండ్రులు పిల్లలకు చిన్న వయసులోనే రంగుల బొమ్మల పుస్తకాలను, కథల పుస్తకాలను పరిచయం చేయాలి. మన ఇంట్లో పిల్లలకు అందుబాటులో ఉండే చిన్న ర్యాక్స్ ఏర్పాటు చేసి మంచి పుస్తకాలతో షెల్ఫ్ అమర్చాలి. పెద్దవారు పిల్లలకు ఆదర్శం కాబట్టి ముందుగా ఇంట్లో పెద్దవారు పుస్తకాలు లేదా వార్తాపత్రికలు చదవడం ద్వారా మిమ్మల్ని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. అలా మనం పుస్తక పఠనం అనేది అలవాటు చేసుకుంటే ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. తద్వారా మన లక్ష్య సాధన కొంతవరకు సులభం అవుతుంది. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. అడవిరాముడి చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం, PCC పాడిన పాట.

మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. రేపటి ప్రసారం సాయంత్రం 5 గంటలకు. మరొక అంశంతో సాయంత్రం 5 గంటలకు యువవాణి కార్యక్రమంలో కలుసుకుందాం. ఆకాశవాణి విశాఖ.

వికట కవిని నేను. వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి. ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

విమానాన తలపుల వేగాన వచ్చాయి కా.

సంధ్యా రాగాలు తెలుగు మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

ఇదే ప్రసారంలో రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి మండపాక శ్రీదేవి గారు వీణావాదనం వింటారు. శ్రీ మండపాక రవి మృదంగం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు వింటారు. చదివినవారు జి పద్మ.

0: ఉద్యోగ వార్తలు. బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కార్పొరేట్ మరియు ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగాలలో వివిధ రెగ్యులర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను నోటిఫికేషన్ను విడుదల చేసింది. 2026 అక్టోబర్ 16 తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. పోస్టుల వివరాలు, ఖాళీల సంఖ్య, వెల్త్ ఎగ్జిక్యూటివ్ JMGS1 1000 పోస్టులు, క్రెడిట్ అనలిస్ట్ MMGS2 100 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 1100. అర్హతలు, వెల్త్ ఎగ్జిక్యూటివ్ ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు సంబంధిత సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. అలాగే వెల్త్ ప్రొడక్ట్ సేల్స్ లో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. క్రెడిట్ అనలిస్ట్ కు గ్రాడ్యుయేషన్ తో పాటు మేనేజ్మెంట్ లో 2 సంవత్సరాల ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా లేదా MBA లో ఫైనాన్స్ మరియు మార్కెటింగ్ మరియు బ్యాంకింగ్ కలిగి ఉండాలి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లో కనీసం 1 సంవత్సరం బ్యాంకింగ్ అనుభవం తప్పనిసరి. CA అర్హత ఉన్నవారికి కార్పొరేట్ క్రెడిట్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి 2026 సెప్టెంబర్ 1 తేదీ నాటికి 21 నుంచి 33 ఏళ్ల మధ్య, అలాగే క్రెడిట్ అనలిస్టుకు 2026 సెప్టెంబర్ 1 తేదీ నాటికి 21 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. SC ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 నుంచి 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. వేతనం, వెల్త్ ఎగ్జిక్యూటివ్ కు నెలకు 48,480 రూపాయల నుంచి 85,920 రూపాయలు, క్రెడిట్ అనలిస్ట్ కు నెలకు 64,820 రూపాయల నుంచి 93,960 రూపాయలు ఉంటుంది. అలాగే ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ఎంపిక విధానం, అప్లికేషన్ స్క్రీనింగ్, ఆన్లైన్ రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి. ఆన్లైన్ పరీక్షలో ఇంగ్లీష్, రీజనింగ్ మరియు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ బ్యాంకింగ్ అవేర్నెస్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగాల నుంచి 120 ప్రశ్నలు 120 మార్కులకు ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ www.bankofbaroda.bank.in. దరఖాస్తు ఫీజు జనరల్ EWS OBC అభ్యర్థులకు 850 రూపాయలు మరియు పేమెంట్ గేట్వే ఛార్జీలు SC ST దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు 175 రూపాయలు మరియు పేమెంట్ గేట్వే ఛార్జీలు GST తో కలిపి ఉంటాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ 2026 సెప్టెంబర్ 4 తేదీ. దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ 2026 అక్టోబర్ 10 తేదీ. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, గుంటూరు మరియు విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, నెల్లూరు ఈ కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: చదివినవారు జి పద్మ.

విశాఖపట్నం వాల్తీర్ వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన వివరాల ప్రకారం వాల్తీర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.4 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 76%. పౌరి విమానాశ్రయం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 74%. వాతావరణం ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఒకదప వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఇదే ప్రసారంలో సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన గురించి ఎస్ ప్రమీల గారు అందించిన వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలుంటాయి. 7:15 వ్యవసాయ పాఠశాల ప్రసారమవుతుంది. అంశం వర్షాభావ పరిస్థితుల్లో జొన్న సాగు ప్రాముఖ్యత మరియు సూచనలు. నిర్వహణ డాక్టర్ ఎస్ ఈషా పర్విన్, శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెదశేష వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 8:30 జాతీయ వార్తలు. రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి మండపాక శ్రీదేవి గారు వీణావాదనం వింటారు. శ్రీ మండపాక రవి మృదంగం.

రేపటి ప్రసారంలో ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ గురించి వివరాలు. సుప్రసిద్ధ హిందీ సినీ నటులు గాయకులు కిషోర్ కుమార్ గారి వర్ధంతి, వారి యొక్క జీవిత విశేషాలు, అనంతరం సమాజ సేవలో మనవంతు వైజాగ్ వాలంటీర్ సంస్థాపకులు శ్రీ కె సతీష్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ శ్రీ సిస్టర్స్ కుమారి శ్రీయా శ్రీనివాస్, శ్రీ శ్రీజా శ్రీనివాస్ గారుల గాత్రయుగం ప్రసారమవుతుంది. శ్రీ హెచ్ రామచరణ్ వైలిన్, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగం, ఇంకా పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలైన అంశాలు రేపటి ప్రసారంలో ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో వినవచ్చు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి.
1: దిస్ ఇస్ ఆకాశవాణి. ది న్యూస్ రెడ్ బై అనుజా కుమార్.

0: காடி పిన్ని
1: ఆర్బీఐ అంటుంది మీ పిన్ ఓటీపీ సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్ మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
2: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
1: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. తిరుపతిలో 3,222 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్టంలో మేయర్ మున్సిపల్ చైర్మన్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికొచ్చే భక్తుల భద్రత కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా 2,750 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్ ను 2 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 3,222 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ముఖ్యమంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా భక్తులకు సమాచారం అందించేలా వెంకటాద్రి యాప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో పవిత్రమైన వాతావరణం ఉండాలని పేర్కొన్నారు. తిరుపతి నుంచి రేణిగుంట వరకు విద్య వైద్యం పరిశ్రమలతో క్లీన్ గ్రీన్ సిటీగా అద్భుతమైన దివ్యక్షేత్రంగా రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
2: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సమగ్ర సౌకర్యాలు కల్పించే విధంగా ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్ నిర్మాణం చేస్తున్నాం. అక్కడనే మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ కూడా తయారు చేస్తున్నారు. తిరుపతికి అవసరమైంది ఎక్కడికక్కడ రోడ్లన్నీ డెవలప్ చేయాలి. దానికోసం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున 9 మాస్టర్ ప్లాన్ రోడ్లు కూడా ఈరోజు శ్రీకారం చుట్టాం. ఒక పక్క సెమీ కండక్టర్, ఒక పక్క స్పిరిచువాలిటీ టెక్నాలజీ రెండు కూడా కలిసి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.
1: పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయులో ఈరోజు జరిగిన సీఐఐ ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి గడిచిన 2 ఏళ్ల కాలంలో 714 ప్రాజెక్టుల రూపంలో 22.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. వీటివల్ల 2 ఏళ్లనే ఆలోచన పారిశ్రామికవేత్తలకు ఉండాలని, పర్యావరణ హితమైన పారిశ్రామిక అభివృద్ది అనే కోణంలోనే ముందడుగు వేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్టంలో 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఈరోజు ఖరారు చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ జీవో నెంబర్ 252ను జారీ చేసింది. ఎస్టీలకు 1, ఎస్సీలకు 2 మేయర్ పదవులు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే బీసీలకు 5 మేయర్ పదవులను రిజర్వ్ చేసింది. జనరల్ మహిళలకు 5 మేయర్ పదవులను కేటాయించగా 4 కార్పొరేషన్ల మేయర్ పదవులను అన్రిజర్వ్డ్గా ప్రకటించింది. అదేవిధంగా 106 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ పదవులకు కూడా రిజర్వేషన్ ఖరారు చేసింది. ఎస్టీ కేటగిరీలో మొత్తం 3 స్థానాలు కేటాయించింది. అందులో 2 జనరల్, 1 మహిళలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎస్సీ కేటగిరీలో మొత్తం 14 స్థానాలు కేటాయించింది. వాటిలో 7 జనరల్, 7 మహిళలకు కేటాయించింది. బీసీ కేటగిరీలో మొత్తం 36 స్థానాలు కేటాయించింది. అందులో 18 జనరల్, 18 మహిళలకు కేటాయించింది. ఇక మహిళా కేటగిరీలో మొత్తం 27 చైర్పర్సన్ స్థానాలు నిర్ణయించింది. అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీలో మొత్తం 26 చైర్పర్సన్ స్థానాలు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపుదలకు సంబంధించిన 12వ వేతన సవరణ సంఘం చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ అమరావతిలోని సచివాలయంలో ఈరోజు పదవీ బాధ్యతలను స్వీకరించారు. వేతనాల పెంపుదలకు సంబంధించి ఏడాది

0: కంట్రోల్ రూమ్ పనితీరును మంత్రికి అధికారులు వివరించారు. 30 అధునాతన డాష్ బోర్డుల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాసే దేశ్ సేవ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2021 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి, దేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించింది. 2021 డిసెంబర్లో సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించారు. తొలి దశలో 76,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఈ ఏడాది జూలైలో సెమికాన్ 2.0గా కేంద్ర ప్రభుత్వం దీనిని మరింత విస్తరించింది. దీనికోసం 127,500 కోట్ల రూపాయలు కేటాయించారు. దేశంలో చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, డిస్ప్లే తయారీ, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్, ప్రత్యేక రసాయనాలు, పరిశోధన అభివృద్ది రంగాలను బలపరచడం వంటివి లక్ష్యాలుగా ఉన్నాయి. భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2030 నాటికి $100 బిలియన్లకు పైగా చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ సందర్భంలో ఇలా పేర్కొన్నారు.
1: आप जानते हैं कि सेमीकंडक्टर इकोसिस्टम का मतलब सिर्फ एक फैक्ट्री नहीं होता है. ये इकोसिस्टम मशीन बनाने वाले, डिजाइन इंजीनियर, रिसर्च इंस्टीट्यूशन, लॉजिस्टिक नेटवर्क और स्किल टेक्नीशियंस, ऐसे अनेक लेयर के से मिलकर के बनता है. सबके तालमेल से एक चिप तैयार होता है. भारत भी सेमीकंडक्टर इकोसिस्टम की पूरी वैल्यू चेन पर फोकस कर रहा है.
0: ఆంధ్రప్రదేశ్ను ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. కాకినాడ జేఎన్టీయూ వేదికగా ఈరోజు నిర్వహించిన 31వ సీఐఐ ప్రాంతీయ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన పర్యాటక పాలసీ 2024-29 పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం ద్వారా గత 2.5 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగలిగామని వెల్లడించారు. పీపీపీ విధానంలో రాష్టానికి ప్రముఖ స్టార్ హోటళ్లు వస్తున్నాయన్నారు. క్యార్వాన్ టూరిజం, హోంస్టే, భూ కేటాయింపుల కోసం నూతన పాలసీలు అమల్లోకి తీసుకువచ్చామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా P4 మోడల్లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వనున్నట్లు రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి సవిత సమక్షంలో డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పరస్పర ఒప్పంద పత్రాలను ఈరోజు మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శిక్షణ సందర్భంగా మెటీరియల్ ఉచితంగా ఇవ్వడంతో పాటు అభ్యర్థులకు నిష్ణాతులైన అధ్యాపకులు బోధించనున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ద్వారా అందిస్తున్నామని ఆకాశవాణి తిరుపతి కేంద్ర సహాయ సంచాలకులు ఎం సుధాకర్ మోహన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శ్రీవారి వాహన సేవలు జరిగే సమయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం కానుందని చెప్పారు. తిరుపతిలో 3,222 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్టంలో మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల భద్రత కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు హోంమంత్రి మంగళపూడి అనిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: గిఫ్ట్ వచ్చింది.
3: వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది.
4: దీంతో నేను ఆడతాను.
3: అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ నేను.
2: దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది.
3: అరే యార్,
2: చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ అయినా, బ్యాంక్ లాకర్ అయినా, మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికి అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ ఉంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. समुद्र तटीय क्षेत्रेषु जलांतर्गत सुरक्षा संकट निवारणार्थं INS मंग्रोल इत्येषः स्वदेशी समरपोतः भारतीय नौसेनायां राष्ट्राय समर्पितः. ప్రత్యేక భారతీయ నాగరికే న్యాయ ప్రాప్తయే సర్వోచ్చ న్యాయాలయస్య ద్వారాణి సర్వదా అపావృతాని ఏవ

ముఖ్యమైన పండ్లు మరియు వాటి యొక్క ప్రయోజనాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫిట్నెస్ మంత్రాలు. సాధారణంగా 365 రోజులు కూడా చాలా వరకు అన్ని పళ్ళు మనకి అందుబాటులోనే ఉంటున్నాయి. కొన్ని రకాల పండ్లు మాత్రమే సీజనల్గా లభ్యమవుతాయి. అయితే యాపిల్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు పీచు పదార్థం అంటే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కాబట్టి మనకి రోజు దొరికేటువంటి యాపిల్ని తీసుకోవడం ద్వారా గుండెని మనం సంరక్షించుకోవచ్చు, జీర్ణక్రియను మెరుగుపరచుకోవచ్చు. మరొక పండు అరటిపండు. ఇది నిత్యం కూడా మనం చూస్తూ ఉంటాం, తింటూ ఉంటాం. దీని ద్వారా శరీరంలో తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును అంటే బ్లడ్ ప్రెషర్ను నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి మనం తీసుకునేటువంటి భోజనంతో పాటు ఈ అరటిపండును చేర్చుకోవడం ద్వారా మంచి ఉపయోగం ఉంటుంది. అన్ని వేళలా లభ్యమైనటువంటి మరొక ఫ్రూట్ బొప్పాయి. బొప్పాయిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. ముఖ్యంగా చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే మామూలుగా మన ఇండ్లలో పండేటువంటి బొప్పాయితో పాటు హైబ్రిడ్ కూడా లభిస్తున్నాయి మార్కెట్లో. అయితే మన ఇండ్లలో పండేటువంటి బొప్పాయి రుచి అలాగే విటమిన్లు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు కంట్రీ బొప్పాయిని తీసుకుంటే మంచిది. మరింత పండు జామకాయ. దీంట్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా డయాబెటీస్ అంటే మధుమేహం ఉన్నవారికి ఈ జామకాయ ఎంతో మేలు చేస్తుంది. చక్కగా తినవచ్చు. ప్రతిరోజు కూడా మనకు లభిస్తుంది మార్కెట్లో. దీన్ని కూడా మనం తినేటువంటి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎంతో ఉపయోగం ఉంటుంది. దానిమ్మ. ఇది ముఖ్యంగా రక్తహీనతను అనీమియాను తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ముఖ్యంగా గుండె జబ్బును అదుపులో ఉంచుతుంది. అలాగే విటమిన్ సి అధికంగా ఉన్నటువంటి నారింజ బొత్తాయి శరీరానికి కావాల్సినటువంటి విటమిన్ సి ఇందులో ఎక్కువగా ఉంటుంది. నీటి శాతాన్ని ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇవి ముఖ్యంగా సీజనల్గా వచ్చేటువంటి జలుబు దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుండి కూడా ఎంతగానో రక్షిస్తాయి. ఇక స్పెషల్గా సమ్మర్ సీజన్లో పుచ్చకాయ, వాటర్ మెలన్ వేసవిలో శరీరానికి డీహైడ్రేషన్ కాకుండా ఎంతగానో కాపాడుతుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండి శరీరాన్ని చల్లపరుస్తుంది. అయితే మధుమేహం ఉన్నవాళ్ళు మధుమేహాన్ని నియంత్రించడానికి పండ్లను ఎంచుకునేటప్పుడు వాటి యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ జిఐ అంటారు. అలాగే పీచు పదార్థం ఫైబర్ చాలా ముఖ్యం. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న పండ్లను రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచవు. కాబట్టి డయాబెటిక్ ఉన్నవారు జామకాయ, ఉసిరికాయ లేదా నారింజ బొత్తాయి ఇటువంటివి తీసుకుంటే మంచిది. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ, ఇది రక్తంలో చక్కెర నిదానంగా శోషించబడేలా చేస్తుంది. అలాగే ఈ షుగర్ వ్యాధి లేదా డయాబెటిక్ ఉన్నవారు నేరేడు పండ్లు, నేరేడు గింజల్లో ఉండేటువంటి జాంబోలిన్ అనే సమ్మేళనం పిండి పదార్థాలు చక్కెరగా మారకుండా నిరోధిస్తుంది. కాబట్టి సీజనల్గా దొరికేటువంటి నేరేడు పండ్లు తీసుకుంటే చక్కెర వ్యాధి లేదా మధుమేహం ఉన్నవారికి ఆ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. కివి. ఇందులో విటమిన్లు, పొటాషియం మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ కాబట్టి షుగర్ను నియంత్రిస్తుంది. ఇలా ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి అనేక రకాల పండ్లను వాటి యొక్క విలువలను తెలుసుకొని మనం తినేటువంటి ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.
మన వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది, జబ్బులు బారిన పడకుండా ఎంతగానో కాపాడుతాయి. ఫిట్నెస్ మంత్రాలో పండ్ల యొక్క ఉపయోగాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. జ్యోతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

0: మల్లె పువ్వల్ నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు.
1: శ్రోతలు సాయం సమీరం కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో వికాసం శీర్షికన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన గురించి ఎస్ ప్రమీల గారు అందించే వివరాలు వింటారు.
2: శ్రోతలందరికీ నమస్కారం. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ఉద్యోగులకు అలాగే యజమానులకు ప్రోత్సాహకాలను అందించడం ద్వారా తొలిసారి ఉపాధి పొందడాన్ని ప్రోత్సహిస్తుంది, అలాగే అదనపు ఉద్యోగాల సృష్టికి మద్దతు ఇస్తుంది. ఈ PMVBRY అమలులోకి వచ్చి 2026 ఆగస్టు 1న 1 సంవత్సరం పూర్తయింది. ఇది భారతదేశంలో అధికారిక ఉపాధి మరియు సామాజిక భద్రతా పరిధిని విస్తరించే ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహించే పారదర్శకమైన విధానం ద్వారా అమలు చేయబడిన ఈ పథకం సామాజిక భద్రతా పరిధిని విస్తరింపజేసి మరింత మంది కార్మికులను సంఘటిత కార్మిక శక్తిలోకి తీసుకుని వస్తుంది. ఆగస్టు 2025లో ప్రకటించిన ఈ PMVBRY 99,446 కోట్ల వ్యయంతో 1 ఆగస్టు 2025 నుండి 31 జులై 2027 వరకు అమలు చేయబడుతుంది. ఈ పథకం ద్వారా 1.92 కోట్ల మంది తొలిసారి ఉద్యోగంలో చేరేవారితో సహా 3.5 కోట్లకు పైగా ప్రజలకు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యోజన వల్ల తన మొదటి సంవత్సరంలో అన్ని పరిశ్రమలలో కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి యజమానులను ప్రోత్సహిస్తుంది. తొలిసారిగా నియామకాలు చేపట్టడాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధారిత సామాజిక భద్రతను విస్తరించింది. తద్వారా భారతదేశ సంఘటిత కార్మిక మార్కెట్ను బలోపేతం చేసి మరింత సురక్షితమైన ప్రతిభావంతుల సమూహాన్ని సృష్టించింది. ఆగస్టు 2025 నుండి 72 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు అధికారిక కార్మిక శక్తిలో చేరగా 15 లక్షలకు పైగా లబ్ధిదారులు ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాలను అందుకున్నారు. దీనిలో దాదాపు 30% మంది మహిళలు ఉండటం అధికారిక ఉపాధిలో మహిళల భాగస్వామ్యం పెంచడానికి తోడ్పడుతుంది. అలాగే ఈ పథకం నూతన యుగ పాలన కోసం ఏకీకృత మొబైల్ అప్లికేషన్ ఉమాంగ్ యాప్ ద్వారా ఆధార్ ధృవీకరణ, యూనివర్సల్ అకౌంట్ నంబర్లు, ఎలక్ట్రానిక్ చలానా కమ్ రిటర్న్స్ ఫైలింగ్ మరియు ముఖ ధృవీకరణ సాంకేతికతను ఉపయోగించి పూర్తిగా డిజిటల్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనుసంధానిత ప్లాట్ఫారం ద్వారా పనిచేస్తుంది. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రోత్సాహకాలు నేరుగా ఆధార్ అనుసంధానిత బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయబడతాయి. తొలిసారి ఉద్యోగంలో చేరేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం మరియు యజమానులకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ పథకం ఉద్యోగ కల్పన, సామాజిక భద్రత, ఆర్థిక సమ్మిళితం మరియు శ్రామిక శక్తి అధికారీకరణను ప్రోత్సహిస్తుంది. ఈపీఎఫ్ఓ అనుసంధానిత డిజిటల్ ఫ్రేమ్వర్క్ పారదర్శకతను మరియు సమర్థవంతమైన అమలును నిర్ధారిస్తుంది. భారతదేశం వికసిత్ భారత్ 2047 దిశగా పయనిస్తున్న తరుణంలో జనాభా డివిడెంట్ను సమ్మిళిత మరియు సుస్థిర ఆర్థిక వృద్ధిగా మార్చడానికే ఇటువంటి ఉపాధి కేంద్రీకృత చర్యలు కీలకమవుతున్నాయి.
1: ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన గురించి ఎస్ ప్రమీల గారు అందించిన వివరాలు విన్నారు. సాయం సమీరం కార్యక్రమంలో తర్వాత అంశం ప్రేరణ. ఏదైనా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు దానికి కావాల్సింది ముఖ్యంగా దాని మీద శ్రద్ధ, నిరంతర పరిశ్రమ, ఈ రెండు ఉంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. దీనికి సాధారణ విద్యార్హతలు లేకపోయినప్పుడు కూడా మన గమ్యాన్ని చేరవచ్చు అని నిరూపించారు జీడిఎన్. ఆయన గురించి తెలుసుకుందాం. అది 1912 సంవత్సరం. ఓ 19 ఏళ్ల కుర్రాడు ఊళ్ళోకి ఒక బ్రిటిష్ అధికారి మోటార్ సైకిల్ మీద రావడాన్ని చూశాడు. ఎడ్లు గుర్రాలు లేకుండా అది ఎలా నడుస్తుందా అని ఆశ్చర్యపోయాడు. అలా దాని ప్రేమలో పడి కోయంబత్తూరుకు వెళ్ళి 3 ఏళ్లపాటు సర్వర్గా పనిచేసి డబ్బు సంపాదించి మరి ఆ బైక్ కొన్నాడు. అది చూసి దాని మీద తనను షికార్కు తీసుకువెళ్తాడని అనుకుని ఆనందంగా ముస్తాబవుతుంది అతని భార్య. ఇంతలోనే ఆ బైక్ని ఏ భాగానికి ఆ భాగం విప్పేశాడు అతను. అసలు ఆ యువకుడు దాన్ని కొన్నది అది ఎలా నడుస్తుందో తెలుసుకునేందుకే. 10 సార్లు విప్పి బిగించి దాని పనితీరును కనిపెట్టేశాడు. ఆ పట్టుదల, ఆ సంకల్పం, ఆసక్తులే అతన్ని దక్షిణ భారతంలో వాణిజ్య సాంకేతిక విప్లవానికి ఆద్యుడిగా చేశాయి. ఆయనే గోపాలస్వామి దొరైస్వామి నాయుడు. తాజా బయోపిక్ నేపథ్యంలో జీడిఎన్ అంటే బాగా తెలుస్తుందేమో కదా. ద ఎడిసన్ ఆఫ్ ఇండియా, వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూర్, మిరకల్ మ్యాన్, ఇలా ఎన్నో పేర్లతో సుప్రసిద్ధులైన ఆయన కోయంబత్తూర్ సమీపంలోని కలంగల్ గ్రామంలో తెలుగు కుటుంబంలో పుట్టారు. 3వ తరగతిలోనే చదువు మానేశారు, కానీ నేర్చుకోవడం అనే ప్రక్రియ ఆపలేదు. పగలు తండ్రికి వ్యవసాయంలో సహాయం చేస్తూ రాత్రివేళ చదువుకునేవారట. చిన్నప్పటి నుండి జీడిఎన్కి యంత్రాలపై విపరీతమైన ఆసక్తి. బ్రిటిష్ వ్యాపారవేత్త రాబర్ట్ స్టాన్ నడిపే రెస్టారెంట్లో పనిచేస్తూ ఇంగ్లీష్ నేర్చుకున్నారు జీడిఎన్. మెకానిక్గా పనిచేస్తున్న జీడిఎన్కి రుణం ఇప్పించడమే కాకుండా తన బస్సులో ఒకటి విక్రయించాడు స్టాన్స్. అలా 1920 సంవత్సరంలో ఒక్క బస్సుతో మొదలుపెట్టి 600 బస్సులకు విస్తరించారు జీడిఎన్ గారు. యూనివర్సల్ మోటార్ సర్వీస్గా అభివృద్ధి చేసి దేశంలోనే సమర్థమైనటువంటి పబ్లిక్ రవాణాగా తీర్చిదిద్దారు. బొమ్మ కారులోని మోటార్ను అభివృద్ధి చేసిన ప్రయోగం రసంత్ ఎలక్ట్రిక్ రేజర్గా ఆవిర్భవించింది. నాణ్యం వేస్తే పనిచేసే ఫోనోగ్రాఫ్లు, ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్లు, కెమెరా లెన్సు, పత్తిని ఉడికే యంత్రం, ఇలా నిత్య జీవితంలో ఉపయోగపడే దాదాపు 100 ఉత్పత్తుల్ని ఆయన రూపొందించారు. జీడిఎన్ వ్యవసాయంలో పత్తి, బొప్పాయి, మొక్కజొన్నలో కొత్త రకాలను గుర్తించారు. 1930 సంవత్సరంలో జీడిఎన్ రూపొందించిన విద్యుత్ మోటార్లు, వాటి విడిభాగాలు కోయంబత్తూరు పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో దోహదం చేశాయి. జీడిఎన్ గారు దేశంలోనే తొలి పాలిటెక్నిక్ కాలేజీను కోయంబత్తూరులో స్థాపించారు. విద్యార్థుల కోసం 1950 సంవత్సరంలో జీడి సైన్స్ మ్యూజియంను ఏర్పాటు చేశారు. నేర్చుకోవాలనే ఆసక్తి, అంకితభావం ఉంటే, నిరంతర పరిశ్రమ ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అనడానికి నిదర్శనం జీడిఎన్ గారే. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. స్టైల్ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట.

సాయం సమీరం కార్యక్రమంలో చివరి అంశం వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అనేది ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు, భావాలు, ప్రవర్తన మరియు అలవాట్ల కలయిక. సమాజంలో ఒక వ్యక్తి తనను తాను ఎలా ప్రదర్శించుకుంటాడు మరియు ఇతరులతో ఎలా మెలుగుతాడు అనేది అతని యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అయితే మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి ముఖ్యంగా ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి, తనపై తనకు నమ్మకం కలిగి ఉండాలి, ఇతరులను గౌరవించడం, మర్యాదగా మాట్లాడడం తెలియాలి, అలాగే అవసరంలో ఉన్నవారికి సహాయం చేసే గుణం ఉండాలి. ప్రతి పనిని అనుకున్న సమయానికి పూర్తి చేయడం, అంటే సమయపాలన అనేది చాలా చాలా ముఖ్యం. జీవితంలో నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలంటే తపన, నేర్చుకోవడానికి సంసిద్ధత కలిగి ఉండాలి. అయితే వ్యక్తిత్వం అనేది ఒక రోజులోనో లేదా ఒక సంఘటనతోనో ముగిసేది కాదు. ఇది వ్యక్తి జీవితాంతం అలవర్చుకునే ప్రత్యేక లక్షణాల సమాహారం. వ్యక్తిత్వంలోని రకాలు. సాధారణంగా మనుషుల ప్రవర్తనను బట్టి వ్యక్తిత్వాన్ని మూడు రకాలుగా మనం చెప్పవచ్చు. అంతర్ముఖులు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. తమ ఆలోచనలను ఇతరులతో త్వరగా పంచుకోరు. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కోరుకుంటారు. మరికొంతమంది బహిర్ముఖులు. వీరు అందరితో త్వరగా కలిసిపోతారు. మాట్లాడటం, స్నేహం చేయడం, గుంపులో ఉండటం వీరికి చాలా ఇష్టం. ఎక్కువగా చాలా ఉత్సాహంగా కనబడుతూ ఉంటారు. ఉభయముఖులు. వీరు సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటారు. అవసరమైనప్పుడు అందరితో కలిసిపోతారు. మరికొన్ని సందర్భాల్లో మరికొన్నిసార్లు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. ఓ పాపాలాలి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: మీరు ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు. ఈ ప్రసారంలో 7:15 వ్యవసాయ పాఠశాల ప్రసారం అవుతుంది. అంశం వర్షాభావ పరిస్థితుల్లో జొన్న సాగు ప్రాముఖ్యత మరియు సూచనలు. నిర్వహణ డాక్టర్ ఎస్ ఈషా పర్వీన్ శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాల.

0: విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారతి విజయవాడ కేంద్రం నుంచి, 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్దశేషవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 8:30 జాతీయ వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 ఆంగ్ల ప్రసంగం కార్యక్రమంలో మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్, కన్జర్వేషన్ ఆఫ్ హెల్త్ హెరిటేజ్ అండ్ లైవ్లీహుడ్ ఈ అంశాన్ని గురించి డాక్టర్ జె ప్రకాష్ గారి ఆంగ్ల ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి మండపాక శ్రీదేవి గారి వీణావాదనం ప్రసారమవుతుంది. శ్రీ మండపాక రవి మృదంగం. ఇవి ఇప్పుడు ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఇక రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు. 6:00 దేశభక్తి గీతం, రచన శ్రీ రాయపూలు సుబ్బారావు గారు, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు గారు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సౌందర్యలహరి, తర్వాత ఆకేళ్ల సుబ్బరాయ్ కవి విరచిత అనంత నామ సంకీర్తనలు ప్రసారమవుతాయి. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ దేవులపల్లి భాస్కర రామశర్మ గారు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ గురించి వివరాలు. సుప్రసిద్ధ హిందీ సినీ నటులు గాయకులు కిషోర్ కుమార్ గారు వర్ధంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా. అనంతరం సమాజ సేవలో మనవంతు వైజాగ్ వాలంటీర్ సంస్థాపకులు శ్రీ కె సతీష్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీశ్రీ సిస్టర్స్ కుమారి శ్రీయా శ్రీనివాస్, శ్రీజా శ్రీనివాస్ గారుల గాత్రయుగం ప్రసారమవుతుంది. శ్రీ హెచ్ రామచరణ్ వైలిన్, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగం. ఇంకా పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలుంటాయి. 8:35 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నశేషవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 9:05 పాటల పల్లకి, 10:00 ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా కార్మిక చట్టాలు 2025 ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథి పిఎస్ ఠాగూర్, పారిశ్రామిక నిపుణులు, పరిచయకర్త రావల సాయి గిరీష్. 10:30 దార్శనిక భారతి విజయవాడ కేంద్రం నుంచి, 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో రేడియో రంగస్థల సినీ కళాకారులు శ్రీ బుగత సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమం, 2:31 రంగస్థల కార్యక్రమంలో రామాయణ పాదుక పట్టాభిషేకంలో దశరథుని పాత్ర శ్రీ ఎం వేణునాథరావు గారు పాడిన రంగస్థల పద్యాలు ప్రసారమవుతాయి. హార్మోనియం శ్రీ బి విజయసారథి. ఇక సాయంత్రం 5:00 యువవాణి యువజన కార్యక్రమంలో క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. సేకరణ డాక్టర్ ఎన్ సుందరరాజన్. 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లలిత సంగీతం శీర్షికన శ్రీ వేదుల రవీంద్ర గారు పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. శ్రీ బి ధనుంజయ తబల, శ్రీ సిహెచ్ భాస్కర్ కీబోర్డ్. అనంతరం ఫిట్నెస్ మంత్ర, వికాసం మొదలైన అంశాలుంటాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయతి కార్యక్రమం ప్రసారమవుతుంది. అంశం ఉత్తర కోస్తా ప్రధాన పంటల్లో వాతావరణ మార్పు దృష్ట్యా ఆ పంట చివరి దశలో ఆచరించవలసిన యాజమాన్య పద్ధతులు. ఈ అంశాన్ని గురించి విజయనగరం డాట్ సెంటర్ కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె లక్ష్మణ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. 7:45 వికసిత భారత్, 8:00 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంశవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. రాత్రి 10:00 హరికథ విజయవాడ కేంద్రం నుంచి. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైకేల్ ఉడ్ఫోర్డ్లు సంయుక్తంగా ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో

0: నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత్ యూకే సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటీ సమావేశంలో గోయల్ మాట్లాడుతూ, నిరంతర సంప్రదింపులు, బలమైన వ్యవస్థాగత యంత్రాంగాలు, మెరుగైన సహకారం ద్వారా ఉభయ దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఇది ఇరు దేశాల వ్యాపార వర్గాలకు నూతన అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని వాణిజ్యాన్ని, పెట్టుబడులను విస్తృతం చేయాలని, నూతన ఉద్యోగాలను సృష్టించాలని కోరారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతులకు బ్రిటన్ మార్కెట్లో సుంకాలు లేని ప్రవేశం లభిస్తుందని చెప్పారు. భారత్ నుంచి స్మార్ట్ ఫోన్లు, ఫార్మాస్యూటికల్స్, ఆభరణాలు, వస్త్రాలు ఎగుమతవుతుండగా బ్రిటన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ దిగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. జపాన్లో ముగిసిన ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన త్రివిధ దళాల క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సత్కరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, క్రీడాకారుల క్రమశిక్షణ, కృషితో పాటు టీమ్ స్పిరిట్ను కొనియాడారు. క్రీడా ప్రతిభను గుర్తించి వారిని తీర్చిదిద్దడంలో మిషన్ ఒలింపిక్ వింగ్ కోచ్లు, సహాయక సిబ్బంది అందించిన సేవలను ప్రశంసించారు.
1: ఏక్ మెడల్ కే పీచే బహుత్ సారీ కహానియా హోతీ హై, బహుత్ సారే సంఘర్ష్ భీ హోతే హై, కిత్నీ కఠినాయియో కా ఆప్కో సామ్నా కర్నా పడతా హై, ఫిర్ భీ ఆప్కా హౌసలా, ఆప్కా జజ్బా బరాబర్ బులంద రహతా హై. ఆప్కే పూరే సంఘర్ష్ కే పీచే ఆప్కే కోచ్ కీ భీ బహుత్ మహత్వపూర్ణ భూమికా హై. ఆప్కే సపోర్ట్ స్టాఫ్, ఆప్కే ఫిజియో ఔర్ జో న్యూట్రిషనిస్ట్ హై ఔర్ పరివార్ సభీ కా యోగ్దాన్ హై. మై ఉన్ సభీ కా ఆజ్ అప్నీ తరఫ్ సే అభినందన్.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయక్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యంగా మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు లక్ష్యంగా క్రీడాకారులు, శిక్షకులు మరింత ఏకాగ్రతతో కృషి చేయాలని రక్షణ మంత్రి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో రేపు జరిగే మొట్టమొదటి బిమ్స్టెక్ దేశాల హోంమంత్రుల సమావేశానికి హాజరవుతున్న ప్రతినిధుల బృందాలకు, మంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాదర స్వాగతం పలికారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, తీవ్రవాదం, ఆర్థిక నేరాలు, సైబర్ ముప్పులను ఎదుర్కోవడంలో బిమ్స్టెక్ దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉక్కు విధానం విజన్ 2047 ముసాయిదాను సిద్దం చేసింది. ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని తట్టుకునేలా సాంకేతికంగా పురోగమించే పర్యావరణ రహిత సమర్థవంతమైన ఉక్కు రంగాన్ని తీర్చిదిద్దడమే ఈ విధానం ప్రధాన లక్ష్యము. దేశీయంగా పెరుగుతున్న ఉక్కు అవసరాలను తీర్చడంతో పాటు అంతర్జాతీయంగా భారత స్థానాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ప్రస్తుతం మన దేశంలో తలసరి ఉక్కు వినియోగం 116 కిలోగ్రాములు కాగా 2047 నాటికి దీనిని 302 కిలోగ్రాములకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. జనసేవసే దేశసేవ అనే నినాదంతో, అంకిత భావంతో ప్రధానమంత్రి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సేవ, సుపరిపాలన అనే మార్గదర్శకత్వంతో 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాలను మారుస్తోంది. గత దశాబ్ద కాలంలో భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో పెద్ద ఎత్తున సంస్కరణలు వచ్చాయి. దేశంలోకి విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి ప్రభుత్వం రంగాల వారీగా నిబంధనలను సరళీకృతం చేసింది. రక్షణ, టెలికాం, బీమా, అంతరిక్షం వంటి కీలక రంగాల్లో ఎఫ్డీఐ నిబంధనలను ప్రభుత్వం క్రమంగా సడలించింది. రక్షణ రంగంలో 74% వరకు, టెలికాం, బీమా, అంతరిక్ష రంగంలో 100% వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతి లభించింది. 2014 నుంచి 2025 మధ్యకాలంలో భారతదేశం రికార్డు స్థాయిలో 748 బిలియన్ యుఎస్ డాలర్లకు పైగా ఎఫ్డీఐలు వచ్చాయి. మన దేశంలో పెట్టుబడులు పెడుతున్న దేశాల సంఖ్య 89 నుంచి 112కు పెరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీలో నిరసనలు ప్రదర్శనల నిర్వహణకు కొత్తగా 3 ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు ఖరారు చేశారు. రామ్లీలా మైదానము, బురారీ మైదానము, తూర్పు ఢిల్లీలోని సిబిడి గ్రౌండ్స్లో ఇకపై ఆందోళనలకు అనుమతి ఉంటుంది. అదే సమయంలో జంతర్ మంతర్ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించినట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఉత్తర్వుల్లో ప్రకటించారు. పౌరుల నిరసన హక్కుకు తగిన ప్రత్యామ్నాయ వేదికలను గుర్తించేందుకు కేంద్ర హోంశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫార్సుల

0: ఆధారంగా జంతర్ మంతర్ను జాబితా నుంచి తొలగించారు. దేశాభివృద్దిలో యువత కొత్త ఆలోచనలతో వినూత్న ఆవిష్కరణలతో బలమైన లక్ష్యంతో భాగస్వాములు కావాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ మాత్రం ఆశ్చర్యకరమైన వృద్ధిని పటిష్టతను కనబరుస్తోందని అన్నారు. అనేక దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్లో జనాభా సగటు వయస్సు 30 సంవత్సరాలలోపే ఉందని, రాబోయే 3 దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
1: All we have to do is to demonstrate the strength of 1.4 billion people. So you are an aging population, I am a young population. My average age is below 30 years. For the next 30 years, I will remain below. So from now until 2047, I will become a $30 trillion economy and the fastest growing large economy. I tell every minister, this is a paper, you put any growth rate you want and calculate your GDP in the next 22 years, up to 2047. Let's put the two numbers side by side and then realize.
0: యువత శక్తి సామర్థ్యాలపై వారి ఆకాంక్షలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని మంత్రి పేర్కొన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రాంతంలో ప్రాంతీయ కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఆంక్షలు విధించడం కంటే ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారానే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీయకుండా పర్యావరణ పరిరక్షణలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాలియా బాగ్చి, జస్టిస్ వి మోహన్లు స్పష్టం చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టపాసుల వినియోగాన్ని పరిమిత సమయానికి కుదించాలని, ప్రజలందరూ స్వచ్ఛందంగా దీనికి సహకరించాలని కోర్టు విజ్ఞప్తి చేసింది. వాయు శబ్ద కాలుష్యాల వల్ల జరిగే నష్టాలపై విస్తృతంగా ప్రచార సామగ్రిని ముద్రించి అవగాహన కల్పించాలని సూచించింది. అదేవిధంగా మార్కెట్లో కాలుష్యాన్ని ఎక్కువగా వెదజల్లే టపాసుల విక్రయాలను నియంత్రించి తక్కువ హానికరమైన రకాలను మాత్రమే అనుమతించే అంశాలను పరిశీలించాలని సూచించింది. కాగా తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ ఉడ్ఫోర్డ్లు సంయుక్తంగా గెలుచుకున్నారు. ఆర్థిక వ్యవస్థల్లో వచ్చే హెచ్చుతగ్గులను అదుపు చేస్తూ స్థిరత్వాన్ని సాధించేందుకు ఉపయోగపడే అర్థశాస్త్ర నమూనాలను రూపొందించినందుకు గాను వీరిద్దరికీ ఈ పురస్కారం లభించింది. కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు అనుసరించే ఆర్థిక ద్రవ్య విధానాలకు వీరి పరిశోధనలు బలమైన పునాదిగా నిలిచాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గృహాలు, వ్యాపార సంస్థలు ఖర్చులు, పొదుపు పెట్టుబడులు, ధరల నిర్ణయాలు ఎలా తీసుకుంటాయో తెలియచేసే నమూనాలను వీరు అభివృద్ది చేశారు. వైద్య సేవల ధరల విషయంలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రులు, క్లినిక్లు తాము అందించే వైద్య సేవలు, సదుపాయాలకు వసూలు చేసే ధరలను అందరికీ కనిపించేలా స్పష్టంగా ప్రదర్శించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ లేఖ రాశారు. చికిత్సా ఖర్చులను రోగులు ముందే అంచనా వేసుకోవడానికి, బిల్లుల వివాదాలను నివారించడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఉత్పన్నమవుతున్న సాంకేతిక సవాళ్ల నేపథ్యంలో మానవ హక్కుల పరిరక్షణను మరింతగా బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను కమిషన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.

0: తెగుళ్ల సమగ్ర నివారణ చర్యలు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ డాక్టర్ ఎస్ కృష్ణంరాజు.
1: ఈనాటి వ్యవసాయ పాఠశాలలో భాగంగా నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల యొక్క సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేయడం జరుగుతుంది. ఆధునిక

వ్యవసాయంలో చాలా రకాలైనటువంటి క్రిమిసంహారక మందులు, తెగుళ్ళు నివారణ మందులు, కలుపు మందులు ఇటువంటివి విరివిగా వాడడం వలన భూసారం తగ్గడము, అంటే భూమిలో సేంద్రియ కర్బన శాతం తగ్గడము, తద్వారా భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి

చెందే యొక్క తెగుళ్ల యొక్క యాజమాన్యము చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఈ ఎరువులు అధికంగా వేయడము, తర్వాత బ్యాలెన్స్ లేకుండా వేయడము, అంటే సమతుల్యత దెబ్బతినడము భూమిలో, అదేవిధంగా ఒకే పంటని ఎక్కువ సంవత్సరాలు వేయడము, అంటే ప్రత్తి వేస్తే అదే భూమిలో అదే కమతంలో ప్రతి సంవత్సరం ప్రత్తి వేయడము, మిరప వేసే రైతులు మిరప వేయడము, వరి వేసే రైతులు వరియే వేయడము, పంట మార్పిడి అనేది లేకపోవడము, వీటి కారణంగా ప్రతి సంవత్సరము ఈ నేలలో ఈ తెగులు కారకమైనటువంటి శిలీంధ్రాలు కానీ బ్యాక్టీరియా కానీ పెరుగుతూ వచ్చి ఒక దశకు వచ్చేసరికల్లా పంట పూర్తిగా నష్టపోయే స్థితులు కూడా ఉంటుంది. దీనికి తోడుగా మారుతున్న వాతావరణ పరిస్థితులు కూడా ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లకి ఉధృతి కావడానికి దోహదపడుతున్నాయి. ఇకపోతే రసాయనిక ఎరువులే ఉపయోగిస్తూ ఎటువంటి సేంద్రీయ ఎరువులను వాడకపోవడము, ఈ విధంగా జరగడం వలన మొక్కకు మేలు చేసే, అదేవిధంగా మొక్కకు వేరు వ్యవస్థ దగ్గర ఉండి మొక్కకు రక్షణ ఇచ్చేటువంటి సూక్ష్మజీవులు బాగా తగ్గిపోవడం వల్ల కూడా ఈ తెగులు కారకమైనటువంటి శిలీంధ్రాలు కానీ బ్యాక్టీరియా కానీ బాగా ఉధృతి చెంది ఆ వేరు ద్వారా అదేవిధంగా కాండం ద్వారా మొక్కను చేరడము, తద్వారా నష్టం చేయడము జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క తెగుళ్ల యాజమాన్యంలో చాలా జాగ్రత్తలు వహించాలి. మామూలుగా మొక్కకు పైన కనిపించేటువంటి తెగుళ్ల యాజమాన్యము కొంత సులువైన పద్ధతి, అంటే రసాయనాల ద్వారా గాని వివిధ యాజమాన్య పద్ధతుల ద్వారా గాని తేలిగ్గా చేయొచ్చు. అదే వేరు ద్వారా లేదా నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళు అయితే కొంచెం కష్టతరమైనవి. ఎందువలన అనగా మనము చేస్తున్నటువంటి రసాయనాలు భూమిలో ఈ తెగులు కారకమైనటువంటి సూక్ష్మజీవులు ఉన్న అంత ప్రదేశాన్ని అది మొత్తం తడవడం అనేది జరగదు. కాబట్టి ఎక్కడైనా మిగిలిపోయినటువంటి శిలీంధ్రము అది మళ్లీ అభివృద్ధి చెంది త్వరితగతిన మళ్లీ పంటను చేరడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఈ నేల ద్వారా వ్యాప్తి చెందేటువంటి యొక్క సూక్ష్మజీవులు రకరకాలైనటువంటి రక్షణ పొందగలిగేటువంటివి, అంటే నిద్రావస్థలో ఉండగలిగేటువంటివి, ఎక్కువ సంవత్సరాలు జీవించగలిగేటువంటి లక్షణాలు, అంటే వాటి యొక్క అంగాలను అభివృద్ధి చేసుకుంటాయి, ఆ విధంగా రూపాంతరం చెందుతాయి. ఈ రూపాంతరం చెందినటువంటి సూక్ష్మజీవులు ప్రతికూల పరిస్థితుల్లో కూడా జీవించి మరలా ఎప్పుడైతే ఆ భూమిలో పంట వేసినప్పుడు మరలా ఆశించి నష్టం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల యాజమాన్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా వేసవి సమయంలో, అంటే పంట కోత అనంతరము వేసవి సమయంలో బాగా దుక్కి చేయాలి. ఈ లోతు దుక్కి చేయడం వలన ఈ భూమి లోపల, అంటే భూమి పైపొరల్లో దాగి ఉన్నటువంటి సూక్ష్మజీవుల తెగులు కారకమైనటువంటి నిర్మాణాలు, ఏవైతే బీజాలు, ఇవి ఈ సూర్యరశ్మికి, అధిక సూర్యరశ్మికి ఇవి చనిపోతాయి, వాటి యొక్క జీవం అనేది కోల్పోతాయి. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశము. చాలా మంది రైతులు ఈ వేసవి సమయంలో దుక్కి చేయడం అనేది పాటించడం లేదు. దీనివల్ల కూడా కొన్ని పంటల్లో ఈ తెగుళ్ల ఉధృతి, అంటే భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల ఉధృతి కూడా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైతే ఈ సమస్య ఉందో అక్కడైనా ఆ మేరకు ఆ భూమిలో రైతులు వేసవి దుక్కి చేసినట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇకపోతే అదే వేసవి సమయంలో దుక్కి చేయలేని పరిస్థితులలో పాలిథీన్ షీట్ని మనము దున్నిన తర్వాత పాలిథీన్ షీట్ని గనక కప్పి ఉంచినట్లయితే భూమి యొక్క ఉష్ణోగ్రత బాగా పెరిగి, అంటే 40 డిగ్రీలు అంతకంటే ఎక్కువ అయ్యి అందులో దాగి ఉన్నటువంటి సూక్ష్మజీవులు చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రక్రియ. ఇకపోతే విత్తనం అనేది కూడా చాలా ప్రాధాన్యతమైంది. విత్తనం ద్వారా ఈ సూక్ష్మజీవులు భూమిని చేరొచ్చు, లేదా భూమిలో ఉండి మనకి పంటని ఆశించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధి అనేది కూడా చాలా ప్రాధాన్యమైనది. ఈ విత్తన శుద్ధి అనేది ఆయా పంటని బట్టి మనము విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు దాళ్వా కాలానికి శనగ పంటని వేస్తూ ఉంటారు. ఈ శనగ పంట చాలా, అంటే విత్తనం ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లు చాలా ఉంటాయి ఇందులో. కాబట్టి ఈ విత్తనంలో దాగి ఉన్నటువంటి తెగుళ్లు భూమిని చేరిన తర్వాత బాగా అభివృద్ధి చెంది మొలక రాకుండా చేయడం జరుగుతుంది. ఫలితంగా భూమి వంటి పంటలో గ్యాపులు ఏర్పడతాయి, అంటే ఖాళీలు ఏర్పడతాయి. ఫలితంగా దిగుబడి బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంకా దీనికి తోడుగా పరిస్థితులు గనక అనుకూలించినట్లయితే ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెంది నష్టం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విత్తన శుద్ధి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశము. అలాగే ఎరువుల యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది, ప్రత్యేకించి నత్రజని ఎరువు. నత్రజని ఎరువు అధికమైనప్పుడు కొన్ని రకాలైనటువంటి భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు ప్రబలుతాయి. ఉదాహరణకు వరిలో
మాగుడు తెగులు అంటే పాము పడ తెగులు, అదేవిధంగా

భూమిలో కాండం కుళ్ళు తెగులు. ఇటువంటివి భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు కూడా అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు, వరిలో ఆశించేటువంటి బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు కూడా ఈ భూమిలోనూ అదేవిధంగా పంట అవశేషాల్లోనూ జీవించి ఉండి మనకి వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు, అంటే వర్షాలు బాగా పడినప్పుడు పిలకలకు ఆశించటము, తద్వారా మొక్క పంటకంతటికి ఆశించటము, మరలా వర్షాలు అధికమైనప్పుడు ఇంకా అధికంగా వ్యాపించటము జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి యొక్క తెగుళ్ళని, అంటే విత్తన శుద్ధే కాకుండా ఈ తెగుళ్ళని, ఈ కాండం కుళ్ళు తెగులు ఇటువంటి వాటిని లోతు దుక్కి చేసినప్పుడు ఇవన్నీ కూడా ఈ బీజాలు బయటికి పడి అవి ఎండిపోవటానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ భూమిలో అధిక తేమ ఉండటం వల్ల కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళు ఆశిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఫిజేరియం వడలు తెగులు, వివిధ పంటల్లో అంటే టొమాటో గాని మిరప గాని ప్రత్తి గాని ఇటువంటి వాటిల్లో ఫిజేరియం వడలు తెగులు అనేది వస్తూ ఉంటుంది. ఇది తేమ అధికమైనప్పుడు ఎక్కువ వస్తూ ఉంటుంది. కాబట్టి తగు మాత్రమే సాగునీటిని ఇచ్చుకోవాలి, అంటే అవసరం మేరకు సాగునీటిని ఇచ్చుకోవాలి. తర్వాత సాగునీటిని ఇచ్చేటువంటి పద్ధతిని కూడా మార్చుకోవాలి, అంటే మొక్కకు మాత్రమే సాగునీరు వెళ్లే లాగా, లేదా ఒక వరుసలో ఉన్నటువంటి మొక్కలకు సాగునీరు వెళ్లే విధంగా, అంటే పూర్తిగా ముంచినట్టుగా కాకుండా తగు మోతాదులో ఒక వరుసల్లో మాత్రమే లేదా మొక్కకు మాత్రమే వెళ్లే విధంగా సాగునీరు ఇచ్చుకున్నట్లయితే ఈ ఫిజేరియం వడల తెగులు అనేది ప్రబలకుండా ఉంటుంది. తర్వాత ఈ నీరు ఇచ్చే విధానంలో కూడా అధికంగా తేమ నిలబడకుండా చూసుకోవాలి. తేలిక నేలలైతే మనకి తేలికపాటి తడులు లేదా ఒక మోస్తరు తడి ఇచ్చినా పర్వాలేదు. బరువు లేని నేలలైనప్పుడు అధికంగా తేమ గనక నిలబడ్డట్టయితే ఈ ఫిజేరియం వడల తెగులు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీటి తడుల యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది. అదేవిధంగా కొన్ని నేల ఉష్ణోగ్రతలు పెరిగితే పెరిగేటువంటి తెగుళ్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మొక్కజొన్నలో మ్యాక్రోఫోమినా ఎండు తెగులు అనేది, ఇది నేల ఉష్ణోగ్రత పెరిగితే పెరుగుతుంది. అంటే 35 డిగ్రీల కంటే ఎక్కువ గనక ఉష్ణోగ్రత ఉన్నట్లయితే దీని ఉధృతి పెరుగుతుంది. కాబట్టి నేల ఉష్ణోగ్రతను తగ్గించాలి, అంటే తేలికపాటి సాగునీటిని ఇవ్వాలి. సాగునీటిని ఇవ్వడం వల్ల భూమి యొక్క ఉష్ణోగ్రత తగ్గి ఆ యొక్క తెగులు కారకమైనటువంటి శిలీంద్రం ప్రబలకుండా ఎక్కడిదక్కడే సమస్య పోతుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నేల ఉష్ణోగ్రతను తగ్గించడము, అలాగే తేమను తగ్గించడము కొన్ని రకాలైనటువంటి తెగుళ్లలో ఇటువంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఇకపోతే కొన్ని రకాలైనటువంటి జీవ శిలీంద్ర నాశనులు వాడటం కూడా ప్రధానమైనటువంటిది. ఎందువలన అనగా ఈ జీవ శిలీంద్ర నాశనులు భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లకి బాగా సమర్థవంతంగా పనిచేస్తాయి. కాకపోతే భూమిలో సేంద్రియ కర్బనం అనేది ఉండాలి, అంటే సేంద్రియ కర్బన శాతము 0.5 కంటే ఎక్కువ గనక ఉన్నట్లయితే, కర్బన శాతం బాగా ఉన్నట్లయితే ఈ మేలు చేసేటువంటి సూక్ష్మక్రిములు, అంటే పంట యొక్క వేరు వ్యవస్థని అంటిపెట్టుకుని ఉండి మొక్కకు రక్షణ కల్పించేటువంటి సూక్ష్మజీవులు పెరుగుతాయి. కాబట్టే రైతు సోదరులు కనీసము ఈ సేంద్రియ ఎరువులని వివిధ రూపాల్లో ఇవ్వగలగాలి. ఎట్లా అంటే పశువుల ఎరువుల రూపంలో కానీ, లేదంటే చెక్క అంటే వేరుశనగ చెక్క, ఆముదం చెక్క, గానుగ చెక్క ఇటువంటి చెక్కతో మనం గనక ఈ ట్రైకోడెర్మా విరిడే ఇట్లాంటి వాటిని అంటే జీవ శిలీంద్ర నాశనులు కలిపి గనక భూమికి అందించగలిగినట్లయితే ఈ శిలీంద్ర నాశిని బాగా అభివృద్ధి చెంది తెగులు కారకమైనటువంటి శిలీంద్రాలని సమర్థవంతంగా అరికట్టగలుగుతుంది. ఇటువంటి సేంద్రియ పదార్థాలు ఉన్నప్పుడే దీని యొక్క ఫలితం మనకు కనిపిస్తుంది. సేంద్రియ పదార్థం భూమిలో లేనప్పుడు మనకి ఈ ట్రైకోడెర్మా విరిడే లేదా ట్రైకోడెర్మా ఆస్పిరిల్లం, ఇప్పుడు మనం అంటున్నటువంటి ట్రైకోడెర్మా ఆస్పిరిల్లం కలిపినా కానీ మనకి ప్రయోజనం అనేది ఎక్కువ కనిపించదు. కాబట్టి ఇటువంటి జాగ్రత్త తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో సేంద్రియ ఎరువులు కూడా ఈ కంపెనీ వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. 50 కేజీలు 25 కేజీలు బస్తాల రూపంలో సేంద్రియలు అమ్ముతున్నారు. అదేవిధంగా వానపాముల ఎరువు కూడా అమ్ముతూ ఉన్నారు. వీటిలో కలిపి కూడా ఈ యొక్క జీవ శిలీంద్ర నాశనులు వేసుకోవచ్చు. దీనితో పాటు సూడోమనాస్ ఫ్లోరసెన్స్, బ్యాసిల్లస్ సబ్టిలిస్ ఇటువంటి జీవ శిలీంద్ర నాశనులు కూడా భూమిలో కలయదున్నట్లయితే భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లని అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఉదజని కూడా చాలా ముఖ్యమైనది. అంటే కొన్ని రకాలైనటువంటి తెగుళ్లు ఉదజని సూచిక బాగా తక్కువ ఉన్నప్పుడు ప్రబలుతూ ఉంటాయి. ఉదాహరణకు మనకి క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఆవాలు ఇటువంటి వంటి పంటలలో మనకి వేరు బుడిపిలనేటువంటి తెగులు వస్తుంది. ఇది ప్లాస్మోడియోఫోరా బ్రాసికి అనేటువంటి శిలీంద్రం వల్ల కలుగుతుంది. ఈ యొక్క తెగులు కారకమైనటువంటి శిలీంద్రము ఉదజని సూచిక 5.2, 5.5, 6 ఈ ప్రాంతంలో ఈ యొక్క ఎక్కువగా ప్రబలుతుంది. కాబట్టి
ఇటువంటి

దానికి మనం ఉదజని సూచికను పెంచగలగాలి. పెంచాలి అని అంటే దానిలో లైమ్ అనేటువంటిది కలిపి ఉదజని సూచికని 7.2 ఆ విధంగా మనం గనక పెంచగలిగినట్లయితే ఈ యొక్క ఆ తెగులు ఎక్కడికక్కడే సమసిపోయి దానికి పెరగడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేక తెగులు నివారణ జరుగుతూ ఉంటుంది. ఇక ఈ యొక్క ఈ జీవశిలీంధ్ర నాశనుల ఉపయోగంలో కూడా చాలా ప్రయోజనాలున్నాయి. అయితే ఆయా పంటలను బట్టి వీటిని ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు బయో ఫెర్టిలైజర్ ల్యాబ్స్ అలాగే బయో పెస్టిసైడ్స్ ల్యాబ్స్ కూడా మనకి వచ్చున్నాయి. ద్రవ రూపంలోను ఘన రూపంలో కూడా ఈ జీవశిలీంధ్ర నాశనులు లభ్యమవుతున్నాయి. కాబట్టి వీటిని వినియోగించి మనకి ఈ తెగుళ్ళని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే ఎరువులతో పాటు ఈ ఇటువంటి ఈ బయో ఫెర్టిలైజర్స్ లేదా బయో ఫెర్టిలైజర్స్ అనే వాటిని పశువుల ఎరువులో కలిపి కూడా వేసుకున్నట్లయితే మంచిది. అలాగే నేను చెప్పాను, భూమి పూర్తిగా రోగగ్రస్తమైనప్పుడు మనకి తెగులు ఎప్పుడు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అటువంటి పక్షంలో అంటే ప్రతి సంవత్సరం ఒకే పంటను వేయడం వల్ల మనకి తెగులు కారకమైనటువంటి శిలీంధ్రము సంవత్సరం పెరగడం వల్ల పూర్తిగా రోగగ్రస్తమైనప్పుడు మనము పంట అవశేషాలను భూమిపైన పరిచి ఒక నిప్పు పెట్టి తగులబెట్టడం వల్ల కూడా ఈ భూమి పై పొరలో ఉన్నటువంటి తెగులు కారకమైనటువంటి శిలీంధ్రాలు కానీ బ్యాక్టీరియా కానీ అవి నశింప చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లానే కూరగాయ పంటల్లో కూడా కొన్ని బ్యాక్టీరియా ఎండు తెగుళ్లు ఉంటాయి, బ్యాక్టీరియా వేరు కుళ్ళు తెగుళ్లు ఉంటాయి. ఇవి కూడా మనకి ఎక్కువ సంఖ్యలో భూమి పై పొరల్లో ఉంటాయి, దాగి ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి అంటే అవసరాన్ని బట్టి అంటే పంట అవశేషాలను ఎప్పుడు పడితే అప్పుడు నాశనం చేయకూడదు. అక్కడ ఎక్కడైతే భూమి రోగగ్రస్తమైంది అనుకుంటారో అక్కడే ఈ పంట అవశేషాలను పరిచి చేసినట్లయితే బాగా ఉపయోగపడుతుంది. కొన్ని రకాలైనటువంటి ఈ పంటలు ఉంటాయి అంటే పసుపు లాంటి పంటలు, వీటిలో దుంపకుళ్ళు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే ఈ దుంపకుళ్ళు రావడానికి ప్రబలడానికి కొన్ని రకాలైనటువంటి క్రిములు అంటే పురుగులు కూడా ఉపయోగపడతాయి. అంటే ఈ పురుగులు ఆశించి చేసినటువంటి రంధ్రాల వలన ఈ రంధ్రాల ద్వారా ఈ యొక్క దుంపలోకి ఈ శిలీంధ్రము ప్రవేశిస్తుంది. కాబట్టి అటువంటి క్రిమి సంహారక మందులు వాడి అటువంటి క్రిములను కూడా అంటే పురుగులను కూడా ఎప్పటికప్పుడు అరికట్టగలగాలి. చాలా రకాలైనటువంటి పురుగులు అంటే వేరు ద్వారా వ్యాప్తి చెందేటువంటి పురుగులు ఈ విధంగా చేస్తుంటాయి. ఉదాహరణకి అరటిలో కూడా దుంపకుళ్ళు అనేది ఫిజేరియం అనేటువంటి శిలీంధ్రం వల్ల కలుగుతుంది. దుంప ఎప్పుడైతే ఈ పురుగుల ద్వారా ఇది నష్టం చేయబడిందో అటువంటి దుంపకు ఈ శిలీంధ్రాలు ఆశించి ఎక్కువ నష్టం కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి పురుగుల నివారణ కూడా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకొరకు కూడా మనము పురుగుల నివారణ కొరకు కూడా పురుగు మందులు వాడాలి. అయితే ఇందుకొరకు కూడా అంతర్వాహికంగా పనిచేసేటువంటి పురుగు మందులను వాడినట్లయితే భూమి లోపల ఉన్నటువంటి ఈ పురుగులు కూడా నివారింపబడి తద్వారా దీని ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు కూడా నివారించబోతాయి. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి వేరుకుళ్ళు నేల ఉష్ణోగ్రతను బట్టి కూడా చెప్పాను ముందుగా చెప్పిన విధంగా. ఈ విధంగా భూమి ఉష్ణోగ్రతలను మార్చుకోవడం వల్ల కూడా మనము తెగుళ్ళని నివారించుకోవచ్చు. నేను చెప్పాను విత్తన శుద్ధి అని చెప్పి ఒక చెప్పాను. ఈ విత్తన శుద్ధిలో ఏంటంటే ముఖ్య ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనకి తొలి దశలో అంటే ఒక 15-20 రోజుల వరకు కూడా ఈ తెగుళ్ల బారి నుండి అరికట్టుకోవచ్చు. ఇకపోతే పంట బాగా పెరిగిన తర్వాత నేల ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లను అరికట్టుకోవడానికి నేలను సరిగా అంతర్కృషి చేయాలి. అంతర్కృషి చేసి ఇందులో ఉన్నటువంటి కలుపును కూడా నివారించగలగాలి. కొన్ని రకాలైనటువంటి కలుపులు ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లకి వారధిగా పనిచేస్తాయి. కాబట్టి ఈ వారధిగా పనిచేసేటువంటి కలుపును కూడా ఎప్పటికప్పుడు నివారించుకోగలగాలి. ఈ విధంగా నివారించినట్లయితే వ్యాప్తి అనేది కూడా తక్కువగా ఉంటుంది. ఇకపోతే మొక్కల సాంద్రత అనేది కూడా, మొక్కల సాంద్రత మనము ఎక్కువగా పెట్టినా తెగులు వ్యాపించవచ్చు. కొన్ని సమయాల్లో మొక్కల సాంద్రత తగ్గినప్పుడు కూడా వ్యాపించవచ్చు. కాబట్టి మొక్కల సాంద్రత కూడా చాలా ముఖ్యమైనది. వేరుశనగ, శనగ ఇటువంటి పంటలలో మొక్కల సాంద్రతను బట్టే మనకి ఈ తెగులు నివారణ లేదా తద్వారా మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కల సాంద్రత అలాగే మొక్కల దూరము అంటే సిఫారు చేసిన దూరంలోనే ఉంటాము. వీటన్నిటి వల్ల కూడా ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్ళని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ముందుగా చెప్పిన విధంగా ఈ ఆస్కోకైటా తెగులు అనేది శనగలో ఈ యొక్క సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రబలయ్యేటువంటి అవకాశం ఉంది అన్నమాట. అలాగే
ఈ నత్రజని ఎరువులు చెప్పాను, నత్రజని ఎరువులు అధికమైనప్పుడు చాలా రకాలైనటువంటి తెగుళ్లు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అందుకోసమని మనము సమతుల్యం పోకుండా ఉండడం కోసము

నత్రజని అధికంగా వేయకుండా తగు మోతాదులో వేస్తూ పొటాష్ ఎరువును కూడా అందించాలి. ఈ పొటాష్ ఎరువును అందించినప్పుడు మొక్కలో ఒక విధమైనటువంటి రోగ నిరోధక శక్తి వస్తుంది. ఈ రోగ నిరోధక శక్తి పెరగడం వలన మొక్క భూమిలో తెగులు కారకమైన ఉన్నప్పటికీ కూడా తట్టుకోవడానికి, నిలబడి ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పొటాష్ ఎరువును, కొన్ని రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు అందించడం వల్ల కూడా మొక్క దృఢంగా పెరిగి తెగుళ్ళని తట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ నేల తయారీ, కలుపు నివారణ, అంతరకృషి ఇటువంటి పనుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా పనిముట్లు, వాడే పనిముట్ల ద్వారా కూడా కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియా ఎండు తెగుళ్లు, బ్యాక్టీరియా వేరుకుళ్ళు తెగుళ్లు ఈ పనిముట్ల ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ కొడవలి, నాగలి ఇటువంటి పనిముట్లు అంతరకృషి కోసం గాని, కలుపు నివారణ కోసం గాని వాడేటువంటి, కోత కోసం కొరకు గాని వాడేటువంటి పనిముట్లను కూడా శుద్ధి చేయాలి. శుద్ధి చేయాలంటే దీని కొరకు ఫార్మాల్డిహైడ్ అనేటువంటి ద్రావణంలో వీటిని ముంచి అటు తర్వాత మంచినీటితో కడిగి శుభ్రం చేసినట్లయితే ఈ నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళని, వ్యాప్తిని అరికట్టగలుగుతాము. ఇక సాగునీరు, సాగునీటి ద్వారా కూడా ఈ నేల ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్లు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కాబట్టి ఉదాహరణకు ఈ వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు, ఇది మరి పంట మీద, పంట అవశేషాల మీద, భూమిలో కూడా ఉంటుంది. నీరు, సాగునీరు గనక ఈ భూమి నుండి, అంటే ఈ పొలం నుండి క్రింది పొలానికి వెళ్ళినట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా కణాలు దా నీటి ద్వారా కూడా వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఈ ఫ్యుజేరియం, రైజోక్టోనియా, అలాగే మ్యాక్రోఫోమినా, స్క్లీరోషియం ఇటువంటి శిలీంధ్రాలు కూడా ఈ సాగునీటి ద్వారా క్రింది పొలాలకు వెళ్లి అక్కడ కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. కాబట్టి రైతు సోదరులు ప్రత్యేకమైనటువంటి మురుగునీరు వ్యవస్థ కలిగి ఉండాలి. ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నది చాలా ప్రాంతంలో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మురుగునీరు పోయే కాలువలు లేకపోవడం, తద్వారా తెగుళ్ల వ్యాప్తి జరగడము. ఇప్పుడు గోదావరి జిల్లాలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఈ సార్వకాలానికి చాలా విస్తారంగా ప్రబలిపోయింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ సాగునీరు. అంటే సాగునీరుని కూడా ఈ తెగుళ్ల వ్యాప్తికి దోహదపడుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు నీటిని బయటికి పెట్టడం, స్వచ్ఛమైన నీటిని సాగునీటిగా వాడటము, ఈ యొక్క బయటికి పెట్టినటువంటి నీటిని ప్రత్యేకమైనటువంటి మురుగునీరు కాలువల ద్వారా పంపించడము, ఇటువంటి చర్యలు చేపట్టాలి. ఇక చివరిగా రసాయనాల ద్వారా నివారణ. అంటే మనకి లక్షణాలు కనిపించిన వెంటనే, అంటే పంటలో ఒకటి లేదా రెండు మొక్కలు వడలు తెగులు లేదా ఎండినట్లు, వేరు ఎండినట్లు ఈ యొక్క లక్షణాలను చూసి గమనించి, అంటే ఈ రైజోక్టోనియా అనేటువంటి యొక్క తెగుళ్ళు వేరుకుళ్ళు తెగుళ్ళు, వేరు ఎండు తెగుళ్ళు అయితే వేరు యొక్క పైపొర ఎండిపోయి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా దాని మీద బీజాలు కూడా కనిపిస్తాయి. దాన్ని బట్టి ఎండు తెగులుగా గుర్తించి మనము ఈ రసాయనాలను ఉపయోగించాలి. ప్రత్యేకించి ఈ రైజోక్టోనియా ఎండు తెగుళ్ళకైతే మనము కార్బండాజిము లేదా కార్బండాజిము మరియు మ్యాంకోజబ్బు మిశ్రమ శిలీంద్రనాశనులు కూడా ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఉదాహరణకు కంపానియన్, సిక్సరు, సాఫ్, స్ప్రింట్ ఇటువంటి పేర్లతో లభ్యమవుతున్నాయి. వీటిని మనము నేల తడిచేలాగా పిచికారి చేసినట్లయితే ఈ రైజోక్టోనియా ఎండు తెగుళ్ళు అనే వాటిని అరికట్టుకోవచ్చు. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి మిరపలో ఫ్యుజేరియం వడలు తెగులు అంటాము, అలాగే టొమాటోలో ఫ్యుజేరియం వడలు తెగులు, ఇటువంటి వాటిల్లో కాపర్ ఆక్సిక్లోరైడ్, బ్లైటాక్స్ అనేటువంటిది, బ్లైమిక్స్ ఇటువంటి పేర్లతో లభ్యమయ్యేటువంటి దాన్ని 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున నేల తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో రాక్సిల్, రాక్సిల్ ఈజీ ఇటువంటివి కూడా, అంటే భూమిని తడిచి ఆ భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల నివారణ కొరకు ఉపయోగపడేటువంటి ఉపయుక్తమైనటువంటివి వచ్చాయి. అదేవిధంగా మనకి పసుపులో అయితే దుంపకుళ్ళు తెగులు, మెటలాక్సిల్, మెటలాక్సిల్ని 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున మనము నేల తడిచేటట్టు పిచికారి చేసుకున్నట్లయితే ఈ దుంపకుళ్ళుని ఎక్కువగా నివారించుకోవచ్చు. అలాగే నారుకుళ్ళు తెగుళ్ళు, పిథియం ఫైటోప్తరా అనేటువంటి నారుకుళ్ళు తెగుళ్ళు కూడా ఉంటాయి. వీటికి బోర్డో మిశ్రమము, కాపర్ ఆక్సిక్లోరైడ్ ఇటువంటి వాటిని మనము భూమి తడిచేటట్టు పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే ఈ తాకిడి చర్య ద్వారా పనిచేసేటువంటి కాపర్ ఆక్సిక్లోరైడ్, కాపర్ హైడ్రాక్సైడ్, బోర్డో మిశ్రమము ఇటువంటి వాటిని వాడేటప్పుడు భూమి బాగా తడిచేలాగా చూసుకోవాలి. లేని పక్షంలో ఎక్కడైతే ఈ తెగులు కారకమైనది సూక్ష్మజీవులు మిగిలిపోయాయో అవి మళ్లీ అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ప్రబలి మళ్లీ తెగులు ఆశించి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఈ నివారణ చర్యల్లో అంతరకృషి చేసిన తర్వాత ఈ

మందులను పిచికారీ చేయడం కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమగ్రమైనటువంటి కలుపు నివారణ, ఎరువుల యాజమాన్యము, అదేవిధంగా భూమి యాజమాన్యము, వేసవి దుక్కులు, ఇటువంటివన్నీ కూడా సమగ్రంగా చేసి ఈ వీటిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. జీవ శిలీంద్ర నాశనలు కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి అంశంగా గుర్తించి ఈ మధ్యకాలంలో మార్కెట్లో అలాగే కంపెనీ వాళ్లు కూడా జీవ శిలీంద్ర నాశనలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. కాబట్టి వీటిని కూడా ఉపయోగించి రైతు సోదరులు పంట మార్పిడి విధానం అనేది కూడా చాలా ప్రాధాన్యమైంది. ఎక్కడంటే ఈ మధ్యకాలంలో ఈ గత 10 సంవత్సరాల కాలంగా ఒకే పంటని ఎక్కువ విస్తీర్ణంలో ఎక్కువ సంవత్సరాల్లో పండించడం అనేది పరిపాటి అయిపోయింది. ఈ విధమైనటువంటి పంటల సరళి వలన కూడా ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు ప్రబలుతాయి. కాబట్టి రైతులు దీన్ని దృష్టిలో ఉంచుకొని, అంటే ప్రత్తి వేసినప్పుడు అది దీర్ఘకాలికమైంది కాబట్టి దానితో పాటు అపరాల పంటను గనక పంట మార్పిడి విధానంలో వాడుకున్నట్లయితే ప్రత్తిలో ఆశించేటువంటి తెగుళ్లని, అంటే భూమి ద్వారా వ్యాపించే తెగుళ్లని అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ధాన్యపు పంటలు వేసినప్పుడు ధాన్యపు పంటల తర్వాత పప్పు ధాన్యపు పంటలను పండించి ఈ విధమైనటువంటి పంట మార్పిడి విధానం చేసినట్లయితే కూడా ఈ భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లని అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క భూమి యొక్క సేంద్రియ పదార్థాన్ని, అంటే భూమి బాగా బలమైందై ఉండాలి. అంటే దీనికి తేలిక నేలల్లో ఈ యొక్క వేరుకుళ్ళు తెగుళ్ళు, వేరు ఎండు తెగుళ్ళు ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి. ఇటువంటి తేలిక నేలల్లో సేంద్రియ పదార్థాన్ని అందించాలి. అంటే మనము బయట నుంచి ఆకులు ఇటువంటివి తీసుకొచ్చి పొలంలో కలయదున్ని సేంద్రియ పదార్థాన్ని పెంచడము, లేదా పచ్చిరొట్ట ఎరువులను భూమిలో కలయదున్ని మనము సేంద్రియ పదార్థాన్ని పెంచటము. ఈ విధంగా సేంద్రియ పదార్థాన్ని పెంచడం వలన చాలా రకాలైనటువంటి వేరు ద్వారా లేదా భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్ళని అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వేరువేరు మార్గాల ద్వారా భూమి యొక్క సేంద్రియ కర్బనాన్ని పెంచగలిగినప్పుడు, ఆ భూమిలో ఉపయోగపడే సూక్ష్మజీవులను పెంచగలిగినప్పుడు ఈ ఎటువంటి ఈ నష్టం కూడా జరగకుండా చేసుకోవచ్చు. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మనకి ఈ మిరప పంట కేవలం రసాయనాల ద్వారా అలాగే ఎరువుల ద్వారా మాత్రమే పండిస్తున్నారు. తర్వాత పంట దృఢంగా లేకపోవడం వలన, కాయ దృఢంగా లేకపోవడం వలన, కాయ కోత తర్వాత కూడా ఈ కాయకుళ్ళు తెగులు అనేది కళ్లాల్లో ఎండబెట్టిన తర్వాత కూడా కాయకుళ్ళు తెగులు వ్యాప్తి జరుగుతూ ఉంది. అంటే పైరులోనూ, అంటే మొక్కలోనూ, అదేవిధంగా కోసిన కాయలోనూ కూడా ఆ తట్టుకునే శక్తి అనేది లేకపోవడం వలన ఈ విధమైనటువంటి నష్టం జరుగుతూ ఉందని గుర్తించగలగాలి. రైతు సోదరులు ముందుగా 24,000 రూపాయలు క్వింటాల్ ఉన్నటువంటి మిరపకాయలు చివరికి 15,000 రూపాయలు కూడా ఈ నాణ్యత లోపించడం వలన, తెగులు కారకమైనటువంటి నాణ్యత లోపించడం వలన ఇటువంటివి జరిగింది. అదేవిధంగా మనకి భూమి ద్వారా వ్యాప్తి చెందేవి కూడా కొన్ని రకాలైనటువంటి తెగుళ్లు ఆ యొక్క ఉత్పత్తి యొక్క నాణ్యతను తగ్గిస్తాయి. కాబట్టి నాణ్యత తగ్గడం వల్ల రేటు కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ ప్రధానం అన్నిటికంటే ప్రధానమైన అంశం ఏంటంటే భూమి యొక్క స్వరూపం మారాలి, భూమి యొక్క రసాయనిక పదార్థం పెరగాలి, సేంద్రియ కర్బనం పెరగాలి. ఈ విధంగా జరిగినట్లయితే మనము పైన వాడేటువంటి సేంద్రియ ఎరువులను కాకుండా మనం రసాయనిక ఎరువులను తగ్గించుకోవచ్చు, తద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చు, పైపాటుగా పిచికారీ చేసేటువంటి మందుల యొక్క ఖర్చును తగ్గించుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే ఈ తెగుళ్ళని మనం తేలికగా అరికట్టి ఖర్చును తగ్గించుకొని నికర ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మందులు విపరీతంగా వాడడం వలన, అంటే రసాయనాలు, క్రిమిసంహారక మందులు కానీ తెగులు కారకమైనటువంటి మందులు కానీ విపరీతంగా వాడడం వలన ఈ భూమిలో దాగి ఉన్నటువంటి తెగులు కారకమైనటువంటి సూక్ష్మజీవులు వాటిని తట్టుకునే శక్తిని కూడా పెంచుకుంటాయి. కాబట్టి ఈ విచక్షణ లేకుండా ఈ రసాయనాలను గనక ఉపయోగించినట్లయితే ఈ యొక్క తెగులు కారకమైనటువంటి సూక్ష్మజీవులు తట్టుకునే శక్తిని పెంచుకున్నప్పుడు వాటిని నివారించడం కష్టమైపోతుంది. అంటే మామూలుగానే భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను అరికట్టడం సమస్య, ఇవి గనక మళ్ళీ మందులకు తట్టుకునే శక్తిని పెంచుకుంటే మరలా వాటిని నివారించడం ఇంకా సమస్యాత్మకంగా మారుతుంది. కాబట్టి ఈ యొక్క మందుల విషయంలో కూడా విచక్షణతో వాడాలి. అదేవిధంగా కేవలం మందునే అనేటువంటి స్లోగన్ని తీసిపడేసి పక్కన పెట్టి సమగ్రమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అని రైతులు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ మేలు చేసే సూక్ష్మజీవులు ఎప్పుడు పెరుగుతాయి అంటే మనకి ఎప్పుడైనా

0: పశువుల ఎరువును కానీ, గొర్రె ఎరువును కానీ, లేదంటే కోళ్ల ఎరువును కానీ, ఇటువంటి ఎరువులని, పచ్చిరొట్ట ఎరువులని, సేంద్రియ ఎరువులని, ఇటువంటి వాటిని అందించినప్పుడే మనకి ఇటువంటి యొక్క పైరులో తట్టుకునే శక్తి వస్తుందని గుర్తించగలిగి, కొంతమేరకైనా అంటే పశు సంపద తగ్గింది రైతుల దగ్గర, తగ్గినప్పటికీ కూడా వాటిని మనము ఈ యొక్క జీవన ఎరువులు కలిపి దాని యొక్క ఫలితాన్ని ఎక్కువగా పొంది తక్కువ జీవన ఎరువుని తక్కువ ఎరువులో కలిపి భూమికి అందించడం ద్వారా కూడా సూక్ష్మజీవులు బాగా పెరిగి, అంటే మేలు చేసే సూక్ష్మజీవులు పెరిగి హానికారకమైనటువంటి సూక్ష్మజీవులని అరికడతాయి. కాబట్టి ఈ యొక్క నేలని ఆరోగ్యంగా ఉంచుకోగలిగినట్లయితే నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను కూడా మనము అరికట్టుకోగలుగుతామని రైతులు గుర్తించి సమర్థవంతంగా నివారించి వీటిని మంచి దిగుబడులు, మంచి నికర ఆదాయము పొందాలని కోరుకుంటున్నారు. సో ఈ విధమైనటువంటి సమగ్ర యాజమాన్య చర్యలు పాటించి రైతు సోదరులు ఈ తెగుళ్ల నుంచి, ఈ ప్రత్యేకమైనటువంటి నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల నుంచి పంటలను కాపాడుకుని మంచి దిగుబడులు పొందాలని ఆశిస్తున్నాను.
1: నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల సమగ్ర నివారణ చర్యలు వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ డాక్టర్ ఎస్ కృష్ణంరాజు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. పాడి పంటల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: పని చేసే రైతన్న పాటుబడే కూలన్న రెండో.
1: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ಆಕಾಶವಾಣಿ ವಿಕಸಿತ ಭಾರತ್.
1: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు అందించే వివరాలు విందాం.
2: పిఎంఎఫ్ఎంఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన స్కీము ఇది, ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అని అంటారు దీన్ని. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ సౌజన్యంతో ఇద్దరి షేర్తో రన్ అవుతున్న స్కీము. 2020-21 ఇయర్ నుంచి 2024-25 సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా ఈ స్కీమ్ రన్నింగ్ లో ఉంది. రీసెంట్ గా 30th September 2026 మొన్న మనకి మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు స్కీమ్ కి. అప్ టు 31st March 2027 దాకా కూడా మనకి ఈ స్కీమ్ ని ఎక్స్టెన్షన్ ఇచ్చారు. కాకపోతే చాలా మందికి స్కీమ్ ఉన్నట్టుగా తెలియదు, వాళ్ల కోసమే మనం ఈరోజు వివరంగా క్లుప్తంగా చెప్పాలని నేను స్టూడియో దాకా రావడం జరిగింది. పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు సంగీత, నేను జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ నిజామాబాద్. నేను నిర్మల్ కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అంటే మన ఆహార సంబంధిత పరిశ్రమలు, ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఆల్రెడీ పెట్టుకుని ఉన్నారో లేకపోతే ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అది ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎంతవరకు సబ్సిడీ పొందొచ్చు అనేది నేను మీకు వివరంగా తెలియజేస్తాను. మనకి ప్రతి జిల్లా గానీ రాష్ట్రం గానీ ఎక్కడ కూడా మనకి ఏంటంటే విలేజ్ లెవెల్లోనే ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. లైక్ మనం చిన్న హోటల్స్ చూస్తాము, కర్రీ సెంటర్స్ చూస్తాము, లేకపోతే అక్కడ పండే పంటలను బట్టి, అక్కడ బేస్ ఏదైతే ఉందో రా మెటీరియల్ బట్టి అక్కడ ఇండస్ట్రీస్ అనేవి పెడతారు. మన జిల్లాకు సంబంధించినంత వరకు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అంటే ఒక జిల్లా ఒక ప్రొడక్ట్ అనేది ఎప్పటి నుంచో మనకి నేషనల్ వైడ్ గా వింటున్నాము. మన జిల్లా నిజామాబాద్ కు సంబంధించి ODOP వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ లో పసుపు అనేది మనం చూస్ చేశాం. ఎందుకంటే ఇక్కడ పండే పసుపు అనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగానే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి గిరాకీ ఉంది. వాటికి సంబంధించిన పరిశ్రమలు ఏమైనా ఉంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే మొట్టమొదటి ప్రాధాన్యత వాటికి ఇస్తాం. అది కాకుండా ఇంకేదైనా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ లైక్ మీరు ఆహార సంబంధిత పరిశ్రమ అంటే చిన్న హోటల్ పెట్టుకున్నా అది కూడా ఆహార సంబంధిత సేవ పరిశ్రమ అంటాం దాన్ని మనం. సేవ అనేది ఏంటంటే ప్రొడక్షన్ అనేది ఉండదు, విల్ ప్రిపేర్ అంటే మనం తయారు చేయడానికి వాడే సామాగ్రి ఏదైతే ఉందో అది మనము ఈ లోన్ ద్వారా ఈ స్కీమ్ ద్వారా మనం పొందుతాం. అందుకనే మనం సేవ అంటాం. ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు పసుపు ఉందనుకోండి, మనం పసుపు కొంటాం, దాన్ని మనం పాలిష్ చేసి గ్రైండింగ్ చేసి దాన్ని ప్యాకేజ్ చేసి దానికి ఒక ప్రొడక్ట్ కి ఒక బ్రాండింగ్ ఇచ్చి మనము మార్కెట్ లోకి తీసుకొస్తాం. దాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటాం. ఇవి రెండు వేరు వేరు రకాల పరిశ్రమలు. అయితే దీంట్లో ఏంటంటే ఈ లక్షల్లో ఉండాలని ఏం లేదు. అంటే పరిశ్రమ అనగానే చాలా మందికి ఏం గుర్తొస్తుందంటే మనం చిన్నప్పటి నుంచి ఏదో ఫోటోలు మనం చూస్తూ ఉంటాం కదా, ఇండస్ట్రీ పొగలు వెదజల్లడము లేకపోతే ఏదో మసిబారిన ఇట్లా అంటే మన అంటే చిన్నప్పటి నుంచి మనం చూసే ఇమేజెస్ అవే గుర్తొస్తాయి. పరిశ్రమ అంటే ఏం లేదు, శ్రమించి చేసేదే కూడా పరిశ్రమ కిందే వస్తుంది. దాంట్లో మెయిన్ రూరల్ ఏరియాస్ లో ఏంటంటే మనకి వాళ్ళకి చిన్న చిన్నగా చేసుకుంటూ ఉంటారు. 1 లక్ష రూపాయలు స్టార్ట్ చేసి దాంట్లో ఇప్పుడు బాయిలరే ఉందనుకోండి, దానికి 10 లక్షల వరకు మీకు స్కీమ్ లో అప్లై చేసుకోవచ్చు. బాయిలర్స్ ఉంటాయి, పాలిషర్స్ ఉంటాయి, మొత్తంగా కలిపి మీకు 10 లాక్స్ లో మీకు ఆ రెండు కూడా ఈ పసుపు రైతులకు చాలా పనికొచ్చే యంత్రాలు అన్నమాట. ఇవి యంత్రాలు అనొచ్చు, ఒక ఎక్విప్మెంట్ అనొచ్చు. వీటిని ఏంటంటే మీరు డైరెక్ట్ గా కొంటే మీకు ఎక్కువ కాస్ట్ పడుతుంది, రైతులు అంతా భరించలేరు కాబట్టి. ఇది కూడా ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా మేము పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ లోనే మీరు అప్లై చేసి 35% వరకు సబ్సిడీ, మాక్సిమం 35 అండి, యూనిట్ కాస్ట్ అంటూ ఇంత లేదు, మాక్సిమం 35% వరకు మీరు సబ్సిడీ గ్రాంట్ కింద మీరు పొందొచ్చు. అది కూడా 3 ఇయర్స్ వరకు కూడా మీరు అది గ్రాంట్ డైరెక్ట్ గా మీకు అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరగదు. 3 ఇయర్స్ వరకు మీరు దాన్ని పరిశ్రమని నీట్ గా ఈఎంఐస్ కడుతూ మళ్ళీ మనకు సంబంధించిన మెషినరీ అంతా కూడా బాగా మెయింటైన్ చేస్తూ ప్రొడక్షన్ అంతా కూడా మార్కెట్ లో బాగా అమ్ముకోవడం గానీ బ్రాండింగ్ చేయడం గానీ అట్లాంటివన్నీ కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టిందనమాట. అయితే ఈ స్కీమ్ వల్ల ఉపయోగం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉందన్నాం గానీ దానికి ఎవరు అర్హులు అనేది మనకి చాలా మందికి తెలియదు. ఈ విషయంలో ఏంటంటే లోకల్ ఎవరైనా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో అప్లై చేసుకోవాలనుకుంటే నిజామాబాద్ జిల్లా వాస్తవ్యలే ఉండాలి. 18 ఇయర్స్ ఎబో ఉన్నవాళ్ళు అప్ టు ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం ధ్రువపత్రాలు ఏంటంటే క్యాస్ట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్. ఎందుకంటే మనము అక్కడ బ్యాంక్ పంపిణీకి అసలు వీళ్ళకి అకౌంట్ ఉందా లేదా చూస్తామన్నమాట. మీరు ప్రాజెక్ట్ రిపోర్టు అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఏముంటుంది అనేది కూడా చాలా మందికి ఐడియా ఉండదు. దాంట్లో మనకు సంబంధించినంత వరకు రా మెటీరియల్, ముడి సరుకులు ఎక్కడ దొరుకుతాయి, అది ఎంతవరకు మేము తీసుకోగలుగుతాము, దానికి సంబంధించిన మెషినరీ ఏంటి, ప్రొడక్షన్ ఎంత వస్తుంది, టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, అది ఎన్ని సంవత్సరాల్లో ఈఎంఐస్ నేను పే చేసుకోగలుగుతాను, ఫ్యూచర్ రాబోయే కాలంలో ఆ పరిశ్రమ ఎంతవరకు నడవగలుగుతుంది, ఎలా పనిచేస్తుంది, దానివల్ల లాభాలేంటి, అన్ని కూడా మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మనం పొందుపరుస్తాం. పల్లెటూరులో ఉండే చాలా మంది రైతులకు కానీ లేకపోతే అదర్ చదువుకున్న వాళ్ళకైనా కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం అనేది వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది మనం చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ లేకపోతే కొంచెం అకౌంటెంట్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే తయారు చేయగలుగుతారు. ఇలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఏంటంటే డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్ వాళ్ళని అపాయింట్ చేసింది. వాళ్ళు కూడా మా ఆఫీస్ లో భాగంగానే వాళ్ళు పనిచేస్తారు. ఎవరికైనా అవసరం ఉంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు, వాళ్ళకి ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో గైడెన్స్ చేస్తారు. ఒకవేళ ఆ పరిశ్రమ కొంచెం పెద్ద ఎత్తున వాళ్ళకి ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన లైసెన్స్, ఎఫ్ఎస్ఎస్ఏ అంటాము, ఆ లైసెన్స్లు గానీ ఉద్యమాధారం అంటే పరిశ్రమ ఎక్కడుంది, ఎంత టర్న్ ఓవర్, ఎంత కెపాసిటీ, ఎంతమంది పనిచేస్తారని సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది ఉద్యమ రిజిస్ట్రేషన్ అని, అది ఎలా అప్లై చేయాలి, అవన్నీ కూడా మీకు డిఆర్పీస్ డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ గైడ్ చేస్తారు. ఇదంతా తెలియాలంటే ఖచ్చితంగా మీరు డిఆర్డీఏని గానీ డిఆర్డీఏ డిపార్ట్మెంట్ లో ఏంటంటే ఎస్ఎస్జీస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, దాంట్లో ఇండివిజువల్ కూడా అప్లై చేసుకోవచ్చు, గ్రూప్స్ గా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే రెండు విధాలుగా ఉంటుంది అనమాట స్కీమ్. పిఎంఎఫ్ఎంఏ అనేది ఇండివిజువల్ గా చేసుకోవచ్చు, గ్రూప్ లో చేసుకోవచ్చు.

డిఆర్డీఏ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు, అక్కడ కూడా రిసోర్స్ పర్సన్స్ ఉంటారు. మా దగ్గర అదర్ దాన్ సపోజ్ జెంట్స్ ఉన్నారు, వాళ్ళు హెల్ప్ గ్రూప్ లో కూడా ఉండరు. వాళ్ళు పరిశ్రమ పెట్టాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? డిఆర్డీఏకి వెళ్లకుండా డైరెక్ట్ గా మా దగ్గరకు వచ్చినా కూడా మా దగ్గర డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ ఉంటారు. ఎలా అప్లై చేయాలి, ఏంటి, ఎలా డిపిఆర్స్ డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనే విషయం కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇది ఒక విధానం. దీన్ని బట్టి ఒకవేళ వాళ్ళు మీకు అన్ని తెలుసున్నారు, కొంతమంది గ్రూప్ ఉంది, మాకు డిఆర్పీస్ అవసరం లేదు, మేమే చేసుకుంటామన్నా కూడా గ్రూప్స్ వాళ్ళకు వాళ్ళుగా కూడా అదర్ అప్లికేషన్స్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. అయితే గ్రూప్ సంబంధించిన అప్లికేషన్ వచ్చేసి స్టేట్ లెవెల్ నోడల్ ఏజెన్సీకి వెళ్తుంది. ఫస్ట్ వాళ్ళు ఎఫ్ఎంఈ పోర్టల్లో అప్లై చేసుకున్న తర్వాత ఎలాంగ్ విత్ ఆల్ డాక్యుమెంట్స్, అంటే అక్కడికి సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా పోర్టల్లో మీకు అప్లికేషన్తో సహా మీకు కనిపిస్తుంది. అన్ని సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అటాచ్ చేస్తూ పోతూ ఉంటే సబ్మిషన్ అనేది అయిన తర్వాత అది గ్రూప్ అయి ఉంటే స్టేట్ లెవెల్కి ఫార్వర్డ్ స్టేట్ లెవెల్ ఏజెన్సీకి డిఆర్పీలు ఫార్వర్డ్ చేస్తారు. లేదు అది ఇండివిజువల్ అప్లికేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే జీఎండిఏసీ అంటే జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ వాళ్ళు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తారు. జీఎండిఏసీ ఇస్ ద నోడల్ ఆఫీసర్, వాళ్ళ లాగిన్లోకి అప్లికేషన్ కనిపిస్తుంది. అప్పుడు అప్లికేషన్ సంబంధించిన స్టాటస్ అంటే పెట్టుకున్న ప్రదేశం ఏంటి, అక్కడ సంబంధించిన నడుస్తుందా లేదా ఇండస్ట్రీ, దానికి సంబంధించి జెన్యున్ గా ఉందా లేదా, డిపిఆర్ కరెక్ట్ గా ఉందా లేదా, పర్సన్ జిల్లా వాస్తవుడే కాదా, ఇవన్నీ చూసి కరెక్ట్ గా ఉంది అనుకుని అంటే వీళ్ళు ప్రాపర్ గానే అప్లై చేశారని స్క్రూటినీ చేసిన తర్వాత మేము దాన్ని బ్యాంక్ కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఏం చేస్తారంటే వీళ్ళు ఆల్రెడీ ఉండి కూడా లేదని ఫెమిలీలో అప్లై చేయడము, దానివల్ల లబ్ధి పొందాలని కొంతమంది ఫేక్ సంబంధించినవి కొటేషన్స్ పెడతా ఉంటారు, జిఎస్టీ లేనివి, లేకపోతే మెషినరీ సప్లయర్స్ ఏదో ఫేక్ గా పెట్టడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మేము స్క్రూటనీల వల్ల వాటిని డిలీట్ చేస్తాము. అయితే డిఆర్పీకి మీరు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి. కొటేషన్స్ అన్ని కూడా మీరే సబ్మిట్ చేస్తారు కాబట్టి మెషినరీ సప్లైస్ దగ్గర మీరు జిఎస్టీ ఉన్న కొటేషన్స్ తీసుకోవాలి. అండ్ మెషినరీ వాల్యూస్ కూడా, సపోజ్ ఇప్పుడు 8 లక్షలు వాల్యూ ఉన్నదాన్ని మీరు 12-13 చూపించారనుకోండి, మాకేమనిపిస్తుందంటే ఇది కొంచెం వయబుల్ అవ్వదేమో, వీళ్ళు ఇంటెన్షనల్లీ సబ్సిడీ కోసం అప్లై చేశారేమో అనే దగ్గర స్క్రూటనీ దగ్గర మీకు రిజెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది, అంటే మేము దరఖాస్తుని తిరస్కరిస్తాం. ఇలాంటి జరగకుండా ఉండాలంటే ముందుగానే మీరు ఒక 10 లక్షలతో అయ్యేదాన్ని 50-100 లక్ష అటు ఇటుగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోండి. ఎందుకంటే ప్రీ ఎక్స్పెన్సెస్ లైక్ ఇప్పుడు మడుగులకి మనం ముందే అడ్వాన్స్ ఇవ్వడం కానీ ఎంతో కొంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి, అది పర్వాలేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఎక్కువగా చూపించేస్తారు డిపిఆర్లో. అలాంటి ఏమన్నా ఉంటే ముందే మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే అప్లై చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్కి వచ్చిన తర్వాత అప్పుడు తిరస్కరణకు గురైతే మీరు బాధపడతారు, రీజన్స్ మీకు ఐడియా ఉండదు, మళ్ళీ మీరు రీఅప్లికేషన్ చేసుకోవాలి. ఇదంతా అవాయిడ్ చేయాలంటే మీరు కరెక్ట్గా డీటెయిల్స్ ఇవ్వండి డిఆర్పీకి, డిఆర్పీ కూడా వాళ్ళు కరెక్ట్గా చూసి అన్ని చేసుకుని మా దగ్గర పంపిస్తారు, మేము బ్యాంక్ వెళ్తుంది అప్లికేషన్. వేరేజ్ బ్యాంకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఎట్లాగూ అకౌంట్ వాళ్ళ బ్యాంక్లో ఉంటుంది కాబట్టి, మీరు ఆల్రెడీ కాంటాక్ట్ పర్సనే కాబట్టి మీకు ఎక్కువగా రిజెక్షన్ అనేది అక్కడ ఏం జరగదు. కాకపోతే మీరు డాక్యుమెంటేషన్ విధానంలో ఈ రేపు మెషినరీ అనేది మీరు కొటేషన్ సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకర్స్ వాళ్ళు దానికి చెక్ గానీ ఆర్టీజీఎస్ ద్వారా కానీ డబ్బులు ఇస్తారు, మెషినరీ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారో డబ్బులు వెళ్తాయి కానీ మెషినరీ తీసుకోరు, ఆల్రెడీ ఉన్న దాంతోనే నడిపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుద్దంటే డిఆర్పీస్ ఫ్యూచర్లో ఇన్స్పెక్షన్కి వెళ్తారు, బ్యాంకర్ కూడా ఇన్స్పెక్షన్కి రావచ్చు, మెషినరీ ఉందా లేదా అనేది కూడా చూస్తారు. మెషినరీ కనుక కొత్తదై ఉండి బాగా పనిచేస్తుందంటే వెళ్ళని కూడా మీరు మీకు 35% అనేది సబ్సిడీ హ్యాపీగా జమ అవుతుంది. కాకపోతే 90% కరెక్ట్ గానే ఉంటాయి, ఏ 10% కొంత తెలిసి మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారనేది నా ఉద్దేశం, అందరూ అలా ఉండరు. కాకపోతే ఇవన్నీ డాక్యుమెంటేషన్ లెవెల్లో మీరు డిఆర్పీకి ఎగ్జాక్ట్ డాక్యుమెంటేషన్స్ ఇవ్వండి, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ లెవెల్లో మేము మీకు హెల్ప్ చేస్తాం. ఈ 3 ఇయర్స్ అనేది స్టాగ్నేషన్ పీరియడ్ అనేది అంటాం, ఎందుకంటే 3 ఇయర్స్ సబ్సిడీ 35% రాగానే మీ ఖాతాలో జమ చేయడం జరగదు. దీనికి ఎప్పుడు ఇస్తారంటే మీ ఇండస్ట్రీ పెట్టిన పర్పస్ ఏంటి, మీరు ఉపాధి పొందాలి, ఒక 4 ఉపాధి దొరుకుతుంది మీ వల్ల, అది ఎప్పుడు జరుగుతుంది, మీ పరిశ్రమ అనేది కంటిన్యూస్ గా మినిమం 3 ఇయర్స్ నడిచిన తర్వాత. ఈ పరిశ్రమకి సంబంధించినంత వరకు మీరు అప్లై చేసింది మేము డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా మేము బ్యాంక్ కి పంపించిన తర్వాత మీకు 35% సబ్సిడీ క్లెయిమ్ అనేది బ్యాంకర్స్ పొందుపరుస్తారు. కాకపోతే అది ఎప్పుడు వస్తుంది అంటే ఆ క్లెయిమ్ అయిన తర్వాత ట్రాన్సిట్ అకౌంట్ లోకి వచ్చి మీకు జమ అవుతుంది, అంటే బ్యాంక్ సంబంధించిన మిర్రర్ అకౌంట్ అంటాము, దాంట్లో జమ చేస్తారు. ఆ డబ్బులు పరిశ్రమకి ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు కరెక్ట్ గా 3 సంవత్సరాలు రీపేమెంట్ ఈఎంఐ చక్కగా కట్టుకుని ఆ రీపేమెంట్ అంతా కూడా బ్యాంకర్స్ కి టైం కట్టి మీ సిబిల్ స్కోర్ బాగా ఉండి మీరు అన్ని విధాలుగా లబ్ధి పొందితే అప్పుడు మా బ్యాంకరు డిఆర్పీలు ఇన్స్పెక్షన్ చేసి 3 ఇయర్స్ వరకు పరిశ్రమ ఇంకా రన్నింగ్ లోనే ఉంది బాగా నడుపుకుంటున్నారని తెలిసింది.

0: తర్వాత ట్రాన్సిట్ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో 35% సబ్సిడీ గ్రాంట్ మీ అకౌంట్ లోకి జమ చేస్తారు. ఈఎంఐలు కంప్లీట్ అయి ఉంటే మీ సేవింగ్స్ అకౌంట్ లోకి ఇస్తారు, లేదంటే మీ అకౌంట్ లోకి జమ చేస్తారు లోన్ అకౌంట్ లోకి. ఇది మొత్తంగా ప్రాసెస్ అండి. పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ఎలా అప్లై చేయాలి, బ్యాంక్ ఎలా వెళ్తుంది. అయితే ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మనము మాట్లాడాం కదా. ఎలిజిబిలిటీ అంటే ఇండివిజువల్ అన్నాము, గ్రూప్ అన్నాము. ఇండివిజువల్ వాళ్ళకి మాక్సిమం 10 లాక్స్ వరకు గ్రాంట్ దొరుకుతుంది. 35% ఆర్ 10 లాక్స్ విచ్ ఎవర్ ఇస్ లెస్. అంటే సపోజ్ ఒకరు 1 కోటి రూపాయలు పెట్టుకున్నారు, 35% 35 లాక్స్ అవుతుంది. అండ్ 35 లాక్స్ ఇవ్వరు ఇండివిజువల్ కి, 10 లాక్స్ మాత్రమే మీకు అర్హత ఉంటుంది. ఎందుకంటే 35% ఆర్ 10 లాక్స్ ఇది మాక్సిమం లిమిట్ ఇండివిజువల్ యూనిట్ కి. కానీ మాక్సిమం ప్రాజెక్ట్ లిమిట్ ఏం లేదు. 35% మార్జిన్ అనేది సబ్సిడీ లిమిట్ మాత్రమే ఉంటుంది. సబ్సిడీ లిమిట్ 35. అండ్ దీంట్లో ఇంకోటి అండి, మీరు టోటల్ పెట్టే ప్రాజెక్ట్ లో 10% మార్జిన్ కింద మీరు జమ చేయాలి. అంటే ఇప్పుడు 10 లక్షల లోన్ తీసుకుంటున్నారు, 10% 1 లక్ష రూపాయలు మార్జిన్ అంటే యూనిట్ హోల్డర్ జమ చేయాల్సి ఉంటుంది. తర్వాత 90% బ్యాంకర్ లోన్ ఇస్తారు. ఈ రెండు కలిపిన తర్వాత శాంక్షనింగ్ అయిన తర్వాత 35% గ్రాంట్ వస్తుంది. అది పక్కన ట్రాన్సిట్ అకౌంట్ లో పెడతారు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. కానీ ముందే మీకు 35% అనేది ఇవ్వరు. 35% మైనస్ చేసి 65% లోన్ అట్లా వస్తుందని అనుకోవద్దు. ఇది ఎప్పుడైనా 3 ఇయర్స్ తర్వాతే మనకు వస్తుంది అనేది మనము ముందే ఆలోచించుకొని పెట్టాలి. ఇది ఇండివిజువల్ సంబంధించిన విషయం నేను చెప్పింది. వేర్ యాజ్ ఇంకా కొంత గ్రూప్స్ ఉంటాయి, ఎస్ఎస్జీస్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు 10 మంది కలిసి పెద్ద ఎత్తున ఒక ప్రాసెసింగ్ యూనిట్ లైక్ పసుపు ఉందనుకోండి, పెద్ద ఎత్తున మెషినరీ కొని దాన్ని పాలిష్ చేసి ఒక బ్రాండింగ్ చేసి మార్కెట్ చేసుకుందామని 10 కోట్ల ఇండస్ట్రీ అయింది అనుకోండి, మాక్సిమం 35% ఆర్ 3 క్రోర్స్ గ్రూప్స్ కి. ఈ గ్రూప్ అప్లికేషన్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన డిఆర్పీస్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు తయారు చేయడంలో. స్టేట్ లో ఉండే వాళ్ళ కమిటీ వాళ్ళు అంతా స్క్రూటినీ చేసి బ్యాంక్కి పంపిస్తారు అప్లికేషన్ శాంక్షనింగ్ కి. ఇది ఇండివిజువల్ అండ్ గ్రూప్ సంబంధించిన రెండు విషయాలు. ఇంకా ఏంటంటే కొంతమంది గ్రూప్ సభ్యులు ఉన్నారు, కొంతమందికి ట్రైనింగ్ అవసరం ఉందనుకోండి, వీళ్ళు డిఆర్పీకి చెప్తే దానికి సంబంధించి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాళ్ళు స్టేట్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ కొన్ని ఆఫీసెస్ మనకు హైదరాబాద్ లో కూడా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ట్రైనింగ్ కూడా పంపిస్తారు. అది మీరు గ్రూప్ గా వెళ్ళొచ్చు, ఇండివిజువల్ గా వెళ్ళొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు డిఆర్పీస్ చెప్తారు, లేదంటే జనరల్ మేనేజర్ ఆఫీస్కి వస్తే మీకు మిగతా సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది. మా కార్యాలయం అడ్రస్ వచ్చేసి జనరల్ మేనేజర్ వారి కార్యాలయము న్యూ కలెక్టరేట్ లో ఉంటుంది, 214 215 రూమ్ నంబర్లు. మీరు పిఎంఎఫ్ఎంఈలో దరఖాస్తులు పెట్టుకోవడానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీకు ఒకసారి చెప్తున్నాను, pmfme.mofpi.gov.in. ధన్యవాదాలు.
1: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి రిలే.
3: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు. వినండి పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద సప్తశైలాద్రివాస గోవింద గోవింద. ఈనాడు తిరుమల గిరులలో అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి మహోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. శ్రీ శేషశైలేంద్ర శిఖావతం సహం శ్రీ తింత్రిణి కీటక గేహజాతం శ్రీరామకృష్ణామృత రమ్య రూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నం. శేషశైల శిఖరాలలో స్వయం వ్యక్తమైనటువంటి దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని కనులారా దర్శించాలి అని, అలాగ దర్శించలేనటువంటి వారికి చెవులారా ఆ వైభవాన్ని వినాలి అనిపిస్తోంది కదా. అందువల్లనే ఆకాశవాణి ద్వారా ఈ అద్భుతమైనటువంటి వాచిక కైంకర్యాన్ని భగవానుడు శ్రవణం ద్వారా తొమ్మిది రకాలైనటువంటి భక్తి మార్గాలలో శ్రవణం మొదటిది. చక్కగా వినడం ద్వారా మనకు చెవుల ద్వారా స్వామి మన హృదయంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ చక్కని శుభమైనటువంటి పరిణామాన్ని కలిగిస్తాడు అని. శ్రవణ మంగళం శ్రీమదాతతం అని వినడం చేతనే శుభం కలిగిస్తాడట ఆ దేవదేవుడు. అందుతోనూ కూడా స్వామికి చాలా ప్రియమైనటువంటి వాడు శేషుడు. ఆ వైకుంఠంలో నిరంతరం అనుక్షణం కూడా వెన్నంటి ఉంటాడు, సేవ చేస్తూ ఉంటాడు. పాదుకలుగా అవ్వాలి అనుకుంటే పాదుకలవుతాడు, ఛత్రం కావాలంటే ఛత్రం అవుతాడు, గొడుగు కావాలి అనుకుంటే గొడుగు. ఇలాగా పాదుకలు ఉపధానం అనేక రకాలుగా భగవంతుని యొక్క సంకల్పానికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటాడు. యథేష్ట వినియోగార్హం శేష శబ్దేన కథ్యతే అని, అంటే భగవంతుని యొక్క నారాయణుని సంకల్పానికి అనుగుణంగా నడుస్తాడు ఆ భగవద్దాసుడాయ. తను భేదమ్ముల శయ్యగా గొడుగుగా ధామమ్ముగా దిండుగా ఘనపీఠమ్ముగా పాదుకా ద్వయముగా కౌసేయ వస్త్రమ్ముగా నిన్ను సేవించడు శేషభోగిపై నెంతే వేడుకను రేగు నీ కనక నీ కనయంబుల్ జయమంగళం మగుట దేవా వెంకటాద్రీశ్వరా. ఆనుభావం ఆ శ్రీనివాస విలాసంలో అంటారు ముదివర్తి వారు ముచ్చటగా, శయ్యగా గొడుగుగా ధామంగా అనేక విధాలుగా స్వామికి సేవ చేసే భాగ్యం మనకందరికీ సందేశం ఇస్తున్నారు. దాస్య భక్తికి ప్రతీకగా నిలుస్తున్నాడు శేషుడు, ఆయనను వెన్నంటి ఉంటాడు. అందువలనే శేషశాయి శేషస్థుత్యగ ఆ శేషసేనుడు అశేషమైన భక్తజనుల యొక్క దివ్య ఆ భావాల్ని స్వామికి విన్నవిస్తాడు. ఆయనే పతంజలిగా వచ్చాడు, భగవద్ రామానుజాచార్యులుగా వచ్చారు. అనేకమైనటువంటి జ్ఞాన భక్తి వైరాగ్య విశేషాలని అనుగ్రహించారు. వ్యాకరణ భాష్యాన్ని బ్రహ్మసూత్ర భాష్యాన్ని అనుగ్రహించారు. ఇలాగ మానవులకు అందరికీ కూడా 1000 పడగల శేషుడు ఆ ఆదిశేషుడు, 1000 పడగల మీద ఉండేటువంటి ఆ శేషుడు 7 పడగలుగా వచ్చే ఆ రామావతారంలో లక్ష్మణుడుగా వచ్చాడు, కృష్ణావతారంలో బలరాముడయ్యాడు. ఇలాగా భగవంతుని నిరంతరం వెన్నంటి ఉండేటువంటి పరమ భాగవతోత్తముడు 1000 నోళ్లతో స్వామిని కీర్తిస్తారట. భగవత్కీర్తనం అనేటువంటిది ఒక చక్కని అద్భుతమైనటువంటి విశేషమైన భక్తి సంప్రదాయం. స్తుతి అనేటువంటిది వేద వాంగ్మయం దగ్గర నుంచి ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను స్తోత్రం చేయడం, తద్వారా మనలో గుణ వికాసం కలుగుతోంది. అందువలనే ఆ భగవత్ స్తోత్రం అనేది విశేషంగా ఉంటోంది అని. ఈనాడు నవరాత్ర బ్రహ్మోత్సవాలు మనం పోయిన మాసంలోనే వీక్షించాం, దర్శించాం, విన్నాం. ఈ కాలాన్ని అనుసరించి సౌరమానము చాంద్రమానము అని చంద్రుని అనుసరించి సూర్యుడిని అనుసరించి కూడా మనం కాలాన్ని లెక్కించడం జరుగుతుంది. దీనిలో చాంద్రమానంలో అధిక మాసం అని వస్తుంది, దాన్ని సర్దుబాటు చేస్తూ అధిక మాసం అంటారు. అప్పుడు 2 సంవత్సరాలకు ఒక్కసారి ఈ బ్రహ్మోత్సవాలు, 2 బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. భగవద్ అనుగ్రహం ఒకనొక కాలంలో ప్రతి మాసంలో కూడా దాదాపు సంవత్సరంలో 10 మాసాలు కూడా జరిగేవి అని కూడా చరిత్ర మనకు చెప్తోంది. భగవంతుణ్ణి సర్వకాల సర్వావస్థలలో దర్శించడం, భావించడం, సేవించడం, కీర్తించడం, స్తుతించడం ద్వారా మానవుని యొక్క మనస్సు క్షాళితమవుతోంది, పవిత్రమవుతోంది, దృష్టి మన దృష్టి కానీ మన శ్రవణేంద్రియం

0: కానీ మన శారీరకమైనటువంటి సర్వ అవయవాలన్నీ కూడా పరమాత్మ యందే అభిముఖమై సాగాలట. అందువల్లనే మనకు అనేక ఉత్సవాలను ఏర్పాటు చేశారు మహానుభావులు. ఆ తిరుమల మాడ వీధులలో స్వామివారు తూర్పు దక్షిణ మాడ వీధుల నుంచి క్రమంగా పశ్చిమ మాడ వీధి చివరికి వెళ్తూ ఉన్నారు. ఆ విశేషాలని ఇక్కడ అనేక మంది భాగవతోత్తములు నిరంతరం స్వామిని సేవిస్తుంటారు. ఆ విశేషాలని మన మధుసూదన్ గారు మరింత గొప్పగా అభివర్ణిస్తారు. వీక్షిద్దాం, శ్రవణం చేద్దాం. గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవత మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఈరోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉభయ దేవేరులతో స్వామి పెద్దశేష వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో స్వామి విహరిస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం ఆదిశేష నమోస్తుతే శయ్యాసనాది రూపైశ్చ స్వామినం సేవితే భవానని భక్తులంతా కూడా ఆదిశేషుని గురించి చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. ఆహా, ఏమి భాగ్యము, ఎంత సుకృతము, ఇన్ని జన్మల్లో తమరు చేసుకున్నటువంటి పుణ్యము స్వామిని తమ పైన వేయించేయించుకొని ఉభయ దేవేరులతో ఆయన మోస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామి భాగ్యాన్ని, దర్శన భాగ్యాన్ని ఆదిశేషుడు కల్పిస్తూ ఉన్నారు. స్వామి వేదాలలో విహరించేటువంటి స్వామి ఈ కలియుగంలో శ్రీవారి ఆలయానికి నాలుగు వైపులా నాలుగు మాడ వీధులు ఉన్నాయి. అందులో తూర్పున ఉన్నటువంటిది ఋగ్వేదంగా, దక్షిణాన ఉన్నటువంటిది యజుర్వేదంగా, పరమట వైపు ఉన్నటువంటిది సామవేదంగా, ఉత్తరం వైపున ఉన్నటువంటి అధర్వణ వేదంగా మనకు వేదాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి, పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. పదకవిత పితామహుడు అన్నమాచార్యులు వారు కూడా వేదములే శిలలై వెలసినిది కొండ అని ఆయన చక్కగా స్తుతించినారు. దివ్య దృష్టితో పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఆ దర్శన భాగ్యాన్ని పొంది వారు చక్కగా కీర్తించి ఉన్నారు. అందుకేనేమో స్వామి ప్రతి నిత్యము కూడా ఉభయ దేవేరులతో ఈ మాడవీధులలో విహరిస్తూ ఉంటారు. అయితే ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో విశేషం ఏమిటా అంటే స్వామిని ఆశ్వీజ మాసంలో జరిగేటువంటి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో సాక్షాత్ బ్రహ్మదేవుడే స్వయంగా తాను ఉండి స్వామివారి యొక్క ఉత్సవాలు నిర్వహిస్తారట. ఈ విధంగా అనాది కాలం నుండి కూడా వారు ముందు ఉండి స్వామివారి యొక్క కైంకర్యం నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఈరోజు పెద్దశేష వాహన వైభవాన్ని వీక్షించడానికి తండోపతండాలుగా భక్తులంతా కూడా విచ్చేసి స్వామి యొక్క ఆ దర్శన భాగ్యం పొంది తరిస్తూ ఉన్నారు. అందుకే చెప్తారు స్వామివారి యొక్క అనేక ఉత్సవాలలో కూడా స్వామికి కంకణం కడుతూ ఉంటారు. ఆ కంకణంలో ఈ ఆదిశేషుని ఆవాహనం చేస్తూ ఉంటారు. అనంత శిరసే నిత్యం అనంతాక్షాయ తీనమహ అనంత చరణాయాధ శ్రీశీల నిలయాయిచ. స్వామికి జరిగేటువంటి ప్రతి కైంకర్యంలో ఆదిశేషుడు లేకుండా ఉండరు. అంటే ఆదిశేషుడు అనగా అర్థమేందంటే ఆది అంటే మొదట, శేషుడు అంటే దాసుడు. వైకుంఠంలో కానీ భూలోకంలో కానీ భగవంతుడికి ఉండేటువంటి భక్తుల యొక్క గుంపులో మొట్టమొదటి వారు ఎవరన్నా ఉండారా అంటే అది ఆదిశేషుడే అని చెప్తూ ఉంటారు. అందుకే స్వామిని నిత్యము సేవించుకుంటూ తరిస్తూ ఉంటాడు. ఈ కొండకే శేషాచలము అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఈ పర్వతం యొక్క స్వరూపం కూడా మనం చూస్తూ ఉంటే ఆ ఆదిశేషుడు అవతారంగా ఒక పెద్ద పాము పడుకొని ఉంటే ఎలా ఉంటుందో అలా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. వైకుంఠంలో ఉన్నటువంటి ఆ క్రీడాచలమే ఇక్కడికి వచ్చి ఆదిశేషుడిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఆదిశేషుడి పైన స్వామి ఆనంద నిలయాన్ని ఏర్పరచుకుని ఉభయ దేవేరులతో ఉన్నారు. దివ్య చందన లిప్తాంగం, దివ్య మాలా విభూషితం, శ్రీభూమిభ్యాం సుఖాసీనం, రత్నసింహాసనే శుభే. ఆ స్వామి ఆనంద నిలయంలో నిత్యవాసం చేస్తూ తనను దర్శించడానికి వచ్చినటువంటి భక్తుల యొక్క ఆ కోరికలన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా అహరహ ఉపయాతై సేవ్యమాను అర్థి బృందై, గుంపులు గుంపులుగా స్వామిని దర్శించి ఆనంద నిలయంలోకి ప్రవేశించి గరుడాల వారి నుంచి రెండు చేతులు ఎత్తి శిరస్సును ఉంచుకుని గోవింద వేడు ఏడుకొండల వాడ మా కోరికలు నెరవేర్చమని ప్రతి ఒక్కరు కూడా మనం అడుగుతూ ఉంటాం. స్వామి అడగడమే ఆలస్యం, వెంటనే మన కోరికలను నెరవేర్చు.

0: చేర్చి పంపిస్తూ ఉంటారు. అందుకే భక్తులందరికీ కూడా స్వామి అంటే అంత ఇష్టం. ప్రియ ప్రజానాం దాత ఇవ అంటారు. ప్రజలందరికీ భక్తులందరికీ ఇష్టమైన వాడు ఎవరు అంటే దాత. ఎవరైతే కోరిన వెంటనే మనకు ఆ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటారో వారంటే స్వామికి భక్తులకి చాలా ఇష్టం. అందుకే స్వామి వారి యొక్క ఆ వాహనంగానే కాదు, పూర్వకాలంలో ఈ ఒక కథ ఉన్నది ఈ యొక్క శేషవాహనం గురించి. స్వామివారి యొక్క ఆ నాభి దగ్గర ఉన్నటువంటి నాగాభరణం యొక్క చరిత్ర ఒకటి ఉన్నది. అంతకుముందు ఆదిశేషుడు నాగాభరణ రూపంలో స్వామి దగ్గర ఉండేవారు కాదంట. ఒకనొక దశలో విజయనగర సామ్రాజ్య రాజులు అనగా నరసింహ గజపతి రాజు అనుకుంటా, వారు తిరుమలకి విచ్చేసి స్వామివారిని దర్శించి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులకి అధికారులకి కొంత సొమ్మును ఇచ్చి మా పేరు పైన తిరుమల క్షేత్రంలో ఒక మండపాన్ని నిర్మించండి అని చెప్పి వారు ఇక్కడ నుంచి బయలుదేరి తీర్థయాత్ర చేసుకుంటూ రామేశ్వరం వెళ్ళారట. రామేశ్వరం వెళ్ళిన వెంటనే ఆదిశేషుడు కలలో వచ్చి ఇంతటి భూమిని నేను మోస్తూ ఉన్నాను, ఎస్శేష సతతం సహస్ర ప్రణవాన్ ఏకేన మూర్ధనావహన్ బ్రహ్మాండాని బహువుని పంకజల ప్రాయణ విభ్రాజితే తం శేషం దదతం స్వవామచరణే అని చెప్పినట్టుగా ఇంతటి భూమిని నేను మోస్తూ ఉన్నాను. ఓ రాజా, మళ్ళీ నా పైన గోపురం అవసరమా? నాకు నన్ను ఒక ఆభరణంగా చేసి స్వామికి సమర్పిస్తే ఆ స్వామిని నేను సేవించుకుంటాను కదా అని కోరుకున్నాడంట. వెంటనే వారు తిరిగి వచ్చి ఇక్కడికి విచ్చేసి నాగాభరణం తయారు చేసి భగవంతుని సమర్పించినారు. అప్పటి నుండి స్వామిని సేవించుకుంటూ నిత్యము కూడా ఒక క్షణకాలం కూడా విడిచిపెట్టకుండా స్వామివారి యొక్క ఆ సేవలో మునిగి తరిస్తూ ఉన్నారు. అలా ఆదిశేషుడు ఎన్నో కాలాల నుండి అనాది కాలము నుండి, అందుకే అనంతుడు ఉన్నారు, నాస్తి అంతః, ఆయనకు చివరి అనేటువంటిది ఉండదు. ఈ కలియుగంలో సూర్యచంద్రాదులు ప్రకాశించేంత వరకు, గంగాది నదులు ప్రవహించేంత వరకు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ప్రకాశించేంత వరకు, అదే హిమాలయ పర్వతాలు అన్నీ కూడా ఉన్నంత వరకు స్వామివారు భూమిపైనే ఉంటారు. స్వామిని సేవించుకునేదానికి ఆదిశేషుడు గరుత్మంతుడు, అదేవిధంగా ఆయన నమ్ముకున్న భక్తులంతా కూడా నిత్యము స్వామిని సేవించుకుంటూ ఉంటారు. కాబట్టి అంతటి మహావైభవంతో స్వామివారి యొక్క నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున భక్తులంతా కూడా కోలాటాలు, కొంతమంది నృత్యము, కొంతమంది స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ గానం చేస్తూ ఉన్నారు, కొంతమంది వేద పారాయణం చేస్తూ ఉన్నారు. జీఎంగార్లు వారి యొక్క శిష్య బృందమంతా కలిసి నారాయణ దివ్య ప్రబంధాన్ని చక్కగా పాశురాలను పఠించి స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. మరోవైపున గోవింద నామాలతో తిరుమల గిరులన్నీ కూడా మారుమరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా గోవింద గోవింద గోవింద అనేటువంటి నామంతో మనకు వినిపిస్తూ ఉన్నది. ఈ సందర్భాన్ని చూస్తే ఆనాడు కృష్ణ పరమాత్మను గోపికలంతా కూడా చేరి గోవింద అనుచరా సర్వే గోవిందాసక్త చేత సహా అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ గోవిందాన్ని చూసి అందులోనే చూసుకుంటూ ఉండేరు. ప్రతి పదార్థంలోనూ, ప్రతి రాయిలోనూ, ప్రతి చెట్టులోనూ, ప్రతి జంతువులోనూ ఆ కృష్ణ పరమాత్మనే వారు చూస్తూ తరించారంట. అందుకే ఈనాడు కూడా ఆ గోపికలంతా కూడా దేవతాంశం కాబట్టి ఎప్పుడూ స్వామిని సేవించుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. వారంతా కూడా మర్త్యా మనుష్య భవనే మతమాశ్రయంతే, ఈ భూలోకంలో మానవుల రూపంలో స్వామిని సేవించుకుంటూ ఉంటారంట. అందుకే కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమలలో నడిచేటువంటి ప్రతి భక్తుడు కూడా భగవంతుడి యొక్క ప్రతినిధి, వారిలో దైవతత్వం ఉంటుంది. కాబట్టి వారిపైన ప్రేమగా మన స్వామి ఏ విధంగా దయతో ఉంటారో మనం కూడా ప్రేమతో ఉండాలా. అందుకే స్వామివారి యొక్క ఉత్సవాలను వీక్షించిన వారికి ఇహ మళ్ళీ జన్మ అనేటువంటిది లేకుండా శాశ్వతమైనటువంటి మోక్షం లభిస్తుంది అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం చెప్తూ ఉన్నది. అలాంటి స్వామివారి యొక్క పెద్ద శేషణ వాహన వైభవాన్ని రామకృష్ణ శేషయ్య గారి మాటల్లో విందాం.
1: చాలా చక్కని మనకు తెలియని విశేషాలు, ఆ ఆభరణం ఆ మహారాజుకి స్వప్నంలో కనిపించే విశేషాన్ని మనం అందరూ చక్కగా తెలుసుకున్నాము. ఈనాడు పెద్ద శేషవాహనంలో శ్రీదేవితో భూదేవితో కూడినటువంటి ఆ శ్రీనివాసుడు సవ్యం పాదం ప్రసార్య ఆశ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాధాయ సవ్యేతరమితర భుజే నాగభోగే నిధాయ పశ్చాద్ బాహుద్వయేన ప్రతిభట శమనే ధారయన్ శంఖచక్రే దేవి.

భూషాదిదిష్టో సజయతి జగతాం శర్మ వైకుంఠనాథ అని, ఆ వైకుంఠంలో ఉండేటువంటి స్వామిని నేనే అని ఇక్కడ మనకు సూచిస్తూ, ఆ పరవ్యూహ విభవ అంతర్యామి అత్యాస్వరూపంగా ఉండేటువంటి ఆ పురుషోత్తముడు ఈనాడు

తపవారణాది శరీరభేదైస్తవ శేషతాంగతై యథోచితం శేష ఇతీరితే జనై అనే పెద్దల యొక్క మాట. విశేషమైన జ్ఞాన బల శక్తి స్థితులు కలిగినటువంటి వాడు తన ఫణామణి పంక్తుల చేత దివ్య వైకుంఠ విమానాన్ని ప్రకాశింపజేసేవాడు ఆ శేషుడైనటువంటి వాడు. అలాంటి ఆ ఆదిశేషుడు ఒకనొక సమయంలో వినతా కద్రువుల యొక్క సంతానంగా మనకు ఆ వైనతేయుడు గరుత్మంతుడు కనిపిస్తాడు. కద్రువ యొక్క సంతానంలో అనంతుడు, వాసుకి, ఇలాగా ఆదిశేషుడు వీరంతా ఉంటారు. ఒక సర్పము సర్పాన్ని సంతానంగా పొందటం ఏమిటి అనిపించవచ్చు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఒక మనుష్య స్త్రీ సర్పాన్ని కన్నది అని కూడా మనకు తెలియటం జరుగుతుంది. కాబట్టి ఈ సృష్టి ఆరంభంలో కద్రువ అనే ఆమె సంతానాన్ని కన్నది, సర్పాలను, సరీసృపాలను. ఇలాగా వీరంతా కూడా లోకానికి ఉపద్రవం కలిగిస్తున్నారు అని అంటే ఆ జనమేదేవిని సర్పయాగంలో అయిపోతారు అని తపస్సు చేశాడు, మనస్సు బాగుండలేదని. అలాగ వచ్చి తపస్సు చేసి నారాయణ సాక్షాత్కారం పొందాడని కూడా ఒక గాథ. ఆ శేషాద్రి అని ఆ శేషులు తపస్సు చేసి సర్పరూపంలో ఈ కొండంతా కూడా సర్పాకారంలో ఉంటోంది అని, శిరోస్థానంలో ఉంటాడు స్వామి, అలాగా నృసింహుడు వీరంతా ఉన్నారు అని కూడా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందువలనే ఆ ఆదిశేషుడు ఆదినారాయణుణ్ణి ఆరాధ్య దైవంగా భావించి జ్ఞానాన్ని కూడా ప్రసరింపజేశాడు. 1000 భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను స్మరించడానికి 2004 ఉపయోగించాడట ఆదిశేషుడు. బ్రహ్మగారు 6 దిక్కులతో స్తుతించాడు అని, చతుర్వేదాలని అందుకోసమే ఉపయోగించాడు అని, ఇలాగా అనేక రకాలుగా భగవంతుణ్ణి స్తుతించేటువంటి ఆ పురుషోత్తముడి యొక్క నామస్మరణ పని శైలాధిపుడి ఇతడే కలియుగ ప్రత్యక్ష దైవంబు మాకును మా పూర్వజులెల్లవారలకు ఈ గోవుందుడే ప్రాణమై ధనమై దిక్కై ఉన్నవాడు జగదాధారుండు శ్రీ శ్రీనివాసుని నిర్వ్యాజ కృపామృతార్ద్ర శుభదృష్టుల్ మమ్ము రక్షించుతన్. ఈ ఫణిశైలాధిపం అంటే ఆ శేషాచల కొండలలో అపురూపమైనటువంటి ఆ వృక్షజాతులు అనేకమున్నాయి అని, ఇవన్నిటినీ కూడా మనం ఈనాడు ఈ కొండలలో 7 దేవతలు ఋషులు అందరూ కూడా ఇక్కడ వృక్ష రూపంలో పర్వత రూపంలో ఉంటారు అని కూడా మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. వైఖానస భగవత్ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని 9 పాటు నవాహిక బ్రహ్మోత్సవాలు, ఇందాక వారు చెప్పినట్లుగా బ్రహ్మదేవుడే ప్రార్థించి కలియుగ ఆరంభంలో ఈ ఉత్సవాలని నిర్వహించడం విఘ్నో మునీంద్రుల ద్వారా నిర్వహించారు అని కూడా మనకు పురాణాలు చెబుతాయి. దానిలో సంతోషాన్ని పొందిన స్వామి ఆ బ్రహ్మాది దేవతలంతా కూడా ప్రార్థిస్తే ఈ కలియుగంలో ఉన్నటువంటి వారందరినీ కూడా నీ దర్శన మాత్రం చేతనే అనుగ్రహించవయ్యా, శ్రవణాదిష్టవర్షినం నీ నామాన్ని విన్నంత మాత్రం చేత, నీ కళ్యాణ గుణాలను స్తుతించినంత మాత్రం చేత వారికి సకల శుభాలను అనుగ్రహించు అని అగస్త్యాది మహర్ష్యాదులు, బ్రహ్మాది దేవతలు, ఇలాగా మహాశంఖన మహారాజు అని ఇలాగ మహారాజులు అందరూ కూడా, మేము ఎంతో తపస్సు చేసి ఎంతో గొప్ప సాధన చేస్తే కానీ
నీ దర్శనం కాలేదయ్యా, కానీ ఈ అలసులు, మందబుద్ధులు, దీర్ఘరోగులు కలియుగంలో ఉన్నటువంటి వారి స్థితిని చెప్పారు. ఇలాంటి వారంతా కూడా ఉన్నతమైన స్థితిని పొందాలి అనంటే నీ నామ గుణ కీర్తనం చేత ఉత్తమ స్థితి కలుగుతోంది. హే దేవా, శ్రీనివాస, వెంకటేశ, ఇలాంటి దయా అమృత తరంగాలు వరగో

0: విన్న కథాసుధా రసమహావర్షోరుధారా పరంపరంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిం ప్రవిస్తర దుర్దాంత దుర్దన అనకు భాగవతంలో అంటారు. వర గోవింద కథాసుధారస మహావర్షోరుధారా పరంపరలంగాక ఆ గోవింద నామ సంకీర్తన అనే అమృత వర్షం కురవాలట. నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని అని మనకు చెప్తారు కదా, అలాగ నోరు ఉన్నందుకు నారాయణుని యొక్క దివ్య నామ అక్షర స్మరణ చెయ్యాలి అని. అలాంటి భాగ్యాన్ని కలిగిస్తోంది ఈ బ్రహ్మోత్సవం. మనం ఎక్కడ ఉన్నా కూడా దూరం కాదు, దగ్గర కాదు, మన మనస్సులో భగవంతుని యొక్క ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ ఆయన నామాన్ని నోరారా కీర్తన చేస్తూ ఉంటే అక్కడే పరమాత్మ ఉంటాడు అని మనకు అనేక మంది భక్తుల యొక్క చరిత్రలు ఈ తిరుమల క్షేత్రంతో సంబంధమైనటువంటివన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అలాంటి ఆ భక్తుల యొక్క విశేషాలు, భాగవతోత్తముల యొక్క విశేషాలని, దీనిలో ఉన్నటువంటి ఆ వైభవాన్ని కూడా మన మధుసూదన్ గారు అందిస్తారు. గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. స్వామివారు పెద్ద శేషవాహనంలో ఎలా కనిపిస్తున్నారంటే, ఏడు పడగలు ధరించి ఉన్నాడు ఆ శేషుడు. రేపటి రోజున చిన్నశేషవాహనంలో వస్తారు. చిన్నశేషవాహనంలో ఐదు పడగలు మాత్రం ఉంటాయి. స్వామివారి యొక్క వైభవాన్ని ఎంతగానో కీర్తిస్తూ ఉభయ దేవేరులతో స్వామి వజ్ర వైడూర్య ఆభరణాలన్నీ కూడా ధరించి దేదీప్యమానంగా స్వామి ప్రకాశిస్తూ మాడవీధులలో విహరిస్తూ ఉన్నారు. స్వామి చెప్తూ ఉన్నారు, మత్పాదౌ శరణం రజేది శరణౌ సంసార సింధుస్తద జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా అతిష్టద్ దయాసాగర సశ్రేయాంసి చతుర్భుజ కలయితాం శ్రీ శ్రీనివాస ప్రభు. స్వామి ఎందుకు ఈ కొండపైన వేంచేసి ఉన్నారు అంటే భక్త సంరక్షణ కోసమే. స్వామి చెప్తారు, వైకుంఠం వా పరిత్యక్షేన భక్తాన్ త్యక్తుముచ్చహే. వైకుంఠాన్ని నేనే విడిచి ఉండగలను గాని నా భక్తులు నేను విడిచిపెట్టి ఉండలేను అని చెప్పి స్వామే స్వయంగా ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే స్వామి తన యొక్క హస్తాన్ని అలా కాళ్ళ వైపు చూపిస్తున్నారు, పాదాల వైపున, మా నా యొక్క పాదాలను ఆశ్రయించండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్తూ ఉన్నారు. మత్పాదౌ శరణం రజేతి శరణౌ సంసార సింధుస్తత. మీకు నన్ను సేవించుకున్నట్లయితే ఈ యొక్క సంసారం అనేటువంటిది చిన్న కాలువగా తయారవుతుంది. నిజంగా సంసారం అనేటువంటిది సముద్రంగా మనం అంతా కూడా భావిస్తూ ఉంటాం. అందుకని స్వామిని నమ్ముకున్న వాళ్లకు ఎలాంటి కష్టాలు ఉండవు అని శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇదే విషయాన్ని మనకు ఎందరో భాగవతోత్తములంతా కూడా చేసి దర్శింపజేసినారు. స్వాత్సల్యాద్ అభయప్రదాన సమయాద్ ఆర్తార్థి నిర్వాపణాద్ ఔదార్యాద్ అఘశోషణాద్ అగణిత శ్రేయ పద ప్రాపణాద్ సేవ్య శ్రీపతిరేక ఏవ జగతాం ఏతే అభవన్ సాక్షిణ ప్రహ్లాదస్య విభీషణస్య హరిరాటు పాంచాలి అహల్యా ధ్రువ. వీరంతా కూడా భాగవతోత్తములు పరమాత్మను సేవించి వారంతా కూడా తరించినారు. వాత్సల్యంలో ప్రహ్లాదుడికి స్వామి ఎంతో వాత్సల్యాన్ని ప్రదర్శించినారు నరసింహస్వామి. ఆ తర్వాత యుగంలో విభీషణుడికి శ్రీరామచంద్రుడు అభయాన్నిచ్చి ఆదుకొని ఆయన చక్రవర్తిని చేసినారు. ఆ తర్వాత కాలంలో ఆ యొక్క గజేంద్రుణ్ణి రక్షించడానికే స్వామి మహావిష్ణువే శంఖుచక్రాలు కూడా ధరించకుండా వేగంగా భూలోకానికి విచ్చేసి ముసల్ని సంహరించి ఆ గజేంద్రుణ్ణి రక్షించినారు. అదేవిధంగా పాంచాలి ఆవిడ్ని కూడా స్వామి రక్షించడం ఔదార్యం చేత. అగశోషణాద్దు అదేవిధంగా ఆ అహల్య యొక్క అపరిమితమైనటువంటి ఎంతో తీరనటువంటి ఆ పాపం నుండి ఆవిడను రక్షించినాడు శ్రీరామచంద్రుడిగా. ఆ తర్వాత అగణితమైనటువంటి పదాన్ని, ఉత్తమమైనటువంటి పదాన్ని స్వామి సమర్పించినారు ఆ మహావిష్ణువుగా ధ్రువుడికి. ఈ విధంగా స్వామిని సేవించుకున్న వాళ్లకు ఎవరికీ కూడా లోటు ఉండదు. ఆ పరమాత్మే కలియుగంలో కల్పవృక్షంగా కామధేనువుగా మనకు సర్వస్వము స్వామి అయి తిరుమల క్షేత్రంలో నిత్యనివాసం చేస్తూ వచ్చిన భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అమ్మవార్లు కూడా వారు తక్కువ కాదు. ఒకవైపున శ్రీదేవి అమ్మవారు

0: మరోవైపున భూదేవి అమ్మవార్లు ఉభయ దేవేరులతో కూడుకున్నటువంటి ఆ పరమాత్మ పెద్దశేష వాహనంలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ తరింపజేస్తూ ఉన్నారు. ఇలాంటి స్వామి యొక్క వైభవాన్ని చూసిన వాళ్లకు, ఆకాశవాణి ద్వారా విన్న వాళ్లకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఇ నాగమునయ్య, కె శ్రీనివాసులు, ఏ రమేష్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టు తలుపులు అందరి కోసం తెరిచే ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. యువత నూతన ఆలోచనలతో దేశ అభివృద్దికి దోహదపడాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ను నిర్దేశిత నిరసన స్థలం జాబితా నుండి తొలగించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ తెలిపారు. ఆసియా క్రీడల్లో 27 పతకాలు సాధించిన క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. వార్తల వివరాలు. సుప్రీంకోర్టు తలుపులెల్లప్పుడూ అందరి కోసం తెరిచే ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘం విషయంలో వారు లేవనెత్తాలనుకున్న సమస్యలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. విచారణలో ఉన్న అంశాలపై సమావేశం కావడం అధికారాల విభజన సూత్రానికి విరుద్దమని తెలిపారు. ప్రభుత్వ పాలనకు సంబంధించిన విషయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోబోవని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేస్తూ
1: सुप्रीम कोर्ट के द्वार सबके लिए खुले हैं. कोई भी पिटीशन कोई भी चाहे वो आम नागरिक है या कोई माननीय सदस्य है किसी इलेक्टेड बॉडी का कोई भी है. भारत का हर नागरिक का उसका अधिकार है वो हमारे पास आए. हम कानून की व्यवस्था और कानून के अनुरूप सुनवाई करेंगे और जो जिसको बनता है उसको जरूर उसका अधिकार वो देंगे.
0: యువత నూతన ఆలోచనలతో దేశ అభివృద్దికి దోహదపడాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ 140 కోట్ల జనాభా కలిగిన భారత్లో యువత అధికంగా ఉందని గుర్తు చేశారు. అనేక దేశాలు వృద్ధాప్య జనాభా సమస్యను ఎదుర్కొంటుండగా భారత్లో సగటు వయసు 30 ఏళ్లలోపే ఉందన్నారు. రాబోయే 3 దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని కేంద్ర మంత్రి చెప్పారు.
2: All we have to do is to demonstrate the strength of 1.4 billion people. So you are an aging population, I have a young population. My average age is below 30 years. For the next 30 years, I will remain below. So from now until 2047, I will become a $30 trillion economy and the fastest growing large economy. I tell every minister, this is a paper, you put any growth rate you want and calculate your GDP in the next 22 years, up to 2047. Let's put the two numbers side by side and then realize.
0: ఇదిలా ఉండగా 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ $30 trillion స్థాయికి చేరుకుంటుందనే నమ్మకాన్ని కూడా కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ను నిర్దేశిత నిరసన స్థలం జాబితా నుండి తొలగించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జంతర్ మంతర్ను నిరసనలు తెలిపే ప్రదేశం నుండి డీనోటిఫై చేస్తున్నామని పేర్కొన్నారు. ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, బైఠాయింపులు వంటి కార్యక్రమాలు నిర్వహించడానికి 3 ప్రదేశాలను గుర్తించామని ఆయన వెల్లడించారు. అవి రామ్లీలా గ్రౌండ్, బురారి గ్రౌండ్, ఈస్ట్ ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్గా తెలిపారు. ఇక నుంచి ఆ 3 ప్రాంతాల్లోనే ఆందోళనలు, ప్రదర్శనలు, బైఠాయింపులు చేసుకోవాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సూచించారు. ఇందుకోసం త్వరలోనే వేరువేరుగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను విడుదల చేస్తామని తెలిపారు. జపాన్లో ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో 27 పతకాలు సాధించిన 3 సేవలకు చెందిన క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఈ క్రీడాకారులు 6 స్వర్ణ పతకాలు, 11 రజత పతకాలు, 10 కాంస్య పతకాలు గెలుచుకుని భారతదేశం మొత్తం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిపారు. క్రీడాకారుల క్రమశిక్షణ, కృషి, జట్టు స్ఫూర్తిని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా ప్రశంసించారు. క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో మిషన్ ఒలింపిక్ వింగ్, కోచ్లు, సహాయక సిబ్బందిని కూడా ఆయన అభినందించారు.
3: एक मेडल के पीछे बहुत सारी कहानियां होती हैं, बहुत सारे संघर्ष भी होते हैं. कितनी कठिनाइयों का आपको सामना करना पड़ता है, फिर भी आपका हौसला, आपका जज्बा बराबर बुलंद रहता है. आपके पूरे संघर्ष के पीछे आपके कोच की भी बहुत महत्वपूर्ण भूमिका है. आपके सपोर्ट स्टाफ, आपके फिजियो और जो न्यूट्रिशनिस्ट हैं और परिवार, सभी का योगदान है. मैं उन सभी का आज अपनी तरफ से अभिनंदन करता हूं.
0: దేశీయ క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. అహ్మదాబాద్లోని వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడలు 2026ను ఆయన ఈరోజు ప్రారంభించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, గుజరాత్ ప్రభుత్వ సహకారంతో ఈ క్రీడలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు సుస్థిరమైన క్రీడా వ్యవస్థను రూపొందిస్తున్నాయని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ స్మారక పురస్కారం రాబర్ట్ ఇహాల్, మైకేల్ వుడ్ఫోర్డ్లకు లభించింది. స్థూల ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో సూక్ష్మ ఆర్థిక శాస్త్ర పునాదులపై వారు చేసిన పరిశోధనలకు ఈ పురస్కారం ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే విధానాలను మరింత సమర్థంగా రూపొందించేందుకు ఆర్థిక నమూనాలను పునర్నిర్మించవచ్చని ఈ ఇద్దరు పరిశోధకులు నిరూపించారు. ద్రవ్యోల్బణం, ఉత్పత్తి, వినియోగం వంటి స్థూల ఆర్థిక అంశాల మధ్య గణాంక సంబంధాల ఆధారంగా మాత్రమే నమూనాలను రూపొందించకుండా సూక్ష్మ ఆర్థిక శాస్త్ర పునాదులపై వాటిని నిర్మించడంపై వీరు దృష్టి సారించారు. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆయుధాలు, సాంకేతికత పరికరాలు వంటి అన్ని రంగాలలో స్వావలంబన, ఆధునీకరణ సాధించడంపై దృష్టి సారించిందనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత సైన్యం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ, భారతదేశం తన రక్షణ అవసరాలలో గణనీయమైన వాటాను దేశీయంగానే తయారు చేస్తోందని తెలిపారు. సైనికులకు మంచి ఆహారం, సరైన పరికరాలు, నాణ్యమైన శిక్షణ, తగిన సౌకర్యాలు కల్పించడం వంటివి వారి మనోధైర్యాన్ని పెంచడంలో సహాయపడతాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత్, యునైటెడ్ కింగ్డమ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత్ యూకే సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటీ జెట్కో 16వ సమావేశం సందర్భంగా జెట్కో బిజినెస్ ప్లేనరీలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, నిరంతర సంప్రదింపులు, పటిష్టమైన సంస్థాగత యంత్రాంగాలు, మెరుగైన సహకారం ద్వారా భారత్ యూకే ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంపొందించడానికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఇది ఇరు దేశాల వ్యాపారాలకు కొత్త అవకాశాలను అందిస్తుందన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ ద్వారా లభించిన అవకాశాలను విస్తృత వాణిజ్యం, పెట్టుబడులు, భాగస్వామ్యాలు, ఉద్యోగ కల్పనగా మలుచుకోవాలని భారత్, యునైటెడ్ కింగ్డంలోని వ్యాపార సంస్థలకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. దేశంలోని ఆసుపత్రుల్లో అందించే సేవలు, సౌకర్యాలకు వసూలు చేసే ధరలను స్పష్టంగా ప్రదర్శించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. చికిత్సకు ముందే రోగులకు వారి వైద్య ఖర్చులను ప్రణాళిక చేసుకోవడానికి ఈ విధానం సహాయపడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ్ పేర్కొన్నారు. ఈ విషయమై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత పారదర్శకంగా, జవాబుదారీగా, రోగుల అవసరాలు

0: అనుగుణంగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ నిబద్దతను ఈ విధానం బలపరుస్తుందన్నారు. ఆర్థికాభివృద్దిని పర్యావరణ భద్రతతో అనుసంధానించాలని కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సూచించారు. న్యూఢిల్లీలో ఈరోజు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారుల కోసం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారతదేశ అడవులు, వన్యప్రాణులు, పర్యావరణ వారసత్వాన్ని పరిరక్షించడంలో అధికారుల కృషిని అభినందించారు. పౌర భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా వన్యప్రాణుల పరిరక్షణ, అటవీ వృక్ష విస్తీర్ణాన్ని పెంచడం, చిత్తడి నేలల పరిరక్షణ, ప్రకృతి దృశ్యాల పునరుద్దరణలో భారతదేశం సాధించిన పురోగతిని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. వాతావరణం. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఛత్తీస్గఢ్లలో రేపటి వరకు ఉరుములతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారేకల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహేలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశముందని తెలిపింది. ఇదిలా ఉండగా రాబోయే 2 రోజుల్లో తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాలు, ఉత్తర ద్వీపకల్పం, అలాగే ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు మరింతగా ఉపసంహరించుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని ఐఎండీ వెల్లడించింది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సీఎస్ఎల్ నిర్మించిన 3వ జలాంతర్గామి ఐఎన్ఎస్ మంగ్రోల్ను భారత నౌకాదళం ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో ఈరోజు ప్రారంభించింది. ఈ స్వదేశీ యుద్ద నౌక తీర ప్రాంత నిస్సార జలాల్లో జలాంతర్గామి ముప్పులను గుర్తించి ఎదుర్కొనే నౌకాదళ సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఒక కీలకమైన ముందడుగుగా అధికారులు పేర్కొంటున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుప్రీంకోర్టు తలుపులు అందరి కోసం తెరిచే ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. యువత నూతన ఆలోచనలతో దేశ అభివృద్దికి దోహదపడాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ను నిర్దేశిత నిరసన స్థలం జాబితా నుండి తొలగించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ తెలిపారు. ఆసియా క్రీడల్లో 27 పతకాలు సాధించిన క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. పరదేశీ చిత్రం నుండి ఎంఎం కీర్వాణి, సుజాత మోహన్ ఆలపించిన పాట.

అరౌండ్ 460 బీసీ టు ఫస్ట్ సెంచురీ ఏడీ. హిప్పోక్రటస్, ఫాదర్ ఆఫ్ మెడిసిన్, క్లాసిఫైడ్ హెర్బ్స్ బై క్వాలిటీస్, వైల్ డయస్కోరడిస్ డాక్యుమెంటెడ్ మోర్ దాన్ 600 ప్లాంట్స్ ఇన్ డి మెటీరియా మెడికా. బై ద 18th సెంచురీ ఆరోమాటిక్ ప్లాంట్స్ వేర్ యూజ్డ్ ఫర్ ఫుడ్ ప్రిజర్వేషన్ అండ్ మెడిసిన్. టుడే ఓవర్ 7,000 ప్లాంట్ స్పీసీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్ విత్ థౌజండ్స్ ట్రేడ్ గ్లోబల్లీ ఫర్ ఫార్మస్యూటికల్ అండ్ కాస్మెటిక్ అప్లికేషన్స్. అకార్డింగ్ టు ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అబౌట్ 80% ఆఫ్ పీపుల్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ డిపెండెడ్ ఆన్ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ ఫర్ దేర్ ప్రైమరీ హెల్త్ కేర్. ద గ్లోబల్ డిమాండ్ ఫర్ మెడిసినల్ ప్లాంట్స్ ఈస్ గ్రోయింగ్ ఎట్ 15-25% యాన్యువల్లీ. మెనీ మోడర్న్ డ్రగ్స్, ఎగ్జాంపుల్ ఆర్టెమిసియన్ ఫర్ మలేరియా, విన్క్లిస్టిన్, విన్బ్లాస్టిన్ ఫర్ క్యాన్సర్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ లైక్ ఆర్టెమిసియా యాన్యువా అండ్ కతరాంతస్ రోజేసియస్. అకార్డింగ్ టు WHO 2025 గ్లోబల్లీ ఎన్ ఎస్టిమేటెడ్ 60,000 స్పీసీస్ ఆర్ యూజ్డ్ ఫర్ దేర్ మెడిసినల్, న్యూట్రిషనల్ అండ్ ఆరోమాటిక్ ప్రాపర్టీస్. అకార్డింగ్ టు ది బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా పాసెస్ ఏ వ్యాస్ట్ వెరైటీ ఆఫ్ ఓవర్ 8,000 మెడిసినల్ ప్లాంట్ స్పీసీస్ విచ్ ఆర్ హెవీలీ యుటిలైజ్డ్ ఇన్ ఆయుష్ సిస్టమ్స్, ఆయుర్వేద, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి. ఇండియా ఈజ్ ఏ గ్లోబల్ లీడర్ ఇన్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ విత్ ఏ కీ స్పీసీస్ ఇన్క్లూడింగ్ అశ్వగంధ, ఆమ్లా, తులసి, ఆలోవేరా అండ్ టర్మరిక్ ఫర్ మెడిసినల్ పర్పస్, అలాంగ్ సైడ్ లెమన్ గ్రాస్, వెటవేరియా, పచౌలి అండ్ మింట్ ఫర్ అరోమా. సమ్ ఆఫ్ ద ప్లాంట్స్ లైక్ రెడ్ సాండర్స్, టిరోకార్పస్ శాంటలైనస్, సైకాడ్స్ లైక్ సైకాస్ బెడ్డోమి, సైకాస్ పెరికా అండ్ అదర్ ప్లాంట్స్ లైక్ ఫిల్లాంతస్ నారాయణ స్వామి, వైల్డ్ ఆమ్లా, అర్జీరియా అర్కెన్సిస్, బఫ్లూరం ఆంధ్రికం ఆర్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ఆంధ్రప్రదేశ్. సమ్ ఆఫ్ ద మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ ఆర్ దేర్ సిగ్నిఫికెన్స్. అశ్వగంధ, విథానియా సోమ్నిఫెరా, వెల్ నోన్ ఫర్ స్ట్రెస్ రిలీఫ్, ఇమ్యూనిటీ అండ్ రిస్టోరేటివ్ ప్రాపర్టీస్. ఆమ్లా, ఫిల్లాంతస్ ఎంబ్లికా, రిచ్ ఇన్ విటమిన్ సి, యూజ్డ్ ఇన్ సెవరల్ హెల్త్ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్. తులసి, ఆసిమం టెన్నిఫ్లోరం, నోన్ యాజ్ హోలీ బ్యాసిల్, యూజ్డ్ ఫర్ రెస్పిరేటరీ ఇష్యూస్ అండ్ ఇమ్యూనిటీ. టర్మరిక్, కర్క్యుమా లాంగా, కంటెన్స్ కర్క్యుమిన్, యూజ్డ్ ఫర్ ఇట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ అండ్ హీలింగ్ ప్రాపర్టీస్. సెన్నా, అలెగ్జాండ్రియానా, వైడ్లీ కల్టివేటెడ్ ఫర్ ఇట్ లెగ్జేటివ్ ప్రాపర్టీస్. మింట్, మెంతా అర్వెన్సిస్, ఇండియా ఈజ్ ఏ మేజర్ ప్రొడ్యూసర్ ఫర్ మింట్ యూజ్డ్ ఇన్ ఫార్మస్యూటికల్ అండ్ కాస్మెటిక్స్. లెమన్ గ్రాస్, సింబోఫోగన్ ఫ్లెక్సోజస్, యూజ్డ్ ఫర్ ఎసెన్సియల్ ఆయిల్స్, పెర్ఫ్యూమ్స్, సోప్స్ అండ్ మస్కిటో రిపెలెంట్స్. వెటివేర్, ఆల్సో కాల్డ్ యాజ్ కస్కస్, వెటివేరియా జిజినాయిడిస్, ఫేమస్ ఫర్ ఇట్స్ ఫ్రాగ్రెంట్ రూట్స్ యూజ్డ్ ఇన్ పెర్ఫ్యూమ్స్ అండ్ కూలింగ్ మ్యాట్స్. రోజ్ జెరానియం, ప్లాంటేజియం గ్రావ్యులెన్స్, కల్టివేటెడ్ ఫర్ హై క్వాలిటీ పెర్ఫ్యూమ్ ఆయిల్స్. శాండల్వుడ్, శాంటాలం ఆల్బమ్, యూజ్డ్ ఫర్ ఇట్స్ హై వాల్యూ ఫ్రాగ్రెన్స్ అండ్ మెడిసినల్స్. మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ ఆర్ ఇన్ డేంజర్ మెయిన్లీ డ్యూ టు అన్సస్టైనబుల్ వైల్డ్ హార్వెస్టింగ్. నియర్లీ 90% ఆర్ కలెక్టెడ్ దిస్ వే. హ్యాబిట్ లాస్ ఫ్రమ్ అర్బన్ ఎక్స్పెన్షన్, క్లైమేట్ చేంజ్ అండ్ వీక్ రెగ్యులేషన్స్ ఆఫ్ ట్రేడ్. ద WHO హ్యాస్ రిలీజ్డ్ వాల్యూమ్ ఆఫ్ మోనోగ్రాఫ్స్ ఆఫ్ సెలెక్టెడ్ మెడిసినల్ ప్లాంట్స్ టు ఎన్ష్యూర్ క్వాలిటీ, సేఫ్టీ అండ్ ప్రాపర్ యూజ్. అప్రాక్సిమేట్లీ 15,000-20,000 మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ ఆర్ కన్సిడర్ టు థ్రెట్ విత్ ఎక్స్టెన్షన్ వరల్డ్ వైడ్. అరౌండ్ 1,000 స్పీసీస్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ ఆర్ కన్సిడర్ అండర్ డేంజర్ ఇన్ ఇండియా. ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ మెడిసినల్ ఆరోమాటిక్ ప్లాంట్స్ బేస్డ్ ఆన్ కమాండిటీస్ గ్లోబల్లీ ఆఫ్టర్ చైనా. ద నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు NMPB ఐడెంటిఫైడ్స్ 55 ప్రయారిటీ స్పీసీస్ ఫర్ కన్జర్వేషన్ అండ్ కల్టివేషన్ టు ప్రివెంట్ డిప్లేషన్ ఆఫ్ వైల్డ్ పాపులేషన్స్. ఇన్స్టిట్యూషన్స్ లైక్ CSIR, CMAP ఇన్ లక్నో లీడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ హై ఈల్డింగ్ వెరైటీస్ అండ్ అగ్రో టెక్నాలజీస్ ఫర్ దీస్ క్రాప్స్. కన్జర్వేషన్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ ఇన్వాల్వ్స్ ఏ కాంబినేషన్ ఆఫ్

0: ఇన్సిటు అండ్ ఎక్సిటు మెథడ్స్. ఇట్ ఈస్ క్రూషియల్ డ్యూ టు ఓవర్ 20% ఆఫ్ స్పీసీస్ బీయింగ్ థ్రెటెండ్. కీ స్ట్రాటజీస్ ఇన్క్లూడ్ సస్టైనబుల్ హార్వెస్టింగ్, హ్యాబిటేట్ రిస్టోరేషన్, కల్టివేటింగ్ థ్రెటెండ్ స్పీసీస్ ఇన్ మార్జినల్ ఫారెస్ట్ ల్యాండ్స్ అండ్ ఇంప్లిమెంటింగ్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఎగెన్స్ట్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్స్ టు ప్రొటెక్ట్ బయోడైవర్సిటీ అండ్ లైవ్లీహుడ్స్. ఇన్సిటు కన్జర్వేషన్, ప్రొటెక్టింగ్ ప్లాంట్స్ ఇన్ దేర్ నేచురల్ వైల్డ్ హ్యాబిట్స్. దిస్ ఈస్ ద ప్రిఫర్డ్ మెథడ్ ఫర్ మెయింటైనింగ్ జెనెటిక్ డైవర్సిటీ. ఇట్ ఇన్క్లూడ్స్ ఎస్టాబ్లిషింగ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్, సాక్రెడ్ గ్రూప్స్ అండ్ బయోస్పియర్ రిజర్వ్స్. ఎక్సిటు కన్జర్వేషన్, ప్రిజర్వింగ్ స్పీసీస్ అవుట్ సైడ్ దేర్ నేచురల్ హ్యాబిటెట్స్, క్రూషియల్ ఫర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ ప్లాంట్స్. దిస్ ఇన్క్లూడ్స్ సీడ్ బ్యాంక్స్, జీన్ బ్యాంక్స్ అండ్ బొటానికల్ గార్డెన్స్. సమ్ ఆఫ్ ద థ్రెటన్డ్ అండ్ మెడిసినల్ ఆరోమాటిక్ ప్లాంట్స్. ఎకనోటమ్ ఎఫిల్లమ్, ఏ క్రిటికల్లీ ఎండేంజర్డ్ హిమాలయన్ హెర్బ్ ఫేసింగ్ ఎక్స్టెన్షన్ డ్యూ టు అన్సైంటిఫిక్ అన్సస్టైనబుల్ కలెక్షన్. ఫోడోఫిల్లమ్ ఎక్సాండ్రమ్, హిమాలయన్ మ్యాపిల్, ఎండేంజర్డ్, వైడ్లీ యూజ్డ్ ఫర్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. కుమ్మిఫెరా వైటీ గుగుల్, హైలీ థ్రెటన్డ్ ఇన్ రాజస్థాన్ అండ్ గుజరాత్ డ్యూ టు ఓవర్ హార్వెస్టింగ్ ఫర్ ఇట్స్ మెడిసినల్ రెజిన్. ఎక్యులేరియా మెలక్కెన్సిస్ అగార్వుడ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, రిపోర్టెడ్ యాజ్ ఎక్స్టింట్ ఇన్ ద వైల్డ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ అస్సాం. నార్డోస్టైకస్ గ్రాండిఫ్లోరా జటమాంసి, ఎండేంజర్డ్ హిమాలయన్ హెర్బ్ యూజ్డ్ ఇన్ ఆయుర్వేద, యునానీ అండ్ సిద్ధ మెడిసిన్. రౌల్ఫియా సర్పెంటైనా సర్పగంధ, ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఎన్ యూజ్డ్ ఫర్ హై బ్లడ్ ప్రెషర్ అండ్ ఇన్సోమేనియా. క్లోరోఫైటమ్ ట్యూబరోజమ్, వాల్యూడ్ ఫర్ ఇట్స్ ట్యూబరస్ రూట్స్, నౌ ఎండేంజర్డ్ డ్యూ టు హెవీ డిమాండ్. జ్యునిఫెరస్ కమ్యూనిటీస్ అండ్ జ్యునిఫెరస్ ఇండికా, వైల్డ్ స్పీసీస్ ఆఫ్ ఎన్ యూజ్డ్ ఫర్ ఆరోమాటిక్ ప్రాపర్టీస్. సరాకా అశోక, సీతా అశోక, డిస్క్రైబ్డ్ ఇన్ రామాయణ, థ్రెటన్ స్పీసీస్ ఆఫ్ ఎన్ ఓవర్ హార్వెస్టెడ్, సీడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ గైనకోలాజికల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆయుర్వేద. ఇన్ రీసెంట్ టైమ్స్ మెనీ ట్రైబల్ కమ్యూనిటీస్ కంటిన్యూ టు యూజ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్. మచ్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ ఈజ్ నాట్ రికార్డెడ్ అండ్ యంగర్ జనరేషన్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ నెగ్లెక్టింగ్ దిస్ వాల్యుబుల్ ట్రెడిషనల్ నాలెడ్జ్. హెర్బేరియా అండ్ లివింగ్ కలెక్షన్స్ ఆల్సో హోల్డ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దట్ షుడ్ బి ప్రిజర్వ్డ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్. దిర్ ఈజ్ ఎన్ అర్జెంట్ నీడ్ టు డాక్యుమెంటేషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ థ్రెటన్డ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ ఫర్ సస్టైనబుల్ మెయింటెనెన్స్ అండ్ యూటిలైజేషన్. అండ్ ఇట్ ఈస్ క్రూషియల్ ఫర్ హ్యూమన్ వెల్ బీయింగ్ అండ్ ఆల్సో హెల్ప్ increase the income for rural communities.
1: You have just had a talk on medicinal and aromatic plants, conserving health, heritage and livelihoods by Dr. J. Prakash Rao. With this, we come to the end of tonight's Talk in English program, which came to you from the Vishakhapatnam station of Akashvani. Do stand by for our next announcement, which follows in a short while from now.
2: మీరు ఇంతవరకు ఆంగ్ల ప్రసంగం కార్యక్రమంలో మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్, కన్జర్వేషన్ ఆఫ్ హెల్త్, హెరిటేజ్ అండ్ లైవ్లీహుడ్ ఈ అంశాన్ని గురించి డాక్టర్ జే ప్రకాష్ రావు గారి ఆంగ్ల ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కొన్ని తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అల్లుడు గారు చిత్రం నుండి కేజే యేసుదాస్ పూర్ణచంద్ర పాడిన పాట వింటారు.

దని దాగ పమగరి దని దాగరి దని దమ గమ పని బాబ ని దని బాపని దిజ తని దని దమ బాపని నిని దని దమ బాబ దని దమ గమ పని బాబ మ పద్ది సని పని సగ సగ గగ్గరి దిద్ది దద సగరి దని దబరి దిద్ది దద సరి దని దమ గగ గగమ పని దగ మమ గరి ద పదద్ది దబ.

0: రండి రండి రండి దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి.
1: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు, ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాచనగరు.
2: తమరైన సూర్య ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి అక్కడ. తగిన చోటు కాదిది తమ బోటి వారికి ఇక్కడ.
1: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య గడప దాటి ఇటువ

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించా. కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: రావోయ్ రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య.
1: ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్. ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
2: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ.
1: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు. తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
3: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా.
2: కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
3: ఎవరో పరాయి వారు కాదమ్మా ఈయన. సూర్యంగారిని చెప్పానే, ఆయనే ఈయన.

తగ్గటమన్నది. అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచెలయ్యా, కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు, కళ్ళు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.

0: పనమ్మాయి, దీని పేరు పల్లవి.
1: దీని కూనిరాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

0: post, post, post. Vavilala varalaya BA LLB, post, post, post, post.
1: మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

0: కట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం.
1: గానం అంటే ఒక కళగానే తెలిసినాళ్ళు నాకు,
0: బ్రతుకే పాటగా మార్చినందుకు జోహారిదిగో మీకు.

0: మాటలనే సంగతులు చేయడం పని, పని పని సరి పని సరిగా, సంగతులే సద్గతులను కొనడం సరి సరి సరి సరి సరి సరి సరి సరిగా సరి సరిగా సరిగా తెలుసుకున్నాను ఈనాడు. సెలవిప్పిస్తే
1: కార్యక్రమంలో చివరిగా అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కౌశల్య పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి మండపాక శ్రీదేవి గారి వీణావాదనం వింటారు. శ్రీ మండపాక రవి మృదంగం. కార్యక్రమంలో ముందుగా వందే వాసుదేవం శ్రీరాగం, కండచాపతాళం, శ్రీ తాళ్లపాక అన్నమయ్య కీర్తన.

కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి మండపాక శ్రీదేవి గారి వీణావాదనం వింటున్నారు. శ్రీ మండపాక రవి మృదంగం కార్యక్రమంలో పరాకేల నను పాలింప, కేదారగౌళ రాగం, ఆదితాళం, శ్రీ శ్యామశాస్త్రి కృతి.

ఈనాటి అనుసంధాన కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి మండపాక శ్రీదేవి గారి వీణావాదనం విన్నారు శ్రీ మండపాక రవి మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: He had received a letter yesterday requesting an appointment and had replied last night explaining why he was unable to meet them. The Bharatiya Janata Party, BJP, has accused the Congress of attacking constitutional institutions over the years, alleging that the party blames these institutions for its electoral defeats. Addressing a press conference at party headquarters in New Delhi today, Union Minister and senior BJP leader Shivraj Singh Chauhan alleged that the Congress is attempting to return to power by discrediting institutions rather than winning the support of the people. The 2026 Nobel Prize in Economics has been awarded to American economists Robert E. Hall and Michael Woodford for developing macroeconomic models that help policymakers stabilize economies during booms and recessions. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి ఇత్మ రచన శ్రీ రాయపూలు సుబ్బారావు గారు, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు గారు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సౌందర్యలహరి, ఆకేళ్ల సుబ్బరాయి కవిత, కవి విరచిత అనంతనామ సంకీర్తనలు ప్రసారమవుతాయి. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ దేవులపల్లి భాస్కరరామ శర్మ. 7:15 ఉదయ సమీరలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వివరాలు. సుప్రసిద్ధ హిందీ సినీ నటులు గాయకులు కిషోర్ కుమార్ గారి వర్ధంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా. అనంతరం సమాజ సేవలో మనవంతు వైజాగ్ వాలంటీర్ సంస్థాపకులు శ్రీ కె సతీష్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీశ్రీ సిస్టర్స్ కుమారి శ్రీజ శ్రీనివాసుల గాత్రయుగలం ప్రసారమవుతుంది. శ్రీ హెచ్ రామచరణ్ వైలిన్, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగం. అనంతరం పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలుంటాయి. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ రచన శ్రీ కె నవీన్ కుమార్. 8:35 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నశేషవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 9:05 పాటల పల్లకి, 10:00 ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా కార్మిక చట్టాలు 2025 ప్రత్యేక కార్యక్రమం. అతిథి పిఎస్ ఠాకూర్, పారిశ్రామిక నిపుణులు, పరిచయకర్త రావల సాయి గిరీష్. 10:30 దార్శనిక భారత్ విజయవాడ కేంద్రం నుంచి. 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో రేడియో రంగస్థల సినీ కళాకారులు శ్రీ బుగత సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 12:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమం. 2:31 రంగస్థల కార్యక్రమంలో రామాయణం పాదుకా పట్టాభిషేకంలో దశరథుని పాత్ర శ్రీ ఎం వేణునాథరావు గారు పాడిన రంగస్థల పద్యాలు ప్రసారమవుతాయి. శ్రీ బి విజయసారథి హార్మోనియం. 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 5:50 ఉద్యోగ వార్తలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లలిత సంగీతం శీర్షికన శ్రీ వేదుల రవీంద్ర గారు పాడిన కొన్ని లలిత గీతాలు ప్రసారమవుతాయి. శ్రీ బి ధనుంజయ తబలా, శ్రీ సిహెచ్ భాస్కర్ కీబోర్డ్. అనంతరం ఫిట్నెస్ మంత్ర, వికాసం మొదలైన అంశాలుంటాయి. 7:15 కిసాన్ వాణి ప్రాజెక్ట్ కార్యక్రమంలో ఉత్తర కోస్తా ప్రధాన పంటల్లో వాతావరణ మార్పు దృష్ట్యా ఆ పంట చివరి దశలో ఆచరించవలసిన యాజమాన్య పద్ధతులు విజయనగరం డాట్ సెంటర్ కోఆర్డినేటర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె లక్ష్మణ్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. 7:45 వికసిత భారత విజయవాడ కేంద్రం నుంచి. 8:00 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాసంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 9:10 స్పాట్లైట్. 9:30 స్వరమార్గ తెలుగు సినిమా పాటలు. 10:00 హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు. ఇప్పుడు వాతావరణం. వాల్తేలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.4 డిగ్రీల సెల్సియస్. పౌర విమానాశ్రయం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఒక దప్ప వర్షం కానీ ఉరుములతో కొన్ని జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:13 దాటి 45 సెకండ్లు అయింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 363.6 మీటర్లు అనగా 960 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 రేపటి మీడియం వేవ్ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.